సాధుమానస పరిశోధకాయ నమః. ఓం శ్రీ సాయి సాధకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. ఓం శ్రీ సాయి సకల సంశయ హరాయ

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 54వ జన్మదిన సంబరాలలో భాగంగా 1979 నవంబర్ 21వ తేదీన ప్రశాంతి నిలయంలో పూర్ణచంద్ర సభా మండపంలో 4వ అఖిల భారత బాల వికాస్ గురువుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దేశం నలుమూలల నుండి సుమారు 2000 మంది బాల వికాస్ గురువులు హాజరయ్యారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ముగింపు కార్యక్రమంలో స్వామివారు అనుగ్రహించిన దివ్యోపన్యాసం ఇప్పుడు

ప్రేమస్వరూపులారా. దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మానవుడు ధరించినటువంటి వస్త్రముల వంటివి, ఉపాధులు. ఈ ఇంద్రియముల యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించినప్పుడే వీటిని వశం చేసుకునేటువంటి విధానము మనకు అర్థమవుతుంది. ఈ దేహము, ఇంద్రియ మనోబుద్ధుల యొక్క రహస్యాన్ని మనము ఏనాడు గుర్తించకుండా ఉందుమో ఆనాడే మనకు అన్ని విధములైనటువంటి ఇక్కట్లు కూడాను మనకు ప్రాప్తిస్తాయి. వీటి రహస్యాన్ని గుర్తించినంత వరకు కూడాను మనం ఇంద్రియములను ఏమాత్రం కూడాను వశం చేసుకునిలేము. కనుక ప్రప్రథమంలో ఈ దేహ, ఇంద్రియ మనోబుద్ధుల యొక్క రహస్యాన్ని మనం గుర్తించుటకు ప్రయత్నించాలి. దహ్యతీతి దేహ, ఈ దేహం అనేటువంటిది మరణించిన తర్వాత దహింపబడేటువంటిదని మాత్రమే కాదు, జీవించినంత వరకు కూడాను చింత అనేటువంటి యొక్క చితి చేత మనము భస్మమైపోతున్నాము. కేవలము దేహమును మాత్రమే భస్మము గావించినది కాదు, అనేక విధములైనటువంటి సంకల్పములు కూడాను భస్మము చేయుచున్నది ఈ యొక్క చింత. కనుకనే దహ్యతీతి దేహ అని ఈ దహింపబడేటువంటిది, దహింప చేసేటువంటిది ఈ యొక్క దేహము అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి. శీర్యతి ఇది శరీర అని ఈ శరీరం అనేటువంటిది జీర్ణింపజేసేటువంటిది, జీర్ణించేటువంటిది, కనుక దీనికి శరీరము అని మరొక పేరు. ఈ శరీరం అనేటువంటిది రక్తపు ముద్దగా ఏర్పడి తదుపరి కోమలమైనటువంటి బాల్యముగా అభివృద్ధి అయి ఆకర్షింపబడేటువంటి యవనంగా తయారై వృద్ధాప్యమునందు అనేక వికారములను చెందుతున్నది. కనుక అనేక వికారములను చెంది జీర్ణించేటువంటి యొక్క శక్తి కలిగినటువంటి కనుక, జీర్ణింపజేసేటువంటి శక్తి కలిగినది కనుక దీనికి శరీరీ అని ఒక పేరు వచ్చినది. ఈ శరీరమునకు అద్దెకొంప అని కూడాను మరొక పేరు. ఇది కేవలము ఒక అద్దె గృహంగా తయారై కొంతకాలమును మాత్రమే ఈ యొక్క గృహమునందు నివాసము జరిపి తద్వారా మరణం అనేటువంటి యొక్క రెంట్ బాడుగ దీనికి అందించి దీనిని కూలింపజేసిపోతున్నది. ఈ బాడుగు ఇళ్ల యొక్క సమాచారము అందరికీ అర్థమైనటువంటి విషయమే, తెలిసిన విషయమే. బాడుగుకున్నటువంటి యొక్క వ్యక్తిని వదలించే నిమిత్తమై అనేక విధములైనటువంటి ప్రయత్నములు సరుపుతూ ఉంటారు యజమాని. ఎప్పుడు ఈ యొక్క బాడుగ మనిషిని ఈ యొక్క ఇంటి నుండి తరముడుకు యజమానుడు ప్రయత్నిస్తాడు. బాడుగ సరిగా ఇవ్వలేకపోయినప్పుడు లేక తక్కువగా ఇచ్చే సమయమునందు గృహమును అనేక విధములుగా అశ్రద్ధగా అలక్ష్యంగా చూచుకున్నప్పుడు ఈ యజమానుడు ఆ బాడుగున్నటువంటి వ్యక్తిని పంపించుటకు ప్రయత్నిస్తుంటాడు. కనుక ఈ మరణమనేటువంటి యొక్క స్థితి మనకు రాక పూర్వమే సక్రమమైనటువంటి యొక్క మార్గమునందు మనం ప్రవేశించి సరి అయినటువంటి రీతిగా దేహమును పోషించుకొని తద్వారా యజమానుడికి సంతృప్తి కలిగేటువంటి యొక్క విధంగా మనం ప్రవర్తించుకున్నప్పుడు ఈ యొక్క యజమాని ఇందులో బాడుగున్నటువంటి వ్యక్తికి గౌరవ మర్యాదలు అందిస్తూ వస్తుంటాడు. అనగా అనేక జన్మముల యొక్క పుణ్యఫలమును ప్రోగు చేసి అందించుకున్నటువంటి యొక్క గృహము ఈ యొక్క దేహము. దీనిని సంసారమనే సాగరమును దాటుటకు ఒక పడవగా కూడాను కొంతవరకును ఎన్నుకున్నారు. ఈ పడవ చిల్లును బడి శిథిలము కాక పూర్వమే ఈ సంసారమనే సాగరమును దాటుటకు ప్రయత్నించాలి. కనుక ఈ దేహమనేటువంటిది పవిత్రమైనటువంటి రూపకంగా కూడాను భగవద్గీత ప్రబోధిస్తూ వచ్చింది. దీనిని క్షేత్రము అని కూడాను పిలుచబడుతూ వచ్చింది. క్షేత్రమనగా రెండు అర్థములు కలవు, భూమి అని ఒక్కటి, పుణ్య ప్రదేశం అనేటువంటిది మరొకటి. ఇక్కడ మనము భూమిగా మనం విశ్వసించినప్పుడు ఈ భూమి యందు ఏ విత్తనము నాటుదుమో ఆ పంటనే మనం అందుకున్నటకు సంసిద్ధంగా ఉండవలసి వస్తుంది. ఈ దేహం అనేటువంటి యొక్క క్షేత్రమునందు భూమి యందు పాప విత్తనములు వేసుకున్నప్పుడు పాప ఫలమునే మనం అందుకోవలసి వస్తుంది. పుణ్య విత్తనములే మనం చల్లుకున్నప్పుడు పుణ్య ఫలమును అందుకోవలసి వస్తుంది. ఇక్కడ ఈ యొక్క క్షేత్రమునకు యజమాని జీవుడు. కనుక జీవుడు ఈ క్షేత్రమునందు ఏ పంటను పండించుకోవాలి, ఏ ఫలమును అందుకోవాలి అనేటువంటి విచారణ చేయటం అత్యవసరం. ఇంకా క్షేత్రము అనేటువంటి రెండవ అర్థమునందు కాశీ క్షేత్రము, ప్రయాగ క్షేత్రము, ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య స్థానములకు క్షేత్రములని కూడాను మరొక పేరు వచ్చింది.
కనుక ఈ యొక్క క్షేత్రం అనేటువంటి యొక్క రెండో అర్థమునందు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, సనాతనుడైనటువంటి ఈశ్వరుడు నూతనమైన దేహమునందు పురాతనమైన జీవుడిగా ఇందులో ప్రకటిస్తూ వస్తున్నాడు. కనుక ఈ దేహం అనేటువంటిది భగవంతుని యొక్క మందిరంగా కూడాను మనం విశ్వసించాలి. ఈ దేహం అనేటువంటి యొక్క మందిరమును అనేక విధములుగా పరిశుద్ధపరిచి పవిత్రము గావించుకోవాలి. పరిశుద్ధమనగా కేవలము దినమునకు 10 పర్యాయములు స్నానము చేసి ముట్టద్దు ముట్టద్దు అనేటువంటి మూఢాచారంలో మునిగేటువంటి ఒక పరిశుద్ధము కాదు. పరిశుద్ధమనగా జలము చేత దేహము పరిశుద్ధము గావింపబడుతుంది. ఈనాడు పరిశుద్ధమనగా కేవలం జలము చేత మన దేహమును పవిత్రము గావించుకోవటము పరిశుద్ధము గావించుకోవటం మాత్రమే జరుగుతున్నది. ఈ దేహం అనేటువంటి పరిశుద్ధము 4 విధములుగా ఉంటున్నది. జలము చేత దేహము పరిశుద్ధము, సత్యము చేత వాక్కును పరిశుద్ధము, విద్యా తపస్సుల చేత జీవిని పరిశుద్ధము, జ్ఞానము చేత మన యొక్క బుద్ధి పరిశుద్ధము. ఈ 4 విధములైన పరిశుద్ధము గావించుకున్నప్పుడే ఈ దేహమనేటువంటి దేవాలయము పరిశుద్ధమై పవిత్రంగా రూపొందుతుంది. కనుక జ్ఞానము చేత బుద్ధిని, తపస్సుల చేత జీవతత్వమును, సత్యము చేత వాక్కును, జలము చేత దేహమును ఏనాడు మనం పరిశుద్ధం చేసుకుందామో ఆనాడే అంతఃకరణ పరిశుద్ధి కలిగినటువంటి వాడు అనేటువంటి సార్థక నామాన్ని అందుకుంటుంది. కనుక దేహమనేటువంటి దాని రహస్యాన్ని మనం ఇన్ని విధములుగా మనం విచారణ సల్పాలి. ఏ తర్వాత ఈ యొక్క రహస్యాన్ని మనం గుర్తించుకున్న తర్వాత దేహము తాను కాదనేటువంటి సత్యాన్ని మనము నిర్ణయించుకుంటాం. దేహమే నేను అనేటువంటి భ్రాంతి చేతనే మానవుడు ఇన్ని దుఃఖములకు గురి అవుతున్నాడు. కనుక దేహం యొక్క రహస్యాన్ని మనం ఈ రీతిగా విచారణ సల్పి గుర్తించుకున్నప్పుడు ఈ యొక్క దేహభ్రాంతులు అనేటువంటి మనం హింసించక ఏ విధమైనటువంటి యొక్క దుఃఖములకు విచారములకు గురి కాకుండా నిరంతర ఆనందమును అందుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇంకా ఇంద్రియములు అనేటువంటి యొక్క దీనిని కొంతవరకు మనం విచారించాలి. ఇంద్రియములకు మాత్ర అని ఒక పేరు. మాత్ర అనగా కొలత అని దీనికి అర్థము. ఇది ఏ విధమైనటువంటి కొలతలకు దీనికి ప్రమాణం నిరూపించడానికి వీలవుతుంది. ఒక చిన్న ఉదాహరణము, పప్పులో ఉప్పు తక్కువ లేక ఎక్కువ అనేటువంటి విషయాన్ని మనము నిర్ణయం చేస్తాం. అయితే ఈ ఉప్పు తక్కువ ఎక్కువ అనేటువంటి కొలత వేసింది ఏది? నాలుక. కనుక ఈ రుచిని సరి అయినటువంటి కొలతగా నిర్ణయించేటువంటిది నాలుక. కనుక దీనికి ఒక మాత్ర అని ఒక పేరు. ఈ మనిషి చాలా అందంగానే ఉంటున్నాడు కానీ ముక్కు మాత్రం కొంచెం చిన్నది అని ఒక నిర్ణయం చేస్తుంది ఈ కన్నులు. మనిషి యొక్క అందచందాన్ని నిర్ణయించేటువంటి కొలత బద్ద ఈ కన్నులు. ఈ సంగీతం ఎంత శ్రావ్యంగా ఉంటున్నది, ఎంత శ్రవణానందంగా ఉంటున్నది అనేటువంటి యొక్క దీనిని కాని లేక ఈ సంగీతం అనేటువంటిది కర్ణకఠోరంగా ఉంటున్నది అనేటువంటిది కాని నిర్ణయించేటువంటి కొలత బద్ద మన చెవులు. ఇంకా నాలుగవది చూస్తామంటే ఇది దుర్వాసన ఇది సువాసన అని ఈ కొలత వేసేటువంటి యొక్క ఇంద్రియము మన యొక్క ముక్కు. ఈ విధంగా మన దేహమునందున్నటువంటి యొక్క సర్వేంద్రియములు కూడాను ఒక్కొక్క విషయమునందు కొలతబద్దగా తయారవుతున్నవి. ఇక్కడ మాత్ర అనేటువంటి దానికి మరొక అర్థం కూడా ఉంటుండాలి. పరిమితి అని దీనికి మరొక అర్థము. పరిమితి అనగా ఒక్కొక్క ఇంద్రియాన్ని ఒక్కొక్క మార్గమునందు పవిత్రము గావించుకునే నిమిత్తమై పరమాత్ముడు అందించినాడు కాని అన్ని విధములా పరిమితి మించి మితిమీరినటువంటి మార్గంలో ప్రవేశించటకు కాదు అనేటువంటి సత్యాన్ని ఈ మాత్రాతత్వం మనకు ప్రబోధిస్తూ వచ్చింది. ఏ విధమైన పరిమితికి లోనై అందించినాడో భగవంతుడు ఈ ఇంద్రియాన్ని, ఆ పరిమితికి మించి మనం ఉపయోగ పెట్టుకున్నప్పుడు భగవత్ ఆజ్ఞను మనం ఉల్లంఘించిన వారమవుతాం. ఈనాడు మనకు అందించినటువంటి ప్రతి ఇంద్రియమును కూడాను పరిమితి విధానాన్ని గుర్తించుకునలేకపోవటం చేత దీనిని దుర్వినియోగపరుచుకునేటువంటి మార్గాన్ని మనం అవలంబిస్తున్నాము. ఒక చిన్న ఉదాహరణ, నాసికం ఉన్నది, దీని ద్వారా శ్వాసను పీల్చుకొనటము దుర్వాసన సువాసన అనేటువంటి దాన్ని నిర్ణయం చేసుకోవటము దీని యొక్క పరిమితి. కానీ మనము ఈ శ్వాసమును తీసుకోవటము వదలటమే కాకుండా దుర్వాసన సువాసన అనేటువంటి దాన్ని నిర్ణయం చేయటమే కాకుండా మితిమీరినటువంటి దాంట్లో మనం నస్యమును పీల్చుకుంటున్నాం. ఇది ఒక దుర్వినియోగంగానే ఉంటుండాలి ఈ ఇంద్రియములకు. ఇదే విధముగానే మనకు నాలుక అందించినటువంటిది సాత్వికమైన ఆహారమును భుజించే నిమిత్తము, మధురమైనటువంటి వాక్కులను పలికే నిమిత్తము, మృదుమధురంగా సంభాషించే నిమిత్తము మనకు ఈ నోరును అందించాడు భగవంతుడు. అట్లు కాకుండా మనము
రజోగుణ తమోగుణ ఆహారాన్ని భుజించటము, మత్తు పదార్థాన్ని స్వీకరించటము, ఇది దుర్వినియోగపరిచినట్టుగా మనము అనుభవించుకోవాలి. ఇదే విధంగా ప్రతి ఇంద్రియము కూడాను ఒక్కొక్క నిర్ణయాన్ని తాను ఒక హద్దును ఒక పరిమితిని నియమించి భగవంతుడు అందించినటువంటి ఈ ఇంద్రియాలను మనం మితిమీరినటువంటి మార్గంలో, పెద మార్గంలో, దుర్మార్గంలో ఉపయోగించుకుంటూ ఉన్నాము. ఈ విధంగా ఉపయోగించుకోవటమే కొన్ని దుఃఖములకు మూల కారణమని కూడాను నిరూపించవచ్చు. ఈ విధమైనటువంటి యొక్క రహస్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై ఇంద్రియములకు మాత్ర అని ఒక పేరు పెట్టారు. ఈ ఇంద్రియ దేహముక్కుతో కూడినటువంటి యొక్క తత్వము ఒక జడమైనటువంటిది. ఏతావాత దీని యొక్క రహస్యాన్ని చక్కగా గుర్తించుకుంటే దేహము ఒక జడము. ఈ దేహమే జడమైనా ఇది పెరుగుతూ తరుగుతూ ఉన్నది కదా. ఈ యొక్క పెరుగుతూ తరుగుతూ ఉన్నటువంటి యొక్క తత్వము ఒక చైతన్య తత్వమే కాని జడము కాదని మనం ఊహించవచ్చు. జడము పెరగదు అనేటువంటి యొక్క విషయంలో మీరేమాత్రం కూడా ఊహించకూడదు. దినము మనం ఇంటిని ఊడ్చి ఇంత చెత్త తీసుకుని పోయి ఒక చోట వేస్తుంటే అది దిబ్బగా పెద్దగా పెరుగుతూ ఉంటుంటుంది దినదినాభివృద్ధి. అదే విధముగానే నిత్యము మనం కాఫీ, టిఫను, పలహారము, భోజనము, డిన్నరు ఈ విధమైనటువంటి చెత్తను వేస్తుంటే ఈ దిబ్బ కూడా పెరుగుతూనే ఉంటుండాలి. ఏనాడు ఈ చెత్తను మనం మానుదమో ఆనాడు ఈ దిబ్బ కూడాను నిలిచిపోతుంది. కనుక ఈ రహస్యాన్ని మనం చక్కగా తెలుసుకుంటే ఇది కేవలం జడమైనటువంటిదే తప్ప ఇది చైతన్యవంతమైనటువంటిది కాదు. ఇంకా మూడవది మనస్సు. మననాన్ మనహ అని మననము చేసేటువంటిది మనస్సు. సంకల్ప వికల్పాత్మకం మనహ అని సంకల్ప వికల్పములతో కూడినటువంటిది మనస్సు. క్షణకాలమైనా సంకల్పములు లేకుండా ఈ మనస్సు ఉండుటకు వీలు కాదు. రాత్రి నిద్ర వచ్చేంత వరకు కూడా ఈ మనస్సు ఏదో కొన్ని సంకల్పములు చేస్తూనే ఉంటుంది. ఏకాంతంగా ఉండినటువంటి సమయం నందు కూడా మనస్సు సంకల్పాలు సృష్టించుకుంటుంటాది. కనుక ఈ సంకల్పములు అనేటువంటిది ఒక్కొక్క పర్యాయము తీవ్రమైనటువంటి యొక్క స్థితిని అందుకుంటాయి. అప్పుడే ఈ మనసు గతి తప్పిపోతుంది. ఈ ఉద్వేగానికి తట్టుకునలేక కొన్ని విధమైనటువంటి అస్తవ్యస్తమైనటువంటి మార్గాన్ని అవలంబిస్తుంది. ఈ సంకల్పముల యొక్క వేగము చేత ఒక విధమైనటువంటి పిచ్చివారిగా కూడాను తయారైపోతున్నారు. కనుక ఈ మనో సంకల్పములను కొంతవరకు అణగద్రొక్కునే నిమిత్తమై ధ్యానము అనేటువంటి ఒక మార్గాన్ని నిరూపిస్తూ వచ్చారు. మనస్సుకు ప్రత్యేకించినటువంటి యొక్క పంచభూతాత్మకమైన స్వరూపం లేదు. ఇది కేవలం సంకల్పముల యొక్క కూడికనే. ఏనాడు నిస్సంకల్పమై మనము జీవించమో అదే పవిత్రమైనటువంటి నిర్వికల్పము. నిర్వికల్పమనగా కేవలము సంకల్పరహితమైనటువంటి యొక్క స్థితియే నిర్వికల్పము అని. ఆ నిర్వికల్ప స్థితి యందు మానవుడు ఆనంద స్వరూపుడు గారు నిరూపిస్తుంటాడు. అయితే ఎప్పుడు మనకు నిస్సంకల్పుడై మనం జీవిస్తున్నాం మన జీవితంలో? గాఢ నిద్ర యందు నిస్సంకల్పులుగా మనము జీవిస్తున్నాం. కనుకనే ఈ గాఢ నిద్రపోయిన తరువాత మనము లేచి ఎంతో ఉల్లాసంగా, నిర్మలంగా, నిశ్చలంగా, పవిత్రమైన హృదయముతో మనం ఆనందాన్ని అనుభవిస్తుంటాం. ఏతావాత మన ఆనందము ఎట్టి పరిస్థితిలో మనం అనుభవిస్తున్నామనగా గాఢ నిద్ర స్థితి ఎందు అనుభవిస్తున్నాం. గాఢ నిద్ర అనగా సంకల్పరహితమైనటువంటి స్థాయి స్థితి. ఎప్పుడు మన యొక్క మనోవికారములు లేకుండా ఉండునో అదే మనకు ఆనందమునకు మూలాధారం. కొన్ని క్షణములు గాఢ నిద్ర ఎందే మనకి ఇంత ఆనందానికి మనము అర్హులమైనప్పుడు నిరంతరము ఈ సంకల్పరహితమైనటువంటి యొక్క స్థితిని మనము అభివృద్ధి గావించుకున్నప్పుడు మనము నిరంతర ఆనందాన్ని అనుభవించుకోవటంలో ఎట్టి సందేహము ఉండదు. కనుక ధ్యానమనగా సంకల్పములను అరికట్టేటువంటి యొక్క విధానమే ధ్యానం. ఎప్పుడు ఈ సంకల్పములను మనం పూర్తి అరికట్టుదుమో అదే నిత్యానందమునకు ఒక అవకాశము. కనుకనే భావాతీతం త్రిగుణరహితం అన్నారు ఆనంద స్వరూపం. కనుక గురువులు దినమునకు ఒక పర్యాయమైన తాము సంకల్పరహితులయ్యేటువంటి యొక్క పవిత్ర స్థాయిని కొంత చేరుటకు ప్రయత్నించాలి. అప్పుడే గురువులు ఆనందమయులు కాగలరు. ఆనందమయులైనటువంటి గురువులే శిష్యులకు ఆనందాన్ని అందించేటువంటి అర్హులు. ఒక బిచ్చగాడు మరొక బిచ్చగాడిని పోషించలేడు, రెండవ బిచ్చగాన్ని శ్రీమంతుని గావించలేడు. సంపన్నుడు మాత్రమే బిచ్చగాన్ని కొంతవరకు ఆనందపరచగలడు. అదే విధంగా ఆనందమయుడే ఆనందాన్ని అందించుటకు ఒక విధమైనటువంటి అర్హుడు కాగలడు. కనుక ఈ బిడ్డలను ఏ విధమైనటువంటి స్థాయికి కొనిపోవాలి అనేటువంటి ఆశయం గురువులు యందు ఉన్నదో ఆ ఆశయానికి అనుగుణ్యంగా గురువులు ప్రవర్తించాలి. కాన మనము మొట్టమొదట స్వసేవ అనగా స్వప్రయత్నము చేత తన యొక్క స్వజీవితాన్ని ఆనందమయంగా ఉంచుకునేటువంటి ప్రయత్నానికి సాధనలు సల్పాలి. వ్యక్తిగత సాధన
వ్యష్టి సాధన, సమాజ సాధన, విశ్వ సాధన అని మూడు సాధనలు. ఒక్క పుష్పము హారం కాదే, ఒక్క వృక్షము వనము కాదు, ఒక్క వ్యక్తి సమాజము కాదు. కనుక సమాజము జాతి అనేటువంటి యొక్క తత్వానికి అనేక వ్యక్తులు చేరాలి. వనము అనుటకు అనేక వృక్షములు కూడాలి, హారము అనుటకు అనేక పుష్పాలను చేర్చాలి. కనుక ఈ సమాజం యొక్క తత్వాన్ని మనం గుర్తించాలనుకున్నప్పుడు అనేక వ్యక్తుల యొక్క సంస్కారము, సాధన, సత్సంపత్తి ఇందులో చేరికగా ఉండినప్పుడే అనంతమైనటువంటి యొక్క దివ్యత్వమును మనం ఏకత్వంగా దర్శించుటకు అవకాశం ఏర్పడుతుంది. గురువులనగా కేవలము ఒక అమాయకులైనటువంటి యొక్క విద్యార్థులకు, బాలబాలికలకు మనం అధికార స్థానంలో ఉంటుండి బోధించేటువంటి యొక్క అహంకారమును అందుకోకూడదు. అభిమానమే అహంకారమునకు ఒక సింహాసనము. కనుక అహంకారం అనేటువంటి యొక్క సింహాసనం మనము అధిష్ఠించకూడదు. హంబుల్, వినయం అనేటువంటి యొక్క స్థానమును మనం ప్రతిష్ఠించాలి. ఈ విధమైనటువంటి యొక్క వ్యక్తిత్వంలో కొంతవరకు మార్పు చేసుకోవటము కేవలము పవిత్రమైన సాధనకు ఒక చిహ్నము. నిర్మల నిశ్చల నిస్వార్థపరుడైనటువంటి బాలబాలికలకు బోధించే అవకాశం మనకు లభించిందినేని ఇది మహాభాగ్యంగా మనం భావించుకోవాలి. ఈ విధమైనటువంటి పవిత్ర భావమును ఏనాడు మన హృదయమునందు అభివృద్ధి పరుచుకుందమో ఆనాడే దేశము కాని, సమాజము కాని, ప్రపంచము కాని కొన్ని విధమైనటువంటి ఉన్నత స్థాయిని, పవిత్ర స్థాయిని చేరగలదు. కనుక ఈ సంకల్ప వికల్పములనేటువంటి వాటిని క్రమక్రమేణా మనము కొంత అణగదొక్కుతూ రావటానికి కొంత సాధనలు చెయ్యాలి. కనుక మనస్సు అనేటువంటిది ప్రత్యేకించినటువంటి స్వరూపం కాదని, మన సంకల్పముల యొక్క కూడికనే అనేటువంటి యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి. ఈ దేహము, ఇంద్రియములు, మనస్సు వీటి యొక్క రహస్యాన్ని మనం కొంతవరకు తెలుసుకున్నాం. ఇంకా బుద్ధి యొక్క రహస్యాన్ని మనం గుర్తించాలి. బుద్ధి అనగా కేవలము నిర్ణయపరిచేటువంటి యొక్క స్థితి. దీనిని వేదాంతం నందు అంతఃకరణ అని కూడాను చెప్పవచ్చును, దీనిని అంతరాత్మ అని కూడాను పిలవచ్చు. ఒక విషయాన్ని తబ్బిబ్బై ఉండేటువంటి స్థితి యందు, కన్ఫ్యూజన్ గా ఉంటున్నటువంటి స్థితి యందు నిర్ణయపరిచేటువంటి యొక్క సాధనే బుద్ధి యొక్క కర్తవ్యం. మనం అనేక పర్యాయం చెప్తుంటాం, ఏదైనా ఒక పవిత్రమైనటువంటి భావములు మనము ఆవిర్భవించినప్పుడు ఏదో నా అంతఃకరణ ఈ రకంగా ప్రేరేపిస్తుండాలి అని అంటుంటాం. అంతఃకరణ అనగా బుద్ధి యొక్క నిర్ణయమే. అంతఃకరణ అనగాను అంతరాత్మ అనగాను ప్రత్యేకించినటువంటిది కాదు, బుద్ధి యొక్క నిర్ణయమే అంతఃకరణ. బుద్ధి యొక్క నిర్ణయమే ఒక అంతర్భావం. అంతరాత్మ అనుటలో మరొక అర్థం కూడా ఉంటుండాలి. ఆత్మకు సమీపంగా ఉన్నటువంటిది కనుక బుద్ధికి అంతరాత్మ అని కూడాను మరొక పేరు. క్రింద దేహము, దానికి పైమెట్టు పైన ఇంద్రియములు, దానికి ఇంకా పైమెట్టు పైన మనస్సు, దానికి పైమెట్టు పైన బుద్ధి, బుద్ధికి పైమెట్టు ఒక ఆత్మ మాత్రమే. దీనినే భగవద్గీత యందు ఇంద్రియములను గుర్రముల వలె, మనస్సును పగ్గము వలె, బుద్ధిని సారథి వలె నిరూపిస్తూ వచ్చింది. గుర్రములు నిరంతరము చంచలంగా చురుగ్గా ఉంటున్నాయి, పగ్గములనేటువంటి మనసు చాలా పటుత్వంగానే ఉంటుండాలి, సారథి బుద్ధిగా నిలిచి ఉన్నాడు. కాని యజమానుడు ఎవరు? ఈ రథమునందు అధిష్ఠించినటువంటి వాడెవరు? అతని ఆత్మ. కనుక ఆత్మకు సారథిగా ఉండినటువంటి వాడు కనుక బుద్ధి ఆత్మ యొక్క నిర్ణయము కనుకనే బుద్ధి పవిత్రుడిగా ఉంటుంటాడు. ఏదైనా యజమాని ఒక డ్రైవర్ కావాలనుకున్నప్పుడు సరైనటువంటి డ్రైవర్ చిక్కాలని ఎంతో ప్రయత్నాలు చేస్తుంటాడు. చక్కగా డ్రైవింగ్ తెలిసినటువంటి వాడుగా ఉంటుండాలి, గుణవంతుడిగా ఉంటుండాలి, యజమానునికి అనుకవగా ఉంటుండాలి, అన్ని విధములు ఎందుకు యజమానుని అనుసరించేటువంటి వాడుగా ఉంటుండాలి. అటువంటి వాడిని డ్రైవర్ గా ఎన్నుకుంటాడు యజమాని. ఒక లౌకికమైన ఈ జగత్తునందు లౌకిక రథములను సారథిగా గావించుకునే నిమిత్తమై ఈ యొక్క డ్రైవరు ఒక పవిత్రునిగా ఎన్నుకోవడానికి ఇన్ని విధములైనటువంటి యొక్క అనుబంధనలు ఉండటం చేత ఇంకా ఆత్మకు డ్రైవర్గా ఉండేటువంటి వాడు ఇంకా ఎంత పవిత్రుడిగా ఉంటుండాలి? కనుక ఆత్మకు డ్రైవర్గా ఉండేటువంటి వాడే బుద్ధి. కనుక బుద్ధి అనేటువంటిది పవిత్రమైన గుణములు కలిగినటువంటి వాడు. అయితే ఎంత గుణవంతుడైనప్పటికీ యజమానుని పర్మిషన్ లేకుండా ఈ రథములో మాత్రం కూర్చోబెట్టుటకు వీలు కాదు. కనుకనే బుద్ధి గ్రాహ్యమతి ఇంద్రియం అన్నారు. ఈ బుద్ధికి కూడాను అతీతమైనటువంటి యొక్క తత్వమును తెలుసుకునే నిమిత్తమై మనం ఈ జన్మము ప్రాప్తించినటువంటిది అనేటువంటి రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. సద్గుణవంతుడు కనుకనే ఇతనికి బుద్ధిమంతుడు అని ఒక పేరు. బుద్ధిమంతుడైనటువంటి డ్రైవరు
యజమానుడి పర్మిషన్ లేకుండా ఎవరిని కూడా కారులో కూర్చోబెట్టుకోడు. కొన్ని దుర్గుణములు కలిగినటువంటి డ్రైవర్స్ మాత్రమే ఇతరులంతా ఎక్కించుకుని మధ్య మధ్యలో ఛార్జీ తీసుకుని వెళ్ళిపోతుంటాడు. కనుకని ఈ బుద్ధి అనేటువంటిది ఒక మనసు నిర్ణయించినటువంటి యొక్క కార్యాన్ని విచారణ సలిపి కొన్ని విధమైనటువంటి నిర్ణయానికి తెప్పించేటువంటిదే బుద్ధి. కనుక మనము కొంతకాలం వరకు ఈ ఇంద్రియములు, దేహము, మనస్సును అనుసరించక బుద్ధిని అనుసరించడానికి కొంత తరబీదు గావించుకోవాలి. బుద్ధిని కొంతవరకు మనం అనుసరించినప్పుడు బుద్ధి యొక్క రికమెండేషన్ చేత ఆత్మ యొక్క సంతృప్తిని కూడాను మనం అనుభవించి తద్వారా ఆత్మానుగ్రహానికి కూడాను గురి అవుతాం. మన యందు మనస్సు యొక్క వికల్పము చేత అనేక సంకల్పములు అభివృద్ధి అయినప్పుడు నీవు తక్షణమే మనస్సును అనుసరించక బుద్ధికి నీవు అందించు. బుద్ధి విచారణ సల్పి ఇది మంచియా చెడ్డయా అనేటువంటి యొక్క నిర్ణయానికి వచ్చేంత వరకు నీవు కాలమును తీసుకో. ఈ విధమైనటువంటి యొక్క చాంచల్యం చేత అనేక విధములైనటువంటి మార్గములను అనుసరించి కడకు దుఃఖమునకు గురి అవుతున్నాడు మానవుడు. సర్వ విధములైనటువంటి అశాంతులకు మనస్సును అనుసరించడమే మూల కారణం. కాలమును మనము తీసుకుని బుద్ధి యొక్క విచారణకు కొంత వ్యవధిని అందించి తద్వారా మనము నిదానము చేత మనము కార్యములో పాల్గొనటము మంచిది. సంకల్పములు కలిగిన తక్షణమే మనము కార్యనిమగ్నులు కారాదు, తొందర పడటం మంచిది కాదు. కనుకనే హేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ మీన్ ఏ హరి. మనము ఈ తొందరపాటు అనేటువంటిది మానవునికి అనేక విధమైనటువంటి నష్ట కష్టములు కలిగించుతున్నది. ఈ విధంగా మనము తొందరపాటును మనం కొంతవరకు తగ్గించుకుని మానవునికి ఏ విధమైనటువంటి ఉద్రేకములో లేక కోపములో సంభవించిన సమయం లోపల నాకు ఇట్లా కోపం వచ్చింది కోపం వచ్చిందని దానినే నీవు స్మరిస్తూ పోతుంటావు చేత కోపం మరింత అధికమైపోతుంది. కోప సమయం నందు కాని ఉద్రేక సమయం నందు కాని మనము శాంతి శాంతి శాంతి శాంతి శాంతి శాంతి శాంతి శాంతి శాంతి అని ఈ శాంతిని మనం అనేక పర్యాయములు స్మరించడం చేత ఈ ఉద్రేకం కాని క్రోధం కాని చల్లారుకు అవకాశంగా ఉంటుంటారు. అయితే ఈ శాంతి కూడా ఏ రీతిగా స్మరించాలి? కోపం సమయంలో శాంతి శాంతి శాంతి శాంతంగానే శాంతం చెప్పాలి. అట్టు లేకుండా మనం శాంతి శాంతి శాంతి ఈ విధంగా మనం చెప్పితే ఉన్న శాంతి కూడా ఊడిపోతుంది. కనుక మనము కేవలం శాంతి అనే పదాన్ని ఉచ్చరిస్తున్నామే కాని వాక్కులో కాని శబ్దములో కాని శాంతము లేదు. ముళ్ళును ముళ్ళుతోనే ఏ విధంగా తీయగలుగుతామో, వజ్రమును ఏ విధంగా వజ్రముతోనే మాత్రమే కోయుటకు వీలవునో, కర్మను కర్మ ద్వారానే మనం ఏ విధంగా నిర్మూలం గావింతుమో, కనుక శాంతమును శాంతితోనే సాధించాలి. కనుక ఈ శాంతి తత్వం అనేటువంటిది మనం ఏనాడు అభివృద్ధి పరుచుకుందుమో బుద్ధి ద్వారా, ఆనాడే మనము మానవత్వాన్ని గుర్తించినటువంటి వారమవుతాం. ఏ తావాత మనము విచారణ చేయవలసినటువంటిది దేహము యొక్క రహస్యము, ఇంద్రియముల యొక్క రహస్యము, మనస్సు యొక్క రహస్యము, బుద్ధి యొక్క రహస్యము మూడు కూడా చక్కగా గుర్తించుకున్న తర్వాత నిర్భయులమైపోతాం మనము. అజ్ఞానం అనేటువంటి చీకటిలో మంచి సుగంధములను అందించేటువంటి పూలమాలైనా కూడాను అట్లా పడి ఉంటుంటే మనము దానికి పాము పాము అని భ్రాంతి చేత మనం భయభ్రాంతులకు గురి అయిపోతున్నాం. కానీ మన భయం అంతా కూడాను పామనే భ్రాంతితో ఏర్పడినటువంటిది కాని ఇంక సత్యముతో ఏర్పడినటువంటిది కాదు. ఎప్పుడు మనం టార్చిని వేసి ఇది పూలమాల అని మనం గుర్తించుకుందామో అప్పుడు పాము అనే భయం మనకు చెప్పకనే పారిపోతుంది. అదే విధంగానే నేను దేహమును, నేను ఇంద్రియమును, నేను మనస్సును, నేను బుద్ధిని అనేటువంటి భ్రాంతి చేత మనము ఉండటం చేతనే మనం అనేక దుఃఖములకు, అనేక విచారములకు, అనేక అశాంతులకు మనం గురి అయిపోతున్నాం. మనం విచారణ చేత దేహము నేను కాదు, ఇంద్రియములు నేను కాదు, మనస్సును నేను కాదు, బుద్ధిని నేను కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే మనకి ఈ బాధలు ఏమాత్రం కూడా బాధించవు. మనము ఈ భయభ్రాంతులకు గురి అవుతున్నామంటే నిజముగా మనం దేహభ్రాంతుల చేత జీవిస్తున్నాము. కనుకనే ప్రాచీన పురుషులందరూ కూడాను దేహభ్రాంతిని దూరముగా ఉంచుకునే నిమిత్తమై, దేహము నేను కాదు అనేటువంటి ఆదర్శాన్ని లోకానికి అందించే నిమిత్తమై అరణ్యములు పోయి దేహమును త్యజిస్తూ వచ్చారు. కనుకనే ఈ విధమైనటువంటి సన్యాసిత్వము తీసుకోవటం కాని, అడవులకు సంచరించడం కాని, అనేక విధమైన త్యాగములు పూనుకొనటం కాని కేవలం ఒక విధమైన ఆదర్శవంతమైన జీవితాన్ని అందించుకునేటువంటి యొక్క మార్గములే తప్ప
అన్యమైన మార్గములు కాదనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి. సత్యము తెలుసుకోకుండా ఉండినంత వరకు కూడా మనకు సందేహం తప్పింది కాదు. సందేహము మనలో ప్రవేశించినా సత్యము మనకు గోచరించదు. వీధి వాకిలలో సందేహము ప్రవేశిస్తే పెరటి వాకిల్లో నమ్మకం అనేటువంటిది పారిపోతుందట. కనుక మన యొక్క ఫెయిత్ అంతా కూడా పారిపోతుండాలనగా ఏమిటి, వీధి వాకిల్లో నుంచి సందేహాలు మన ఇంట్లో ప్రవేశిస్తున్నాయి. సందేహము అనేటువంటిది హృద్రోగము. ఈ యొక్క హృద్రోగం అనేటువంటిది ఏ సమయంలో పెనుభూతం వలె మింగిపోతుంది. కనుక మనల్ని మింగేటువంటి యొక్క పెనుభూతం ఏమిటంటే హృద్రోగము. హృద్రోగం ఏదంటే సందేహమే. కనుకని సంశయాత్మా వినశ్యతే అని భగవద్గీత బోధిస్తూ వచ్చింది. నీకు సంశయం ఉండినంత వరకు నువ్వు వినాశము తప్పింది కాదు. కనుక నీవు పరిపూర్ణ నమ్మకంతో నీవు కార్యారంభంలో కాలిడు. కనుక ఈనాడు బాలవికాస్ గురువులందరూ కూడాను నిస్సంశయంతో మనము నిర్ణయించినటువంటి ఆశయాలను పవిత్రమైన హృదయముతో మనము నిత్య ఆచరణలో మనం ప్రవేశపెట్టాలి. ఇవి చాలా ఉత్తమమైనటువంటి ఆశయములు, పవిత్రమైనటువంటి యొక్క సాధనలు అని మనం మాత్రము కేవలము బహిరంగ సభలో మాత్రము చెప్పి మనము ప్రత్యేకంగా మన జీవితం లోపల నిత్య జీవితంలో వాటిని విశ్వసించక వాటిని ఆచరించకుండా పోయినా ఇది మహాద్రోహంగా ఏర్పడుతుంది. మనము చెప్పటము గొప్ప గొప్పగా మనము పదములుగా ఉచ్చరిస్తూ వస్తున్నాము, ఆచరణలో అతి స్వల్పంగానైనా మనం ఆచరించటం లేదు, అనుభవించటం లేదు. ఇది ఎట్లా ఉన్నదనగా లక్షల మైళ్ళు ఉన్నటువంటి యొక్క చంద్రుని దగ్గరికైనా ప్రయాణం చేస్తున్నారు, చంద్రుని యొక్క తత్వాన్ని గుర్తిస్తున్నారు. ప్రక్కింటిలో ఉన్నటువంటి వారి పరిస్థితి ఎట్టిదో వాడికి గుర్తించుకోవటం లేదు. ప్రక్కింటి వాని పరిస్థితిని గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యం నీకు లేనప్పుడు లక్షల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి చంద్రుని గుర్తించి వచ్చిన ఫలితం ఏమిటి? కనుక మనము గొప్ప గొప్ప భావాలంతా కూడాను మనము ప్రచరించడం కాని ప్రబోధించడం కాని అనేటువంటిది మనం అధికంగా తీసుకొనక చిన్న చిన్న విషయాలలో మనం ఆచరణలో పెట్టి అధిష్టానంలో మనము అనుగ్రహించి తద్వారా ఇతరులకు అందించేటువంటి యొక్క ఆశయాన్ని మనం నిరూపించాలి. ఈనాడు బాల వికాస్ యొక్క సమావేశం యొక్క నిర్ణయాల్లో అనేక విధములుగా మనము సలహాలను అందుకొని కొన్ని కొన్ని నిర్ణయాలను మనము నిరూపిస్తూ వచ్చాము. ఇందులో ప్రధానమైనటువంటి కొన్ని విషయాలను మీకు కొన్ని తెలపాలని కూడా నేను ఆశిస్తున్నాను. బాల వికాస్ గురువులను సరైన మార్గంలో తీర్చిదిద్దాలంటే గురువులకు గురువుగా ఉండేటువంటి వారే దీన్ని తీర్చడానికి వీలవుతుంది. అనగా విద్యా విధానము చక్కగా తెలిసినటువంటి వాడు, విద్యా రహస్యాన్ని గుర్తించినటువంటి వాడు, పిల్లలకు ఏ విధంగా ప్రబోధించాలనేటువంటి ఒక ప్రేమతత్వాన్ని కొంతవరకును కలిగినటువంటి వాడు, ఈ విద్యా గురువులకు కొంతవరకును సలహాలు అందించేటువంటి వాడుగా ఉంటే విద్యా సంస్థలు మరింత విరివిగా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంటాయి. కనుక ఈ బాల వికాస్ గురువులు అనేటువంటి వారు స్టేట్ ప్రెసిడెంట్స్ యొక్క స్వాధీనంలో ఉండటం చేత అంత అభివృద్ధి కావటం లేదు. కారణమేమనగా అన్ని స్టేట్ ప్రెసిడెంట్స్ కూడాను విద్యావంతులుగా కాని గుణవంతులుగా కాని ఆదర్శవంతమైన జీవితాన్ని అందించేటువంటి వారు కాని బాలలకు ఏ విధంగా ప్రబోధించాలనేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వారు కాని లేకపోవచ్చు. వారి వారి అనుభవములు ప్రత్యేకించి ఉండవచ్చు, వారి నిత్య జీవితములు ఇంకొక మార్గమును అనుభవించవచ్చును. కనుక నా ఉద్దేశం ఏమనగా బాల వికాస్ గురువులకు స్టేట్ ప్రెసిడెంట్స్ కు ఏమాత్రము సంబంధం ఉండకూడదు. స్టేట్ ప్రెసిడెంట్స్ కేవలము భజన మండలీలు, సేవా సమితులు, సేవా సంస్థలు, సేవాదళములు ఇలాంటి యొక్క ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి మార్గములో వారు ఎంతవరకు నైనా కూడాను ప్రవేశించవచ్చు. బాల వికాస్ గురువులకు కేవలము కేంద్రం నుంచినే సన్నిహిత సంబంధం ఏర్పడితే బాగుంటుంది. కనుక ప్రతి విషయాలు కూడాను బాల వికాస్ గురువులు కేంద్రమును అనుసరించి కేంద్రం యొక్క సలహాలను వారు ఆచరించడం చేత ఎంతైనా కూడా ఇంకా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుండాలి. ఇంతేకాక మరికొన్ని మన లోపతాపములు కూడాను మనం చెప్పుకోవలసి వస్తుంది. సహజంగా స్త్రీలు కొంత బలహీనులు. ఒక విధమైనటువంటి యొక్క ఆవేశం వచ్చినా లేక దుఃఖం వచ్చినా లేక ఆనందం వచ్చినా వారు కొంతవరకు నిగ్రహించుకునే శక్తి తక్కువ. కారణమేమనగా తక్షణమే వాళ్ళ ఇమోషన్, వాళ్ళ ఎక్సైట్మెంట్ వచ్చిన తక్షణమే
తక్షణం అక్కడ స్టేట్ ప్రెసిడెంట్ ఉంటాడు కనుక అతని దగ్గర పోయి ఏదో మొరపెట్టుకోవటం, దాని నుంచి కొన్ని తారుమారు కావటం జరుగుతూ ఉంటాయి. కనుక ఈ ఇమోషన్ అనేటువంటిది కానీ ఎక్సైట్మెంట్ కానీ కొంతవరకు శాంతి పడడానికి కేంద్రానికి తెలపడానికి చాలా టైం పడుతుంది, కనుక కొంతవరకు శాంతి పడిపోతుంది. అంతేకాకుండా వారి ఎక్సైట్మెంట్ అంతా కూడా కేంద్రానికి తెలపడానికి కొంచెం భయపడతారు, కనుక ఈ గురువులలో కొన్ని అవకతవకలను ఏర్పడటానికి ఏమాత్రం అవకాశం ఉండదు. కొంచెం భయము చేతను, కొంత వినయము చేతను, కొంచెం సక్రమ మార్గమైనటువంటి మార్గాన్ని కూడా అవలంబించడానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక నేటి నుండి బాల వికాస్ గురువులు వారి వారి సమస్యలు, వారి వారి కొన్ని కష్టములు కూడాను కేంద్రము అనగా ప్రశాంతి నిలయం కన్వీనర్ బాల వికాస్ గురుస్ అని ఒక అడ్రస్ వేసేస్తే నేను ఇక్కడ అన్ని చూసుకుంటాను. తరువాత కింద కాపీ టు వరల్డ్ కౌన్సిల్ సెక్రటరీ అని హిందూ లాషాకు పంపించాలి. కనుక ఏ మార్పులు గాని ఏ కూర్పులు గాని ఇతరులు చేయడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు, ఒక కేంద్రం నుంచి మాత్రమే జరగాలి. ఇతరులపైన ఒకరిపైన ఒకరు తంటాలు చెప్పుకోవటం కానీ, ఒకరిని చూసి ఒకరు జలసీ పట్టడం కానీ, ఓర్వలేని తనంతో కొన్ని లేనిపోని పుట్టించడం కానీ మన బాల వికాస్ గురువులో ఏమాత్రం కూడా జరగకూడదు. ఏవైనా తప్పులు జరిగినప్పుడు మనలో మనం నిగ్రహించుకోవాలి, మనలో మనం సవరించుకోవాలి. ఏనాడు మనం నిగ్రహాన్ని మనం సాధిస్తామో ఆనాడే అనుగ్రహానికి పాత్రులమవుతాం. బాల వికాస్ గురువులు ఈ నిగ్రహ శక్తిని అధికంగా పోషించుకోవాలి. అందరూ కూడాను అక్క చెల్లెండ్రు వలె, అన్న తమ్ముల వలె మెలిగినప్పుడే మనం విద్యార్థులకు బోధించడానికి ఒక అధికారమవుతాం. మనలో మనకే భేదము, మనలో మనకే అసూయాభావములు ఉండినట్లుగా విద్యార్థులకే ఇక తెలిస్తే ఇంక విద్యార్థులు ఏమాత్రం కూడా బాగుపడరు. కనుక తెలిసియో తెలియకునో ఇంతకు పూర్వం వచ్చినటువంటి పొరపాటును ఈనాటి నుంచి మనము సవరించుకొని సరైన మార్గంలో మనము ప్రబోధించడానికి తగినటువంటి కృషి చేయాలి. బాల వికాస్ యొక్క గురువుల లోపల ఒకరికొకరికి ఏమైనా మనస్తాపములు కలిగింది అని తెలిస్తే ఇద్దరిని కూడా తీసివేసేద్దాం. ఇందులో ఎవరి దోషమో ఎవరి అదోషమో అనేటువంటి దాన్ని మేము విచారించము, ఇద్దరిని కూడా తీసివేసేస్తాం. ఇలాంటి చీడపురుగు ఒక్కటుంటే కూడాను ఈ అనేక విధములుగా ప్రాకిపోతుంది. ఈ విధమైనటువంటి చర్యలు మనం పూర్వం నుంచి తీసుకునలేకుండా పోవటం చేతనే ఇంతమంది గురువులు ఉంటుండి కూడాను శిష్యులు తక్కువగా ఉంటున్నారంటే ఇది చాలా కష్టంగా ఉంటుండాలి. సంవత్సరమునకు ఒక్కొక్క గురువు ఒక్కొక్క 100 మంది విద్యార్థులనైనా తరబీది చేయాలి. అప్పుడే 500,000 మందినైనా 1,00,000 మందినైనా కూడాను ఒక సంవత్సరానికి పవిత్రులు గావించడానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక ఈ జగత్ అనేటువంటి దాంట్లో 9,26,000 మంది బాలబాలికలు ఉంటున్నారు. వీరు ఏ వయసు వారు? 10 సంవత్సరం లోపల ఉన్నటువంటి వారు మాత్రమే. 16 సంవత్సరంలో లోపల ఉన్నటువంటి వారు 22,06,00,000 మంది ఉంటున్నారు. ఏ తర్వాత అర్ధ భాగము యువకులుగా ఉంటున్నారు, బాలబాలికలుగా ఉంటున్నారు ఈ యొక్క మన దేశంలో. సంవత్సరానికి 1,000 మందిని మాత్రమే మనం తయారు చేస్తున్నామంటే ఇన్ని 1,00,000,000 మందిని ఏనాడు మనం తయారు చేయగలం? కనుక ఇది కేవలం ఒక తాబేలు నడకగా నడుస్తుండాలి. కనుక ఇది కొంత శీఘ్రమైనటువంటి ఒక స్థితిలో ఉన్నత స్థాయిని అందుకోవాలి. దేశం యొక్క పరిస్థితి మీకు తెలియంది కాదు. యువకుల యొక్క ఉద్రేకాలు కాని, యువకుల యొక్క ఆశయాలు కాని, యువకుల యొక్క తెలివితేటలు కాని క్షణక్షణానికి ఆకాశానికి ఎగురుతున్నాయి. ఇవి ఏ విధమైనటువంటి యొక్క వేగంతో పెరుగుతున్నాయో ఆ విధమైనటువంటి వేగంతోనే తగ్గించడానికి మనం ప్రయత్నించాలి. పెరిగే వేగమునకు తగ్గించే వేగమునకు సరిసమానమై ఉంటుండాలి. అప్పుడే జగత్తు ఒక శాంతిని అందుకోవడానికి వీలవుతుంది. ఒక చిన్న ఉదాహరణము, వర్షములు కుంభవర్షములుగా కురుస్తున్నాయి కానీ భూమి లోపల దిగిపోవటము ఇమిడిపోవటము చాలా ఆలస్యం. ఒక్క 1 సంవత్సరం ఇమిడిపోయినటువంటి యొక్క వాటర్ ను జలమును మనము 10 నిమిషాల్లో బయటకు కొట్టేస్తున్నాం. మనము ఇమిడిపోవటం చాలా ఆలస్యంగా ఉంటుండాలి, కొట్టివేయటం అధికంగా ఉంటుంది చేతనే మనం ఈనాడు జలాన్ని కూడాను సమృద్ధిగా అనుభవించుకోలేనటువంటి యొక్క బలహీనులుగా ఉంటున్నాం. ఏనాడు మనం జల కొరత తీర్చుకోగలము? ఏ విధంగా మనము పైకి కొడుతున్నామో ఆ విధంగా క్రిందికి పోయేటువంటి యొక్క వేగాన్ని మనము కనిపెట్టినప్పుడే ఈ జనం యొక్క తృప్తిని మనం అనుభవించగలం. అదే విధంగానే పిల్లల యొక్క ఆశయాలు, పిల్లల యొక్క అల్లకల్లోలములు, అశాంతులు, ఈ విధమైనటువంటిది అతి వేగంగా పెరుగుతున్నటువంటి సమయంలో మనము నిదానంగా దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తే అది సరైనటువంటి యొక్క సమయానికి మనం పూర్తి చేసుకోలేము. మన ఆశయాలను కూడాను అమితంగా ఆచరించడం చేత అనేక మంది ఆకర్షించడానికి కానీ, అనేక మంది అనుభవించడానికి కానీ చక్కని అవకాశం ఏర్పడుతుంది.
మనం అన్ని మతముల యొక్క సమత్వాన్ని మనం ప్రబోధించాలి. బైబుల్ నందున్నటువంటి కొటేషన్స్, ఆదర్శాలు, ఖురాన్ నందున్నటువంటి యొక్క ఆదర్శాలు, జొరాస్ట్రియంలో పార్సీ వారి ఉన్నటువంటి యొక్క ఆదర్శాలు, ఇంకే విధమైన సర్వమతంలో బుద్ధ మతంలో ఉన్నటువంటి ఆదర్శాలు పిల్లలకు చక్కగా కథల రూపకంగా సరైన రీతిగా వారికి తెలిసేటట్టుగా మనం బోధించాలి. ఏ మతమును కూడాను మన బాల వికాస గురువులు ద్వేషించకూడదు. ఒక మతమునకు మాత్రమే ప్రధానం ఇవ్వకూడదు. అనేక మంది భగవద్గీతలో ఉన్నటువంటి అన్ని శ్లోకాలు కూడా నేర్పించాలి అన్నారు, అది చాలా పొరపాటు. వారి శ్రద్ధాభక్తులతో వారు నేర్చుకోవటంలో మన అభ్యంతరం ఏమి లేదు, కానీ మనం బోధించవలసింది మాత్రము ఖురాన్ లోటివి, బైబిల్ లోటివి, మన గ్రంథములందు ఉన్నటువంటివి, సర్వ విధముల మతముల యొక్క అభిప్రాయములను చక్కగా పిల్లలకు అర్థమయ్యేటట్టుగా మనము చెప్పాలి. సర్వమత సమన్వయమే సాయి మతం అనేటువంటి సత్యాన్ని మీరు చక్కగా గుర్తించాలి. కొన్ని మతములు సాయి మతమును విరుద్ధపరిచినప్పటికీ మనము మాత్రం ఆ విరుద్ధంగా భావించకూడదు. మతమును విరుద్ధంగా భావించేటువంటి వారు అల్పులు, సర్వమతములను సమంగా భావించేటువంటి వాడు పూర్ణుడు. కనుక మనము కూడాను అల్పబుద్ధుల చేత చిన్న భిన్నమైనటువంటి మార్గమును అనుసరించి సంకుచితమైనటువంటి భావాన్ని మనం ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు. ఈ విధమైనటువంటి యొక్క విశాలమైనటువంటి హృదయాన్ని గురువులు అభివృద్ధి పరచుకోవాలి. మన ఆశయాలను యావత్ ప్రపంచమునకు కూడాను ప్రచార ప్రబోధం చేసేటువంటి యొక్క అర్హత కలిగి ఉంటుండాలి. ఇంకా కొన్ని కొన్ని మార్గములు యందు పిల్లలకు సత్యమును పలకాలి. ఈ సత్య మార్గాన్ని కూడా ప్రవేశపెట్టాలి. ప్రతి అధ్యాపకుడు కూడాను చిరునవ్వు చిందులు దొక్కుతుండేటట్టుగా పిల్లలకు బోధించాలి. వారిని కోపించడం కాని లేక కొట్టడం కాని ఈ విధమైనటువంటి యొక్క శిక్షణను మనం ఏమాత్రము అందించకూడదు. ప్రేమతో, శాంతముతో, సహనముతో మనం సాధించేటువంటి యొక్క కార్యం ఈ యొక్క జగత్ కార్యం. ఇది మహాబృహత్ కార్యము. ఈ బృహత్ కార్యాన్ని సాధించడానికి ప్రేమతత్వమే ప్రధాన మార్గము. ఏ కించిత్తైనా కూడాను అహంకారము, అసూయ అనేటువంటి యొక్క ఈ అపవిత్రమైనటువంటి గుణాలకు అవకాశం ఇవ్వకూడదు. కనుక మనం ఈనాడు విన్నటువంటి యొక్క దేహతత్వము, ఇంద్రియతత్వము, మనస్తత్వము, బుద్ధి యొక్క తత్వం కూడాను ఈ త్రేతప్రాయం నుంచి పిల్లలకు దానిని చక్కగా బోధిస్తూ రావటం చేత ఈ మమకార అహంకారములకే మాత్రము అవకాశం లేకుండా స్వార్థమనే పెనుభూతములకు గురి కాకుండా దేశాన్ని ఉద్ధరించేటువంటి యొక్క వీరులుగా, సూరులుగా, గనులుగా అభివృద్ధి గావించేటువంటి యొక్క అవకాశాన్ని మనం ఈనాడు చేపట్టాలి. శిక్షణను మనం విద్యార్థులకు అందించినప్పుడే దేశోద్ధారమునికి ఎంతైనా సేవ చేసిన వారం అవుతాం. పిల్లలతో చక్కగా అతి మధురమైనటువంటి కంఠముల చేత భజనలు చేయించాలి. భజన బినా సుఖ శాంతి నహి.

भजन बिना सुख शांति नहीं। हरि भजन बिना

ఇంతవరకు మీరు ప్రశాంతి నిలయంలో పూర్ణచంద్ర సభామంటపంలో 1979 నవంబర్ 21వ తేదీన 4వ అఖిల భారత బాల వికాస్ గురువుల సమావేశం ముగింపు కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు అనుగ్రహించిన దివ్యోపన్యాసం విన్నారు. తమ దివ్యోపన్యాసంలో స్వామివారు దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటి పనితీరును వివరిస్తూ ఇంద్రియాలను హద్దుమీరి ప్రవర్తించకుండా ఉండేటట్టు మనస్సుకు తర్ఫీదివ్వాలన్నారు. బాల వికాస్ గురువులను ఉద్దేశించి పిల్లలకు సర్వమతములలో ఉన్న ఆదర్శాలను చక్కగా కథల రూపంలో బోధించాలని సూచించారు. సర్వమత సమన్వయమే సాయిమతం అనే సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలని తెలియజేశారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ಒಕ ಅಪೂರ್ವ ವಚನ ಕಾಂತಿರೇಖ ಮೀಕೋಸಂ.
1: మీరు భజనలు చేస్తున్నారు, కానీ దేని నిమిత్తమై చేస్తున్నామనేది మీరు గుర్తించటం లేదు. కొంతమందికి భజన చేసే సమయంలో శృతిలయ రాగములపై మనస్సు పోతుంటాది. శృతిలయ రాగములు కూడా ఉండవలసిందే, కాని వాటిపైనే దృష్టి పెడితే భావము పాడైపోతుంది. నిజంగా భగవత్ప్రేమను మీ హృదయంలో నింపుకున్నప్పుడు శృతిలయ రాగములు ఆటోమేటిక్గా సరిపోతాయి. అగ్నిలో పారవేసిన ఇనుప ముక్క పూర్తి అగ్నిగానే మారినట్లు మీ మనస్సు పూర్తి భగవన్మయం కావాలి. పాలను నీటిని విడదీయటానికి వీలు కాదు. అదే రీతిగా మీరు భగవంతునితో ఏకం కావాలి. అనేకత్వంలోని ఏకత్వం గుర్తించాలి. అట్టివాడే నిజమైన మానవుడు. ఏదో పండుగ రోజుల్లో భగవంతుని పూజిస్తే సరిపోదు. ప్రతిక్షణము దైవ ప్రార్థన చేయాలి. అలా చేస్తే మా పనులెలా జరుగుతాయి అని మీరు సందేహిస్తారేమో. మీ పని వేరో దైవం పని వేరా? కాదు కాదు, ఈ విధంగా విభజించుకోకూడదు. మీరు వేరు దైవం వేరు కాదు. కాబట్టి మీ పని దైవం పని ఒక్కటే. పూజగదిలో చేసే ప్రార్థన భగవంతుని పని అని, బయట చేసే పనులు మీ పనులని భావించటం చాలా పొరపాటు. కొంతమంది పూజగదిలోకి ప్రవేశించినంత వరకు ప్రాకృతమైన భావాలతో ఉంటారు. పూజగదిలోకి పోతూనే తలుపులు వేసుకుని భగవత్ ప్రార్థన చేస్తారు. ఇట్టి భేదభావాన్ని దూరం చేసుకోవాలి. నా హృదయమే భగవంతుని మందిరం అన్న సత్యాన్ని గుర్తించి వర్తించువాడే నిజమైన వ్యక్తి. హృదయంలో దైవాన్ని ప్రతిష్ఠించుకుని ఏ కార్యం చేసినా అది దైవకార్యంగానే రూపొందుతుంది.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? శ్రీ సత్యసాయి సేవా సంస్థల ప్రప్రథమ ప్రపంచ సమ్మేళనంలో కార్యక్రమ వివరాలను తెలిపిన అనంతరం స్వామి ఆదేశానుసారం ప్రతినిధులలో పలువురు తమ తమ రాష్ట్రములలోని శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యక్రమాలని సంక్షిప్తముగా సభ్యులకు తెలిపారు. కేరళ రాష్ట్రపు సేవా సంస్థల అధ్యక్షులైన శ్రీ వి బాలకృష్ణ ఎరాడి గారు ఆ రాష్ట్రములో అన్ని సంస్థలు ఏకీభవించి సౌహార్దముతో సాధించిన కొన్ని సేవా కార్యక్రమాలను తెలిపారు. మద్రాసు రాష్ట్రమునకు చెందిన మేజర్ శ్రీ ఆర్పివి రాయనింగ్ గారు సేవా సంస్థలు సక్రమముగా జరిగి వాని మూలముగా సేవా కార్యక్రమములు సఫలమగుటకు నిబంధనలను ఖచ్చితముగా పాటించవలెనని నొక్కి నొక్కి చెప్పారు. మద్రాసు సమితి సభ్యులు పేద ప్రజల కొరకు ఏర్పరిచిన ఉచిత వైద్య చికిత్సా కార్యక్రమమును వివరించారు. ఆంధ్రప్రదేశ్లో సేవా సమితులు ఉత్సాహముతో జరుపుచున్న ప్రశాంతి విద్వన్ మహాసభ కార్యక్రమములను, నగర సంకీర్తన కార్యక్రమములను శ్రీ వికే రావు ఐసీఎస్ గారు సభ్యులకు నివేదించారు. బెంగుళూరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ను, మైసూరు రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులను అయిన డాక్టర్ వినాయక కృష్ణ గోకాక్ గారు ఉపన్యసిస్తూ 1947 సంవత్సరం నుంచి అఖండముగా శ్రీవారికిని, మైసూరు ప్రజలకును సన్నిహిత సంబంధం కలిగి ఉన్నందున ఆ రాష్ట్రంలో వేలాది మంది స్వామి దివ్యానుగ్రహమును పొంది ఆధ్యాత్మిక మార్గమును అవలంబిస్తున్నారు అన్నారు. గుజరాత్ తరఫున మాట్లాడుతూ డాక్టర్ చూడానము గారు స్టడీ సర్కిల్స్ వలన ఆ ప్రాంతములో స్వామి దివ్య బోధామృతమును గ్రోలెడు అవకాశము ప్రజలకు దొరికినదని చెప్పారు. శ్రీవారి దివ్యోపన్యాసములను తెలుగు భాషలోనే చదువుకొనవలన ఉత్సాహంతో కొన్ని గ్రామాల్లో ఆ భాషను నేర్పుటకు అనుకూలము చేసితిమని చెప్పారు. తరువాత బీహార్ నుంచి వచ్చిన కసార్కర్ గారు, పంజాబ్ నుంచి వచ్చిన జిందురాణి గారు, ఉత్తరప్రదేశ్ నుంచి దేవీప్రసాద్ శుక్లా గారు, పశ్చిమ బెంగాల్ నుంచి సోమదత్త ఖేరా గారు, ఒరిస్సా నుంచి రామారావు గారు, ఢిల్లీ నుంచి డాక్టర్ సూరి భగవంతం గారు, వీరందరూ తమ తమ రాష్ట్రముల సేవా సమితులు సాధించిన అభివృద్ధిని తెలిపారు. సప్త సాగరములను దాటి స్వామి తన ఎదుట ప్రత్యక్షమై తనకు అనుగ్రహించుచున్న ఉపదేశములను చార్ల్స్ పెన్ గారు సమ్మేళనమునకు వచ్చి సభలో కూర్చుని ఉన్నారు. వారిని ఉపన్యసించమని స్వామి ఆజ్ఞాపించగా, నా నోటిలో ఏ ఉపన్యాసమూ సిద్ధముగా లేదు, ఉపన్యసించుటకును నాకు అధికారమే లేదు, శ్రీవారు నా చేత ఏమి పలికిస్తారో దానిని విని సంతోషించండి, పట్టుపురుగు దారముతో తన నివాసమునకై కూడు కట్టుకొనియు మమకారమును వీడి విరాగి అయి దాని నుంచి దూరం వెళ్లిపోతుంది, కాని దోమ నీట నుంచి రెక్కలతో పైకి వచ్చి జీవుల రక్తమును పానం చేసి వారికి కఠోర రోగములను ప్రసాదిస్తుంది. సాత్వికులకును రాజస తామస గుణపీడితులకును ఇదియే వ్యత్యాసము. ఇతరులను బాధింపక వారికి యథోచితముగా సంతోష సంతృప్తులను అందించిన శ్రీవారు మనకు ఇంకనూ పదింతల ఆనందమును ప్రసాదింతురు అనిరి. మరియును శ్రీవారు అమెరికా ఖండమునకు విచ్చేసి ప్రజలను ఉద్ధరించవలెనని ప్రార్థిస్తున్నాను. స్వామి అచ్చటికి విచ్చేసినను ఇచ్చట మీతోడను కూడా ఉందురు కదా, కాబట్టి మీరందరూ కూడా మా ప్రార్థనకు దోహదమివ్వండి అని తెలిపారు. ఆస్ట్రేలియా ఖండ వాస్తవ్యులైన హోవార్డ్ మర్ఫెట్ గారు ఆస్ట్రేలియాలోని ప్రజలకు శ్రీవారి ప్రేమయు బోధయు మిక్కిలి అవసరములై ఉన్నవి, నేను వెళ్లిన తరువాత స్వామి బోధలను అనుసరించి సత్కర్మ, సచ్చింతన, సత్సంగముల ద్వారా
సాధకులు సర్వేశ్వరుని సాక్షాత్కారము పొందుటకు శ్రీ సత్యసాయి కేంద్రమును స్థాపించదలుచుకున్నాను. రైలు పెట్టెల్లోనూ బస్సుల్లోనూ సమ్మేళనమునకు వచ్చి ప్రతినిధులు అక్కడ భజన చేయుచుండిన దృశ్యము తనకు ఎన్నడనూ మరువరాని ఆనందోత్సాహములను కలిగించింది అని హోవర్డ్ మర్ఫెట్ గారు పేర్కొన్నారు. నార్వే దేశ వాస్తవ్యులు టిడ్మన్ జోహెన్సన్ గారు, నేను శ్రీవారిని దర్శించుటకు పూర్వమే స్వామి నా వెంటనే ఉన్నారు. షిరిడీ క్షేత్రమందు పరోక్షముగా దర్శనమొసంగి నన్ను స్వామి బొంబాయికి రప్పించి ప్రత్యక్ష దర్శన స్పర్శన సంభాషణ భాగ్యమును ఒసగారు అని చెప్పి సభలోనున్న వారిని అతి ఆనందమున చేర్చారు. మరియు నార్వే మొదలగు దేశములలో ప్రజలు దేశాచారబద్ధులై ఆధ్యాత్మిక చింతనను కోల్పోయారు. శ్రీవారి సరళమైన దివ్యబోధ ఆ దేశీయులకు ఎంతయో ఆవశ్యకమై ఉన్నది అని చెప్పారు. డాక్టర్ సిజీ పటేల్ గారు ఈస్ట్ ఆఫ్రికా నుంచి వచ్చారు. డాక్టర్ నల్లై నాథన్ గారు శ్రీలంక నుంచి తమ తమ దేశ పరిస్థితులను విపులీకరిస్తూ, మేము దృష్టి లేని బిడ్డలము, మా కన్నులు తెరవండి అని ప్రార్థించారు. మెక్సికో వాస్తవ్యులు శ్రీమతి ఇంద్రాదేవి మా దేశములోనూ అమెరికాలోనూ యోగులు ఆధ్యాత్మిక పిపాసతో సద్గురువు యొక్క సన్నిధి కోసం పరితపిస్తున్నారు. శాంతా బార్బారా వార్క్లీ విశ్వవిద్యాలయంలోని వేలాది కాలేజీ విద్యార్థులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఛాయాచిత్రములను నేను చూపి శ్రీవారి దివ్య చరిత్రను, దివ్య బోధలను వారికి తెలియజేయినప్పుడు ఎంతసేపైనను వారికి విసుగులేక విని ఆనందిస్తారు. ఉపన్యాసమును ముగించినను వారు వెళ్లరు, మరికొంతసేపు స్వామి మహిమలను, ఉపదేశములను చెప్పుమని ప్రార్థిస్తారు. శ్రీవారి రాకకై అమెరికావారు ఆతృతతో, ఆవేదనతో వేచి చూస్తున్నారు అని పలికారు.

ఆ తరువాత శ్రీ సత్యసాయి సేవా సమితుల ముఖ్య కార్యక్రమముల గురించి చర్చ ప్రారంభమగుటకు ముందు వారిని చక్కగా పరిశీలించి తమ తమ అభిప్రాయాలను తెలియచేయుటకై స్వామి ఆదేశానుసారము అన్ని రాష్ట్రముల ప్రతినిధులతో 7 ప్రత్యేక ఉపసంఘములు, ఒక ప్రతి ఉపసంఘము ఒక సంచాలకుడును నియమించారు. అందులోని ఉపసంఘాలు నామస్మరణ, నామ సంకీర్తన మూలమున ఆధ్యాత్మిక జాగృతిని అభివృద్ధి చేయు కార్యక్రమమును శ్రీ ఈవీఎస్ దేశికాచారి గారు హైదరాబాద్ నుంచి వచ్చిన వారు సంచాలకులుగా ఉండి చర్చించారు. రెండవది పాఠశాలలను అభివృద్ధి చేయు కార్యక్రమమును చర్చించారు. శ్రీ దేవీ ప్రసాద్ శుక్లా గారు లక్నో నుంచి వచ్చారు. వారు దీనికి సంచాలకులు. విద్యార్థులలో ధార్మిక నైతిక లక్షణాలను అభివృద్ధి చేయు కార్యక్రమముల గురించి చర్చించారు. కేరళ నుంచి వచ్చిన డాక్టర్ కె భాస్కర్ నాయర్ గారు సంచాలకులు. శ్రీ సత్యసాయి సేవాదళముల స్థాపన కార్యక్రమములను గురించి హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్ సూరి రామకృష్ణ గారు సంచాలకులుగా వర్తించారు. అలాగే ఐదవది శ్రీ సత్యసాయి సేవా సమితుల ఆధ్వర్యాన మహిళా మండలులను స్థాపించి నిర్వహించు కార్యక్రమాన్ని చర్చించారు. మద్రాసు నుంచి వచ్చిన శ్రీమతి కమలా సార్థి గారు సంచాలికగా వ్యవహరించారు. ఆరవది శ్రీ సత్యసాయి సేవా సంస్థల సమన్వయ కార్యక్రమమును గురించి చర్చించారు. కేరళ నుంచి వచ్చిన జస్టిస్ వి బాలకృష్ణ ఇరాడి గారు సంచాలకులుగా వర్తించారు. ఏడవది ఖండాంతరములలోని శ్రీ సత్యసాయి కేంద్రములకును, భారతదేశములోని కేంద్రములకును, యావత్ ప్రపంచ ముఖ్య కేంద్రమైన ప్రశాంతి నిలయమునకును సమన్వయ సంబంధమును చర్చించారు. దానికి శ్రీ హోవార్డ్ మర్ఫెట్ గారు సంచాలకులు. ప్రపంచ సమ్మేళనం యొక్క ప్రారంభోత్సవ అంగమున భారతీయ విద్యాభవన్ ఆవరణలో సాయంత్రం 6 గంటలకు మహాసభ ప్రారంభమైంది. 5 గంటలకే 75,000 మంది ప్రజలు వేయించేశారు. బొంబాయి భక్తులు సుశ్రావ్య సంకీర్తనములను విని ఆనందిస్తున్నారు. శ్రీవారు ప్రేక్షకులలో సంచరించుచూ అందరికీ తమ దివ్య దర్శన భాగ్యమునొసగారు. అమితోత్సాహముతో భక్తులు స్వామిని దర్శించి పులకాంకితులయ్యారు. సమ్మేళనము యొక్క ప్రారంభోత్సవము చేయుటకు ఢిల్లీ నుంచి వచ్చిన భారత ఉప ప్రధాని శ్రీ మురార్జీ దేశాయి గారికి శ్రీ సావంత్ గారు స్వాగతముసంగుచు శ్రీ మురార్జీ దేశాయి గారికి అచంచలమైన దైవభక్తి కలదు. వారు సత్శీలమును, దృఢమైన ధైర్య స్థైర్యమును కలవారును. అట్టివారు ప్రారంభోత్సవము చేయనంగీకరించుట మన అదృష్టము అని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు సనాతన ధర్మమును ఉద్ధరించుటకై అవతరించి దాని మూలతత్వమున సత్య ధర్మ శాంతి ప్రేమలను ప్రచారము చేయుటకై ఈ ప్రపంచ సమ్మేళనమును బొంబాయిలో ఏర్పరచుటయు దానికి ఆతిథ్యమొసగు భాగ్యము బొంబాయి పౌరులకు లభించుటయు గొప్ప అదృష్టము. యాంత్రిక జీవనము విషయవాసనాయుతమై మమకార ప్రధాన జీవులను కలిగి ఉండినను బొంబాయి నగరవాసులకు యోగము, జపము, ధ్యానము, భజన, అర్చన మొదలగు ఆధ్యాత్మిక సాధనలలో ఆసక్తి లేకపోలేదు. మహారాష్ట్ర యందు జ్ఞానేశ్వర్, తుకారాం, రామదాసు, షిరిడీ సాయిబాబా, గజానన్ మహారాజ్ మొదలగు సాధు సత్పురుషుల మూలముగా ఇప్పటికీ ఆధ్యాత్మిక వాసన మనకు లభ్యమగుచునే ఉన్నది. వేలాది ప్రజల హృదయ క్షేత్రములో భగవద్విశ్వాసమును, తత్వజిజ్ఞాసను, సేవాకాంక్షను నాటి శ్రీ సత్యసాయి భగవానులు వారి కృపాద్ర దృష్టితో పోషించుచున్నారు. వారు బొంబాయి నగరంలో గత వారము స్థాపించిన ధర్మక్షేత్రము వారి అవతార కార్యనిర్వహణకు ఒక ముఖ్య కేంద్రము అని శ్రీ సావంత్ గారు పలికారు. శ్రీ మురార్జీ దేశాయి గారు ఉపన్యసిస్తూ శ్రీ సత్యసాయిబాబా వారు బోధించే ధర్మ మార్గమును విని అనుసరించు ఆతృతతో సమావేశమైన ఈ మహాజన సమూహమును చూసి నాకు ఎంతో సంతోషముగా ఉంది. చరిత్రలో ఇది ఒక విషమ ఘట్టము కాబట్టి ఈనాడు బాబాగారి ఆధ్వర్యమున
ప్రపంచ సమ్మేళనము జరుగుట కూడా నాకు ఎంతో సంతృప్తి కలిగించింది. మానవునికి తనపై విశ్వాసము, తోటి మానవులపై విశ్వాసమును అత్యవసరము. అభిమానరహితముగా ఫలాపేక్ష లేక ప్రతి ఒక్కరూ మానవ సేవ చేసి ధన్యులు కావలెను. ఇదియే భగవద్గీత యొక్క సందేశము. తన మన ధనములను, మనోవాక్కాయములను భగవదర్పణము చేయవలను. మన్మనాభవ మద్భక్తో మద్యాజి మాం నమస్కురు అని గీత ప్రవృత్తి ధర్మమును బోధిస్తోంది అని నుడివారు మురార్జీ దేశాయి గారు. శ్రీవారు పద్యములను, వాక్యములను సంస్కృత భాషలో చెప్పుచూ ఆ మహాసభను ఆనందాబ్ధినముంచారు. సుజనుల సేవ చేసి వారి నుంచి లభించు శీలధనమును పొందక, భగవత్తత్వమును వారి ద్వారా తెలుసుకొనక, ఎట్టి తపములను ఆచరించినను, శాస్త్రములను పఠించినను మానవుడు తరించలేడు. సంసారమును సాగరములో పడిన వారికి జ్ఞానుల సేవయే నావ. అనుభవ ప్రమాణయుతములైన బోధ ప్రచారములే అజ్ఞానమును నాశనమునర్చును. పవిత్ర పరమార్థమును అందుకుని ఆనందించుటకు భక్తి జ్ఞాన వైరాగ్య రత్నభూషణాలంకృత భారతభూమికి నాభీభూతమైన ముంబై నగరములో సమావేశమైన ప్రపంచ సమ్మేళనము ఒక త్రివేణి సంగమ తీర్థమే. ఆత్మవిద్య అనే గంగయు, సర్వదేశముల సాధనలకు సమాగమము అనే యమునను ఈ ప్రదేశమందు ఈ భవనములలో బోధించబడుచున్న భారతీయ విద్య అనే సరస్వతియు ఇచ్చట ఏకమై పుణ్య సంగమ తీర్థములుగా అలరారుచున్నవి అని సత్యసాయి భగవానులు సెలవిచ్చారు.

0: విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.
1: 46వ నామంలో ఓం శ్రీ సాయి ముక్తి ప్రదాయ నమః. ముక్తిని ఇచ్చే నా స్వామికి నమస్కారం. ఇందులో మనం గ్రహించవలసింది ఏంటంటే, ముక్తి ఎవరివ్వగలరు అంటే, ముక్తినిచ్చే అధికారం ఉన్న భగవంతుడే ముక్తినివ్వగలరు. ఎందరో గురువులున్నారు, స్వామివారు ఎంతో చక్కగా చెప్పారు. బాధ గురువులు, బోధ గురువులు, డాలర్ గురువులు, ఎందరో ఉన్నారు గురువులు, ఎందరో ఉన్నారు నేను భగవంతుని అన్నంత వరకు వెళ్లేవాళ్లు కూడా. కానీ మనం గ్రహించవలసింది ఏంటంటే, ముక్తినిచ్చే అధికారం ఎవరికుందో వారే ముక్తి ప్రదాయకులైన స్వామి. ఆ ముక్తిచ్చే అధికారం ఎవరికుంటుందంటే, కోరికలు నశిస్తే గాని, మోహము నశిస్తే గాని, మోహక్షయము అవితే గాని మోక్షము అనగా ముక్తి రాదు. మరి ఈ మోహం పోవాలంటే కోరిక మనసులో జనించకుండానే ఉండాలి. జనించిన కోరికని తీర్చి దానిమీద ఆశ పోగొట్టి ముక్తినిచ్చేటటువంటి ఆ అధికారమైనా ఉండాలి. మనందరి అదృష్టం వల్ల కోరికని తీర్చి ఆ తీరిన తర్వాత అయిపోయిందా, ఇంకేం అక్కర్లేదా అనే బంగారు తండ్రి మన స్వామి ముక్తి ప్రదాయకుడయ్యారు. ఎక్కడా కూడా కల్తీలున్న వ్యవహారం అన్నది లేదు. కనుక నా స్వామి ముక్తి ప్రదాయకుడు అని అధికారం ఎలా వచ్చిందంటే, వారికి మన కోరికలు తీర్చి మోహక్షయం చేయడం తెలుసు, మనకి ఆ కోరిక రాకుండా చేయగలిగి మోహక్షయం చేయడం తెలుసు. రెండే రెండు పథకాలతో ముక్తినిచ్చే అధికారాన్ని పొందిన నా బంగారు స్వామికి నమస్కారాలు చెప్పుకుంటున్నాను. 47

కలుషం. ఇప్పుడు మనం కాలుష్యం అన్న మాట మాట్లాడితే చాలు, కేవలం భూమి ఆకాశము ఎండిపోవడం, ఆ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి. కానీ ఆ కాలుష్యం అందరికీ కారణం ఎన్నో రకాల కలుషాలు. ఆ కలుషాలని దూరంగా ఉండేటటువంటి స్వామికి నమస్కారం. ఏ కాలుష్యాలు, ఏం కలుషాలు అవి, ఏ విధమైన లోపమైనా సరే అదొక కలుషం. మాట వరుసకి ఎవరైనా భగవంతుడి చిత్రం చూస్తే ఈశ్వరుడు అనండి, ఆంజనేయ స్వామి అనండి, వినాయకుడు అనండి, ఏ దేవుడు స్వరూపం చూసినా సరే కొట్టొచ్చినట్టు అందం ఉంటుంది. అనాకారితనం అనే కలుషం లేదు. పూర్తిగా అందం ఉండాలి, పూర్తిగా శక్తి ఉండాలి. అలా అవన్నీ ఉంటే ఏ కలుషము, ఏ లోపము స్వామి దగ్గర కనిపించదు. మనం చాలాసార్లు అనుకుంటాం, నేనొకసారి చేసిన పాపం చెప్తే పోతుంది, నేనొకసారి అనుకున్నాను స్వామి మీ తెలుగు కొంచెం విచిత్రంగా ఉంటుంది అనుకున్నాను, 2 నిమిషాల్లో అందరికీ అర్థమయ్యే తెలుగే మాట్లాడాలి, అర్థం కాని తెలుగు ఏం లాభం అన్నారు. అంటే ఎప్పుడు ఏదో లోపమును మనం అనిసుకోవచ్చు. ఇప్పుడు మహాకవిత్వం చెప్పేటటువంటి సంస్కృత ఒక బ్రహ్మాండమైన సంస్కృత పండితుడు అనుకోండి, స్వామి ఏమిటో ఓ గట్టిగా 4 శ్లోకాలు చెప్పరు, గట్టిగా ఉపనిషత్తుల గురించి చెప్పరు అనుకోవచ్చు. కానీ శ్రీవారు అలా ఎవరికీ అర్థం కాని భాష మాట్లాడడాన్ని కూడా ఒక కలుషంగా చూడొచ్చు. దానికి కూడా స్వామి దూరమే. అసమర్థత, దౌర్బల్యము, అనాకారితనము, అబద్ధము, ఇలాంటివన్నీ కలుషాలు మనుషుల్లో ఉంటాయంటారు. మామూలుగా ఈ నామాన్ని అర్థం చేసుకుంటే అలాంటి కలుషాలు నా స్వామిలో లేవు అని అర్థం. కానీ శ్రోతలందరికీ చెప్పాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే, వారిలో లేవు ఆ కలుషాలు అందరికీ తెలిసిందే, మనలో ఆ కలుషాల్ని దూరం చేసే నా స్వామికి నమస్కారం. ఇది మీలో కలుష్యం లేదు స్వామి అని మనం చెప్పక్కర్లేదు. మనలో ఉన్న కలుషం దూరం చేసేటటువంటి ఆ స్వామికి నమస్కారం. కలుష విదూరాయ నమః. ఎక్కడి నుంచి దూరం అవుతుంది స్వామి కలుషం? నీ భక్తుల నుంచి కలుష్యం దూరం చేసేటటువంటి మహాశక్తి సంపన్నుడు అయిన స్వామి నీకు నమస్కారం. ఎలాగ మనలో కలుషాలు దూరమవుతాయి, దానర్థం కూడా ఈ నామంలో కనపడుతుంది. ఎంచేతంటే శ్రీవారి దగ్గర కలుషత్వం రాలేదు కనుక, ఏ చెడు శ్రీవారి దగ్గరికి రాలేదు కనుక, శ్రీవారి దగ్గరకే రాని వస్తువు కనుక, మనం శ్రీవారికి దగ్గరైతే మనకు కూడా కలుషాలు రావు. ఈ నామంలో ఒక ఫార్ములా కూడా పెట్టారన్నమాట. ఏమిటా ఫార్ములా? చూడు స్వామి, అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తాను స్వామి, అప్పుడప్పుడు మరీ ఎక్కువ తింటాను స్వామి, ఏంటో తెలీదు, నేను జుత్తు దూకున్నా సరే అది ఏమిటో చింపిరిగానే ఉంటుంది, ఏవేవో కలుషాలు మనలో ఉన్నాయనుకున్నవి ఆలోచించండి, భక్తులు ఆలోచించండి. వారికి దగ్గరవుతున్న కొద్దీ ఎలా దగ్గర అవడం? పక్కనే నిలబడడం కాదు, వారికి మానసికంగా మనం దగ్గరవుతున్న కొద్దీ అవి పోతాయి, వాటంతటా విడిపోతాయి. నాలో ఉన్న దోషాలని ఎంతో చక్కగా ఒకసారి ఒక విపరీతమైన బాధ కలిగజేసి సిగరెట్లు పోగొట్టారు. 2 కలల్లో కనిపించి, అది వరకు ఒకసారి చెప్పాను, 2 కలల్లో కనిపించి సరదాగా ఎంతో ముచ్చటగా ఏదో ఒక సురాపానం అలవాటు చేసుకుంటే అది పోగొట్టారు.
నిజంగా నాలో ఏదో బ్రహ్మాండమైన లోపం ఒకటి ఉంటే అది వారితో చెప్తే అబ్బా నాకు తెలుసు కదా అన్నారు. అంటే ఎంత దయామయుడో, ఎంత చక్కగా మనలో లోపాలు దిద్దగలరో అతి ప్రేమతో కొట్టి తిట్టి చంపితే వారు చెప్పినట్టే అందరినీ చంపేయాలి. ప్రేమతో ముద్దుగా 1-to-1 ఈక్వేషన్ తో అది మర్చిపోవద్దు శ్రోతలు. ఎవరితోటి మీరు పోల్చుకోవద్దు. మీకు స్వామికి ఉన్న బంధాన్ని మీరు ఇంకెవరితోటి పోల్చుకుని బాధపడొద్దు. అది ఎవరికో అది ఇచ్చారు, నాకివ్వలేదు, అది కాదు కావలసింది. మీ హృదయంలో ఉన్న ఆ స్వామిని ఆరాధించుకోవడం నేర్చుకుని అన్ని కలుషాలకి విదూరం అవ్వచ్చు, అన్ని కలుషాలని పోగొట్టుకోవచ్చు. ఓం శ్రీ సాయి కలుష విదూరాయ నమః. 48వ నామం. ఓం శ్రీ కరుణాకరాయ నమః. కరుణాకరుడు, కృపని వెదజల్లే బంగారు స్వామికి నమస్కారం. ఈ కరుణలో అవతరించడం, మనకి కనిపించడం, మనందరికీ ఆనందాన్ని పంచిపెట్టడం, మనని మంచి మార్గంలో నడిపించాలనేటటువంటి సంకల్పంతో ఏ పని చేసినా ఆ సంకల్పాన్ని వెదజల్లడం, అవన్నీ మనకి తెలిసినవే. కానీ ఇంకొక కరుణ కూడా నా స్వామి దగ్గరుంది. అదేంటంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు అన్నది ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటట్టుగా శ్రీవారి తాలూకా సంకల్పం. చాలా జాగ్రత్తగా చూడండి. మొదట్లో కేవలం భజన భజన భజన భజన భజన. అన్ని సేవా సంస్థలు, అన్ని సత్యసాయి సేవా ఆర్గనైజేషన్లు అన్నిటికీ మొదట్లో మూలం భజన. ఓ సత్యసాయి భజన మండలి, ఓ లక్ష్మీవారి నాడు సాయంత్రం కలవడం, భజన చేసుకోవడం, భక్తి. ఇక చూడండి, ఆ భక్తితో వారి దగ్గరకి సన్నిహితులయ్యి వారి దగ్గర నేర్చుకోవలసింది నేర్చుకుంటే వైరాగ్యం వారు వేరే ఇవ్వక్కర్లా. వైరాగ్యం భక్తి జ్ఞానం వల్ల రాక తప్పదు. ఇంకెందుకు స్వామి ఏదన్నా నాకు, నీతో మాట్లాడాను, నీతో సంబంధం పెట్టుకున్నాను, నీకు నేను దగ్గర అని నాకు తెలుసు, నీకు తెలుసు, ఇంకా ఏం కావాలి స్వామి నాకు? ఆ వైరాగ్యమే వైరాగ్యం. ఈ భక్తి జ్ఞానాలను ఎలా బోధించారంటే స్వామి, ఎందుకంటే వస్తువులు ఇవ్వడం, ఆసుపత్రులు కట్టడం, స్కూళ్లు పెట్టడం, నీళ్లు ఇవ్వడం, ఇవన్నీ కనిపించేటటువంటి వారి కరుణా సంబంధమైనటువంటి వారి కృపా కటాక్షంతో వచ్చినటువంటి అందరికీ తెలిసినటువంటివి. కానీ అది ఒక్కటే కాదు. కరుణాకరుడైన నా స్వామికి నమస్కారం అంటే అదొక్కటే కాదు. ముఖ్యంగా ఏంటంటే మనకి భక్తిని తనిచ్చి తనని చూసుకోమన్నారు. మనలో భక్తిని కలిగించి తనని దగ్గర తెచ్చుకోమన్నారు. మనలో జ్ఞానానికి బోధించి తనకి దగ్గర అవ్వమన్నారు. ఈ భక్తి జ్ఞానం రాగానే వైరాగ్యం అలా వస్తుంది అనేటువంటి దానికి ఏ విధమైన సంకోచం అక్కర్లేదు. భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని ఇచ్చేటటువంటి ఆ కరుణ అనంతమైన కరుణ. స్వామిని కరుణాకరాయ నమః అన్నప్పుడు ఆసుపత్రి కట్టించడం అదంతా జ్ఞాపకం పెట్టుకోవడం మంచిదే. కానీ అదొక్కటే కాదు. భక్తుడు నేర్చుకోవలసినది అదొక్కటే కాదు. భక్తి జ్ఞానాలను ఇవ్వడానికని ఎన్నో భజనలు భజనలు భజనలు భజనలు భజనలు ఎక్కడ చూసినా స్వామి అనిసరికల్లా భజన జ్ఞాపకం వస్తుంది. అంతేకాకుండా ఆ జ్ఞానాన్ని వారు ఎలా అందిస్తున్నారు, భగవద్గీతని మళ్లీ మళ్లీ మళ్లీ మన టెలివిజన్లో రోజు అరగంట పొద్దున్న చెప్పినట్టుగా స్వామివారు చెప్పడం లేదు. రాయవలసినవన్నీ రాసేశారు, రాయడం మానేశారు, చెప్పవలసినవన్నీ చెప్పేశారు. ఈ మధ్య కాలంలో గుండెలకి హత్తుకునేటట్టుగా ఒకటో రెండో మాటలు చెప్తున్నారు. అది మహాజ్ఞానం. మీకు ఇదివరకు ఒకసారి మనవి చేసుకున్నాను, చాలా డైరెక్ట్ గా మీ అందరిలో నేనున్నాను అని చెప్పారు.
అంతకంటే తెలుసుకోవలసిన జ్ఞానం ఏమీ లేదు. అందరిలోనూ నా స్వామి ఉన్నాడు అంటే నా స్వామితో ఎలా మాట్లాడతానో అందరితోటి అట్లా మాట్లాడాలి. అందరినీ ఎలా చూసుకోవాలి, నా స్వామిని ఎలా చూసుకుంటానో వాళ్ళని అలా చూసుకోవాలి. లోక కార్యం రీతి వల్ల వాళ్ళకి పాదాలకి దండం పెట్టక్కర్లేదు, వారి దగ్గరే కూర్చుని భజన చేయక్కర్లేదు, కానీ ప్రతి వారిలోనూ స్వామిని చూడ నేర్చుకోవాలి అనేటటువంటిది మహాజ్ఞానాన్ని కూడా మన స్వామి అందించారు. కరుణాకరుడు కనుక, కరుణా సముద్రుడు కనుక ఇటు మెటీరియల్ సైడే కాకుండా అటు స్పిరిచువల్ సైడ్ కూడా అతి సులువుగా ఎంతో కృపతో మన్ని బోధించి ఆదరించి అందించుతున్నది ఆ స్వామికి నమస్కారం. 49వ నామం, చాలా గొప్ప నామం ఇది. ఓం శ్రీ సాయి సర్వాధారాయ నమః. సర్వము, సర్వసృష్టి, సర్వదేవతలు, సర్వమానవాళి, సర్వజంతుజాలము, ఈ సర్వానికి ఆధారభూతులు. అంటే సర్వదేవతలకు సర్వసృష్టికి ఉండడమే కాకుండా ఆ రూపాలలో కనపడమే కాకుండా ఆ రూపాలకి అతీతమైనటువంటి ఆధార స్వరూపం ఏదైతే ఉందో ఆ ఆధారం కూడా నా స్వామి. ఈ వీటన్నిటికీ స్వామియే ఆధారం అని ఎలా తెలుస్తుంది? పుస్తకాల్లో చదువుతుంటాం, కొందరికి శ్రీరాముడిగా కనిపించారని, కొందరికి వినాయకుడిగా కనిపించారని, కొందరికి ఆంజనేయుడిగా కనిపించారని, కొందరికి జీసస్ గా కనిపించారని, ఇవన్నీ చాలా మంది వారి అనుభవాల్లో రాశారు. ఈ సత్యసాయి అష్టోత్తర అనుభవాల కోసం మాట్లాడుతున్నాను కనుక ఒక నా అనుభవం చెప్పాలి ఇక్కడ. ఎందుకు బుద్ధి పుట్టిందో తెలీదు, ఒక శుక్రవారం నాడు పుట్టబర్తిలో భోజనం తర్వాత మధ్యాహ్నం కూర్చుని 9 సార్లు లలితా సహస్రనామం చదువుకున్నాను. ఎందుకు చదువుకున్నారంటే నాకే తెలీదు, ఎందుకు చేశానో నాకే తెలీదు. 9 సార్లు చదువుకునేసరికి మధ్యాహ్నం 2 అయింది. ఆ రోజుల్లో మనం 1 గంట 2 గంటలకి దర్శనానికి వెళ్ళిపోయేవాళ్ళం కదా, దర్శనానికి వెళ్ళాను. 2:30, ఆ రోజుల్లో 2:30కో 3కో కూడా వచ్చేసేవారు, చుట్టూ తిరిగి మళ్లీ వెళ్లేవారు, మళ్ళా వచ్చేవారు. ఆ 3 గంటలకి స్వామి నడుస్తూ మెల్లిగా వస్తుంటే ఒక 1/2 ఇంచి పసుపు స్వామివారి మొహం మీద అద్దినట్టుగా కనిపించింది నాకు. నేను 2 సార్లు కళ్ళు నిలుపుకుని కూడా చూశాను, ఇదేమిటి రంగేమిటి స్వామి, నీ తాలూక ఆ మొహం నిండా పసుపేమిటి స్వామి అని. 9 సార్లు లలితా సహస్రనామం నా చేత చదివించి మీకు ముందుగానే శ్రోతలకు మనవి చేస్తున్నాను, అది ఎందుకు చదివానో నాకు తెలీదు, ఎందుకు చదవాలనిపించిందో తెలీదు. ఆ రోజు ప్రత్యేకమైన కోరిక కూడా నాకేదీ లేదు, ఊరికినే కూర్చుని చదువుకున్నాను. అలా నా చేత చదివించి ఆ చదివించిన దానికి లలితా మహాత్రిపుర సుందరిలాగా పచ్చటి పసుపు వర్ణంతో మొహం నిండా పసుపు రాసుకున్నట్టు నాకు కనిపించి ఈ నామం ఓం శ్రీ సాయి సర్వ ఆధారాయ నమః, ఈ అవతార పురుషుడ్లా నేను కనిపించినా ఈ అవతారమే కాకుండా అన్ని అవతారాలకి సర్వ సృష్టికి ఆధారాన్ని నేను అని మర్చిపోకు. ఆ రోజు నాకు ఈ నామం గురించి ఈ రోజు మాట్లాడతామని అనుకోలేదు, కానీ శ్రీవారి తాలూకా ప్రణాళికలో ఎప్పుడో ఏదో చేసింది, ఎందుకో ఉపయోగపడుతుందనే చేస్తారు తప్ప ఏ విధంగానూ ఉపయోగకరం కాని పని ఏనాడు నా స్వామి చేయరు. సర్వమునకు, సర్వదేవతలకు, అన్ని అవతారాలకు, సర్వ సృష్టికి, సృష్టి స్థితి లయాలకి ఆధారభూతుడైన స్వామి నీకు నమస్కారం. 50వ నామం, ఓం శ్రీ సాయి సర్వహృద్వాసినే నమః. జూలై 28వ తారీఖున 2007వ సంవత్సరం ఆ రోజు ఉపన్యాసంలో వీళ్ళకి ఇంకా ఏం చెప్పినా అర్థం కాలేదనుకుని పాపం
నా స్వామి ఏమన్నారంటే, మీ అందరిలోనూ నేనే ఉన్నాను, మీ అందరిలోనూ నేనే ఉన్నాను. చూడండి, అదేదో 3 సంస్కృత శ్లోకాలు చదివి దానికి ఒకడు భాష్యం రాసి మనకు అర్థం కాక, దాన్ని ఎవరో ఇంగ్లీష్లో చెప్పి ఇంకా అర్థం కాక, ఈ బాధలే లేవు. సర్వ హృదయ నివాసి నా స్వామి. ఇంకా ఒకవేళ ఏమైనా ఈ నామం చదివినా అర్థం కాదేమని, మీ అందరిలోనూ నేనే ఉన్నాను, మీరందరూ నా అంశ. ఎంత సులువుగా ఎంతో బ్రహ్మాండమైన విషయాన్ని మనందరికీ చెప్పారు. అయితే ఇంకొకటి కూడా మాట్లాడాలి ఈ టైంలో. ఈ నామం గురించి చెప్పుకున్నప్పుడల్లా హృదయంలో ఉండే స్వామి అన్నప్పుడల్లా నా జ్ఞాపకం వచ్చేది, నా స్వామి 1981 ఇల్లు కట్టడానికని ఒక ప్లాన్ చూపెట్టి పక్కన ఒక చిన్న మందిరంలో కడితే భక్తులందరూ ఆ ఇంటికి వచ్చి భజన చేసుకుంటారా కదా స్వామి, ఆ పక్కకు చిన్న మందిరం కట్టనా? చిన్న మందిరం, ఉన్న జాగావే పెద్ద గొప్ప జాగా ఏం కాదు. ఆ జాగాలో ఇల్లు పోగా పక్కన చిన్న మందిరం అంటే మీకు తెలిసే ఉంటుంది ఎంత చిన్నదవుతుందో. స్వామి ఏమన్నారంటే, ఈ మామూలుగా టకటకా కొట్టుకునే గుండెకి కుడి పక్కన ఉండే అక్కడ చేయి పెట్టి, బంగారు నాకు వేరే మందిరం ఎందుకు, ఇక్కడుంది నా మందిరం అని వారు చేయి వేశారు. అక్కడ ఎక్కడ వేశారు, అక్కడ ఎందుకు వేశారు అని ఆ రోజు నాకు తెలియకపోయినా తర్వాత తెలిసింది, పరమేశ్వరుడి స్థానం లబ్డబ్ గుండె కాదు, నా గుండెలో ఉన్నాడు భగవంతుడు అంటామే, ఆ గుండెలో ఉంటే ఈ టక్కు టక్కు కొట్టుకునే గుండె కాదు. శ్రీరమణ మహర్షి వారు క్లారిఫై చేశారు, భగవంతుడి స్థానము స్పిరిచువల్ హార్ట్, ఫిజికల్ హార్ట్ కాదు. ఆ స్పిరిచువల్ హార్ట్ కుడి పక్కన ఉంటుంది, ఎడం పక్కన ఈ గుండె కొట్టుకునే గుండె ఉంటుంది, కుడి పక్కన భగవంతుడి తాలూకా ఆసనం, భగవంతుడి తాలూకా మందిరం ఉంటుంది. ఎంత చక్కగా చెప్పారు చూడండి స్వామి. ఆ రోజులో నాకు తెలియకపోయినా సరే ముందుగా తెలుసుకోవలసింది ఆ రోజు చెప్పారు, బంగారు నాకు వేరే మందిరం అక్కర్లేదు, ఇక్కడ ఉంది నా మందిరం అని ఆ చెయ్యి ఇప్పటికీ ఒళ్ళు గగురు పడుతుంది. శ్రీవారి చెయ్యి ఈ శరీరం మీద వేసావా తండ్రి నా స్వామి అనుకుంటుంటాను అప్పుడప్పుడు. అది నాకే కాదు అందరికీ చెందుతుంది. సర్వ హృదయ నివాసి సత్యసాయి, అది తెలుసుకుంటే సరిపోతుందా అండి? అంటే మన అందులోనూ స్వామి ఉన్నారు, ఇంకేం కావాలి? అలా తెలిసినట్టు నడుచుకోవాలి. స్వామి భక్తులు చూడండి ఎలా మాట్లాడతారు, స్వామి మాట్లాడుతున్నారా అన్నట్టుగా ఉంటుంది స్వామి భక్తులు మాట్లాడుతుంటే. సేవ చేస్తున్నప్పుడు చూడండి, స్వామి చేస్తున్నారా అనిపిస్తుంది స్వామి భక్తులు సేవ చేస్తుంటే. ఒకవేళ ఇంకా ఆ స్థితికి రాకపోతే ఆ స్థితికి ప్రతి భక్తుడు రావాలి, ఎందుకంటే శ్రీవారి తాలూకా అంశ మన హృదయంలో ఉంది కనుక వారు మన మీద చూపించే ఆదరణ మనం అందరి మీద చూపెట్టాలి, వారు మనకు అందిస్తున్నటువంటి సేవలు మనం అందరికీ అందించాలి, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. 51వ నామం, ఓం శ్రీ సాయి పుణ్య ఫల ప్రదాయనకర్తరు. స్వామి మాట్లాడుతున్నారా అన్నట్టుగా ఉంటుంది స్వామి భక్తులు మాట్లాడుతుంటే. సేవ చేస్తున్నప్పుడు చూడండి, స్వామి చేస్తున్నారా అనిపిస్తుంది స్వామి భక్తులు.

పుణ్యం అంటే నాకు తెలిసిన అర్థం ఒకరికి సేవ అందించడం. అది చెప్పారు పాపం. ఈ జూలై 28వ తారీఖు 2007వ సంవత్సరం స్పీచ్ లో పుణ్యక్షేత్రాలకి వెళ్తే వెళ్ళండి వద్దనను, కానీ అక్కడ ఏం చూస్తారో మర్చిపోకండి. అలాగే పూజలు చేస్తే ఎక్కువసేపు కూర్చుంటే మునుకులు అవి నొప్పిడతాయి, కానీ పూజ ఎందుకు చేస్తున్నారో జ్ఞాపకం పెట్టుకోండి. ఈ పుణ్యం అన్నదానికి అర్థము శ్రీవారి నిఘంటువులో, దానికి అర్థం ఏంటంటే కష్టపడుతున్న వాడికి నీళ్ళందించడం, బాధపడుతున్న వాడికి రెండు మంచి మాటలు చెప్పి ఉపశమనం కలిగ చేయడం, అది పుణ్యం. ఈ పుణ్యానికి సర్వసాధారణంగా తాతతండ్రులు పెద్దవాళ్ళు గ్రంథాలు చెప్పేది ఏంటంటే, ఈ జన్మలో బాగా పుణ్యం చేసుకునైనా మళ్లీ జన్మలో చాలా బాగుంటావు. ఒక్కటి సరిగా శ్రోతలందరూ విని మనసు నిండా పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నా బంగారు తండ్రి చిన్న పుణ్యం ఇవాళ చేస్తే, అంటే చిన్న సేవ ఈరోజు అందిస్తే 24 గంటలు తిరగకుండా దాని ఫలితాన్ని ఇచ్చేస్తారు నా తండ్రి. పుణ్యానికి మళ్ళా ఫలం మరో 3 జన్మలో 4 జన్మలో అని వెయిట్ చేసే తండ్రి కాదు నా స్వామి. మంచి చేస్తున్న వాడికి అలా మంచి వచ్చేస్తూనే ఉంటుంది. రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ ఇస్ ఈక్వల్ టు గాడ్. మంచి చేయండి, మంచి వచ్చేస్తుంటుంది మీకు. ఇది నా అనుభవంలో ముఖ్యంగా ఒక ఘట్టం, చాలా చాలా నా గుండెకి హత్తుకునే ఘట్టం ఉంది. కొడైకెనాల్లో స్వామిని ఎప్పుడైనా చూడదా చూడాలి చాలా మంది చెప్పుకుంటారు. కొడైకెనాల్లో అనండి, స్వామి ఎలా ఉంటారు తెలుసా, అబ్బో ఆ స్వామి వేరండి అని చెప్పేవారు. నేను నా భార్య ఒక 25-26 సంవత్సరాల కింద అనుకున్నాం, పోనీ మీనాక్షమ్మని చూడాలని ఎందుకు అనిపిస్తుంది, మధుర వెళ్లి మీనాక్షమ్మని చూసి అక్కడి నుంచి కొడైకెనాల్ వెళ్లి మన స్వామిని కొడైకెనాల్లో ఎలా ఉంటారో చూసుకుందాం అని వెళ్ళాం. మొదటి రోజు ఆ రోజుల సంగతి, ఇప్పుడు ఈ మధ్యన కొడైకెనాల్ ఎలా ఉందో నాకు తెలీదు. ఆ రోజుల్లో స్వామివారు వస్తారు దర్శనానికి అనడానికి 10 నిమిషాల్లో 15 నిమిషాల ముందో గేట్ ఓపెన్ చేసేవారు. ఆ గేట్ చేశాక అందరూ పలుపులోమని వెళ్ళిపోయేవారు, ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత గబగబ గబగ వెళ్ళిపోయేవారనమాట. వెళ్ళిపోయి ఎవరికి జాగ దొరికితే అక్కడ కూర్చోవడం, ఆ పద్ధతిలో నడుస్తుంది. నేను మధ్యాహ్నం దర్శనం, మరి అది పొద్దున్నే దర్శనం ఉండేది కదా, పొద్దున్న దర్శనానికి అలా జరిగాక ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఎందుకంటే వీల్ చైర్లో వెళ్లేవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లల్ని పట్టుకుని కష్టపడి నడిచే వనితలు ఉన్నారు. వీళ్ళందరూ ఎప్పుడు వెళ్లారు, ఆఖరిని వెళ్లారు. ఎందుకంటే పొలపులమని వెళ్ళిపోయారు కదా, కంట్రోల్ లేదు, లైన్ లేదు, క్యూ లేదు, ఏమీ లేదు. నేను ఆ రోజు రాత్రి చాలా బాధపడి, స్వామి నీకు అప్రదిష్టత ఇస్తాం స్వామి ఇలా చేస్తేను, నిన్ననుకుంటారు స్వామి, మేము బుద్ధి లేకుండా పనిచేసినా ఈ సత్యసాయి భక్తులు ఎంత బాగా వెళ్లారా, ఆ వీల్ చైర్ లో వాడిని ఆఖరిని పెట్టేశారా, ఈ ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటే పాపం పట్టించుకోలేదురా అని అనుకుంటారు స్వామి. రాత్రి నిద్ర పట్టక తెల్లవారుజామున సడన్ గా జ్ఞాపకం వచ్చింది, లండన్ నుంచో ఎక్కడి నుంచో 2 ముగ్గురు డాక్టర్లు చాలా మంచి బాగున్నారు చూడడానికి, చాలా కర్టిసి ఎక్కువ ఉన్నట్టు కనిపించింది, మంచి మాటలు మాట్లాడుతున్నారు. ఆ రోజు దర్శనంలో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే విన్నాను, నాకెందుకు

0: Om Shri Sai Ram. On the auspicious occasion of Thiru Onam, we will now be blessed with Bhagwan's divine discourse, Sai Ram.
1: In the Pujya Maya, Onam Divsa, Ella Janangalukku. எல்லா ஜனங்களுக்கு பரிபூர்ண அனுகிரகம் ஆசீர்வாதம். பிரேமஸ்வரூபுலர்
2: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லவ்.
1: ఈ ప్రపంచమంతా కూడాను సత్యముతోనే నిండి ఉన్నది.
2: ద హోల్ యూనివర్స్ రెస్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: సత్యము సర్వత్రా వ్యాపించినటువంటిది.
2: ట్రూత్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ధన కనక వస్తువాహనాదులు భోగ భాగ్యములు కూడాను సత్యమునే ఆశ్రయించి ఉన్నవి.
2: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద అఫ్లూయెన్స్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఆర్ ఆఫ్టర్ ట్రూత్ ఓన్లీ.
1: సత్యమే లేకుండిన లోకమే లేదు.
2: బెరిఫ్ట్ ఆఫ్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్ అట్ ఆల్.
1: ఈనాడు సత్యమును కోల్పోవటం చేతనే మానవులు అనేక విధములైనటువంటి ఒక కష్టములకు గురి అవుతూ వచ్చారు.
2: As man has lost truth today, he is passing on through the experiences of suffering and misery.
1: Satyamu chala viluvainatundi.
2: Truth is highly valuable.
1: Okaru daachite daachedi kaadu.
2: It cannot be hidden by anybody.
1: Okaru maarchite maareyatundi kaadu.
2: It is unchangeable.
1: Tikala bhajyam satyam. Moodu kaalamulu endukodanu maaranatundi satyam.
2: Truth is unchangeable in all the three periods of time.
1: Satyamun aadharam chesukoniye
2: basing on truth
1: balachakravarti prajalanu pranam ga chuchukuntu biddalaga poshinchukuntu kaalam gadupthu vachadu.
2: Basing on the principle of truth, Emperor Bali considered all his subjects as his children and reigned that place.
1: Balachakravarti chala danaparudu.
2: Emperor Bali is
1: premaswarupudu,
2: the embodiment of law,
1: satya bhaskarudu,
2: and then he shines by the
1: atti balachakravarti aanadu kerala desamulo undatam chetane manavulnu etti koratanu lekunda tindi tithamulu gaani vastu padamulu gaani ee koratanu lekunda jeevisthu vacharu.
2: Because Kerala was ruled by Emperor Bali, there was no shortage, there was no dearth for food, the raiment and shelter.
1: Taanu devatalitto vijayanu sadinchinadu.
2: In fact, he conquered all the deities.
1: Aa vijay singhanga kodanu narmada nadi odduna goppa oka vyagam chestu vachadu.
2: As a sign of his victory over all devatas, he conducted a sacred ritual along the shore of narmada river. Danne
1: visvajit aneetvanti yagam prarambhinchadu narmada nadi teeramunandu.
2: Along the shore of narmada river, he conducted the sacred ritual called visvajit.
1: Aa samayamlo panne
2: at that time
1: వామనమూర్తి జన్మించినాడు.
2: వామన అపియర్డ్.
1: ఆ వామనమూర్తి కశ్యప అతిథులకు జన్మించినాడు.
2: హి వాస్ ద చైల్డ్ ఆఫ్ కశ్యప అండ్ అతిథి.
1: ఆ సమయమునందు ఈ బలిచక్రవర్తి యాగమునకై తాను నడిచి వస్తున్నాడు.
2: హి వాస్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ది సీక్రెట్ రిచువల్ విసర్జన్.
1: అతని నివాసం సిద్ధాశ్రమం.
2: హి లివ్స్ దేర్ ఇన్ దట్ సిద్ధాశ్రమ.
1: అక్కడి నుంచి ఈ యాగమునకు వచ్చుతుండగా
2: from that siddhashrama as he was proceeding to this yaga,
1: andaru aashcharyanga chustu vacharu.
2: All started looking at him with all surprise.
1: Adam chala baludu.
2: You so young boy.
1: Atti baludainatvanti yokka vamanamurtindu tejasu prakashistu vachindi.
2: They could see the effulgence and brilliance adorning the face of this young boy.
1: Aa prakashame andarni aakarshistu vachindi.
2: That radiance started attracting everybody.
1: వామనుడనగా మ్యాగ్నెట్ స్వరూపమే.
2: వామన సింబలైజెస్ ద మ్యాగ్నెట్ అట్రాక్షన్.
1: ఈ దృశ్యమును బలిచక్రవర్తి బిడ్డ అయినటువంటి యొక్క
2: దిస్ సీన్ వాజ్ నోటీస్డ్ బై ద డాటర్ ఆఫ్
1: రత్నమాల చూచింది.
2: రత్నమాల
1: ఆమె చూచి ఆహా ఏమిటి ఈ తేజస్సు, ఏమి ఈ పిల్లవాడి యొక్క వచ్చస్సు, ఇలాంటి పిల్లవాడే నాకు పుట్టి ఉండే నేనంత అదృష్టవంతురాలను
2: Ratnamala, the daughter of Emperor Bali, was very much mystified, surprised, watching the beauty and the brilliance of the young boy.
1: లాలించి పాలించి అనేక రకములుగా కూడా ఆడించేటువంటి దానిని.
2: She wanted to have a child of that type so as to foster that child.
1: అలాంటి బిడ్డ నాకు లేకపోయే కదా అని చింతించింది.
2: In fact, she was feeling so sorry that she didn't have a child of that type.
1: ఈ లోపల
2: in the meantime
1: వామనమూర్తి
2: వామన
1: బలిచక్రవర్తిని పాతాళ లోకమునకు త్రొక్కాడు.
2: Yes, subdued. He has put down Emperor Bali to Patala.
1: ఆ దృశ్యమును చూచినటువంటి యొక్క రత్నమాల చి ఇలాంటి దుర్మార్గుడు నాకు కొడుకు కావాలని ఆశించినానా? లేదు, నేను విషపారి ఇచ్చి చంపి ఉండేటువంటి దానను అనింది.
2: రత్నమాల felt very much ashamed of this boy who was responsible for the Emperor Bali being sent to that Patala and felt what a shame it is if I were to have a child of this nature.
1: ఈ దృశ్యమును చూచాడు.
2: And Vamana noticed this scene.
1: Tathastu annadu.
2: He said, let things happen that way.
1: Bhagavantudu eppudu kodanu evari sankalpamulu evari bhavamulu ye vidhamainatiga untundo danikanta aashirvadistu vastuntadu.
2: God blesses all your sentiments and feelings and your thoughts.
1: కనుకనే మనం మంచిని తలచాలి.
2: సో వి షుడ్ థింక్ గుడ్.
1: భగవంతుడు లేని స్థానం లేదు.
2: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో
1: గాడ్. సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు.
2: గాడ్ పర్వేడ్స్ ది హోల్ యూనివర్స్.
1: సర్వతో పాణిపాదం, తత్సర్వతో చే శిరోముఖం, సర్వతో శృతిమల్లోకి సర్వమా వృత్తిస్థితి. ఎక్కడ సూచనా ఉన్నటువంటి భగవంతునికి ఒకరు దాచడానికి వీలు కాదు.
2: He has his got his feet, the ears and the hands spread all over the world. You cannot hide him at a spot.
1: అమ్మా రత్నమాల, నాకు మొట్టమొదట నీ పాలునిచ్చి పెంచాలని ఆశించావు.
2: రత్నమాల, ఇన్ ఫ్యాక్ట్ యూ వాంటెడ్ టు ఫీడ్ మీ.
1: దేహాభిమానం చేత నీ తండ్రిని పాతాళలోకం తొక్కడం చేత నీకు క్రోధం ఆవిర్భవించింది.
2: యు ఆర్ ఫుల్ ఆఫ్ ఫ్యూరీ అండ్ యాంగర్ బికాజ్ ఐ హావ్ పుట్ డౌన్ యువర్ ఫాదర్.
1: నా శిపాలు ఇచ్చి చంపాలని చింతిస్తున్నావు.
2: యు రియల్లీ వాంటెడ్ టు కిల్ మీ.
1: కనుకనే నీవు ద్వాపరయుగములో పూతనగా పుట్టి నాకు పాలు ఇచ్చి విషపాలు చేత నీవు మరణించువు గాక అని శపించాడు.
2: And he has blessed Ratnamala this way. Let you be born in Dwapara age in the form of Putana and die after feeding me with your poison.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను సత్ సంకల్పమును అభివృద్ధి పరచుకోవాలి.
2: It is necessary the modern man should develop truthful thought.
1: ఏ సంకల్పములు చేసినప్పటికీ భగవంతుడు తెలియక తథాస్తు తథాస్తు తథాస్తు అని ఆశీర్వదిస్తుంటాడు.
2: Unknowingly you may entertain certain thoughts, but God would bless you. To things happen that way.
1: కనుక మనం నిరంతరం కూడాను మంచి చింతన చేయాలి.
2: Therefore it is necessary to think good all the time.
1: See no evil, see what is good. Hear no evil, hear what is good.
2: Talk no evil, think what is good. Think no evil, think what is good.
1: Do no evil, do what is good.
2: This is the way to God.
1: కనుకనే మీరు ఆ పవిత్రమైన చింతన చేసినప్పుడు పవిత్రమైన ఆశీర్వాదాలు కలుగుతుంటాయి.
2: If you entertain sacred thoughts, you will be the recipient of sacred blessings of God.
1: కనుకనే రత్నమాల బోధించినటువంటి యొక్క తానము ఇదియే.
2: This was the thought of Ratnamala.
1: తన సంకల్పములు ఎట్టివో తన ఫలితములు కూడాను అట్టిగానే రూపొందిరాయి.
2: As was her thought, so was the result and the experience.
1: బలి చక్రవర్తి,
2: ఎంపరర్ బలి,
1: మహాదానపరుడు,
2: the one of charity,
1: యజ్ఞంలో సర్వస్వమును కూడాను దారపోశాడు.
2: In fact he sacrificed everything during
1: యజ్ఞం. సత్యాన్ని కాపాడుకునే నిమిత్తమై బలి చక్రవర్తి తన సర్వస్వమును దారపోశాడు.
2: To uphold the principle of truth he was prepared to sacrifice everything.
1: వామనుడు వచ్చి నాకు మూడు అడుగులు దానం కావాలి అన్నాడు.
2: వామన కేమ్ ఫార్వర్డ్ అండ్ ఆస్క్ ఫర్ 3 feet.
1: కానీ తాను యోచించలేదు, తప్పక ఇస్తానని ఒక వాగ్దానం చేశాడు.
2: He never had second thoughts. He promised that he will give.
1: శుక్రాచార్యుడు వచ్చి అడ్డు పెట్టాడు.
2: Preceptor శుక్రాచార్య came and objected.
1: బలి చక్రవర్తి తాను సామాన్యుడు కాదు.
2: బలి ఎంపరర్, హీ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్.
1: అతను గొప్ప శక్తివంతుడు.
2: హీ ఈజ్ హైలీ పవర్ఫుల్.
1: సాక్షాత్ విష్ణుమూర్తి.
2: ద వెరీ విష్ణు ఈజ్
1: హియర్. అతనికి నీవు మాట ఇచ్చిన తర్వాత తప్పకూడదు.
2: When once you have given a promise, you cannot go back.
1: Kanuka neevu ee maata ivvakoodadu annadu.
2: Better you don't promise him at all.
1: Appudu Bali Chakravarti cheppadu.
2: Then Emperor Bali said,
1: Paliki bonkuta kante paadapamunni.
2: Can there be greater sin more than that going back?
1: Guru vaagne nannu dikkarinchi.
2: He even disobeyed the command of Guru.
1: ఈ యొక్క వామనుకు ఈ వాగ్దానం అందించాడు బలి చక్రవర్తి.
2: Yet he promised to Emperor Bali.
1: కనుక ఆ బలి సత్యము కోసం పాటుపడ్డాడు.
2: Therefore, Bali struggled to uphold truth.
1: కనుకనే అతనికి అనేక రకమైనటువంటి యొక్క సుఖములు సంతోషములు కలిగించి పాతాళ లోకములకు అణగదొక్కాడు.
2: గాడ్ గ్రాంటెడ్ హిమ్ ఆల్ ది హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ అండ్ హస్ సెంట్ హిమ్ టు పాతాళ.
1: అనగా పాతాళం అనగా ఏమి? జన్మమే లేకుండా ఉండునట్టు.
2: పాతాళ మీన్స్ హి విల్ నాట్ బి బోర్న్ అగైన్, బర్త్లెస్.
1: ఆనాడు బలి చక్రవర్తి వామని ఒక కోరిక కోరుకున్నాడు.
2: అండ్ ఎంపరర్ బలి బెగ్డ్, ఆస్క్ విష్ణు టు గ్రాంట్
1: హిమ్ డిజైర్. ఈనాడు ఏ విధంగా నాతో సంభాషించినారు?
2: Just as you conversed with me today,
1: ఈనాడు మా కేరళ దేశమునకు ఏ విధంగా మీరు ప్రవేశించారు?
2: Just as you have been ruling this Kerala,
1: అదే విధంగానే ప్రతి సంవత్సరం కూడాను మీరు ఈ కేరళ దేశమునకు వచ్చి కేరళ ప్రజలను కాపాడాలి అని కోరుకున్నాడు.
2: Every year you should visit this Kerala, take care of all the people of Kerala. That was his request.
1: కనుకనే వామనమూర్తి వచ్చినటువంటి యొక్క దినముకు చిహ్నంగా ఈ యొక్క ఓణము అని పేరు పెట్టుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నారు కేరళ ప్రజలు.
2: పీపుల్ ఆఫ్ కేరళ ఎంజాయ్ ద సెలబ్రేట్ ది ఫెస్టివల్ ఓణం విచ్ సిగ్నిఫైస్ ద విజిట్ ఆఫ్ వామన టు దిస్ ప్లానెట్ ఎర్త్.
1: కనుక బలి చక్రవర్తి చాలా పుణ్యాత్ముడు.
2: బలి వాజ్ హైలీ వర్చువస్ వన్.
1: తాను రాక్షస కులంలో జన్మించినప్పటికి తనకు దైవతాభావములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
2: హి ఇస్ హైలీ మెరిటోరియస్. దో బోర్న్ ఇన్ ఎ డెమోనిక్ ఫ్యామిలీ, హి హాడ్ ఆల్ నోబుల్ క్వాలిటీస్.
1: కనుక అతని యొక్క పూర్వజన్మ పుణ్యం చేతనే కేరళ ప్రజలకు ఈ ఓణం అనేటువంటి ఒక గొప్ప పండుగ ఏర్పడుతూ వచ్చింది.
2: బికాస్ ఆఫ్ హిస్ మెరిటోరియస్ డీడ్స్ ఆఫ్ ఎంపరర్ బలి, ది కేరళ పీపుల్ ఆర్ బ్లెస్డ్ విత్ దిస్ ఆపర్చునిటీ.
1: ఓణం అనగా కేవలం ఏదోటి పాయసం పరమాన్నం తీపులు చేసుకుని భుజించటం కాదు.
2: ఓణం డస్ నాట్ మీన్ లిమిటింగ్ ది సెలబ్రేషన్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ రైస్. బలి
1: చక్రవర్తి వామనంతో అనుభవించినటువంటి ఒక అనుభూతిని మనం స్మరించుకుంటూ రావాలి.
2: వి హావ్ టు థింక్ ఆఫ్ ది ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ఎంపరర్ బలి ఇన్ ద కంపెనీ ఆఫ్ వామన.
1: ఈనాడు వామనుడు సాక్షాత్తుగా మన కేరళ దేశమునకు ప్రవేశిస్తున్నాడు.
2: దిస్ డే వామనా ఇస్ స్టెప్పింగ్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ కేరళ.
1: భగవంతుని యొక్క అవతారంగా భావించుకుని
2: consider it as incarnation.
1: ఈ ఓణం దినము ఎంతయో మనము ఆనందాన్ని అనుభవించుకోవాలి.
2: In fact, we celebrate with all the gaiety and festivity.
1: నైతిక ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడుపుతూ రావాలి.
2: We should lead a life of spirituality, of a specific code of conduct.
1: సత్యం బ్రూయాత్,
2: speak truth.
1: అది ఏ నైతికము?
2: That is moral.
1: ప్రియం బ్రూయాత్,
2: in an acceptable way.
1: అది ఏ ధార్మికము?
2: That is righteous.
1: నబ్రూయాత్, సత్యం అప్రియం, ఇది ఏ ఆధ్యాత్మికం?
2: The spiritual aspect requires you not to speak lies anytime.
1: కనుకనే సత్యం పైనే ఈ మూడుకును ఆధారపడి ఉంటున్నవి.
2: All these three depend on truth ultimately.
1: కనుక సత్యాన్ని మనం ఆశ్రయించి,
2: so
1: ఆధ్యాత్మిక జీవితాన్ని మనం అనుభవించి,
2: and experience
1: లోక కళ్యాణమునకు తగినటువంటి యొక్క క్రియలు మనం ఆచరించాలి.
2: And we have to do such deeds as to make everyone happy.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of
1: మానవుని యందు అనేక గుణములు ఆవిర్భవిస్తుంటాయి.
2: There are so many qualities within man.
1: కానీ వచ్చినటువంటి గుణములను మనం అడుగొట్టుకోకూడదు.
2: It's not possible to control all those that get in.
1: మంచి గుణములు ఆవిర్భవింప చేసుకోవాలి.
2: We should see good qualities.
1: ప్రకటింప చేసుకోవాలి.
2: Arise and manifest.
1: ప్రచారం చేయాలి.
2: And we should propagate.
1: 10 మందికి పంచాలి.
2: Share.
1: నీవు అనుభవించాలి.
2: And you also experience.
1: ఇది నిజమైనటువంటి మానవతా విలువ.
2: This is the true human value.
1: మొట్టమొట్ట ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది.
2: First, love is most important.
1: Love is God. Live in love.
2: Love is God. Live in love.
1: ఈ ప్రేమనే మనం పవిత్రం చేసుకోవాలి.
2: Therefore, this is the love that we should.
1: ప్రేమ ఒక్కటి మన హృదయంలో ఉంటుంటే ఏ యొక్క దుర్గుణములు కూడా ప్రవేశించడానికి వీల్లేదు.
2: When once there is love in your heart, no other bad quality could ever get in.
1: హార్ట్ అనేటువంటిది కేవలం సింగిల్ సోఫా, నాట్ డబుల్ సోఫా కాదు.
2: Your heart, human heart is single sofa, not double sofa.
1: Not musical chair.
2: It's not a musical chair.
1: ఒకే హార్ట్.
2: Only one heart.
1: దానిలో నీవు ప్రేమను నింపుకో.
2: Fill the heart with love.
1: ఇంకొకటి వచ్చి అక్కడ ప్రవేశించడానికి వీల్లేదు.
2: No one can enter thereafter.
1: కనుక నీ యొక్క ప్రేమ అక్కడ లేకుండా పోవడం చేతనే ఈ దుర్గుణములంతా ప్రవేశిస్తున్నాయి.
2: As there is no love in the human heart, the wicked qualities find a place.
1: కనుక స్టార్ట్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్. దిస్ ఇస్ ది వే టు గాడ్.
2: ది వే టు గాడ్, స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్.
1: ప్రేమతో జీవించాలి.
2: Lead your life in love.
1: ప్రేమకు మించినటువంటిది రోజునే లేదు.
2: There's nothing beyond love.
1: ప్రేమ కూడాను సత్యం నుండి ఆవిర్భవించినటువంటిది.
2: Love also arises.
1: సత్యం కూడాను ప్రేమ నుంచి ఆవిర్భవించినటువంటిది.
2: And truth arises out of love.
1: సత్యమే లేకుండా ఉండిన ప్రేమనే లేదు. ప్రేమనే లేకుండా సత్యమే లేదు.
2: Without truth love cannot exist, and love cannot exist without truth.
1: కనుకనే సత్యము అంతర్వాహిని.
2: So truth is an undercurrent.
1: ప్రేమ బహిర్వాహిని.
2: And love manifests.
1: కనుకని అంతర్బహిర్తత్వ వ్యాప్య నారాయణ స్థిత ఈ రెండింటి యొక్క ఏకత్వమే నారాయణత్వం.
2: గాడ్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఇన్నర్ అండ్ ద ఔటర్ ద ట్రూత్ అండ్ ద లవ్ యాజ్ వెల్.
1: ఈనాడు
2: టుడే
1: నిజంగా
2: ట్రూలీ
1: కేరళ ప్రజలు
2: కేరళ పీపుల్
1: ఎంతో అదృష్టవంతులు,
2: ఆర్ వెరీ లక్కీ వన్.
1: ఈ కేరళ ప్రజలు కూడాను కేరళలో ఉండినా కూడాను ఈ ఆనందం మీకు లభించదు.
2: దిస్ బ్లిస్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ హియర్ యు విల్ నాట్ గెట్ ఇట్ దేర్ ఇన్ కేరళ.
1: వారు వారి ఇంటి లోపల పండుగలు చేసుకుంటారు, ఆనాటితో ముగించుకుంటారు.
2: After all, you may have certain preparations made at home.
1: సర్వ సమూహమైనటువంటి ఈ ఆనందాన్ని ఎక్కడా మరి అనుకోలేరు.
2: దిస్ కాంగ్రిగేషన్ దిస్ అసెంబ్లీ కన్ఫర్డ్ బ్లెస్ సుప్రీం.
1: నిజముగా కేరళ ప్రజలు చాలా అదృష్టవంతులే.
2: ది పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ వెరీ లక్కీ.
1: చాలా పుణ్యవంతులే.
2: దే ఆర్ మెరిటోరియస్
1: భాగ్యవంతులే.
2: దే ఆర్ రియల్లీ లక్కీ వన్ ఫార్చునేట్.
1: అలాంటి పవిత్రమైనటువంటి యొక్క బలి చక్రవర్తి యొక్క శిష్యుడిగా ఉంటుంది.
2: Being the followers of Emperor Bali.
1: వామనమూర్తితో చేరినటువంటి ఒక మహాపురుషులు మీరు.
2: In fact, you are noble and virtuous people being in the company of
1: Vamana. పవిత్రమైన ప్రాచీన సంస్కృతి మీరు స్మరిస్తూ రండి.
2: You think of that ancient culture and glory.
1: అది మీ యొక్క ప్రాణము.
2: That is your very life.
1: ఆ కల్చరే మీ యొక్క జీవితము.
2: That culture is your very life.
1: దాన్ని మీరు పోషించుకుంటున్నారు.
2: You just maintain, keep up.
1: కల్చరే నాడు పూర్తి పోతుండాలి.
2: Culture we don't find today.
1: కల్చర్ పోతే ఇంకేమిటి?
2: కల్చర్ ఇస్ దేర్ వాట్ ఇస్ దట్ దట్ లాస్
1: అంతా పోతుంది.
2: ఎవ్రీథింగ్ ఇస్
1: కల్చర్ ను పోషించండి.
2: కీప్ అప్ హోల్డ్ ఆన్ టు ద కల్చర్.
1: భారతీయులు పోషించినటువంటి ఆ కల్చర్ ను మనం కాపాడుకోండి.
2: వి హావ్ టు సేఫ్ గార్డ్ ది ఎన్షియంట్ కల్చరల్ హెరిటేజ్.
1: వారు పెట్టినటువంటి మొక్కను మనం పోషించి అభివృద్ధి పెంచుకోండి.
2: అండ్ యు హావ్ టు గ్రో దిస్ సాప్లింగ్ ఇంటు ఎ మైటీ ట్రీ.
1: ఏనాడు చూసినా ఎక్కడ పోసినప్పటికీ కేరళ లోపల చాలా భక్తి మనకు ప్రదర్శిస్తుంటారు.
2: వి ఫైండ్ లాట్ ఆఫ్ డివోషన్ త్రూ అవుట్ ది స్టేట్ ఆఫ్ కేరళ.
1: ఎటువంటి వారైనా సరే,
2: ఎనీబడి
1: నాస్తికుడైనా సరే,
2: ఎథిస్ట్
1: వీరిని అక్కడికి పోతే ఇట్టంటాడు,
2: ఇమ్మీడియట్లీ గోస్ ఆన్ సెల్యూటింగ్ యూ.
1: కనుక వారి ఎందు ఆ యొక్క భక్తి లోపల ఆవిర్భవిస్తుంది.
2: దేర్ ఇస్ డివోషన్ విద్ ఇన్.
1: ఆ సంస్కృతి వారిలో నిలిచి ఉంటుంది.
2: దట్ కల్చర్ ఇస్ దేర్.
1: ఆ నిలిచిన సంస్కృతిని పోషించుకుంటున్నారు.
2: దట్ కల్చర్ హస్ టు బి సస్టైన్డ్ అండ్ మెయింటైన్డ్.
1: అది నేను కోరేటువంటిది.
2: దట్స్ వాట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్
1: యు.
2: భగవాన్ డజంట్ వాంట్ ఎనీథింగ్.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
2: భగవాన్ డజంట్ వాంట్ ఎనీథింగ్.
1: నో ఎనీ సెల్ఫిష్ ఇన్ మీ.
2: నో సెల్ఫిష్నెస్ ఇన్ హిమ్.
1: బట్ ఐ వాంట్ యువర్ హ్యాపీ.
2: భగవాన్ వాంట్స్ యు టు బి హ్యాపీ.
1: లవ్.
2: భగవాన్ వాంట్స్ యువర్ లవ్.
1: మీ ప్రేమను మాత్రమే కాదు.
2: అండ్ భగవాన్ వాంట్స్ యువర్ లవ్. దట్స్
1: ప్రేమను మీరు అభివృద్ధి పరచుకోండి.
2: డెవలప్ గ్రో మోర్ అండ్ మోర్.
1: అది నేను ఆశించేటువంటి.
2: దట్స్ వాట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ.
1: ప్రేమ ముదిత మనసే కహు.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణ తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని సాయి భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన

0: ఈ భజనలో కేవలం మూడు పంక్తులు మాత్రమే ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ఒక్కొక్క పంక్తిలోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో తెలుసుకుందాం.
1: హరే కృష్ణ మధుసూదన, హరే కృష్ణ గుణరంజన, హరే కృష్ణ యదునందన.
0: ఈ భజన కొంతవరకు కర్ణాటక సంగీతంలోని ద్విజావంతి రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉందని చెప్పవచ్చు. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుర్షుతి రిషభం, శుద్ధ మధ్యమం, అంతరగాంధారం, పంచమం, చతుర్షుతి దైవతం, కైశికి నిషాదం, సాధారణ గాంధారం. ఈ భజనను పోలిన మరికొన్ని సాయి భజనలు

ఈ భజన మనందరికీ తెలిసినటువంటి 8 క్రియలు గల ఆది తాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనని ఎలా పాడాలో ఇప్పుడు విందాం.

ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్నాక ఇప్పుడు దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. అందుకై మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా వింటూ రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకోవచ్చు.

శ్రోతలందరూ చక్కగా అనుసరించారు కదూ. ఇక ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధుసూదన, మధు అనే రాక్షసుని సంహరించినవాడు అని అర్థం. శ్రీ కస్తూరి గారు రచించినటువంటి లవింగ్ గాడ్ పుస్తకంలో ఒక అనుభవాన్ని ఇలా రాశారు. శ్రీ కస్తూరి గారు మైసూర్లో ఉన్న రోజులలో ఆయన దగ్గర పనిచేసే ఒక వ్యక్తి గురించి ఈ విధంగా రాశారు. ఆయన కుమార్తెను ఒక చిన్న రైల్వే ఉద్యోగికి ఇచ్చి వివాహం చేశారు. అతడు భార్యని ఎప్పుడూ కించపరుస్తూ, అవమానిస్తూ, అనుమానిస్తూ, అగౌరవపరుస్తూ చాలా కష్టాలు పెట్టేవాడు. ఆ అమ్మాయి తండ్రి కస్తూరి గారి ఇంట్లో భజనకు తప్పనిసరిగా హాజరయ్యేవాడు. అతనికి స్వామిపై ఎంతో భక్తి ప్రపత్తులున్నాయి. ఒకసారి స్వామి కస్తూరి గారితో ఆ తండ్రిని, కూతురిని, అల్లుడిని పుట్టపర్తికి తీసుకురమ్మని చెప్పారు. కస్తూరి గారు వారిని తీసుకుని ప్రశాంతి నిలయం చేరుకున్నారు. స్వామి వారికి ఇంటర్వ్యూ ఇచ్చి, అల్లుడితో, నీ భార్య చాలా మంచి అమ్మాయి, నీవు అనవసరంగా ఆమెను అనుమానిస్తున్నావు, ఎన్నో విధాలుగా ఆమెను బాధ పెడుతున్నావు, అలా చేయవద్దు అని స్వామి ఆ అల్లుడికి నచ్చ చెప్పారు. కాని అతడు స్వామి మాటలను పెడచెవిన పెట్టి పెద్ద పెద్దగా అరుస్తూ ఇంటర్వ్యూ రూము నుండి బయటకు వచ్చాడు. తరువాత వారు తిరిగి ప్రయాణం కొనసాగించారు. అల్లుడు రైల్వే ఉద్యోగి కనుక ఫస్ట్ క్లాస్ బోగీలో ఎక్కాడు. తండ్రి, కూతురు జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కి ప్రయాణం చేస్తున్నారు. ఆ రైలు తొండేబావి దగ్గరకు వచ్చిన తరువాత విచిత్ర సంఘటన జరిగింది. అల్లుడు ఒక్కడే ఆ ఫస్ట్ క్లాస్ బోగీలో ఉన్నాడు. ఉన్నట్టుండి బోగి అంతా ఎర్రని రంగుతో నిండిపోయింది. ఎటు చూసినా స్వామియే కనిపిస్తున్నారు. నీ భార్య మంచి అమ్మాయి, ఆమెను బాధ పెట్టవద్దు అని నేను చెప్తే వినవా అని స్వామి ఎడాపెడా అతని లెంపలు వాయించారు. ఆ దెబ్బలు తట్టుకోలేక రైలు తొండేబావి దగ్గర ఆగగానే అతడు బోగీ నుండి దిగి పరుగెత్తుకుని వచ్చి జరిగినదంతా ఆ స్టేషన్ మాస్టర్కు చెప్పాడు. ఆ తరువాత అతడు భార్యను బాగా చూసుకున్నాడు. ఆ విషయాన్ని ఒకసారి స్వామి కస్తూరి గారితో ప్రస్తావిస్తూ, షిరిడి అవతారంలో నేను వంట చేసే తల్లిగా ఉన్నాను, ఆ సమయంలో పిల్లలు వచ్చి విసిగిస్తే తల్లి వారిని కసరుకొని తరిమివేస్తుంది, అలాగే షిరిడి బాబా కోపంతో భక్తులను కోపర్గావ్ దాకా తరిమివేసేవాడు, కాని ఈ అవతారంలో నేను ప్రేమగా పిల్లలకు వడ్డించి తినిపిస్తున్న తల్లిగా ఉన్నాను, కాబట్టి నేను ఎప్పుడూ ఎవరినీ కొట్టను, ఇప్పుడు అంతా ప్రేమతత్వమే అన్నారు. అందుకు కస్తూరి గారు, ఆ రైల్వే ఉద్యోగిని బాగా కొట్టారు కదా అంటే, అది కూడా అతని మీద ప్రేమతోనే అన్నారు స్వామి. మధుసూదన అన్న పదంలో రాక్షస సంహారం ఇమిడి ఉన్నా అది చాలా మృదువుగా ధ్వనిస్తుంది. షిరిడీబాబా శివ అవతారం, సత్యసాయి శివశక్తి అవతారం కనుక తల్లిగా లాలిస్తారు. తండ్రిగా క్రమశిక్షణ గరిపే సమయంలో కఠినంగా వ్యవహరిస్తారు. టీజీ కృష్ణమూర్తి గారు ఒక సందర్భంలో స్వామి సన్నిధిలో ప్రసంగిస్తూ భాగవతం నుండి ఒక ఘట్టాన్ని వివరిస్తున్నారు. పూతన బాలకృష్ణుణ్ణి అంతమొందించడానికి కంసునిచే పంపబడిన రాక్షసి. ఆమె నందుని గృహంలో ప్రవేశించేటప్పటికీ బాలకృష్ణుడు ఊయలలో నిద్రిస్తున్నాడు, కన్నులు మూసుకొని ఉన్నాడు. స్వామివారు పూతన పూర్వజన్మను ఒక సందర్భంలో తెలిపారు. పూతన బలిచక్రవర్తి కుమార్తె రత్నమాల. వామనుడు యజ్ఞవాటికలో ప్రవేశించినప్పుడు రత్నమాల ఆ బాల బ్రహ్మచారిని చూసింది. ఆమెలో అతనిపై మాతృప్రేమ పెల్లుబిక్కింది. అతడు నా కుమారుడైతే చక్కగా పాలనా పోషణ జరుపుకునే అవకాశం ఉండేది అనుకుంది. ఎప్పుడైతే వామనుడు బలిని పాతాళానికి అణగుదొరికాడో వెంటనే మాతృవాత్సల్యం ద్వేషంగా క్రోధంగా మారిపోయింది. అతడిని చంపాలనుకుంది. మరుజన్మలో పూతన బాలకృష్ణునికి పాలిచ్చింది. అక్కడ మాతృవాత్సల్యం చూపింది. ఆయనను చంపాలనుకుంది కాని కృష్ణుని చేతిలో మరణించింది అని స్వామి తెలిపారు. పూతన వచ్చినప్పుడు కృష్ణుడు కన్నులు మూసుకొని ఉన్నాడు. ఈమెలో నాపై వాత్సల్యం ఉంది, ద్వేషం కూడా ఉంది, ఈమెకు నేను ఏ విధంగా మోక్షాన్ని ప్రసాదించాలి అని కృష్ణుడు ఆలోచిస్తున్నాడు. కన్నులు మూసుకొని ఆలోచిస్తున్నాడు అని వ్యాస భాగవతంలో ఉంది. ఆ విషయమే
కృష్ణమూర్తి గారు చెప్పారు. ఆయన ప్రసంగం అయిన తరువాత స్వామి కన్నులు మూసుకుని కృష్ణుడు ఈమెకు ఏ విధమైన మోక్షం ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు అని అన్నావు, నీకెవరు చెప్పారు అని స్వామి అడిగారట. అప్పుడు కృష్ణమూర్తి గారు, స్వామి అలా వ్యాస భాగవతంలో ఉందని చెప్పారు. వ్యాసుడికి కృష్ణుని మనసులో ఉన్నది ఏం తెలుసు అంటూ స్వామి ఇలా అన్నారు. అది కాదు, అప్పుడు నేను ఎందుకు కన్నులు మూసుకున్నానో తెలుసా? నేనామెను చూస్తే ఆమె పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి, ఇక అంతం చేసేది ఎక్కడా, అందుకే కన్నులు మూసుకున్నాను అన్నారు. స్వామి కృష్ణుడు అనుకుండా నేను అన్న పదం వాడారు, అంటే నేనే అలనాటి కృష్ణుడనని అర్థం కదా. శ్రీకృష్ణావతారంలో బాల్యం నుండి రాక్షస సంహారమే, కాని ఆ ఘోర కృత్యాలను మనం లీలలుగా భావించి ఆనందిస్తున్నాము. కర్షతీతి కృష్ణ, అందరినీ ఆకర్షించేవాడు కృష్ణుడు, లీలామానుష విగ్రహుడు కనుకనే రాక్షస సంహారం కూడా ఒక లీలగా సాగించాడు. ఆ కృష్ణుడు ఏది చేసినా అందులో అంతా మాధుర్యమే. కస్తూరి గారు స్వామివారి దివ్యోపన్యాసాన్ని అనువదించే సమయంలో మధ్య మధ్య స్వామి ఆయనను తికమక పెడుతూ ఉంటారు. మధుసూదన అన్న పదానికి మధువనే రాక్షసుని సంహరించిన వాడని కస్తూరి గారు చెబితే స్వామి మరో అర్థం చెప్పారు. మధువు అంటే తేనె అనే అర్థం కూడా ఉంది. మానవునికి లౌకిక సుఖభోగాలపై ఆసక్తి అధికంగా ఉంటుంది, ఆ లౌకిక భోగాలు మధువుతో సమానం. కృష్ణుడు ఆ భోగాసక్తిని నిర్మూలిస్తాడు, కనుక కృష్ణుణ్ణి మధుసూదనుడు అన్నారని స్వామి చెప్పారు. గుణములు మూడు, సత్వరజస్తమో గుణములు. గుణాలను ఇచ్చువాడు, గుణరహితులుగా చేయువాడు కృష్ణుడే. రజస్సు తమస్సుల కంటే సత్వగుణం వాంఛనీయమైనది. ఆ సత్వగుణానికి కూడా అతీతమైన దశ ఒకటి ఉంది. ఈ మూడు గుణాలను సమానంగా చేయడం అంటే ఏ ఒక్కటి ప్రకోపించకుండా బ్యాలెన్స్ చేయడం. త్యాగరాజస్వామి శ్రీరామచంద్రునిపై ఎన్నో కృతులను రచించారు. కృష్ణునిపై రచించిన కృతి ఒకటి ఉంది, ఏలరా కృష్ణ ఏలరా అనే కృతిలో రాగరసిక రాగరహిత అనే పదాలు కనిపిస్తాయి. సంగీత రాగాలను ఆలకించి లేక గానం చేయువాడు ఆనందించేవాడు రాగరసికుడు. రాగరహితుడనగా రాగద్వేషాలు లేనివాడు. మరొక పంక్తిలో నాగశయన నాగరిపుని అని ఉంటుంది. నాగముపై శయనించువాడు నాగరిపుడు అంటే కాళీయుని అణచివేయువాడని అర్థం. సృష్టిలో ప్రకృతిలో ఎన్నో ద్వంద్వాలు ఉన్నాయి, ఎండవాన కష్టం సుఖం సుఖం దుఃఖం చలి వేడి ఇలా. ఎప్పుడు ఏసీలో కూర్చుంటే దాని విలువ తెలియదు, కొంతసేపు ఎండలో తిరిగి వస్తే ఏసీ విలువ తెలుస్తుంది. గుణరంజన అంటే తన కళ్యాణ గుణములచే జనులను రంజింపజేయువాడని అర్థం. రమయతీతి రామః, శ్రీరాముడు ఆదర్శ మానవునిగా జీవితం గడిపాడు, శ్రీకృష్ణుడు ఎన్నో లీలలను ప్రదర్శించాడు, దుష్ట సంహారానికి ఎన్నో మార్గాలు అనుసరించాడు. మర్ఫెట్ రాసిన బుక్లో బెనర్జీ అనే సైంటిస్ట్ గురించి రాయబడి ఉంది. ఈ బెనర్జీ గారికి శ్రీకృష్ణునిపై భక్తిభావం అస్సలు లేదు. విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లు తిరిగేవారిని అతడు మోడర్న్ కృష్ణ అంటుండేవాడు. ఒకనాడు అతడు ఉదయం తోటలో పచార్లు చేస్తుండగా అతని ఎదురుగా ఒక నల్లని అందమైన రూపం వచ్చి అతనిలో లీనమైపోయింది. ఆ క్షణంలో అతనికి అంతులేని ఆనందం కలిగింది. తన దేహం ఎంతో పవిత్రంగా అయినట్లు అనుభూతి కలిగింది. అతడు స్వామి భక్తుడు. స్వామి దర్శనానికి వెళ్లినప్పుడు స్వామి అతనికి ఇంటర్వ్యూ ఇచ్చి అతని శిరస్సుపై తమ హస్తం ఉంచేటప్పటికీ అంతవరకు అనుభవించిన ఆనందం మాయమైపోయింది. స్వామి చెప్పారట, ఇంతవరకు నీవు అనుభూతి చెందిన ఆనందమే కృష్ణతత్వం అని. అప్పటి నుండి అతనికి కృష్ణతత్వం అర్థమైంది. విచ్చల విడిగా తిరిగేవారిని మోడర్న్ కృష్ణ అని అనడం మానుకున్నాడు. కృష్ణుడు ఒక గోపిక నీటికుండను తలపైకి ఎత్తుకోవడానికి సాయం చేయమంటే నేను చెయ్యను అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. అయితే
ఆ గోపిక ఎలాగో కుండ ఎత్తుకుని ఇంటికి చేరుకునేటప్పటికే అక్కడ కుండ దించడానికి కృష్ణుడు సిద్ధంగా ఉంటాడు. ఆమె అడుగకుండానే తానే కుండ దించడానికి సాయం చేస్తాడు. ఒకసారి ఒక గోపిక, "కృష్ణ, నీ ప్రవర్తన విచిత్రంగా ఉంది. కుండను మీద ఎత్తుకోవడం కష్టమై నిన్ను సాయం అడిగితే నీవు సాయపడవు. దించడానికి మాత్రం ముందుగా సిద్ధమై ఉంటావు. దీని అంతరార్థం ఏమిటి అంటే, కృష్ణుడు, నేను నా భక్తులపై భారాన్ని మోపను, భారాన్ని తొలగిస్తాను అన్నాడట. రాముని తత్వం అర్థం చేసుకోవడం కొంత సులువు, కాని కృష్ణుని ప్రతి చర్యలోనూ ఎంతో నిగూఢ అర్థం ఉంటుంది. స్వామి విషయంలోనూ అంతే. స్వామి ఎందుకు ఇలా చేశారు, ఎందుకిలా చేయమన్నారు అని తర్కించుకునే కంటే స్వామి ఆజ్ఞ శిరసా వహించడమే మంచిది. పూర్వపు భక్తులంతా అలాగే స్వామి మాటలను పాటించేవారు. కాని ఈ తరం వారికి ప్రశ్నలు జాస్తి. పైగా స్వామివారిని కూడా ప్రశ్నిస్తారు, "స్వామి, మీరు ఈ విధంగా చెప్పారు, అది మరో విధంగా జరిగింది" అని. స్వామి ఏమి చెప్పినా మనకు అప్పుడు అర్థం కాకపోయినా కొంతకాలానికి అర్థమవుతుంది. ఇది నా మేలుకే అని తెలుసుకుంటాము. హరే కృష్ణ యదునందన. కృష్ణుడు ఎప్పుడూ ఆనంద స్వరూపుడే. గణేశుడు కూడా బాలకృష్ణుడులాగే ఆడుతూ పాడుతూ ఉన్నట్లు తోస్తుంది, కాని గణపతి గంభీరంగా సీరియస్గా ఉన్న దాఖలాలు లేవు. కాళీయుని పడగలపై కృష్ణుడు నాట్యం చేస్తున్నప్పుడు కాళీయుడు విషాన్ని వెళ్లగ్రక్కుతుంటాడు. మధ్యలో కృష్ణుడు ప్రశ్నిస్తాడు, "నీవు విషాన్ని వెలిగ్రక్కుతున్నావు ఎందుకు" అని. అందుకు కాళీయుడు, "కృష్ణ, నీవు నాలో అంతా విషాన్నే నింపావు. ఆ విషంతోనే నిన్ను ఆరాధిస్తున్నాను, ఆ విషమే నీకు అర్పిస్తున్నాను" అన్నాడట. "స్వామి, నీలోని కామక్రోధాది దుర్గుణాలను దైవం వైపుకు మరల్చు, అప్పుడవి కూడా పవిత్రమవుతాయి" అంటారు. ఇంత చక్కని భావాన్ని తెలుసుకున్నాక ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయికులవన్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ చక్కగా ఈనాటి మన భజనను నేర్చుకున్నారు కదూ. ఇంతటితో మానస భజరే భజన శిక్షణా తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

0: సమర్పణ్ అని స్వామికి, శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయాలకి చెందిన విద్యార్థులు సమర్పించే ఒక చాలా చక్కటి ప్రోగ్రాం. ప్రతి నెల 4వ ఆదివారం మనం ఒక గెస్ట్ స్పీకర్ని, ఎవరైతే స్వామికి అత్యంత సన్నిహితంగా మెలిగారో, స్వామి దగ్గర ఎన్నో చక్కటి విషయాలు నేర్చుకునే మహత్తరమైన అవకాశం కలిగిన విద్యార్థులని మనం ఆహ్వానించి, వాళ్ల దగ్గర వాళ్ళు నేర్చుకున్న విషయాలు మనం కూడా తెలుసుకుని కృతార్థులు అయ్యే మంచి అవకాశం ఇది. అయితే ఈ 4వ సమర్పణ ప్రోగ్రాం, శివంలో జరపబడే 4వ సమర్పణ ప్రోగ్రాంకి స్వామి మన వద్దకు, ఆయనకి అత్యంత సన్నిహితుడైన ఎంతో ప్రీతిపాత్రుడైనటువంటి శ్రీ అరుణ్ ఖర్దేహాల్ ని మన వద్దకు పంపించారు. శ్రీ అరుణ్ ఖర్దేహాల్ స్వామి దగ్గర MBA చదువుకున్నారు. చూడమణి అని ఆదిశంకరాచార్య రచించిన అద్భుతమైన ఒక స్పిరిచువల్ టెక్స్ట్, అందులో ఆయన అంటారు, మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశయ. చాలా కఠినంగా చాలా దుర్లభంగా లభించే 3 థింగ్స్, మూడు విషయాలు. మొట్టమొదటిది మనుష్యత్వం, అంటే మానవ జన్మ కలగడం అనేది చాలా చాలా అదృష్టమైన విషయం, చాలా రేర్ థింగ్ అది. అలాంటిది మనుష్యత్వం, దాంట్లో మళ్ళీ ముముక్షత్వం, అంటే మానవ జన్మ కలిగిన వాళ్ళు చాలా ఉన్నా మానవ జన్మ కలిగి మోక్షము కోరి భగవంతుడిలో చేరాలని అనే కోరిక పుట్టడం అనేది ఇంకా చాలా రేర్, చాలా చాలా చాలా రేర్ థింగ్, చాలా చాలా అదృష్టమైన విషయం అది కూడా. అయితే ఈ 2 కూడా కాకుండా దానికంటే చాలా గొప్ప విషయం ఏంటంటే మహాపురుష సంశయ. అంటే ఒక మహాపురుషుని దగ్గర, ఒక సద్గురు దగ్గరికి వెళ్ళగలగడం అనేది ఇంకా చాలా రేర్ థింగ్. ఇది ఆదిశంకరాచార్యుల వారు వివేక చూడమణిలో ఇది చెప్తారు. దీనికంటే కూడా చాలా చాలా చాలా రేర్ థింగ్, చాలా చాలా మనకి తెలియనటువంటి అదృష్టమైన విషయం, ఎన్ని జన్మలైనా ఎత్తినా, ఎన్ని జన్మల తపఫలం అయినా పొందినా కలగడం చాలా కష్టమైన విషయం ఏంటంటే ఒక అవతార పురుషుని దగ్గర మెలగలగడం, ఒక అవతార పురుషుని వద్దకు చేరగలగడం, అవతార పురుషుణ్ణి దర్శించగలగడం, వారితో సంభాషించగలగడం, వారి దర్శన స్పర్శన సంభాషణలు పొందగలగడం. అందులో కూడా మళ్ళీ ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండి, ఎంతో మంది తప్పించి ఒక దర్శన భాగ్యం కోసం తప్పించిపోతున్న ఆ తరుణంలో స్వామి దర్శనాలు ఇచ్చే రోజుల్లో ఆయన రూమ్ లో ఉండి, ఆయన ఉండే రెసిడెన్స్ లో ఉండి ఆయన్ని సేవించే మహాభాగ్యం కలగడం చాలా తక్కువ మంది, చాలా అరుదు, హార్డ్లీ వేళ మీద లెక్కెట్టచ్చు అలాంటి వాళ్ళని. అలాంటి మహత్తరమైన అవకాశం కలిగినటువంటి వారు శ్రీ అరుణ్ ఖర్దేహాల్ గారు, ఈనాడు మన మధ్యకి విచ్చేశారు. వారి స్టే, వారు ఉన్న సంవత్సరాల్లో, స్వామి దగ్గర గడిపిన సంవత్సరాల్లో ఎన్నో అద్భుతమైన లీలలు, అద్భుతమైన అనుభవాలు, మధురానుభూతులు, తల్లిగా తండ్రిగా గురువుగా దైవంగా మిత్రుడిగా స్వామి ఎలా ఆయనతో మెలిగేవారు, ఎలా ఆయనకి ఎన్నో విషయాలు ఆయనకి నేర్పారు, ఇవన్నీ మనతో ఈరోజు పంచుకోవడానికని ఆయన మన వద్దకు వచ్చారు. అయితే అరుణ్ గారి గురించి చెప్పాలంటే, నాకు పర్సనల్ గా కూడా అరుణ్ గారు పరిచయం ఎలా అయ్యారంటే, స్వామి ఆయనతో పాటు ఒక కాన్వొకేషన్ డ్రామాకి నాకు కూడా అవకాశం ఇచ్చారు ఆయనతో పాటు యాక్టింగ్ చేయడానికి. అయితే ఆ రోజుల్లో స్వామి కాన్వొకేషన్ డ్రామా అంటే చాలా ఇంట్రెస్ట్ గా, చాలా చాలా ఇన్వాల్వ్ అయ్యి స్వామి పర్సనల్ గా గైడ్ చేసేవారు. ఒకరోజు స్వామి అరుణ్ తో పాటు నన్ను కూడా పిలిచారు ఇంటర్వ్యూ రూమ్ కి. పిలిచినప్పుడు స్వామి అరుణ్ని నాకు పరిచయం చేస్తున్నారు. పరిచయం చేస్తున్నప్పుడు స్వామి అన్నారు, ఈ అబ్బాయి తెలుసా, IIT చదివాడు, IIT చదివి స్వామి దగ్గరికి MBA చదవాలని స్వామి దగ్గరికి వచ్చేశాడు. బయట ఎన్నో కోట్లు ఎన్నో లక్షలు ఇచ్చి ఉద్యోగం ఇస్తారన్నా స్వామి దగ్గరికి వచ్చాడు. చాలా ఇంటెలిజెంట్ బాయ్, చాలా మంచివాడు అని నాకు అప్పుడు ఎందుకు చెప్తున్నారో అర్థం కాలేదు. కానీ తర్వాత ఆ కొద్ది రోజుల్లో డ్రామా అప్పుడు అతనితోటి పరిచయం పెరిగి నిజంగా స్వామి చెప్పింది ముమ్మాటికి నిజం, ఇతను ఎంతో డౌన్ టు ఎర్త్, ఎంతో హంబుల్, ఎంతో సింపుల్ గా ఉన్నాడు అనే విషయం నాకు తర్వాత తెలిసింది. అయితే అరుణ్ గురించి కొంచెం ఆయన చదువుకున్నది, ఆయన బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్తాను. 1998లో ఐఐటి ఖడగ్పూర్ నుంచి బీటెక్ సివిల్ చేశారు. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లో ఐఐటి నుంచి ఆ రోజుల్లో కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరూ ఏ అమెరికా ప్రయాణమో అనుకునేవారు. కానీ ఆయన స్వామి దగ్గర నేను చదువుకోవాలి, స్వామి దగ్గర కాలం గడిపే అదృష్టం నాకు కూడా కలగాలి అనే తపనతో స్వామి దగ్గర 99లో ఎంబీఏకి చేరారు. 1999 అంటే 1999 నుంచి 2001 వరకు ఎంబీఏ డిగ్రీ చేసుకున్నారు స్వామి దగ్గర. చేసుకున్న ఆ రోజుల్లో కూడా స్వామి ఎన్నో అవకాశాలు ఆయనకి, స్వామి ముందు నాటకాల్లో పాత్ర వేసే అవకాశాలు, ఎన్నోసార్లు స్వామి సమక్షంలో మాట్లాడే టాక్స్ ఇచ్చే అవకాశాలు, ఇంకా ఎన్నో చక్కటి సంభాషణ అవకాశాలు ఇచ్చారు. ఇవే కాకుండా 2001 అంటే 2001 నుంచి 2005 దాదాపు 2005 చివరి వరకు స్వామి ఆయనకి చాలా గొప్ప అవకాశం ఇచ్చింది. ఏమిటంటే స్వామి వెనకాలే దర్శన్లో నడుచుకుంటూ వచ్చే అవకాశం. స్వామి అదొక అవకాశంగా, ఒక ఛాన్స్గా కొంతమంది పిల్లలకి, కొంతమంది విద్యార్థులకు ఇచ్చారు. అందులో అరుణ్ ఒకరు, పృష్టి ఇంకా అరుణ్, వీళ్ళిద్దరూ స్వామి వెనకాలే నడుచుకుంటూ వచ్చేవారు ఆ రోజుల్లో. ఆ సంవత్సరాల్లో కూడా స్వామి ఎన్నో అవకాశాలు, ఎన్నో మంచి, స్వామితో కారులో ప్రయాణం చేసే అవకాశాలు, స్వామి రూమ్ లోపలికి పిలుచుకునే అవకాశాలు, ఇలా చాలా చాలా మంచి అనుభవాలు, అవకాశాలు ఇచ్చారు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీలో స్వామి ఉద్యోగం ఇచ్చారు. అప్పుడే దాదాపు అదే ప్రాంతంలో అదే టైంలో మొదలైంది రేడియో సాయి. ఫస్ట్ ఫ్యూ ఎంప్లాయీస్లో అరుణ్ గారు ఒకరు. 2001 నుంచి 2005 సంవత్సరం వరకు ఆయన రేడియో సాయి గ్లోబల్ హార్మనీలో పనిచేశారు. 2005లో స్వామి నిర్దేశం ప్రకారం ఆయన పుట్టపర్తి నుంచి బయటకు వచ్చి ఉద్యోగం చేయడం అది జరిగింది. అయితే 2005 సంవత్సరం నుంచి 2010 వరకు శంకర్ నేత్రాలయ అని ఒక ఆసుపత్రికి సీఈఓగా, అడ్మినిస్ట్రేషన్లో సీఈఓగా పనిచేశారు. తర్వాత తదనంతరం ఆయన సాజిక్స్ సాఫ్ట్వేర్ అని హాస్పిటల్స్కి సాఫ్ట్వేర్ తయారు చేసే ఒక కంపెనీకి ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. శ్రీ అరుణ్ కర్దేహాల్ గారి దివ్య మధుర అనుభూతుల మాలిక మన ముందు ఆయన పెట్టడానికి వచ్చారు సార్.
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి సాయి సోదర సోదరీమణులందరికీ, అనేకానేక పెద్దలున్నారు ఇక్కడ, వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇవాళ ఇక్కడికి రావడం, మాట్లాడడానికి అవకాశం కల్పించబడడం కేవలం స్వామి అనుగ్రహంగా భావిస్తున్నాను. స్వామి సంచరించి నడయాడిన ఈ దివ్య క్షేత్రం, ఇక్కడికి వస్తూనే స్వామి ఇక్కడే ఉన్నారు అన్న గొప్ప అనుభూతి కలిగింది. అందులోనూ మన భజన బృందం పాటలు వింటూ మైమరచిపోయాను. అద్భుతమైనటువంటి భావముతో, భక్తితో స్వామి దగ్గరే ఉన్నట్టుగా ఆనాటి మరచిపోలేని స్మృతులన్నీ నా మదిలో మెదిలాయి. వేణుగోపాల్ చెప్పినట్టుగా మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం అన్నటువంటిది అతి దుర్లభం. అటువంటిది అవతార పురుషుడైనటువంటి స్వామి సన్నిధికి చేరడము, వారు నాకు కల్పించిన అవకాశాలు తలుచుకుంటే ఎందుకు ఇంత కరుణకు దయకు స్వామి నన్ను పాత్రుడిని చేశారో నాకైతే ఇంతవరకు అవగాహన లేదు. గాని బహుశా నాకు ఒకటే అనిపిస్తూ ఉంటుంది, కొంతమంది చేతలు చేసేవారుంటారు, ఇక్కడ అందరూ చేతలు చేసేవారే. స్వామి కార్యక్రమంలో ముందుకు దూకి మన భజన బృందం పాడినట్టు దిన దుఃఖియో కో ప్రేమ్ కరో సాయి ప్రసన్న హోగా అని అనేక మంది నాకు తెలుసు ఇక్కడ మీరు ఈ కార్యక్రమాలు చేస్తూ స్వామి కృపకు పాత్రులవ్వడం నాకు తెలుసు. అందులో హైదరాబాద్ యూత్ అంటే స్వామికి అమితమైనటువంటి ప్రేమ. కాకపోతే కొంతమంది చేతలు కాక మాటలు బాగా మాట్లాడతారు. పుట్టపర్తిలో సరదాగా అనుకుంటుండేవాళ్ళం ఇతను మైకాసురుడురా అని, అంటే మైక్ ఇస్తే అసురుడి కింద మారిపోతాడని. మాటలు మాట్లాడడం చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. ఎక్కడైనా ఎప్పుడైనా నిర్భయంగా మాట్లాడే శక్తిని స్వామి ప్రసాదించారు. కాబట్టి స్వామి అనుకుంటారు వీడు ఎలాగూ చేతలకు పనికిరాడు కాబట్టి మాటలకు వాడుకుందాము సరే అని చెప్పి అవకాశం ఇచ్చి ఈ అనుభూతులన్నీ కూడా స్వామి యొక్క అత్యంత ప్రియమైన మీ అందరితోనూ కూడా పంచుకోవడానికే కేవలము ఇచ్చారు అన్నది నా యొక్క నమ్మకం. ఒక్కొక్కప్పుడు అనిపిస్తూ ఉంటుంది, బహుశా సైలెంట్గా ఉంటే బాగుంటుంది అని. కానీ మా బ్రదర్ వేణుగోపాల్ నన్ను వదిలిపెట్టడు. సప్త సముద్రాల అవతల ఎక్కడున్నా కూడా నన్ను పట్టుకుని ఏదో ఒక విధంగా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేస్తుంటాడు. అప్పుడు నాకు అనిపించింది, స్వామి యొక్క కథ చెప్పారు, పూర్వం రామానుజాచార్యుల వారికి వారి గురువు గారు మోక్షాన్ని సాధించడానికి మంత్రం ఉపదేశించారట, ఓం నమో నారాయణాయ నమః అని అతని చెవిలో చెప్పి ఈ మంత్రం చదివితే నీకు మోక్షం వస్తుంది కాబట్టి నువ్వు ఇది నీలోపల నువ్వే ఉచ్చారణ చేసుకో, ఎవ్వరితోనూ దీనిని నువ్వు పంచుకోవద్దు, పంచుకుంటే నువ్వు తిన్నగా నరకానికి పోతావు అని చెప్పేసి చెప్పారట. సరే గురువుగారు నాకు ఈ మంత్రాన్ని ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞుణ్ణి అని గబగబా వెళ్లి ధ్వజస్తంభం ఆలయ గోపురం ధ్వజస్తంభం ఎక్కి ఊరంతా వినిపించేటట్టు ఓం నమో నారాయణాయ నమః అని గట్టిగా అరిచాట. అందరూ కూడా విని ఆయనతో పాటు ఓం నమో నారాయణాయ నమః అని. గురువుగారు వచ్చి, ఒరి విశ్వాసఘాత కూడా, నీకు చెప్పాను కదా ఇది అందరితో పంచుకోవలసిన మంత్రం కాదని, నువ్వు నరకానికి పోతావని చెప్పాను కదా అని చెప్పి మందలిస్తే స్వామి క్షమించండి, నేనొక్కడిని నరకానికి పోయినా ఇంతమంది నారాయణ సాహిత్యం పొందుతారు కాబట్టి పర్వాలేదు గురువుగారు అంటే, గురువుగారు నాయన నేను మాత్రం ఎందుకు చెప్తాను నరకానికి పోతానని, భగవంతుడి విషయాలను నలుగురితో పంచుకోవాలి, ఆ ఉద్దేశంతోనే నీకు ఈ పరీక్ష పెట్టాను, నిస్వార్థంగా భగవత్ విషయాలను అందరితోనూ పంచుకోవడమే అంతకంటే కూడా సులువైన ఆనందదాయకమైన మోక్ష మార్గం ఇంకేమీ లేదు నాయన అని చెప్పేసి చెప్తారు. రామానుజుడంతటి వాడిని కాకపోయినా కేవలం ఆయన మంత్రం విన్నారు, అన్ని మంత్రములకు మూలమైనటువంటి అవతార పురుషుడి అద్భుతమైనటువంటి లీలలను చూడడానికి అవకాశం కలిగిన నేను ఎన్ని మార్లైనా మీతో నా అనుభవాలను, నాకు తెలిసిన వారి అనుభవాలను పంచుకోవాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటాను. మీ అనుభవాలను కూడా, ఇక్కడ ఎంతోమంది పెద్దలున్నారు, కొంతమంది చాలామంది నాకు తెలిసిన వాళ్ళున్నారు, నా క్లాస్మేట్ పార్థివ ఫాదర్ సత్యమూర్తి గారు ఉన్నారు, బహుశా ఆయనకి నేను తెలిసి ఉండకపోవచ్చు, వీరందరి అనుభవాల మాలిక వింటే చంద్రుడికో నూలుపోగులాగా ఉంటుంది నేను మాట్లాడేది. అయినప్పటికీ ఇది నాకు భగవంతుడు తనను గుర్తు చేసుకునే అవకాశంగా నేను భావిస్తూ ఇవాళ మీతో ఇన్ఫార్మల్గా హాయిగా స్వామి ముచ్చట్లు చెప్పుకోవాలని వచ్చాను. స్వామి గురించి చెప్పుకోవడమే ఒక సందేశం, స్వామి గురించి వినడం, స్వామి గురించి ముచ్చటించుకోవడం ఇంతకంటా ఆనందదాయకం, ఇంతకంటా మోక్షదాయకం ఇంకొకటి లేదనేది నా దృఢ విశ్వాసం. ఎందుకంటే ఎక్కడో నిరాకార స్వరూపంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటాడనుకున్న భగవంతుడు అందరికీ ఆప్తుడై ప్రీతిపాత్రుడై స్వామి నావాడు అని ఇన్ని కోట్ల మందికి అనిపించే విధంగా ఇవాళ భగవంతుడు ఎక్కడో లేడు, భగవంతుడిని హృదయ నివాసి అయిన మనకందరికీ కూడా అర్థమయ్యేటట్లు అవగతమయ్యేటట్లు స్వామి చేశారు. ఏమాత్రం కూడా భగవంతుడు భక్తుడు ఒక మెట్టు పైన ఒక మెట్టు కిందన అనే భావాన్ని కూడా కల్పించకుండా, నేను నీవాడిని, ఇఫ్ యు నీడ్ మీ యు డిజర్వ్ మీ, నీకు నా అవసరం అయితే నన్ను పొందే అర్హత ఉన్నది అని చెప్పి తనను తాను పూర్తిగా మనకి మన కుటుంబ సభ్యుల్లో వేణు చెప్పినట్టు తల్లిగా తండ్రిగా గురువుగా దైవముగా మిత్రునిగా స్వామి మన దైనందిన జీవితంలో అల్లుకుపోయారు. అంత అల్లుకుపోయిన పెనవేసుకున్న స్వామి ఒకసారి నేను ఈ విధంగా నేను MBA చేస్తున్నప్పుడు ఒక పాట రాసుకున్నాను స్వామి మీద. అది నేను ఆ పాట బాగా పాత తెలుగు సినిమా పాట, మంచి మధురమైనటువంటి ట్యూన్ ఉంటుంది దానికి. దానికి నా వర్డ్స్ నేను జత చేసుకుని స్వామి మీద రాసుకుని పాడుకుంటుండేవాడిని. ఒకరోజు ఒకసారి దసరాకి స్వామి నన్ను మాట్లాడమన్నప్పుడు ధైర్యం చేసి ఆ పాట స్వామి సమక్షంలో పాడాను. అదృష్టవశాత్తు స్వామికి ఆ రోజు నా సంభాషణ చాలా నచ్చింది, మాట్లాడాక పిలిచి చాలా బాగా మాట్లాడేవని నాకు విభూ సృష్టించి ఇచ్చారు. ఆ పాట ఇలా ఉంటుంది, ఇది మనందరి మనసులోనూ ఉండే భావమని నేను తలుస్తున్నాను.

0: ప్రేమ సుధలు కురిపించేటి స్వామి మా స్వామి, ప్రేమ సుధలు కురిపించేటి స్వామి మన స్వామి.
1: ఏమండి, అందరి మనసులోనూ ఉండే భావం ఇదే కదా. ఈ పాట పాడుతూ నేను నా ఉపన్యాసాన్ని ప్రారంభించి దాన్ని ఇంగ్లీష్లో కూడా తర్జుమా చేస్తున్నాను. చిన్న పెద్ద బీదా గొప్ప అందరి ప్రియ బంధువు స్వామి అన్న చరణాన్ని, స్వామి ఈజ్ డియర్ టు రిచ్ అండ్ పూర్ అని చెప్పి, అంటే స్వామి నన్ను ఆపారు. నాట్ ఓన్లీ రిచ్ అండ్ పూర్, యంగ్ అండ్ ఓల్డ్ ఆల్సో అన్నారు. అంటే ఆ లైన్ నేను మిస్ అయ్యాను. చిన్న పెద్ద బీదా గొప్ప అంటే చిన్నవారికి పెద్దవారికి, బీదవారికి గొప్పవారికి, నాకు కూడా తెలియనంత అటెన్షన్ పే చేసి స్వామి చాలా ఎంజాయ్ చేశారు ఈ పాట. నేనైతే స్వామి ముందరికి వచ్చే వరకు స్వామి దగ్గర ఓ సినిమా పాట అనువదించి పాడగలను అని మాత్రం అనుకోలేదు. అంత అందేటువంటి వాడు మనకి స్వామి. మన భావాన్ని బట్టి స్వామి మనకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. చందమామ నవ్వు స్వామి, కన్న తల్లి ప్రేమ స్వామి, స్వామి దరహాసం, ఎంత సుమధురమైన దరహాసం. అదేవిధంగా కన్న తల్లి ప్రేమ, అందరూ కూడా స్వామి యొక్క ప్రేమని మనం చవిచూశాం. కొన్ని అనుభూతులు స్వామి యొక్క ప్రేమని ఏ విధంగా నాకు అందించారు అన్నటువంటిది మీతో కొన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను MBA పూర్తి చేశాక అందరికీ చాలా తెలిసిన విషయం ఏంటంటే, చాలామంది బాయ్స్ వెయిట్ చేస్తుంటారు స్వామి దగ్గర ఏదైనా ఉద్యోగం చేయాలని. సో నేను కూడా ఆ ఉన్నటువంటి వారిలో ఉన్నాను. ఉండి కోర్స్ అయిపోయిన తర్వాత స్వామి బృందావనంలో ఉన్నారు, మేము కూడా బృందావనం వెళ్ళాం. తర్వాత స్వామి పుట్టపర్తి వచ్చారు. బృందావనంలో ఒకటి రెండు సార్లు అడిగారు, వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ప్లాన్ బాయ్ అని. స్వామి మీరు ఏం చెప్తే అది, గో హోమ్ సర్వ్ మదర్ అండ్ ఫాదర్ అన్నారు. సరే స్వామి. సో పుట్టపర్తి స్వామి వచ్చారు, నేను కూడా పుట్టపర్తి వచ్చాను. ఒకసారి ఫైనల్గా స్వామి మనకేమైనా చెప్తారేమో, ఎన్నాళ్ళని మనం వెయిట్ చేయగలమో, ఆల్రెడీ ఓ నెల నెలన్నర అయిపోయింది, ఇంట్లో వాళ్ళు కూడా పిలుస్తున్నారు అని చెప్పేసి నేను కొంతవరకు వెయిట్ చేసి స్వామికి ఒక ఉత్తరం రాశాను. స్వామి, నేను ఈ విధంగా మీ దగ్గర MBA పూర్తి చేశాను, నేను ఇప్పుడు నా సొంత ఊరు వెళ్లాలనుకుంటున్నాను, మీరేమైనా అవకాశం కల్పిస్తాను అంటే నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నానని చెప్పేసి ఒక ఉత్తరం రాసేసి అది కొరియర్లో వేశాను. రోజుకి కొన్ని, తర్వాత నాకు తెలిసిన రోజుకి కొన్ని వేల ఉత్తరాలు వస్తాయి స్వామికి. ఆ వేల ఉత్తరాల్లో అన్ని స్వామికి చదివే, భౌతికంగా చదివే అవకాశం ఉండదు, కానీ అన్ని ఆయనకి అవగతం అన్నది తర్వాత నాకు తెలిసిన విషయం. సో నేను కూడా ఆ విధంగా వేశాను. వేసి రైల్వే టికెట్ కొనుక్కున్నాను ఇంటికి వెళ్ళడానికి. ఒక స్వామి పుస్తకం పెద్దది, మన మై లైఫ్ ఇస్ మై మెసేజ్, ఆ బుక్ కొనుక్కున్నాను. స్వామి నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి సిద్ధంగా బట్టలు అన్ని సర్దుకుని ఆ రోజు మందిరంలో కూర్చున్నాను. స్వామి కారు తీసుకుని బయట విద్యాగిరి స్టేడియంకి రౌండ్కి వెళ్లారు. ఇంకా భజనకి 9 గంటల భజనకి కొంచెం టైం ఉంది. అప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన అన్నాడు, ఏంటి నువ్వు వెళ్ళిపోతున్నావా? అంటే వెళ్ళిపోతున్నానని. అయితే నువ్వు ఈ మందిర ద్వారం దగ్గర కూర్చో, అన్న అవకాశం ఉంటే స్వామికి చెప్పి వెళ్ళొచ్చు కదా. అంటే సరే దాందే ఉందని చెప్పేసి నేను ఆ భజన హాల్ దగ్గర, స్వామి ఇంటర్వ్యూ రూమ్ దగ్గర డోర్ ఉంటుంది, ఆ వెయిటింగ్ బాయ్స్కి ఏంటంటే మార్నింగ్ అక్కడ కూర్చునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇన్స్టిట్యూట్ బాయ్స్ ఎవరు ఉండరు. సో ఆ ఏరియానంతా మేము ఆక్రమించుకుని స్వామి కోసం ఎదురు చూస్తుండేవాళ్ళం. సో అక్కడ కూర్చున్నాం, నేను ద్వారం దగ్గర కూర్చున్నాను. స్వామి భజనకి ఇంకా కొద్ది సమయం ఉందనగా కారులో వచ్చారు. వచ్చి కొల్వంత హాల్లో దిగి ఆ స్టేజ్ మెట్లు ఎక్కుతున్నారు ఇంటర్వ్యూ రూమ్ వైపు వస్తూ. దిగుతానే నన్ను ద్వారం దగ్గర చూశారు. చూసి, ఏమిరా పోతున్నావా అన్నారు. ఇది నా వెనకాల ఎవరితోనైనా మాట్లాడుతున్నారేమో అని చూశాను. చూస్తే ఎవరు లేరు. అంటే కొంచెం ముందరికి వెళ్ళాను. ముందరికి వెళ్తే, స్వామి అవును స్వామి, కానీ నాకు వెళ్ళాలని లేదు స్వామి. అవునా, సరే సరే, పోనీ కొన్ని దినములకు పోయి ఇంట్లో వాళ్లతో అమ్మా నాన్నతో గడిపి ఆ తర్వాత రా అన్నారు. అంటే అట్లాగే స్వామి, ఎన్ని అలాగే స్వామి అని చెప్పి వెనక్కి కూర్చున్నాను. ఇప్పుడు స్వామి ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ ఇంటర్వ్యూ రూమ్ గది తలుపు తెరిచి నా వైపు చూసి లోపలికి రా అన్నారు. నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే స్వామి నా షర్ట్ జేబులో తన చేయి పెట్టారు. పెడితే ఏం నాకు అర్థం కాలే. ఇప్పుడు స్వామి, నువ్వు కొన్ని దినములకు వెళ్ళి అమ్మా నాన్నతో గడిపి మళ్ళీ తిరిగిరా, ఓ రెండు మూడు దినములైనా గడిపి తిరిగిరా అన్నారు. అని నా జేబు వైపు చూపిస్తూ, ఇదిగో డబ్బులు రిటర్న్ టికెట్కు అన్నారు. అంటే ఆయనకి నా మైండ్ సెట్ బాగా అర్థమైంది. చిన్న బ్రైబ్ ఇచ్చారు. టికెట్ కొనుక్కు, టికెట్లు దొరకలేదు లేదా డబ్బులు లేవు అని అనడానికి కూడా లేదు అని ఆ విధంగా డబ్బులు ఇచ్చి విభూది ఇచ్చి పాద నమస్కారం చేసుకోమని వెళ్ళిరా అన్నారు. నేను బయటకు వచ్చాను. బాయ్స్ అందరూ, అబ్బా ఏం జరిగిందిరా అంటే, నన్ను వెళ్ళి రమ్మన్నారు స్వామి. ఆనందంతో ఒబ్బి తబ్బి భయపోతున్నాను. సరే ఇంటికి వెళ్ళాను. మా సొంత ఊరు విశాఖపట్నం, మా తల్లిదండ్రులకు చెప్పాను ఇలా స్వామి రమ్మన్నారు, నేను వెళ్తానంటే వాళ్ళు స్వామి రమ్మంటే మేమెవరము, అది నీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అనుకున్నట్టే నేను రెండు మూడు రోజులు వాళ్ళతో గడిపి మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చాను. ఆల్రెడీ స్వామి నాతో మాట్లాడి ఉన్నారు, రమ్మన్నారు. రాగానే ఏం బంగారు ఎప్పుడు వచ్చావు అని చెప్పి కుశల ప్రశ్నలు వేస్తారు అన్న ధీమాతో వచ్చి ప్రశాంత నిలయం మన భజన మందిరంలో కూర్చోవడం, స్వామి మామూలుగా రావడం, ఏదో కొత్త మనిషిని చూసినట్టుగా నన్ను చూసేవారు, ఎప్పుడు చూడనట్టుగా. కనీసం నాతో మాట్లాడినట్టుగా కూడా ఆయనకి గుర్తులేదేమో అన్నంతగా చూస్తుండేవారు. ఇటువంటి వెళ్తుండేవారు. ఎంత ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా మాట్లాడేవారు కాదు. అలా వెయిట్ చేశాను వెయిట్ చేశాను, ఒక నెలలాళ్ళు వెయిట్ చేశాను. నేనంటూ ఒకడిని ఉన్నాను అని, ఉన్నానా అని నాకే డౌట్ వచ్చేలాగా స్వామి ప్రవర్తించేవారు. ఈలోపు ఇంకొక దీని సైడ్ ఎఫెక్ట్ ఏమిటంటే, ఆ బుడగని పెద్దది చేసి ఇంటికి వెళ్ళి రా అన్ని ఆశీర్వదించిన మా తోటి విద్యార్థులు ముందర చిన్నపోయి వారి ముందు నా పరువు పోయిందేమో, ఇప్పుడు ఎలాగా స్వామి పలకరించలేదన్న బాధ కంట వీరి దగ్గర నా ఇమేజ్ ఏమవుతుందో అనని ఆ బాధ, ఇవన్నీ ఒక విచిత్రమైన స్థితిని, మనస్థితిని మనకి సృష్టించాయి. సరే వెయిట్ చేశాను వెయిట్ చేశాను వెయిట్ చేసి ఒకరోజు బాగా విసుగొచ్చేసింది. ఇంకెన్నాళ్ళు నీకు ఇష్టం ఉంటే ఉండమను, లేదంటే పొమ్మను అని చెప్పేసి ఒక ఉత్తరం రాశాను. మళ్ళీ, స్వామి నేను ఈ విధంగా వెయిట్ చేస్తున్నాను, ఎన్నాళ్ళైనా పలకరించట్లేదు మీరు, మీకు ఉండాలనంటే ఉండమని చెప్పండి, భక్తి లేదు అనుకుంటే పొమ్మని చెప్పండి అని చెప్పి చాలా నిష్కర్షగా కోపంతో రాశాను ఉత్తరం. ఆ ఉత్తరం ఏ రోజైతే వేశానో ఆ రోజు సాయంత్రం స్వామి భజనకి దర్శనానికి వచ్చి నేను వెనకాల కూర్చున్నాను. ఎక్కడో ఒక అబ్బాయి పరిగెట్టుకుని వచ్చి స్వామి పిలుస్తున్నారన్నారు. ఓ, మన ఉత్తరం పనిచేసింది కావాలనుకున్నాను. నేను అక్కడికి వెళ్ళాను భజన మందిరం దగ్గరికి. వెళ్తే స్వామి నన్ను చూస్తూనే, అంటే నేను ఎప్పుడూ ఒక కోరిక కోరుకునేవాణ్ణి. సత్యం సింహసుందరంలో చదివాను స్వామి ఎవరికో దశావతారాలు చూపించారు అని. ఆహా, మనకు కూడా ఎప్పుడైనా చూపెడితే బాగుండు అని అనుకుంటుండేవాణ్ణి. అన్ని అవతారాలు చూపించలేదు కానీ ఆ రోజు ఉగ్ర నరసింహ అవతారం మాత్రం చూపించారు. నన్ను చూస్తానే దొంగ దొంగ అన్నారు. స్వామి ఏమైంది, ఏమిరా ఏమి, ఒకసారి ఉంటానంటావు ఒకసారి పోతానంటావు, ఛే అన్నారు స్వామి అన్నాను. సరే లోపలికి పో అన్నారు. ఇంటర్వ్యూ రూమ్లోకి తీసుకెళ్లారు. తీసుకెళ్లి అక్కడున్న ఫారినర్స్ అందరికి పరిచయం చేసి వెరీ గుడ్ బాయ్ దిస్ బాయ్ అని పరిచయం చేశారు. నన్ను లోపలికి పిలిచారు. పిలిచి విభూది ఇచ్చి నమస్కారం చేసుకో వెళ్ళిపో అన్నారు. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, అయ్యో నాకు వెళ్ళిపోవాలని లేదు అని. అప్పుడు నేను స్వామికి చెప్పాను, స్వామి తప్పదా వెళ్ళిపోవాలా, పొరపాటు జరిగిపోయింది స్వామి అన్నాను. లేదు నువ్వు వెళ్ళిపోవాల్సిందే అని. అది కాదు స్వామి, ఇంకొకసారి ఆలోచించండి. నేను నువ్వు వెళ్ళిపోవాల్సిందే అన్నాను. ఎప్పుడు వెళ్ళమంటారు స్వామి అని. తక్షణమే వెళ్ళిపో అన్నారు. స్వామి తక్షణమే అంటే నా దగ్గర రైలు టికెట్ కూడా లేదు స్వామి అని. అవునా, సరే కృష్ణాష్టమి వస్తుంది అది చూసుకుని వెళ్ళిపో అన్నారు. బయటకు వచ్చి దిస్ బాయ్ ఇస్ వెరీ గుడ్ బట్ హీ డస్ నాట్ వాంట్ టు స్టే విత్ స్వామి అన్నారు ఫారినర్స్తో చూసి వాళ్ళు. అయ్యో నాకు వెళ్ళిపోవాలని లేదు అని. అప్పుడు నేను స్వామికి చెప్పాను, స్వామి తప్పదా వెళ్ళిపోవాలా, పొరపాటు జరిగిపోయింది స్వామి అన్నాను.

ఎవరి కీటకము? హూ ఇస్ దిస్ బాయ్ హూ డస్ నాట్ వాంట్ టు స్టే విత్ స్వామి? నన్ను బయటికి పంపించారు. మళ్ళీ చెప్పాను ఈ విధంగా స్వామి కృష్ణాష్టమి తర్వాత వెళ్ళిపోమంటున్నారని. సరే ఉన్నాను, ఒక 15 రోజులైంది, కృష్ణాష్టమి కూడా వచ్చింది. చక్కగా అంగరంగ వైభవంగా స్వామి కృష్ణాష్టమి జరుపుకున్నారు. కృష్ణాష్టమి అయిపోయింది, 4-5 రోజులు కావస్తుంది. మళ్ళీ నాలో ఇప్పుడు ఏమిటి, కృష్ణాష్టమి వచ్చేసింది, ఉండాలా వెళ్ళిపోవాలా? వెళ్ళిపోవాలంటే చెప్పి వెళ్ళాలి, వెళ్లకుండా ఉండాలంటే స్వామి వెళ్ళమన్నారు అని చెప్పేసి ఒకరోజు ధైర్యం చేసి స్వామి నడుస్తుంటే కొంచెం ముందుకు దూకాను. ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి కదా, స్వామి పిల్లల్ని దూరంగా పెట్టడము, పిల్లలు స్వామి యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూ ముందుకు దూకడము, ఇటువంటివన్నీ సహజంగా స్వామి ఫ్రీడమ్ ఇస్తుంటారు. సో కొంచెం ముందుకు దూకి స్వామి అన్నానంటే ఏమి అన్నాడు. స్వామి కృష్ణాష్టమి వచ్చింది, మీరు నన్ను వెళ్ళమన్నారు కదా స్వామి అంటే. అవును, నాకు వెళ్ళాలని లేదు స్వామి అన్నాడు. లేదు లేదు వెళ్లాల్సిందే అంటే, లేదు స్వామి నాకు వెళ్ళాలని లేదు స్వామి అంటే. అవునా, అట్లయితే ఓణం చూసుకుని వెళ్ళిపో అన్నాడు. సరే స్వామి అని. ఆగస్ట్ అయిపోయింది, ఓణం సెప్టెంబర్లో వస్తుంది, ఓణం అయిపోయింది, కేరళ వాళ్ళు వచ్చారు వెళ్ళారు, అన్ని యథావిధిగా జరుగుతున్నాయి. నా జీవితం మాత్రం ఎక్కడ ఆగిన రైలు బండి అక్కడే ఉన్నట్టు అనిపిస్తుండేది. సరే ఓణం కూడా అయిపోయింది, 15 అయిపోయింది. ఒక పక్క స్వామి ఎక్కడ అనుగ్రహం కలిగే సూచనలు కనిపించట్లేదు. అప్పుడు ఒకరోజు రాత్రి బాగా ఆలోచించాను. ఆలోచించి ఏమి జరిగినా సరే, నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా నేను ఇక్కడి నుంచి కదిలేది లేదు, ఇంక నాకు నీ సంభాషణలతో కానీ నీతో నాకు జరిగే కాన్వర్సేషన్స్తో కానీ నాకు సంబంధం లేదు, నేను ఇక్కడే ఉంటాను అని ఎవరికి తెలియకుండా మనసులో అనుకున్నాను. మన్నాడు నుంచి దర్శనానికి వచ్చి కూర్చున్నాను, భజన హాల్లో కూడా కూర్చోలేదు, బయట కూర్చున్నాను. అలా కొన్ని రోజులు జరిగింది. జరిగితే అదే టైంలో స్వామి ఈ పాద నమస్కారం ఇప్పుడు మనం ఆపాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు.

0: ಶ್ರೀ ಸತ್ಯ ಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶ ಝರಿ సాయీశుని దివ్య ప్రబోధాధారంగా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్య సాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. దివ్య బాలుడైన సత్యం ఉరవకొండలో అన్నగారి ఇంటి దగ్గర ఉండి చదువుకునే రోజుల్లో ఇంటికి చాలా దూరంగా ఉన్న మంచినీటి బావి నుంచి ప్రతిరోజు కావడితో నీళ్లు మోసుకుని వచ్చేవాడు. ఇలా కష్టమైన పనులతో సతమతమవుతున్నప్పటికీ సత్యం ఎప్పుడూ తాజాగా ఉల్లాసంగా ఉండేవాడు. స్కూలుకు సెలవులిచ్చినప్పుడు, పుట్టపర్తి గ్రామం వచ్చినప్పుడు మాతృశ్రీ ఈశ్వరమ్మ తన కుమారునికి ప్రేమాతిశయంతో తలంటిపోద్దామని చూస్తే సత్యం భుజం మీద నల్లని మచ్చ ఉండటం ఆమె గమనించింది. భుజం మీద ఈ మచ్చ ఎలా వచ్చింది అని ఆమె అడిగినప్పుడు సత్యం సమాధానం చెప్పలేదు. అయితే ఈశ్వరమ్మ నిలదీసి గట్టిగా అడిగేటప్పటికీ, బహుశా కావడితో నీళ్ల కుండలు మోయటం వల్ల చర్మం కమిలిపోయి ఉంటుంది అని అన్నాడు. ఉరవకొండలో మంచినీళ్ల బావి ఒక్కటే ఉంది, మిగిలినవన్నీ ఉప్పునీళ్ల బావులు. కాని ఆ ఒక్క బావి ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్నయ్య కుటుంబం కోసం సత్యం ఉదయం 2 సార్లు, సాయంత్రం 2 సార్లు కావడితో నీళ్లు తెచ్చేవాడు. పైగా పొరుగున ఉన్న 2 కుటుంబాల వాళ్లు బాలుడైన బాబాను తమకు కూడా కాస్త నీళ్లు తెచ్చిపెట్టమని అడిగేవారు. బాల సత్యసాయి తప్పకుండా తప్పకుండా అని వారికి కూడా నీళ్లు తెచ్చిపెట్టేవాడు. సత్యం చెప్పిన సమాధానం విని ఈశ్వరమ్మ బాధతో కోపంతో, ఇక అక్కడ నుంచి నువ్వు వచ్చే, నీ మంచితనాన్ని నీ సేవాభావాన్ని వాళ్లు బలహీనతగా వాడుకుంటున్నారు, వారికి నువ్వు ఎందుకు నీళ్లు తెచ్చిపెట్టాలి అన్నది. అప్పుడు బాబా, అమ్మా, ఇది నా విధిగా నేను భావించాను, అందుకని జీవనాధారమైన నీళ్లను దూరం నుంచైనా సరే తేవటం నాకు సంతోషంగా ఉండేది. అమ్మా, నేను వచ్చింది సేవ చేయటానికే కదమ్మా అన్నాడు. చిన్ననాటనే బాబా బ్రహ్మజ్ఞాని వలె ఇలా మాట్లాడటం చూసి ఆ తల్లి ఉద్విగ్నురాలైంది. బాబా ఆ విధంగా 14వ ఏట ఆనాడు నీళ్లు తెచ్చారు. ఈనాడు శ్రీ సత్యసాయి త్రాగునీటి పథకం కింద రాయలసీమలో 700కు పైగా గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించి రాయలసీమను రతనాలసీమగా మార్చివేశారు మన సాయినాథుడు. గగన వీధుల విహరించు గడుసు గంగ హరుని ఆజ్ఞను తలదాల్చి అవని చేరే, హరుని ఆజ్ఞను తలదాల్చి అవని చేరే. పర్తివాసుడు చేసిన ప్రతిన జూచి పయనమయ్యను పైపులో పల్లెలకును. నా జీవితమే నా సందేశం అన్న సాయి స్ఫూర్తిని తమ మదినందు నింపుకుని ఏ ప్రభుత్వం పట్టించుకొని పల్లెలకు మంచినీటి సౌకర్యం కల్పించాలనే సదుద్దేశంతో రంగంలోకి దిగి విశాఖపట్నం సాయి యువత. పెదవులపై సాయి నామంతో హృదయంలో సాయి రూపాన్ని ప్రతిష్ఠించుకుని ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు నీటిని అందించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ఈ సాయి యువత. నేటి వరకు సుమారు 50 గ్రామాలకు విజయవంతంగా మంచినీటి నిరంతరాయంగా సరఫరా చేయగలుగుతున్నారు ఈ యువత. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం జిల్లా అనంతగిరి కొండ ప్రాంతాల్లో హుకుంపేట మండలంలోని గ్రామాలైన రంగరాజపల్లి, చిన్ననందిపొట్టు, పెద్దనందిపొట్టు, బొడ్డుపాడు, చీకుల మద్ది గ్రామాలకు ఏ విధంగా వీరు నీటిని అందించారో కొండకు నీరెత్తిన ఘనులు ప్రత్యేక డాక్యుమెంటరీ ద్వారా తెలుసుకుందాం.
1: ఓం శ్రీ సాయిరాం.
0: కొండకు నీరెత్తిన ఘనులు. అరకులోయ ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా పాడేరు మండలంలో ప్రకృతి రమణీయతకు పేరు పొందిన ప్రాంతం.

ప్రకృతి సౌందర్యాన్ని ప్రేమించే పర్యాటకులకు స్వర్గధామం. ఎత్తైన కొండలు, గలగల పారే సెలయేళ్లు, హోరెత్తించే జలపాతాలు, పచ్చని పచ్చిక వయళ్ళు, రంగురంగుల పూలతో విడబూసిన చెట్లు కరుణకు విందు చేస్తూ ఉంటాయి. టీబీకే రైలు మార్గంపై రైళ్ల రాకపోకలు,

రహదారులపై బస్సు ప్రయాణాల సౌకర్యం వల్ల అరకులోయ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడి బుర్రా గుహలు ప్రత్యేక ఆకర్షణ. ఇటీవలనే ఈ ప్రాంతంలో ప్రభుత్వం కాఫీ తోటల పెంపకం చేపట్టింది. ఆ కొండ కోనల్లో నివసించే గిరిజనులు తమవైన సంస్కృతి సాంప్రదాయాలు నృత్యాలతో

0: కష్టాలు కన్నీళ్లతో కూడినదే జీవితం. అరకులోయలో గిరిజనుల కన్నీరుకు నీరే కారణం అంటే ఆశ్చర్యం కలగవచ్చు, కాని అదే కఠోర వాస్తవం.
1: నా పేరు గెమ్మెల్లి పార్వతి అండి. మా ఊరు రంగరాజపల్లి అండి. మాకు వాటర్ వేరేగా దొరకదు కాబట్టి అదే నీళ్ళు తాగాల్సి వచ్చింది. ఆ బురద నీళ్ళు తెచ్చుకుంటూ దాన్ని వడగట్టి కాఫీ తాగినా సరే మాకు ఆరోగ్యంగా ఉండలేకపోయేవాళ్ళం. మేము స్కూల్లో వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. వెళ్లాలంటే ప్రతిరోజు అలా జ్వరంతో టైఫాయిడ్ ఇలాంటివి వచ్చాయి కాబట్టి పెద్దగా స్కూల్ కూడా వెళ్లడానికి చాలా ఇబ్బందిగా ఉండేది.
2: శేఖపద్రు పంచాయత్ రంగారాజపల్లి గ్రామం. మాది
3: మీ గ్రామంలోనే ఏమేమి ఇబ్బందులు ఉండేవి?
2: అప్పుడు ఇబ్బందులు అంటే మాకు బాగా మాకు అప్పుడు అడవిలో వెళ్ళినట్టు అడవిలో ఉంది. అప్పుడు ఏ గంగ శివాలు కూడా దశలు దాయం అది. అప్పుడు కూడా బెదిరించినట్టు వెళ్ళి ఆడవాళ్ళు నీళ్ళు తోడుకొస్తారు. నువ్వు ఏం అప్పుడు ఏం లేవు. చాలా దూరం ఒక కిలోమీటర్ దూరానికి వెళ్ళి ఆ నీళ్ళు మరి వర్షం కలిసినప్పుడు నరకలు లేని చెత్త కదా కలిసిపోయి కొద్ది బురద కలిసిపోయి వస్తాయి. వాళ్ళ నీళ్ళు కూడా చిచ్చి ఏదో గుడ్డ వేసి వడగట్టి అది చేసి కొద్ది అనుమతి చేసేవాళ్ళం.
3: పేరేంటమ్మా?
4: గెమ్మెల్లింగమ్మ, చిన్న నందిపుట్ట.
3: మీకు నీళ్లు మంచి నీళ్ళు వచ్చాయా?
4: వచ్చాయి.
3: నీళ్లు రాకముందు మీరు తాగడానికి వాటికి మీరేం చేసేవారు?
4: మాకు రాకముందు చాలా ఇబ్బంది, ఘోరంగా పడి మేము ఇలా పొల్లల గట్ల మీదకి ఒడ్డు మీదకి కుండలు తీసుకెళ్లి మేము ఇలాంటి వర్షాకాలం అయితే పడిపో జరగడం కూడా అయింది. అలాగే తీసుకొచ్చి మేము తింటాం. అప్పుడు చేసుకుంటుంటాం మేము నీళ్ళు. ఇలాగే మీలాంటి తెలిసిన వాళ్ళు వచ్చారు. వచ్చి ఇల్లు కారు వచ్చి గడ్డలో పొట్టలాగాడు. గడ్డలో పొట్టలాగితే ఇలాగే నీటి క్రిములు ఉన్నదని అందుకే మీకు జబ్బులు పడుతున్నదని.
3: నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో మీకు తెలుసునా?
4: పడిసెల బయలు నుండి 4 కిలోమీటర్లు ఉంటది. మా ఊరు నుండి పడిసెల బయలుకి 4 కిలోమీటర్లు ఉంటది.
3: ఎప్పుడు పడిసెల బయలుకి వెళ్ళి మీరు నీళ్లు తెచ్చుకునేవారు?
4: ఊరు పక్కన నీళ్ళే తెచ్చుకోవాలి. అప్పుడు సింబల్ ఉన్నాయి కదా, వెళ్ళలేము. ఆ తోవలు ఒక్కో ఇద్దరు తిరగలేము. సింబాలు ఎలుగు బెంట్లు గాని సింబాలు గాని అన్ని ఉండేవి. అక్కడ వెళ్ళలేము. ఇలా 4-5 కూడితేనే ఆ ఊటలో వెళ్తాం. ఇలా కష్టాలు పడేవాళ్ళు కూడా ఆ ఊటల్లో నీళ్ళకి చాలా మంది కూడా కోరుకొని చాలా మంది వాసిపోయినారు కూడా ఆ నీళ్లు తాగడం కోసం.
5: నా పేరు కె అప్పారం. నాది విశాఖ జిల్లా ఉగ్గంపేట మండలం పెద్దనందిపుట్టు గ్రామం నుంచి వచ్చిన సాయిరాం. సాయిరాం రాక ముందు మునుపుగా ఉండే వాటర్ని 1 కిలోమీటర్ వెళ్ళాలి సాయిరాం. అయితే అందులో వచ్చే వాటరు దుమ్ము, ధూళి, కీటకాలు, క్రిములన్నీ ఉండేవి. అటువంటి వాటర్ తెచ్చుకొని ఆడవాళ్లు పట్టుకుని వచ్చి దీన్ని వడబోత చేసుకుంటూ మరిగిచ్చి తాగేవాళ్ళం. అలాంటిది కూడాను పిల్లల్ని కాని పెద్దవాళ్ళని కాని ఒక మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి వ్యాధులు అనేది వచ్చేవి. అటువంటి వ్యాధులు కూడాను చాలా బాధపడేవాళ్ళు.
0: ఇది కేవలం తాగునీటి సమస్య మాత్రమే కాదు, కలుషితమైన నీరు ఎన్నో రోగాలను కలిగిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో అటువంటి నీరు తాగడం వల్ల వైద్య సదుపాయాలు తగినంతగా లేని ఆ ప్రాంతాల్లో డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలడం సామాన్యం.
1: ఆ రోజుల్లో ఇంతకు ముందు యూజ్ చేసే వాటర్ అయితే చాలా కలుషితంగా ఉండేది. ప్రస్తుతానికైతే ఈ వాటర్ చాలా ఫ్రెష్ గా ఉంది కాబట్టి మేము ఆరోగ్యంగా ఉంటున్నాం. ప్రస్తుతానికి మేము ఇప్పటికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం, కానీ మాకు ఈ ఊళ్ళో దగ్గర వెహికల్స్ లేవు. ఇంకా నడుచుకుంటే వెళ్ళాలండి. ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా నడుచుకుంటే వెళ్ళాలి. అంటే మేము ఉక్కంపేట నుంచి బాకూర్ అనే ఒక ఊరుంది, అక్కడ దాకా వెహికల్స్ వస్తాయండి. అక్కడ నుంచి మళ్ళీ మా ఊరు రావాలంటే 1.5 గంటల పట్టుద్ది అండి నడవాలంటే. ప్రస్తుతానికి నీరు వల్ల సమస్య లేదు. హ్యాపీగా మంచి వాటర్ వచ్చింది ఆ సత్యసాయిబాబా దేవాలయం మాకు. దానివల్ల మేము ఆరోగ్యంగా ఉంటున్నామండి.
0: నారు పోసిన వాడే నీరు పోస్తాడు, కాని మానవ ప్రయత్నం కావాలి. స్వయంగా ఆ భగవంతుడే తన బిడ్డల కన్నీటికి కరిగిపోయాడు. వారికి నీరు అందించాలని సంకల్పించాడు.
6: ఈనాడు పవిత్రమైనటువంటి మహాపర్వదినము. ఈనాడు అట్టి పనుల అభివృద్ధిని కోరి దీనికి విలేజ్ వర్క్స్ అనేటువంటి దీంట్లో ఒక పేరును పెట్టి దీన్ని ప్రారంభింపబోతున్నాము. ప్రతి ఒక్క విలేజ్ లోపల కూడాను ప్రతి ఇంటిని కూడాను మనం పరీక్షించి ఆ హౌస్ను పరిశుద్ధం గావించి లోపల వెలుపల సర్వత్రా కూడాను పరిశుద్ధంగా ఉండాలి. వారి పిల్లలు కూడాను మంచి పరిశుద్ధమైనటువంటి పిల్లలుగా తయారు చేయాలి. ఈ విధంగా గ్రామం కూడాను తిరిగి ఇదంతా చేయాలని ఆశిస్తున్నాము. దీనికి కొన్ని కోట్లు అవుతుంది, కానీ దానికి మేము భయపడము. డబ్బులు వస్తాయి పోతాయి, కానీ మనం చేసినటువంటి హెల్ప్ ఏనాటికి పోదు. కనుక వీటికి మనం అనేక రకములుగా ప్రయత్నించాలి. దానికి ఈనాడే ఉగాది పండుగ దినము పునాది వేస్తున్నాము.
0: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉద్బోధతో ప్రేరితులైన విశాఖ జిల్లా సాయి యువత అపర భగీరథులై కదిలారు. కొండ ప్రాంతాల్లోని ప్రజలకు తాగునీరు అందించేందుకు కంకణం కట్టుకున్నారు. జిల్లా సాయి యువత ప్రతినిధి శ్రీ గణేష్ ఆ విషయాన్ని ఇలా వివరించారు.
7: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో పాడేరు దగ్గర ఉన్న హుక్కుంపేట మండలం దగ్గర చాలా గిరిజన గ్రామాల్లో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నాయి సాయిరాం. అందులో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, చిన్న నందిపట్టు పెద్ద నందిపట్టు గిరిజన గ్రామాల్లో వారం రోజుల్లో 10 మంది చనిపోయారండి. ఏంటి సాయిరాం, ఏంటి 10 రోజుల్లో 10 మంది చనిపోవడం ఏంటి, అక్కడ ఏంటి సమస్య ఉందని చెప్పేసి మేము సర్వే చేయడానికి వెళ్లామండి. అక్కడికి వెళ్లి చూస్తే రోడ్డు కూడా బాగలేదండి వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే వెహికల్ పెట్టి ఒక 15 కిలోమీటర్ నడుచుకుని వెళ్లాలి ఊరికి, అన్ని లోయల్లోంచి వెళ్లాలన్నమాట అండి ఆ ఊరికి. తిరగ నడుచుకొని వెళ్లి ఆ విలేజెస్ లో చూడగా వాళ్ళకి తినడానికి తిండి కూడా సరిగ్గా లేదండి. మెయిన్ కారణం ఏంటంటే అందరికి జబ్బులు వచ్చి ఇంట్లో కూర్చున్నారు. ఎందుకంటే ఆ వాటర్ గడ్డలోంచి ఆ వాటర్ పట్టుకుని వెళ్తున్నారు. ఆ వాటర్ చూస్తాం ఏంటి ఇలాగున్నాయి వాటర్ చూస్తే అందులో నలకలు డస్ట్ మొత్తం క్రిములు నల్లని వాటర్ తాగుతున్నారన్నమాట. అయితే చూసాం ఏంటి ఇలా వచ్చి ఇలా ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నారు అని చూస్తే వాళ్ళందరికీ టెస్ట్ చేస్తే అందరికీ మలేరియా కలరా వచ్చి ఆ జబ్బులు వచ్చి చనిపోయారు చాలా మంది. వీళ్ళు నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలి ఎలాగైనా స్వామిని ప్రేర్ చేసి అని చెప్పి అయితే ఫస్ట్ స్వామి నారాయణ సేవ చేయమన్నారు కదండి. ఫస్ట్ వాళ్ళందరికీ కూడా చుట్టుపక్కల రంగరాజపల్లి చిన్న నందిపట్టు పెద్ద నందిపట్టు బొడ్డేపాడు చీకి మధ్యలో ఒక 25 విలేజెస్ కి ముందు నారాయణ సేవ చేసామండి. ఒక 5000 నారాయణ సేవ ప్యాకెట్స్ తయారు చేసి ప్రతి డోర్ టు డోర్ విత్ బైక్స్ తో ఆ కొండల్లో కూడా బైక్స్ తో వెళ్లి వాళ్ళందరికీ ప్రతి ఇంటికి ఫుడ్ ప్యాకెట్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అందజేయడం స్వామి చేశారండి. అంతా
0: గిరిజనుల దాహార్తిని తీర్చడానికి సంకల్పించుకున్న సాయి యువత అందుకో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. అందుకోసం గ్రామాలను సర్వే చేసి నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న గ్రామాలను ఎంపిక చేసింది.
7: దాని తర్వాత ఏంటంటే మన సత్యసాయి ప్రేమాంత ద్వారా మంచినీటి పథకంలో స్వామి మహాసమాధికి 108 విలేజెస్ కి వాటర్ ఇవ్వాలని సంకల్పం పెట్టుకున్నారు స్టేట్ మొత్తం యూత్ అంతా కూడా. ఆ అవకాశం భగవంతుడు రంగరాజపల్లి హుక్కుంపేట మండలంలో ఉన్న గిరిజన గ్రామాలకి స్వామి అవకాశం క్రియేట్ చేశారండి. అక్కడ ఒక పరుసుల బయలును ఓటు ఉందండి. ఆ ఓటు ఏంటంటే అండి, హుక్కుంపేట డాక్టర్స్ అవి వీళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారండి ఆ వాటర్. ఎందుకంటే అది ఒక మెడిసిన్ వాటర్, అది డిస్టిల్ వాటర్ కంటే సూపర్ అన్నమాట. ఎటువంటి ఇది లేకుండా చాలా ప్యూర్ వాటర్ అనమాట అండి. వీళ్ళు ప్రతి శనివారం సంతకి వెళ్తారండి. డాక్టర్స్ ముందుగా నెక్స్ట్ శనివారానికి డబ్బులు ఇస్తారన్నమాట, 25 రూపాయలు బాటిల్ డబ్బులు ఇస్తారు, సరే ఈ వాటర్ మీరు తీసిరండి అని. వీళ్ళు చిన్న చిన్న 2 లీటర్స్ బాటిల్తో పట్టుకుని డాక్టర్స్ కి ఇస్తారన్నమాట. అవి డాక్టర్స్ వాళ్ళు టెస్ట్ చేశారు. మేము అతనితో డాక్టర్స్ తో కూడా మాట్లాడడం జరిగిందండి. వాళ్ళు చెప్పారన్నమాట ఈ వాటర్ కానీ వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఓకే అయితే మనం ఇంజనీర్స్ వాళ్ళని తీసుకుని వెళ్ళామండి, సివిల్ ఇంజనీర్స్ వాళ్ళని. వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళు చెప్పారన్నమాట ఈ కొండల్లో మనం తవ్వి చేయడం చాలా కష్టం అండి, మహాసమాధికి అందించలేము అన్నారన్నమాట. ఓకే సివిల్ ఇంజనీర్ బయట నుంచి తీసుకెళ్ళాం అన్నమాట. ఆ తర్వాత మన తెలిసిన సివిల్ ఇంజనీర్ పట్టుకెళ్ళాం. పట్టుకెళ్తే స్వామి అనుగ్రహంతో ఈజీగా చేయొచ్చు, స్వామి అనుగ్రహం దండిగా ఉంది అని చెప్పి ఆ వాటర్ టెస్టింగ్ పట్టుకెళ్ళాం. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ వాళ్ళకి ఇచ్చాం, అట్లీస్ట్ వాళ్ళు చెప్పడం కన్నా మనం చేస్తే బాగుంటుందని. స్టీల్ ప్లాంట్ వాళ్ళు ప్యూరిఫికేషన్ అవ్వగానే వాళ్ళు అన్నారు చాలా వాటర్, ఈ వాటర్ ఎక్కడుంటే చెప్పడం వచ్చి చూస్తామన్నారన్నమాట.
0: నీటి సరఫరాకు ఎంపికైన గ్రామాలు అంత తేలికగా చేరగలిగేవి కావు. వాటిలో చాలా వరకు కొండలలో అడవి మధ్యన ఉన్నవే. నీటి సరఫరాకు అవసరమైన నిర్మాణాలు చేపట్టాలంటే అందుకు అవసరమైన సామగ్రిని చేరవేయడం మరో సమస్య.
7: చాలా ప్యూర్ వాటర్, పరుసులు బయలున్న ఓట్ అనమాట అండి. ఆ ఓట్ నుంచి కిందకి వాటర్ రావాలంటే మినిమం 3 km పైప్ లైన్ వేయాలి. అది కొండల్లో చెట్లు అయి నరికి అవన్నీ వేయాలన్నమాట. అయితే సైరామ్ వీళ్ళతో చెప్పాం, సైరామ్ రోడ్డు బాగోలేదు, మేము వాటర్ నడుచుకొని వెళ్ళి చూసాము, మరి సిమెంట్ బస్తాలు పైప్ లైన్స్ ఇవన్నీ రావాలంటే రోడ్డు బాగుండాలి, రోడ్డు బాగున్నాక మాకు ఫోన్ చేయండి అని చెప్పాం అనమాట. సరే మేము ఫోన్ చేయాలంటే 15 km రావాలి సైరామ్, సంతకు వచ్చిన రోజు మీకు ఫోన్ చేస్తామంటే చెప్పారన్నమాట. ఓకే సరే మీరు సంతకు వచ్చినట్టు ఫోన్ చేయండి, రోడ్డు అయిపోయాక ఫోన్ చేయండి.
8: ఏ గ్రామాల వాళ్ళు వచ్చారు?
7: రంగరాజపల్లి, చిన్నందిపట్టు, పెద్ద నందిపట్టు, బొడ్డేపాడు, చీకు మధ్యల, ఈ 5 villages వాళ్ళు వచ్చారన్నమాట. అయితే మేము చెప్పాం, అయితే మీరు రోడ్డు తయారు చేయండి, తయారు చేశాక మేము వాటర్ ఇస్తాం అని చెప్పాను. చెప్పిన 15 days కండి విత్ ఆల్ విలేజెస్ 300 people వాళ్ళు రోడ్డు తయారు చేశారండి. కొండల్లో రాళ్లు కొట్టి డే నైట్ పనిచేసి వాళ్ళు రోడ్డు తయారు చేశారండి. ఆ రోడ్ మాకు ఫోన్ చేశారు, సైరామ్ ఇలాగ రోడ్డు తయారైపోయింది ఇలా ఇలా రండి అంటే మేము వెళ్ళాం. వెళ్ళి చూస్తే అంతా రోడ్డు చాలా ఎక్స్ట్రాఆర్డినరీగా తయారు చేశారు, వెహికల్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి, అన్ని వెళ్ళిపోతున్నాయి అనమాట. ఓకే వీళ్ళు రోడ్డు బాగా చేశారు, వీళ్ళు చేసినందుకైనా స్వామి నీళ్ళు ఇవ్వాలి, మీరు స్వామి ప్రేయర్ చేయండి మీకు నీళ్ళు వస్తాయి, ఇది మీరు భగవంతుడు బాబా గారు మీతో చేయించుకున్నారు, మీరు భగవంతుని ప్రేయర్ చేయండి, స్వామి ఇస్తారు మీకు నీళ్లు అని చెప్తే రోజు సాయిగాత్రి చేశారండి. ఓం శ్రీ సారం మాకు నీళ్లు కావాలని ప్రేయర్ చేశారు. అప్పుడే మన స్టేట్ అంతా సత్యసాయి ప్రేమాంత దారి మంచినీటి పథకం అనుకోవడం, స్వామి ఈ అవకాశం వీళ్ళకి ఇవ్వడం, అన్ని స్వామి కరెక్ట్గా అంతే అదని చేశారు. అక్కడ ఉన్న వాటర్ ఒక 25 villages కి ఇవ్వచ్చండి వాటర్. ఇప్పుడు ఒక 5 villages కి ఇచ్చామండి, దట్ ఈస్ ద చాలా ప్యూర్ వాటర్. దీని వల్ల అట్లీస్ట్ 2200 members పిల్లలతో 2800 మంది లబ్ధి పొందారండి. ఆ పరుసుల బయలు ఓట దగ్గర అలా ఒక చలివెంద్రం లాగా ఒక ట్యాప్ వేయడం జరిగిందండి. ఆ ఎన్నప్పుడు అలా దాహత్వం తీర్చుకొని వాళ్ళు వెళ్తున్నారు అక్కడి నుంచే, అదే లైన్లో చాలా మంది అదే లైన్ నడుచుకుని వెళ్ళాలి అనమాట. అదే లైన్లో నడుచుకుంటూ వెళ్ళి దాహత్వం తీర్చుకుంటున్నారు.
0: నీటి పథకానికి సామగ్రి చేరవేయడంలో స్థానికులు ఎంతగానో సహకరించారు. ముఖ్యంగా ఆ కొండదారులలో సిమెంటు బస్తాలు, పైపులు మొదలైనవి తీసుకుపోవడానికి వారు చేసిన సహాయం చాలా అమూల్యమైనది. ఏ పథకాన్నైనా ఎవరికోసం అమలు చేస్తున్నామో వారి భాగస్వామ్యంతో చేపట్టినప్పుడు వారిలో ఇది మాది అనే భావన కలుగుతుంది. గిరిజనుల సహకారంతో ఈ పథకాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగింది సాయి యువత.
7: సరం అసలు భగవంతుడి అనుగ్రహం ఎలా ఉంటుందంటే అండి, వీళ్ళు రోడ్డు వేసుకున్నాక సిమెంట్ బస్తాల ట్యాంక్ కట్టడానికి ఒక 300 bags అవసరం వచ్చిందండి. అయితే 150 bags ముందు స్వరాజ్ మార్గాలు వేసుకొచ్చామండి. వీళ్ళు వెళ్లే ముందు తార్ రోడ్డు ఉంటుంది కదండి, ఆ ఘాటి ఎక్కట్లేదు. మేము ఒక 10 మంది యూత్ వెళ్ళాం, ప్రతి చోట ఒక 50 బస్తాలు దింపుకోవడం వెళ్ళాం, ఆ బస్తాల కోసం మళ్ళీ వెనక్కి రావడం. అయితే మిల్లికి తీసుకుని బస్తాలని పట్టుకుని అక్కడ రోడ్డు వరకు వెళ్ళామండి. జస్ట్ ఊరు చివరికి వచ్చేసరికి లోతులో దీపింది అండి బండి, స్వరాజ్ మార్గా వెహికల్ లోతులో దీపింది. అంటే అప్పుడు స్టార్టింగ్ ఇంకా వీళ్ళ గురించి స్వామి గురించి ఏమీ తెలియదు, కానీ ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు ఒక 200 members అండి, 3 days కష్టపడి ఆ రోడ్డు అంతా బాగు చేసి మళ్ళీ ఆ ముక్కంతా బాగు చేసి ఓం శ్రీ సాయి అనమాట ప్రతి ఒక్కరు నేర్చుకున్నారండి. 3 days స్వామి ఆ నామాన్ని అనిపించడానికి ఆ టెస్టింగ్ పెట్టారు. ఆ వ్యాన్ వీళ్ళే తోసి తీసి వెంటనే మళ్ళీ బయటకు తీసుకొస్తారు. కొండల్లో కూడా లోయి తవ్వుకుంటూ అండి, చాలా కష్టం అండి. ఆ లోతుల్లో పైపులు తవ్వాలంటే అండి భగవంతుని అనుగ్రహం ఉండాలి. ఎలుగు బంట్లు, దట్టమైన అడవులు, వాళ్ళంతా చెట్లే కొట్టి గొయ్యి తవ్వుకుంటూ అంతా చేసుకుంటూ వచ్చి పైప్ లైన్ అంతా. సైరామ్ ఇంకో విషయం ఏంటంటే ఎవరు కూడా ప్లంబర్స్ కానీ మేస్త్రులు కానీ అక్కడ రావడానికి ఇష్టపడరండి, ఎందుకంటే చాలా కష్టం. అక్కడ ఒక నైట్ పడుకున్నా అంటే మలేరియా కన్ఫర్మ్ అలాంటి వాళ్ళకి, అంత దోమలు. మెయిన్ వాటర్ ఉండదు, వీళ్ళకి స్నానాలు చేయడానికి నీళ్ళు లేవు, సామాన్లు కడుక్కోవడానికి కూడా ఏం ఉండవు. ఇల్లు చూస్తే అంత అసలు చాలా దారుణం అనమాట. చిన్న చిన్న పింకిటీలు నీళ్లు కారిపోతూ ఉంటాయి ఇంట్లోని. వాళ్ళ జీవనోపాధి కూడా చాలా కష్టం అనమాట. పరుసుల బావిలో ఊట స్టోరేజ్ ట్యాంక్ కట్టామండి. దాని నుంచి ఒక 3 KM పైప్ లైన్ వేసాం, 2 inch పైప్ లైన్ 3 KM. రంగరాజపల్లి అని విలేజ్ ఫస్ట్ విలేజ్ అండి. అక్కడ ఒక 30,000 liter కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ కట్టామండి, స్టోరేజ్ ట్యాంక్. రంగరాజపల్లి విలేజ్ లో కట్టాము. అక్కడ విలేజ్ వాళ్ళ 400 people స్ట్రెంత్ అండి. వాళ్ళు 400 మందికి ఒక 6 taps పెట్టాం ట్యాంక్ దగ్గరే. అంటే సగం వచ్చేసరికి వీలు పట్టుకుంటారు. దాని పై వాటర్ అంతా కింద విలేజెస్ కి పైప్ లైన్ వేసామండి. అదొక 2 KM పైప్ లైన్, బొడ్డేపాడు, చిన్నంది పొట్టు, పెద్ద నంది పొట్టు అండి. ఆ విలేజెస్ కి ప్రతి ఊరికి కొలాయిల టైప్ లో ఒక్కొక్క విలేజ్ కి 3 taps పెట్టామండి, 3 villages కి. అట్లాగే పెద్ద నంది పొట్టుకు 2 kolais పెట్టామండి. అంటే పెద్ద ఊరు అనమాట, పైన ఒకటి కింద ఒకటి పెట్టాము. అలా ప్రతి ఊర్లో పైప్ లైన్స్, పల్లె పల్లెల్లో ప్రతిరోజు ట్యాప్ కంటిన్యూ వాటర్ అండి. ఇది కంటిన్యూ పైప్ లైన్. వాళ్ళు ఇప్పుకొని ఏ రోజు రాత్రి అయినా వాళ్ళు ఇప్పుకొని పట్టుకుంటున్నారండి. అయితే వాళ్ళు ఎంత నీట్ గా వాడుకుంటున్నారంటే సార్, ఆ నీళ్ళని సామాన్లు దొంగకోవడానికి సపరేట్ దిమ్మ కట్టుకున్నారండి వాళ్ళకి వాళ్ళే. బట్టలు ఉతుక్కోవడానికి ఇప్పుడు ప్రతిరోజు 2 పూట్ల స్నానం చేస్తున్నారు. ఒకప్పుడు ఒక పూట చేయడానికి చాలా కష్టం, 2 రోజులకి ఒకసారి చేసేవాళ్ళు. పిల్లలకి స్నానాలు చేయిస్తున్నారు. వంట కూడా ఒక పూట వండుకున్న వాళ్ళు ఏంటంటే పొద్దున్న తింటే మళ్ళీ సాయంత్రమే తింటారు. ఇవాళ హ్యాపీగా ఆనందంగా నీళ్లు తాగుతున్నారు, మంచినీళ్ళు పట్టుకుంటున్నారు. ఒకప్పుడు వర్షాకాలంలో 1 కిలోమీటర్ నీళ్లు మోసుకునేవారండి, జారిపోతే కింద పడిపోయినట్టే ఇంకా. అలాంటి వాళ్ళు ఇవాళ హ్యాపీగా ఊర్లో ఉండి బాబా గారి అనుగ్రహంతో ప్రేమామృత ద్వారా మంచినీటి పథకం స్వామి అనుగ్రహంతో వాళ్ళందరూ కూడా నీళ్లు పట్టుకుంటున్నారండి. సాయిరాం.
0: పదిహేడు గిరిజన మండలాలలో 41 గ్రామాలలో సాయి యువత చేపట్టిన పథకం గిరిజనులకు తాగునీటిని అందుబాటులోకి తెచ్చింది.

0: నీటి కోసం మహిళలు ఎంతో దూరం నడిచిపోయే దుస్థితి తప్పింది.
1: అదే ఇప్పుడు మా పరిశుభ్రలు ఊటన్ని ఉంది. మన ఇప్పుడు బాబాగారి సాయం పెట్టే పైపులు అక్కడికి కుండీలను కట్టి పైపులు అక్కడ వేసి మరి ఆ నీళ్లు తెచ్చి మాకు 5 గ్రామాలకి సప్లై ఇవ్వడం జరిగింది. అన్ని పనుల నీరు మనం సమాధానంగా మేము అంత సరదాగా ఇంత నీరు వస్తున్నది కదా సరదాగా ఏపీ చేసుకుందామని మన భగవంతుడు మనకు ఇంత సాయం పెట్టాడు ఆమతం ఇంత ఇస్తే చాలు అని లెక్క పెట్టిన సరదాగా మనందరికీ కుమాకు అయ్యి ఆ పనులన్నీ సహకరించాం. మా ఊరు అందరు కుమాకు అయితే అందరూ తీసుకొచ్చి తెచ్చాం. పిల్లల తలతో మొత్తం వెళ్ళిపోయి మనకి ఇంత ఇదిగా సహకరిస్తున్నారు కాబట్టి అది సరదాగా తీసుకుని మన కష్టపడి చేసుకుంటే మన కోసం ఇంత అభివృద్ధి పొందుతున్నారు కాబట్టి ఎదురు తెచ్చుకున్నాం. మంచి వాటర్ తాగడం పెట్టి ఇప్పుడు అందరికీ ఆరోగ్యం బాగుంది.
2: నీళ్ళు తాగడానికి ఎలా ఉంటుంది?
3: తీయగా ఉంటుంది ఆ నీళ్లు. మా ఆరోగ్యం కూడా బాగున్నది. తేటగా ఉంటది కాబట్టి ఏటు లేదు కాబట్టి మా ఆరోగ్యం కూడా బాగుంటున్నారు.
2: నీళ్ళు సమంగా వాడుకుంటున్నారా?
3: వాడుకుంటున్నారు. అందరు చూసుకుంటున్నారు. సాయిరాము చెప్పి వర్ణించుకుంటున్నాము. కాకపోతే లచ్చివరము శనివారము సోమవారం నాడు ధూపదాపంతో గంగాకి ధూపదాపంతో మేము తెచ్చుకున్నవారు.
4: అయితే మాకు శ్రీ సత్యసాయిబాబా భగవన్ ద్వారా మా ప్రేమామృతం ద్వారా వాటర్ సదుపాయం రాగా మాకు ఇటువంటి వ్యాధులనేది తగ్గింది. గడ్డకు వెళ్లాలంటే పూర్వకాలము 1 కిలోమీటర్ గాని 1.5 కిలోమీటర్ గాని వెళ్లేవాళ్ళు. అయితే సత్యసాయిబాబా ప్రేమామృతం ద్వారా మాకు మంచినీటి ద్వారా రాగా ఇప్పుడు అంత అవస్థ వెళ్లవసరం లేదు. మా యొక్క ఊరి పక్కన కొలై కట్టడం అయింది. మా 5 గ్రామాలకు 4 కిలోమీటర్ల ద్వారా పడుసుల్బాయిల ఊట అనే ఊట నుండి ఒక ట్యాంకు నిర్మించడం అయింది. మాకు రంగారాజుపల్లి అనే గ్రామంకు 1-3 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ ఒక ట్యాంకు 5 గ్రామాలకు వెళ్లే సరిపడా ట్యాంకు కట్టడమైనది. అక్కడ నుండి 2 కిలోమీటర్లు పెద్దనందుపుట్టు అనే గ్రామంకు, చిన్ననందుపుట్టు పెద్దనందుపుట్టు బొడ్డపాడు అనే గ్రామాలకు ఒక పైపు వేయడమైనది. అక్కడ నుంచి మా పెద్దనందుపుట్టుకు 1 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ 3 టేపులు ఇవ్వడం వల్ల మా 50 కుటుంబాలకు సరిపడ నీళ్లు వస్తున్నది. ఇప్పుడు ఆ నీళ్ల వల్ల త్రాగడం వల్ల జబ్బులనేది కొంచెం దూరంగా ఉండడం అయినది. ఆ కొలైను మా యొక్క గ్రామస్తులందరూ కూడాను చుట్టుప్రక్కల ప్రదేశంలో శుభ్రంగా ఉంచుటకు మా యొక్క యూత్, పెద్దనందుపుట్ట యూత్ ఒక సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులు వాళ్ళు ఉదయం సాయంత్రము చుట్టుప్రక్కలను శుభ్రపరుస్తూ ఆ కొలై దగ్గర ఉంచడమైనది.
5: నా పేరు ఎం సుబ్బారావు, బొడ్డపాడు గ్రామం.
1: సాయిరాం దేవాల మన వాళ్ళు వచ్చి ఎంత చక్కగా చేసి ఊట నీరు అందరికి అందించి చేసింది భగవాన్ సత్యసాయిబాబు గారు. మా గ్రామంలో ఇంచుమించు 150 మంది ఉంటారు. చాలా ఆరోగ్యంగా ఉన్నాము. ఇంతకు ముందు అయితే మాకు ఇప్పుడు జూలై నుండి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో చాలా జబ్బులతో బాధపడుతూ మాకు ఒక పక్కన పొలాలు ఉనుపులు ఉండేవి, ఒక పక్కన జబ్బులు ఉండేవి. బాబా సత్యసాయిబాబు ఇంత చక్కగా మాకు మంచినీళ్ళు పెట్టడం వల్ల అందరు సుఖంగా ఉన్నాము. ఈ సంవత్సరం హ్యాపీగా ఉనుపులు కూడా జరిగింది.
0: సదుపాయాలు కల్పించాక వాటి నిర్వహణ సక్రమంగా లేకపోతే పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. నీటి సరఫరా వ్యవస్థ చక్కగా పనిచేసేలా పర్యవేక్షణ కోసం కూడా సాయి యువత తగిన చర్యలు తీసుకుంది. మనిషి తోటి మనిషికి తోడ్పడాలని భగవాన్ శ్రీ సత్యసాయి ఇచ్చిన స్ఫూర్తి, నవ నాగరికతకు దూరంగా నీటి కోసం కటకటలాడుతున్న గిరిజనులకు నీరు అందించింది. తాగునీటి పథకం అమలుతో పాటు సాయి యువత చేపట్టిన అనేక ఇతర కార్యక్రమాలు గిరిజనుల జీవన విధానంలో అనూహ్యమైన మార్పు తీసుకొచ్చాయి. చదువుపై ఆసక్తి లేని గిరిజనులు తమ పిల్లలను గిరిజన పాఠశాలకు పంపుతున్నారు. చర్మ వ్యాధులు, ఉదరకోశ వ్యాధులు తదితర ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యే గిరిజనులు ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకుంటున్నారు. తమ గ్రామాలకు తాగునీరు అందేందుకు ప్రేరణనిచ్చిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని గిరిజనులు ఎలా మర్చిపోగలరు? ఆ గ్రామాల నుంచి వారు వందల సంఖ్యలో పట్టయాత్రలో పాల్గొన్నారు.

చూశారా, నిరాడంబరంగా అతి సామాన్యంగా తమ జీవితాలను గడిపే ఈ గ్రామస్థులు భగవంతునికి అతి ప్రీతిపాత్రులు. అందుకే వారి ప్రార్థనను మన్నించి వారు పడే ఇబ్బందులను చూడలేక తన సైన్యాన్ని పంపి తరతరాల నుంచి కొండలెక్కి ఎంతో కష్టంతో నీరు తెచ్చుకుంటున్న వారి దాహార్తిని తీర్చి ఒక నవ్య భవ్య జీవనాన్ని వారికందించారు సాయి యువత రూపంలో మన స్వామి.

ప్రచారార్భాటాలు లేకుండా ఇలాంటి సేవలెన్నో ఎన్నెన్నో చేస్తున్న మన సాయి యువత ఈ తరం యువతకు ఒక చక్కని ఆదర్శం. సమాజ సేవే లక్ష్యంగా పెట్టుకున్న ఈ సేనకు సదా స్వామివారి దివ్యాశీస్సులు లభించాలని ప్రార్థిద్దాం. ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయ్యండి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2018 సెప్టెంబర్ 3వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన సందర్భంగా రేడియో సాయి బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 2వ అంశం సూరదాస్ అందించిన వాత్సల్య భక్తి పునఃప్రసారాన్ని మీరిప్పుడు వింటారు.

సాయిరాం. విశ్వవ్యాప్తంగా ఉన్న రేడియో సాయి శ్రోతలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రేమపూర్వక సాయిరాం. అసలు శ్రీకృష్ణుడంటేనే మనస్సు పరవశిస్తుంది. దయామయుడైన శ్రీకృష్ణుడు మన నిరంతరం ఇంట వెంట జంట ఉండి కాపాడుతాడు అనే ఆలోచన కానీ ఉంటే, శ్రీకృష్ణుని కథలు మన మనస్సులోని తరంగాలను ఆపి స్థిరబుద్ధిని కలుగజేస్తాయి. నిరంతరము భగవన్నామ స్మరణలో మన జీవితాన్ని గడపాలి అనేటువంటి సదభిప్రాయాన్ని మనలో కలిగిస్తాయి. శ్రీకృష్ణుడిది వాత్సల్య భక్తి. ఈ వాత్సల్య భక్తిని పోతనమాచ్యుడు తెలుగులో ఎంత మృదు మధురంగా వ్రాశాడు, హిందీలో అంతే మృదుమధురంగా పరమాద్భుతంగా హృదయానికి హత్తుకునేటువంటి రీతిలో వ్రాసినటువంటి మహాకవి సూరదాస్. హిందీ సాహిత్య వినీలాకాశపు భానుడైనటువంటి సూరదాసు మన అన్నమయ్య, క్షేత్రయ్య, త్యాగయ్య వీరి కోవకు చెందినటువంటి వాగ్గేయకారుడు. వల్లభాచార్యుడైనటువంటి సద్గురువు యొక్క ఉపదేశంతో శ్రీకృష్ణ నామాన్ని నిరంతరము ధ్యానిస్తూ, భాగవతంలో దశమస్కంధం ఆధారంగా కృష్ణలీలల్ని, చిలిపితనాన్ని, యశోదలేని మాతృ వాత్సల్యాన్ని తన ధ్యేయంగా పెట్టుకుని సుమారు 5000 కీర్తనలు రచించాడు. ఇన్ని రచించినటువంటి సూరదాసు అంధుడు. మరి ఈ రచనకి స్వరసాగరం అని పేరు పెట్టాడు. ఎందుచేతంటే ఈ స్వరసాగరం శ్రీకృష్ణుని దివ్యానుగ్రహం వల్ల లభించినటువంటి వరం తప్ప మానవ మాత్రుడు చేయదగినటువంటి రచన కాదు. శ్రీకృష్ణుడు యశోదల అపూర్వమైనటువంటి తల్లి తనయుల అనుబంధాన్ని ఎంత పరమాద్భుతంగా చిత్రీకరించాడంటే, ఎంత అమాయకంగా యశోద అంటుంది శ్రీకృష్ణుడితో, కన్నయ్య, ఈ నెమలి ఈకల కిరీటం, ఈ తల్లి గుర్తుగా నీ జీవితాంతం ధరించాలరా మోహన అంటుంది. అలా చేస్తే నీకు శుభం కలుగుతుందిరా అంటుంది. భగవంతుడికి ఆదేశిస్తుంది చూడండి తల్లి, ఎంతటి ప్రేమ! ఆ ప్రేమలో ఎంతటి అమాయకత్వం! సూరదాసు వాత్సల్య శృంగార రసాల ఖనిగా పేరు పొందాడు. ఈనాడు భగవంతుణ్ణి మరిచిపోయి అత్యాధునిక జీవితంలో మానవతా విలువలని కూడా మరిచిపోతున్నటువంటి ప్రజానీకానికి భక్తి భావనలు తట్టి లేపగలిగినటువంటి ప్రభావాన్ని కలిగించినటువంటి శక్తి సూరదాసు భక్తికి భక్తి రచనకుంది. అసలు యశోద కృష్ణ అనేటటువంటి అనుబంధమే అపురూపమైనటువంటి మధురమైనటువంటి ప్రేమానుబంధం. భారతదేశంలో ముఖ్యంగా అమ్మలందరూ యశోదమ్మలే. ఎందుచేతనంటే కడుపు పండిన ప్రతి తల్లి తాను బాలకృష్ణుడినే కన్నానని అనుకుంటుంది. ఉగ్గుపడుతూ తాలిపడుతూ తన బిడ్డ ముద్దుముచ్చట్టని బాలకృష్ణ శైశవ కళారూపాలే అనుకుంటుంది. తారంగం తారంగం, తాండవ కృష్ణ తారంగం, వేణునాద తారంగం, వెంకటరమణ తారంగం అంటూ బిడ్డకు ఆటపాటల్లోనే తొలిగా కృష్ణ శబ్దాన్ని పరిచయం చేస్తుంది తల్లి. ఇదంతా పశువానిలో పరమాత్మను దర్శించే మాతృత్వపు కళ.
పశువాని భావన చేసి భయించే భక్తి వాత్సల్యపు కళ. ఈ కళను పరమాద్భుతంగా చిత్రీకరించినటువంటి వాడు సూరదాస్. సూరదాస్ రచనల్లోని సౌందర్యం, కవితా వైభవం పాఠకుల్ని ఉర్రూ తొలగిస్తాయి. మన కళ్ల ముందు యశోదాకృష్ణులు బృందావనంలో ఆ వ్రేపల్లలో ఎంత ఆ వాత్సల్యపు అనుబంధాన్ని పెంచుకున్నారో కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. అంటే సూరదాసు కవి అత్యంత వాత్సల్య రక్తిముతో చిత్రీకరించినటువంటి కృష్ణుని తాలూకు బాల్య లీలలు. ఇందులో సూరదాసు రచనలో ఉన్నటువంటి ఒక అపురూపమైనటువంటి విషయం ఏమిటంటే, దాస్యానికి భక్తికి గోపాలకులు ఉదాహరణ అయితే, మాతృప్రేమకు వాత్సల్యానికి ఉదాహరణ యశోద. పూర్ణ పురుషుడు, సర్వకారణ కారణుడు, జగన్మంగళకరుడు శ్రీకృష్ణుడు యశోదకు బిడ్డడై తన అద్భుత బాల్యలీలతో బృందావన ధామాన్ని ఆనందాస్తిశయ పారవశ్యంలో ముంచేశాడు. ఆయన తన బిడ్డ శ్రీకృష్ణుడు తను మన్ను తినలేదంటూ నోరు తెరిస్తే, ఆ నోటిలో సమస్త లోకాల్ని చూసిన యశోద తన కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడని గ్రహించిన వెంటనే ఆమెను ఆవరించిన వైష్ణవ మాయ వల్ల ముద్దుబాలుడు ముకుందుడు కేవలం తన కొడుకైన లౌకిక బంధంతో ఆయన్ని మందలించింది, ఊరడించింది, తన్మయత్వంతో ముద్దాడింది, గర్వంతో పొంగిపోయింది, ఎన్నో రకాల దిష్టి తీసి కృష్ణ కవచం చదివించి జగద్రక్షకుడేకే రక్షకట్టించింది ఆవిడ. అది ఆ తల్లి ప్రేమ. పూర్వపుణ్య భాగ్య విశేషం చేత పరమయోగేశ్వరులు కూడా అందని శ్రీకృష్ణ భగవానుడు కిశోర రూప సాధ్నిధ్యంలో ఆనంద పరమావతిని పొందింది. అలాంటి యశోదాకృష్ణుల చరితం పరమాద్భుతం, అత్యంత రమణీయం. అది ఎంత రమణీయమో సూరదాసు రచన కూడా అంతే రమణీయంగా చేశాడు. ముఖ్యంగా సూరదాస్ నిరంతరము శ్రీకృష్ణ నామాన్ని జపించటం వల్లే ఆయన రచనలో అంతటి మాధుర్యం తొంగి చూస్తుందని అంటారు. సూరదాసు రచనలో భక్త్యావేశం, భావ సౌందర్యం ఈ రెండూ సమ్మిళితమై ఉంటాయి. ఆయన శైలి మధుర మంజులమైనటువంటిది. ఎంచేతంటే అది వ్రజభాష. అందులో కొన్ని కొన్ని వాక్యాలు చదువుతుంటే శరీరం పులకిస్తుంది, కంటి వెంట ఆనంద భాష్పాలు నిండి హృదయం స్పందిస్తుంది. అలౌకికమైన బాలకృష్ణానుభవం పరిపూర్ణంగా పొందిన ఆనందం గుండెలు నిండా నిండిపోతుంది. శ్రీకృష్ణుణ్ణి తన పుత్రిళ్లలో మొట్టమొదటిసారిగా చూసినటువంటి యశోద నల్ల చిక్కుడు పూలగుత్తు వంటి శరీర ఛాయతో మనోహరమైన నిన్ను నా పుత్రిళ్లలో చూసి ఎంత సంతోషిస్తున్నానో చూశావా కృష్ణ అంటుంది. అసలు నీ రూప సౌందర్యమనే అమృతాన్ని నేను ముందు తాగుతున్నానయ్యా, ఆ తర్వాతే నా పాలన నీకిస్తున్నానంది. అలాంటి అందమైనటువంటి నీ శరీరాన్ని స్పృశించే మహాభాగ్యం ఇచ్చావు తండ్రి, నాకు ఇంకేం కావాలంటుంది. అది సూరదాసు రచనలో ఉన్నటువంటి మాధుర్యం. అంటే ఆయన యశోదాకృష్ణ హృదయాల్లోకి తొంగి చూసి వారి మనస్సుల్లో ఏ విధమైనటువంటి అపురూపమైనటువంటి ప్రేమ బంధం ఏర్పడిందో ఆ ప్రేమ బంధాన్ని ఏమాత్రమో కూడా పొల్లుపోకుండా మనకి అందించినటువంటి వాడు సూరదాస్. ఈనాడు ఈ కార్యక్రమంలో మనం సూరదాస్ రచించినటువంటి కొన్ని అపురూపమైనటువంటి భక్తి విహితాల భావాన్ని తెలుసుకుందాం. ఆ భావాలతో పాటు మృదుమధురమైనటువంటి కంఠంతో నిహాల్ గారు పాడినటువంటి ఆ సూరదాసు భజనలు కూడా విందాం.

నిరంతరం కృష్ణనామాన్ని జపించినటువంటి సూరదాస్ తాను జపించటమే కాకుండా ఈ ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి శ్రీకృష్ణనామాన్ని జపించాలని తపించినటువంటి వాడు. అందుకనే ఆయన అంటాడు, హరి హరి హరి హరి సుమిరణకరు, హరి హరి హరి అని స్మరించండి అన్నాడు. హరి చరణారవింద ఉరుధరు అంటే శ్రీహరిక పాద పద్మాల్ని నీ హృదయంలో నింపుకో, నీ హృదయంలో ఉంచుకో అని చెప్తూ ఆయన అంటాడు, ఒకవేళ నిజంగా నీవు హరినామమే స్మరించినట్టయితే, మనస్ఫూర్తిగా స్మరించినట్టయితే ఏం జరుగుతుంది? సాధారణంగా ఏ ఆధ్యాత్మిక సాధనని మనం సాధన చేసినా దాని ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుంటే తప్ప సామాన్య మానవుల్లో అది ఆ సాధనని చెయ్యాలనే సంకల్పం కలగదు. ఎంచేతంటే ఫలితం కావాలి, సత్ఫలితం కావాలి. అది కూడా అట్లాంటి సత్ఫలితాన్ని పొందాలి అంటే మనం ఎవరైనా ఇంతకుముందు ఇటువంటి సాధన చేసి లాభం పొందారా, శ్రీహరి స్మరణ చేసి ఎవరైనా సరే ముక్తి అనుభవించారా, శ్రీహరి యొక్క రక్షణని పొందారా, ఎటువంటి ఫలితం లభిస్తుంది అనేటటువంటి తెలుసుకుని మాత్రమే మనం చేస్తాం ఈనాడు. అయితే చాలా స్పష్టంగా సూరదాసు అర్థం చేసుకున్నటువంటి ఒక మాట ఏంటంటే, మన మహనీయులు ఎంతోమంది చెప్పారు, హరేర్నామం హరేర్నామం హరేర్నామైవ కేవలం కలవు నాశ్చేవ నాశ్చేవ నాశ్చేవ గతిరన్యథాని. ఆ మాటని అందంగా చెప్తాడిన, హరినామస్మరణను చేయండి నిరంతరము. ఆ హరినామస్మరణ చేసినట్టయితే మీకు ఎటువంటి ఫలితం లభిస్తుందో నేను చెప్తున్నాను అంటాడు. ఎటువంటి ఫలితం లభిస్తుందట అంటే, విష్ణు పాదము నుండి ఉద్భవించినటువంటి గంగ, శివుని యొక్క జటాజుటం నుంచి వెలువడినటువంటి గంగ, మహర్షుల తపస్సు చేత పరమ పావనమైనటువంటి హిమాలయ పర్వత సానువుల్లోంచి ప్రవహించినటువంటి గంగ, కలుషహారిణి గంగాభవని, ఎటువంటి పాపాలనైనా సరే హరించి మానవుణ్ణి మానవునికి ముక్తి అందించగలిగినటువంటి ఆ గంగ, ఎక్కడ హరినామం జరుగుతుందో అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. ఒక్క గంగానదే కాదు, పరమ పవిత్రమైనటువంటి అనేకమైనటువంటి తీర్థాలు భారతదేశంలో ఉన్నాయి. యమున, సింధు, సరస్వతి, గోదావరి లాంటి

ఇటువంటి పరమపవిత్ర తీర్థాలన్నీ కూడా ఎక్కడ హరినామ సంకీర్తన జరుగుతూ ఉంటుందో అక్కడ ప్రవహిస్తూ ఉంటాయి. ఆ తీర్థాలలో స్నానం చేసినటువంటి ఫలితము సత్ఫలితము మీకు అందుతుంది అంటాడు. అందుచేత హరినామస్మరణని ఏనాడూ కూడా మర్చిపోకండి అంటాడు. ఇదే కాదు, ఒక్క హరినామాన్ని స్మరించటమే కాదు, హరి యొక్క కథలను కూడా వినండి అన్నాడు. హరి కథలను వినటం వల్ల ఏమి లాభము అంటే, శ్రీహరి కథలు వినటం వల్ల మీరు శ్రవణమనేటువంటి భక్తి మార్గాన్ని మీరు అవలంబిస్తున్నారు. భగవంతుణ్ణి చేరుకోవటానికి అతి సులభమైన మార్గము. మానవుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, తాను విద్యావిహీనుడైనప్పటికీ కూడా, ఏ జ్ఞానము లేకపోయినా, భారత భాగవత రామాయణాలు చదవకపోయినా, వేద వేదాంగాలు తెలియకపోయినా సరే, కేవలము హరికథలను విన్నంత మాత్రం చేత చాలు, నీవు తరించగలవు అంటాడు సూరదాస్. దీనికి పరమాద్భుతమైన ఉదాహరణ మనకి ప్రహ్లాదుడు, రాక్షసుడి కొడుకు ఆయన. అయినప్పటికీ కూడా తల్లి గర్భంలో ఉన్నటువంటి సమయంలో నారదుడు చెప్పినటువంటి హరికథా విశేషాలను వినటం వల్ల రాక్షస పుత్రుడైనా సరే మహాభక్తుడైనాడు. ఆ విషయాన్ని సూరదాసు ఈ భజనలో చాలా చక్కగా మనవి చేస్తాడు. ఈ శ్రీహరి నామం నీ జీవితంలో ఒకవేళ లేదే అని అనుకుందాం, మనం స్మరించలేదనుకుందాం, అలాంటి జీవితం ఎట్లా ఉంటుందిట? పంచి పంఖ బిన, హస్తు దంత బిన, నారీ పురుష బిన, జైసే తరువరు ఫలబీనాహిన తైసీజన హరినామ బిన. అంటే రెక్కల్లేని పక్షిలా ఉంటుంది మన జీవితం, దంతాల్లేని ఏనుగులా శోభావిహీనంగా ఉంటుంది, ఫలపుష్పాలు లేని పురుషల్లా ఉంటుంది నీ జీవితం, చంద్రుల్లేని రాత్రిలా ఉంటుంది, దీపం లేని మందిరంలా ఉంటుంది, పాలివ్వనిటువంటి ఆవులా ఉంటుంది అని జీవితం అంటాడు. అందుచేత అటువంటి హరినామాన్ని మీరు కీర్తించక తప్పదు. మానవుడు జీవితంలో తరించాలంటే ఇది ఒక్కటే శరణ్యము అంటాడు సూరదాస్. ఆ విధంగా హరినామస్మరణ చేయబట్టే అంధుడైనప్పటికీ కూడా శ్రీకృష్ణుని దివ్యానుగ్రహాన్ని పొందగలిగాడు సూరదాస్. తన జీవితమే ఒక ఉదాహరణ అంటాడు సూరదాస్. ఎందుచేతనంటే విద్యా విజ్ఞానాలు ఉండి కూడా ఎవరూ రచించలేనటువంటి అపురూపమైనటువంటి భజనను ఆయన రచించాడంటే కేవలము శ్రీకృష్ణుని దివ్యానుగ్రహమే అంటాడు. అన్నిటిని మించి ఒక చాలా మంచి మాట అంటాడు. సూరదర్శన్ ఎవరో అడిగారు ఆయన, అయ్యా మీ కులం ఏమిటండి అని అడిగారు. అంటే హరినామ స్మరణే నా కులం అన్నాడు, భజనే నా కులం అన్నాడు. ఎంత గొప్ప భావన అంటే, అంతగా నిరంతరము హృదయంలో హరినామ స్మరణని చేస్తూ నిరంతరము హరినామస్మరణే ఊపిరిగా జీవించినటువంటి వాడు సూరదాస్. సూరదాస్ చెప్పినటువంటి మరొక అద్భుతమైనటువంటి విశేషం ఏంటంటే, కేవలము హరినామస్మరణ చేయటమే కాదు, ఈ శరీరంలో ప్రతి అంగము కూడా శ్రీకృష్ణ భగవానుడికి అంకితమై ఉండాలి అంటాడు. ఏ విధంగా అంటే, సోయి రసన జో హరిగుణగావే అంటాడు. అంటే నాలిక, దేని నాలికని పిలవగలుగుతాం అంటే, హరినామస్మరణం చేసినటువంటి నాలికను మాత్రమే నాలికని పిలవగలుగుతాము అంటాడు. నైనని చెబీయహి చతురత జో మకరందు ముకుంద హిత్యావి. నిరంతరము కూడా ముకుందుని యొక్క దివ్యనామాన్ని స్మరిస్తూ ఆయన ప్రతిబింబాన్ని తన కళ్ళల్లో చూడగలిగినటువంటి ఎవడు చూడగలుగుతాడో ఆయన కరుడే కరుడయ్యా.
ನಿರ್ಮಲ ಚಿತ್ತಕೋ ಸೊಯಿ ಸಾಂಚು ಕೃಷ್ಣ ಬಿನಾಜಿಯ ಅವರನ ಭಾವೆ. ನಿರ್ಮಲಮೈನಟುವಂತಿ ಹೃದಯಮನ ದೇನ್ನಿ ಅನಗಲವು అంటే నిరంతరము కృష్ణుని తప్ప ఇతరాన్ని దేని తలచనటువంటి చిత్తమే నిజమైనటువంటి చిత్తము అంటారు. శ్రవణన్ జూ ఎహి అధికాయి సును హరికథ సుధారస పావి. హరికథ సుధారసాన్ని గ్రోలనటి చెవులు చెవులే కాదంటాడు. నిరంతరము ఏ అంగాన్ని మనకి భగవంతుడిచ్చినా భగవంతుని నామస్మరణలోనూ భగవంతుని ధ్యానించటంని హరికథలను వినటంలోనే మన యొక్క సమయాన్ని వెచ్చించాలి అని సూరదాస్ యొక్క అభిప్రాయం. కరతే జీ శ్యామిహి జైసే చరణను చెలి బృందావన జావి. నిరంతరము శ్రీకృష్ణుణ్ణి పూజించినటువంటి చేతులే చేతులు, శ్రీకృష్ణుడు సంచరించినటువంటి ప్రతి అణువుని తన యొక్క పాదస్పర్శతో పవిత్రం చేసినటువంటి బృందావనంలో బృందావనానికి ఏ పాదాలైతే నడిచి వెళతాయో ఆ పాదాలే నిజమైన పాదాలు. సూరదాస హే హే బలితాక్ జో హరిజీ సుప్రీతి బధావే అంటాడు. అంటే సూరదాసు ఎవరిని గురించి తన బంధువులను తెలుస్తాడు అంటే నిరంతరము హరినామం ఎవరైతే తలుస్తుంటే వారే నా ఆత్మబంధువులు అంటాడు. అందుచేత భగవంతుడు ఏ అవయవం మనకిచ్చినా వారి యొక్క సేవలో మనం గడపటానికే తప్ప ఇతరానికి కాదు. మానవ జీవిత పరమార్థం ఏమిటంటే మరుజన్మ లేకుండా చేసుకోవటమేని భగవాన్ శ్రీ సత్యసాయి అంటారు. స్వామి చాలా సూరదాస్ చెప్పినటువంటి మాటలనే భగవాన్ శ్రీ సత్యసాయి పరమాద్భుతంగా చెప్పారు. ఏమంటే భవసాగరాన్ని దాటించగలిగిన భద్రమైన నామస్మరణ అంటాడు. దుఃఖ నివృత్తికి ఆనంద ప్రాప్తికి స్మరణే శరణ్యము అంటారు. అందుచేత ఈ భగవన్నామ స్మరణని సూరదాస్ వంటి మహాకవులు అనూచానంగా భారతదేశంలో ఒక అపురూపమైనటువంటి సాంప్రదాయంగా పెంచి పోషించినటువంటి ఆ సత్సాంప్రదాయాన్ని విశ్వవ్యాప్తంగా ఈనాడు వ్యాప్తి చేసినటువంటి వారు భగవాన్ శ్రీ సత్యసాయి. హరినామ స్మరణేంటి సాయి భక్తు నీళ్లు ఎక్కడ ఉండదు. అందుకే భగవాన్ శ్రీ సత్యసాయి అంటారు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలున్న మహనీయుల యొక్క మాటలు వినండి, భక్తుల తారుకు చరిత్రలు చదవండి, చదివితే మీ హృదయంలో భక్తి భావన వీచకులు వెలివిరుస్తాయి బంగారు అంటారు స్వామి. ఇప్పుడు సోయి రసన అనేటువంటి సూరదాస్ భక్తి గీతాన్ని విందాం.

లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మ తన బాల్య లీలలతో కేవలము నంద యశోదలకే కాకుండా వ్రేపల్లెలను బృందావనంలోనూ ఉన్నటువంటి గోపికలకు గోపాలకి అందరికీ ఆనందాన్ని పంచాడు. చిలిపి కృష్ణుడు ఏం చేస్తాడంటే నవనీత సూర్యుడిగా గోపికల ఇళ్లలో గోపాలరిళ్లలో వెన్న పాలు పెరుగు మేగడలను దొంగిలించుతాడు. దీని యొక్క అపురూపమైనటువంటి అంతరార్థాన్ని సూరదాస్ వివరిస్తాడు. ఏమంటే ఈ సూరదాస్ రచనకి నేను కూడా చిన్న అనువాదం చేశాను. దానికి గోపికలు, అమ్మా నీ కుమారుడు మా ఇంట్లో మా ఇళ్లలో నవనీతాన్ని దొంగిలించాడమ్మా, పాలు మేగడలను దొంగిలించాడమ్మా అని చెప్తారు. సాధారణంగా అందరూ అనుకునేటువంటి రీతిలో గోపిక ఆ గోపికల సమక్షంలోనే యశోద కృష్ణుని మందలిస్తుందని అనుకుంటారు. కానీ వంశీమోహనుడు శ్రీకృష్ణ పరమాత్మ, ఆమెకు పంచప్రాణాలు, యశోద అంత సులువుగా మందలిస్తుంది? తన బిడ్డ యొక్క హృదయాన్ని కష్టపెట్టడం ఆ తల్లికి ఇష్టం లేదు. అడగాలి, అయినా అడగాలి కదా. ఆమె గోపికలతో అంటుంది, పాలు పెరుగు మీగడలకు కరువా మా ఇంటిలోన, కన్నతల్లి ఆదరణకు కొదువా మా ఇంటిలోన, మీ ఇంటి పాలు పెరుగు కావలన కన్నయ్యకు ఉంటుంది. అంటే ఎంత గొప్ప తల్లి అమ్మా, మందలించాలి కదా పిల్లవాడిని, నువ్వు వెనకేసుకొస్తావేంటి అని అడుగుతారు. సరే పిల్లవాడిని అడగాలి కదా, ఎలా అడగాలి? మనస్సు బాధ పెట్టకుండా అడగాలి, చక్కగా చేరపిరిచి కృష్ణ అని లాలిస్తూ ఒళ్ళో కూర్చోబెట్టుకుని యశోద అడుగుతుంది, వెన్న దొంగిలించేటప్పటి నిజమేనా, పాలు పెరుగు తాగేటప్పటి నిజమేనా, అల్లరింత చేసేటప్పటి నిజమేనా, ఈ గోపెమ్మల మాటలన్నీ నిజమేనా అని అడుగుతుంది. అందుకే నువ్వు దొంగతనం చేసావా అని అడగదు. అంటే శ్రీకృష్ణుడు లీలామహర్షి విగ్రహుడు కదా, ఆయన మాట్లాడకుండా ఊరుకుంటాడు. ఉలుకు పలుకు లేక ఏలో ఊరుకున్నావు, తగవులెన్న తెచ్చావు, తలవంపులు చేశావు, నిన్ను బంధించక తప్పదయ్య అల్లరి కృష్ణ, నిన్ను దండించక తప్పదయ్య అల్లరి కృష్ణ అంటుంది. బంధిస్తానందరూ, బంధించక తప్పదంటుంది. అంతే, అట్లాంటి సమయంలో ఆయన పరమాద్భుతంగా తన యొక్క లీలను ప్రదర్శిస్తాడు. ఆయన అంటాడు, గోపెమ్మలు చెప్పినట్టి కళ్ళలన్నీ నమ్మావు, చిన్నవాడిని నీ ఎంచక ఎన్ని మాటలన్నావు, నీ కన్న కొడుకునైనా ఇన్ని మాటలెందువ, ఎవరో చెప్పిన మాటలు ఈ తీరున వందువ, అమ్మా యశోదమ్మ పెంచిన మమకారమైన చూపించవేమమ్మా అంటాడు. ఆ మాట తట్టుకోలేకపోతుంది పాపం యశోద, తట్టుకోలేక అంత మాట అనకయ్యా అమ్మ మనసు తాళలేదు. నా రతనాల రాశి నీవు కన్నయ్యా, నా ముత్యాల మూట నీవు కన్నయ్యా, నా ప్రాణం నా సర్వం నీ నీవేనయ్యా, ఇంకెవ్వరేమి చెప్పినా వినబోనయ్యా అంటుంది అని పాపం కన్నీళ్లు గారుస్తుంది. అంటే ఇంతవరకు ఏమన్నాడండి ఆయన, నీ కన్న కొడుకునైనా ఎన్ని మాటలు అందువా అన్నటువంటి ఆ మహానుభావుడు ఏమంటాడంటే, కన్నీరు నింసకమ్మ నా కన్న తల్లి అంటాడు. నీ కన్నీరు చూడలేని చల్లని తల్లి, పసివాడనమ్మా తెలియక నేనంటినమ్మా, పసివాడనమ్మా తెలియక నేనంటినమ్మా, వెన్నేదో మన్నేదో తెలియని వాడను తల్లి అంటాడు. ఈ అద్భుతమైనటువంటి భావనండి సూరదాస్ రచించాడు.
ఆ అద్భుతమైనటువంటి భావన అంటే శ్రీకృష్ణుడికి యశోదకి ఉన్నటువంటి అనుబంధం. తల్లి మనస్సుని బిడ్డ కష్టపెట్టలేడు, బిడ్డ మనసుని తల్లి కష్టపెట్టలేదు. ఒకరి పట్ల ఒక ప్రేమని వ్యక్తపరచుకోవాలి, అపురూపం. అప్పుడు ఆవిడకి అంటుంది, నాయన నందకుమారుడు నీవు, వ్రేపల్లెకు రారాజు, నవనీత చోరుడు ఎందుకైనా వయ్యా అంటుంది. అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పరమాద్భుతంగా ఎందుకు తన నవనీత చోరుడయ్యాడో ఒక అద్భుతమైన రీతిలో చెప్తాడు. ఏం చెప్తాడంటే, కాళీయుని మర్దించి కాపాడలేదా, గోవర్ధనమెత్తి వీరి కవ్వగలేదా, రాక్షసులను మట్టి పెట్టి రక్షించలేదా, ఈ బృందావన గోపికలు నావారమ్మా, ఈ నందగోకులమంతా నాదేనమ్మా అంటాడు. వెన్న దొంగిలించలేదు వెన్న మనసు దోచినాను, పాలు తాగపోలేదు విడపాలనందుకుంటి, ప్రేమమూర్తినమ్మా నా ప్రేమను ప్రేమ పంచి ఇచ్చినాను, దొంగనునే కానమ్మా దొరనేనమ్మా అంటాడు. ఈ అద్భుతమైన భావన సూరదాస్ కవిత్వంలో రాసినటువంటి పరమాద్భుతమైనటువంటి భావన. ఈ భావనని మనకి వినిపించినటువంటి అద్భుతమైనటువంటి కీర్తనని మనం విన్నాం ఇప్పుడు.

వంశీమోహనుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అమ్మా అమ్మా అని పిలుస్తాడు పాపం యశోదని. నందుణ్ణి బాబా బాబా అని పిలుస్తాడు. బలరాముణ్ణి అన్నా అన్నా అని పిలుస్తాడు పాపం. వీళ్ళంతా ఆ బంధుత్వాన్నే గుర్తుపెట్టుకుంటాడు. ఈ బంధుత్వాలన్నింటినీ కూడా ఆఖరికి గోర్ధరగరివెత్తి కాళీమర్దనం చేసి మీ అందరికీ అందనంత ఎత్తునున్నాడండి అని రుజువు చేస్తాడు పాపం. వెన్న దొంగిలించడానికి ఆ వెంద దొంగిలించినటువంటి సూచనలు తనలో కనిపించడానికి రకరకాల కారణాలు చెప్తాడు. అమ్మా, బృందావనంలో ఉదయాన్నే నువ్వు ఇచ్చినటువంటి కంబళి కప్పుకుని కర్ర పట్టుకుని గోవుల్ని తోలుకు బృందావనానికి వెళ్ళాను. అక్కడ సాయంకాలం వరకు అడవులంతా తిరిగి తిరిగి ఆవుల్ని మేపుకుని వచ్చాను. ఇంటికి వచ్చేటప్పుడు సాయంకాలం అయింది. నేనెప్పుడు దొంగతనం చేశానమ్మా అని అడిగాడు. సరే మూతికి మరకంటున్నావు నువ్వు. ఆవు కోపంతో పరిగెత్తుకుని వచ్చి పొదల దూరిందమ్మా. ఆ పొదల దూరితే పాపం ఆ దూడ పొదుగులో మూత పెట్టి పాలు తాగుతున్నది కానీ నేను కూడా మూత పెట్టి తాగానమ్మా, నా మూతికి అంటుకుంది అన్నాడు. కానీ నమ్మటం లేదా, తల్లి నమ్మినట్టు కనిపించలేదు పాపం ఆయనకి. నమ్మినట్టు కనిపించకపోతే అని అంటాడు, అమ్మా అతి కాక గోపికలు ఎంతో ఎత్తున కట్టుకుని ఉంటారమ్మా, ఆవిత చిన్న పిల్లవాడిని కదా నేను, ఎట్లా అందుతుని చెప్పు నాకన్నాడు అని తల్లిని మరపెంపు చేస్తూ ఓ మాట అంటాడు ఆఖరిని. అన్నీ చేసి యశోద బాధపడుతున్నటువంటి సమయంలో ఎందుకయ్యా నాకు ఈ షడ్డ పేరు తెస్తున్నావు అంటే ఆయన అంటాడు, అమ్మ మరియు అనుకోకు, వెన్న దొంగిలించినాను నిజమేనమ్మా అంటాడు, పాలు పెరుగు తాగినాను నిజమేనమ్మా, అల్లరింత చేసినాను నిజమేనమ్మా, ఈ గోపెమ్మల మాటలన్నీ నిజమేనమ్మా అంటాడు. చూడండి, అంతవరకు తల్లిని తన యొక్క రకరకాల వాదనలతో కాస్త మైమరిపించి ఆఖరికి నిజం చెప్తాడు. ఆ నిజం ఎంత అందంగా చెప్తాడంటే, నాకన్నయ్య చెప్పింది నిజమైన ఆయన కౌగులించుకుంటుంది పాపం ఆయన అమాయకురైనటువంటి ఈశ్వర. ఇది సూరదాస్ రచించినటువంటి భజనలో గోపిక యశోదా కృష్ణుల మధ్య ఉన్నటువంటి ఆత్మీయత అనుబంధం ఎవ్వరూ మర్చిపోలేనటువంటిది, ప్రతి తల్లి గుర్తుంచుకోవలసినటువంటిది, ఆ అద్భుతమైనటువంటి ప్రేమ చైతన్యాన్ని గుండెల్లో నింపుకుని తన బిడ్డలకు పంచగలగాలి ప్రతి తల్లి. ఆనాడే ప్రతి పిల్లవాడు ఒక బాలకృష్ణుడు అవుతాడు. ఎప్పుడైతే ప్రతి తల్లి తన బిడ్డని బాలకృష్ణుడిగా పెంచగలుగుతుందో ఆ భావాన్ని అందరికీ కూడా పంచగలుగుతుంది. భగవాన్ శ్రీ సత్యసాయి బోధించినటువంటి ప్రేమ చైతన్యాన్ని అందరికీ ఆనాడే పంచగలుగుతాం మనం. అట్లాంటి ప్రేమని పంచగలిగేటటువంటి లక్షణం ప్రతి సత్యసాయి భక్తుడికి అలవడి తీరాలి, అందులో సందేహం లేదు. అంచేత కేవలం తల్లులే కాకుండా ప్రతి సాయి భక్తుడు కూడా ప్రతి పిల్లవాడిని బాలకృష్ణుల్లా భావించి గౌరవిద్దాం, ప్రేమిద్దాం, స్వామి యొక్క అమృత ప్రేమని అందరికీ పంచుదాం, ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపిద్దాం. జై సాయిరాం.

ఇంతవరకు మీరు 2018 సెప్టెంబర్ 3వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన సందర్భంగా రేడియో సాయి బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 2వ అంశం శ్రీ ఎంఎస్ ప్రకాశరావు గారు అందించిన సూరదాస్ అందించిన వాత్సల్య భక్తి పునఃప్రసారాన్ని మీరు విన్నారు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. జనవరి 1వ తేదీ 2019 నూతన సంవత్సర శుభ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమం హ్యాపీ సాయి ఇయర్. అందులోని ఒక అంశమైన కాలాయ నమః పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వినండి.

0: కాలాతీత లీలామూర్తి, కలియుగ చక్రవర్తి, త్రిభువన వందిత దివ్య కీర్తి, దిగంత వ్యాప్త తేజోదీప్తి అయిన భగవాన్ శ్రీ సత్యసాయినాథుని దివ్య పాద పద్మాలకు ప్రణమిల్లుతూ రేడియో సాయి శ్రోతలందరికీ నూతన సంవత్సర శుభాభినందనలు. జనవరి 1వ తేదీ కొత్త సంవత్సరానికి స్వామి విద్యార్థులంతా స్వామి దివ్య సమక్షానికి చేరారు. 5 దశాబ్దాలుగా ఎంతో మంది విద్యార్థులు స్వామి ప్రేమను పొంది తమ జీవితాలని పావనం చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఇదే రోజు సాయిమాతపై వారికున్న ప్రేమను, కృతజ్ఞతను తెలుపుకోవడానికి ప్రశాంతి నిలయం విచ్చేస్తారు. అలాగే ఈరోజు కూడా ఎంతో మంది విద్యార్థులు స్వామి దివ్య సన్నిధికి చేరి స్వామితో గడిపినటువంటి ఆ మధుర స్మృతులను నెమరు వేసుకుంటున్నారు. కాలం మారినా, పరిస్థితులు మారినా, మనుషులు మారినా స్వామి మారరు. స్వామి ప్రేమకున్న ఆకర్షణ ఎన్నటికీ మారదు, తగ్గదు. అదే సత్యం, అదే శివం, అదే సుందరం. నూతన సంవత్సర శుభ సమయంలో శ్రోతలందరికీ ప్రేమతో అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాల్లో భాగంగా కాలాయ నమః అనే అంశాన్ని మీకిప్పుడు అందించడానికొచ్చింది మీ సాయి స్వప్న. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి శ్రీమతి గౌరీ గారు వచ్చారు. సాయిరామండి.
1: సాయిరాం స్వప్న. స్వామి పాద పద్మములకు నమస్కరించుకుంటూ మన రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం.
0: గౌరీ గారు, స్వామి సమక్షంలో నూతన సంవత్సరాన్ని మొదలు పెట్టుకోవడం, ఈ 2019లో స్వామి మనకిచ్చిన ఫస్ట్ గిఫ్ట్, ఇంతటి భాగ్యం మనం పొందాము. మరి నూతన సంవత్సరం అంటే మనందరం కొత్త కొత్త అవకాశాల కోసం, కొత్త కొత్త ఆనందాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎన్నో ఊహలతో, ఆశలతో ఈ కొత్త సంవత్సరంలో కడుగు పెడతాం కూడా. మరి అందంగా, ఆనందంగా మన జీవితాన్ని మలుచుకోవాలంటే మనం ఏం చెయ్యాలి, అలాగే ప్రతిరోజు మనం ఎలా నడుచుకోవాలన్నది కూడా ఒకసారి చూద్దాం.
1: అట్లాగే స్వప్న, మనము ఈ న్యూ ఇయర్ డే రోజు మనం సంవత్సరం గురించి మాట్లాడుకోవటం,
0: మరి ఎలా గడుపుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. సద్భక్తులందరూ చేరి భగవంతుడా ఎనుచు చెవులకింపుగా నుతి చేయు దినము, బీదల వెతలన్నీ ప్రీతితో తొలగించి అన్నదమ్ముల మాటికి నున్న దినము, దైవ చింతన చేయు దాసబృందములకు ప్రీతి మృష్టాన్నము పెట్టు దినము, మహనీయులెవరైనా మన కడకు ఏతించి చెలిమి బాబా కథలు చెప్పు దినము, భావమున భక్తి గూర్చి సౌభాగ్య దినము దినము కాని తక్కినవన్నీ దినములగునే, ఇంతకన్నను వేరెద్ది ఎరుకపరతు సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా అని ఎంతో చక్కగా, ఏ రోజు మనం సుదినమో, ప్రతి దినాన్ని సుదినం ఎలా చేసుకోవాలో ఎంతో చక్కగా స్వామి ఇందులో వర్ణించారు. మరి ఈ సంవత్సరంలో మనం అడుగు పెడుతూ మన ప్రతి రోజుని ఎలా గడుపుకోవాలి, ఎలాగా ఈ కాలాన్ని సద్వినియోగపరచుకోవాలో ఈనాటి అంశంలో చూద్దామండి.
1: అట్లాగే స్వప్న, మనం ముందుగా సంవత్సరం అంటే ఏమిటి, సంవత్సరం మన జీవితానికి ఎలా ముడిపడి ఉంది అనేది మనం చూద్దాం.
0: తప్పకుండా.
1: సంవత్సరము అనగానే మనకి దాంట్లో ఉన్నటువంటి 12 నెలలు, వారాలు, రోజులు, గంటలు, నిమిషాలు, సెకండ్లు, ఇలా అన్ని కలిస్తే సంవత్సరము అని తెలుస్తుంది.
0: అవును.
1: అంతేకాకుండా ప్రతి నిమిషం కూడాను చాలా విలువైనది, కొత్తది అని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ నిమిషం కూడా తిరిగి రాదు కాబట్టి ప్రతి నిమిషం మనం కొత్తదిగానే మనం భావించుకోవాలి. అంతేకాకుండా ఈ సంవత్సరంలో ఋతువులున్నాయి, 6 ఋతువులు, 6 రకాలైనటువంటి ప్రకృతి మార్పులను తీసుకొస్తూ ఉంటుంది. అట్లా మన జీవితం చూసుకుంటే ఈ షడ్భావ వికారాలున్నాయి. అవేంటంటే అస్థి, జాయతే, వర్ధతే, పరిణమతే, అపక్షయతే, వినశ్యతే. అంటే అస్థి అంటే మన ఉనికి, పుట్టటము, పెరగటము, అలాగే పరిణామం మార్పు చెందటము, అట్లాగే అపక్షయతే
0: క్షీణించిపోవటం,
1: వినశ్యతే నశించిపోవటం. ఇలా ఈ రెండు చూస్తూ ఉంటే మనకి ఈ సంవత్సరానికి, జీవితానికి, మానవ జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉన్నది అని మనకి బాగా అర్థమవుతుంది.
0: అవునండి. అంతేకాకుండా ఈ కాలం అంటే నథింగ్ బట్ సంవత్సరం. ఇవన్నీ కూడా పేర్లు వేరు గాని అవి చేసే పనులు ఒకటేనని మనకి ఇక్కడ అర్థమవుతున్నది. మరి జీవితంలో ఈ కాలం ఎంత ఇంపార్టెంట్ అసలు మనిషి జీవితంలో అన్నది చూసుకుంటే, దాన్ని ఈ కాలం మనని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. కాలః పచతి భూతాని, కాలః సంహరతే ప్రజా, కాలః సుప్తేషు జాగర్తి, కాలోహి దురతిక్రమః అంటూ ఎంతో చక్కగా చెప్పారు. ఇందులోని కాలం ఏం చేయగలదు అంటే కాలమే అన్ని చేస్తుంది అని. కాలః పచతి భూతాని, అన్ని తనలోని డైజెస్ట్ చేసేసుకోగలదు, అన్ని తనలో కల్పించుకునే శక్తి గలదన్నమాట. కాలః సంహరతే ప్రజాః, కాలం ఈ ప్రజల్ని జీవుల్ని సంహరించుతుంది. అంటే ఈ కాలంలో పుడుతున్న జీవులు కాలంలోనే తిరిగి కలిసిపోతాయి, కాలంలోనే తిరిగి నశించిపోతాయి అని చెప్తున్నారు. ఇంకా కాలః సుప్తేషు జాగర్తి, మనందరం పడుకున్నా మనందరం రెస్ట్ తీసుకున్నా కాలం మటుకు జాగ్రత్తలోనే ఉంటుంది. దానికి అంటే పాజ్ అని గాని ఆగడం అంటూ గాని నిద్రపోవడం అంటూ గాని ఉండదు, నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అంటూ. కాలోహి దురతిక్రమ, అంతేకాదు దాన్ని అతిక్రమించడం ఎవరి వల్ల కాదు, దానికి లోబడే మనందరం ఉన్నాము, లోబడే నడుచుకోవాలి గాని దాన్ని అతిక్రమించి మనం ఏమీ సాధించలేం చెయ్యలేం కూడా అంటూ కాలం యొక్క ఇంపార్టెన్స్ ఇంతలాగా చెప్తున్నారు ఇక్కడ.
1: అయితే అందుకనే టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ అని, కాలం ఎవరికోసం ఆగదు. మనము కొన్ని పనులు చేయగానే విశ్రాంతి కోరుకుంటాం, కానీ కాలం ఎప్పుడు కూడా విశ్రాంతి తీసుకోవటం అనేది ఉండదు, ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. మనము మన రోజువారి మాటల్లో కూడాను కాలం గురించిన ప్రస్తావనలు ఎన్నో రకాలుగా మనం ఉపయోగిస్తూ ఉంటాము. కాలం కలిసి రావాలంటుంటాము, కాలం కలిసి వస్తే లాభాలు పొందాడు అంటుంటాము, కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుట్టాడు అంటుంటాము. ఇట్లా అన్ని సమస్యలకి కాలమే పరిష్కరిస్తుంది అని కూడా వదిలిపెడుతుంటాం.
0: అంటే అంతే కదా, ఇంకా ఏదైనా మనం సంపాదించుకుని ఇంకా టైం రాలేదురా నీకు, ఆ టైం వచ్చినప్పుడు వస్తుందిలే అని కూడా అంటాం.
1: అంటే ఇట్లా కాలంతో ముడిపడి మనం మన జీవితం కూడాను ఉన్నదని అర్థమవుతుంది. అయితే ఈ కాలంతో మనం మన జీవితం ఎప్పుడు అసలు మొదలు పెట్టాము అనేది చూస్తే,
0: కాలంకి మనకి ఎలా సంబంధం ఏర్పడింది,
1: ఎప్పుడు సంబంధం ఏర్పడింది, ఎప్పటి నుంచి అని చూస్తే సరిగ్గా మనం పుట్టినప్పటి నుంచి మొదలైంది అని మనకు అర్థమవుతుంది.
0: తెలుస్తుంది
1: అంటే మనం ఎప్పుడు పుట్టాము అనగానే మన డేటు నిమిషాలతో సహా సెకండ్లతో సహా నోట్ చేసి పెట్టుకుంటారు మన కాలచక్రం రాయటం కోసం. అప్పటి నుంచి మనకి మొదలైంది అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనం కోహం అంటూ పుట్టి జన్మను సార్థకం చేసుకుని సోహం జీవన్ముక్తులం కావాలి అనేది మనం అందరం కూడా తెలుసుకోవాలి.
0: అదే స్వామి అంటారు కదా, కోహం నేనెవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఎందుకు వచ్చామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఇవన్నీ ఏమి తెలియకుండా భూమి మీద పడ్డాను ఏడుస్తూ కోహం ఏడుస్తాము. కానీ అది ఏంటో నువ్వు తెలుసుకోవాలి,
1: మన జీవిత లక్ష్యం ఏమిటి, మన గమనం ఎటువైపు అనేది తెలుసుకోవాలి.
0: మరి ఈ చక్కటి విషయాన్నే మనకి కబీర్ దాస్ గారు మంచి దోహాలు చెప్పారండి, అదేంటో ఒకసారి చూద్దాం. జబ్హం పైదా హుయే జగ్ హసే హమ్ రోయే, ఏసీ కర్ణీ కర్చల్ హమ్ హసే జగ్ రోయే. ఎంత చక్కగా చెప్పారు చూడండి. మనం ఎవరైనా ఇంట్లో నీ చంటి పిల్ల పుట్టి ఎవరైనా పుట్టారని ఎంతో ఆనందిస్తాం, కానీ ఆ పుట్టిన పిల్ల కేర్ మనం ఏడుస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం పుట్టినప్పుడు ప్రపంచం ఆనందిస్తుంది, నవ్వుతూ ఉంటే మనం ఏడుస్తున్నాం, ఎందుకు వచ్చేమో తెలియదు, ఎక్కడి అగమ్య గోచరంగా ఉంటుంది పరిస్థితి, అప్పుడు భావం వ్యక్తం పరచుకోలేదు. కానీ నువ్వు ఎలా బతకాలి అంటే నువ్వు ఆనందంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టగలగాలి, నువ్వు వెళ్ళిపోతున్నావు అని ప్రపంచం ఏడవాలి, అలా నువ్వు బతకాలి అని. ఎంత చక్కగా ఇప్పుడు అనుకున్నట్టు మన జీవితం యొక్క సార్థకత ఎలా అంటే నువ్వు ఇలా చేసుకోవాలి అని చెప్తున్నారు. మరి మానవ జన్మ ఎందుకు వచ్చింది అని తెలిస్తేనే కదా మనం దాన్ని ఎలా సార్థకం చేసుకోవాలి. అంటే మన దగ్గర ఏదైనా వస్తువు ఉందనుకోండి, దాని వాల్యూ తెలిసినప్పుడే దాన్ని జాగ్రత్త పెట్టుకోగలం. ఇప్పుడు డైమండ్ అని తెలిస్తే దాన్ని బీరువాలో పెడతాం, అదే రాయి అంటే బయటపడేస్తాం. కాబట్టి మన మానవ జన్మ ఎంత ఉత్తమమైంది, దాని విలువ తెలుసుకుంటేనే మనం సార్థకం చేసుకోగలం. కానీ మనం ఏం చేస్తున్నాము, మీరు ఇందాక చెప్పినట్టు షడ్భావ వికారాలు ఉన్నాయి, పుట్టడం పెరగడం ఈ మార్పులన్నిటితో కూడిన దేనికి, ఈ శరీరానికే కదా. ఈ శరీరంతో చేసుకుంటూ ఈ శరీరమే నేను, ఈ కష్టం సుఖం వస్తున్నాయి ఆ మనసు, ఈ మనసే నేను అని మనం దీన్ని పరిమితం చేసుకుంటున్నాం. కాబట్టి మళ్ళా తిరిగి పుడుతున్నాము, తిరిగి చనిపోతున్నాం, ఈ పునరప జననం పునరప మరణం ఈ కాలచక్రంలో కొట్టుకుంటున్నాం. దీని నుంచి బయటపడగలిగింది ఒక్క మానవ శరీరానికే, ఈ మానవ జన్మకు మాత్రమే ఉన్నది. మళ్లీ పుట్టకుండా మనం అదే ఈ మారే శరీరంలోని మారకుండా ఈ శరీరాన్ని మనని నడిపిస్తున్న భగవత్ తత్వం ఏదైతే మనలో ఉందో అదే మనము అని తెలుసుకోవడమే ఈ మానవ జన్మ యొక్క సార్థకత. అందుకే ఈ మానవ జన్మ వచ్చింది అని తెలుసుకోవాలి. కానీ ఇవన్నీ వింటుంటే చాలా అంటే వెరీ టఫ్ సబ్జెక్ట్ లో ఉంది, మనకేం అర్థం అవటం లేదు. ఇవి మరి ఎలా అర్థం చేసుకోవాలంటే మనం సులభంగా చెప్పడానికి మన స్వామి ఉన్నారు, ఎంతో చక్కగా ఒక గడియారం ఎగ్జాంపుల్ చెప్పి చెప్పేశారండి. మనం ఈ జ్ఞానం ఎలా తెలుసుకోవాలి, ఎలా పొందాలి అనుకుంటున్న దాన్ని
1: కన్ఫ్యూజన్ లేకుండా
0: ఆ గడియారం ఇన్స్టెన్స్ ఏం చెప్తున్నా అంటే, స్వామి మీరు గడియారం తీసుకుంటే అందులో ఏంటుంటాయి, మూడు ముళ్ళు ఉంటాయి. ఒకటి సెకండ్ల ముళ్ళు, రెండోది నిమిషాల ముళ్ళు, మూడోది గంటల ముళ్ళు. ఈ సెకండ్ల ముళ్ళు ఏంటి, 60 సార్లు తిరిగినప్పటికీ నిమిషాల ముళ్ళు ఒకసారి కదులుతుంది. అలాగే నిమిషాల ముళ్ళు 60 సార్లు తిరిగినప్పటికీ గంటల ముళ్ళు 1 గంటకి, అంటే అందులో ఒక 12వ వంతు ఒక కదులుతుంది. ఈ సెకండ్ల ముళ్ళుని సత్కర్మలుగా అనుకోమన్నారు. మన జీవితంలోని మన సత్కర్మలు ఇన్ని చేస్తే, అంటే 60 సార్లు అంటే అన్ని సార్లు ఎక్కువ సార్లు తిరిగినప్పుడు ఏంటవుతుంది, నిమిషాల ముళ్ళునేమో అని చిత్తశుద్ది, అదే భావశుద్ధి అని చెప్పారు. ఇంత సత్కర్మలు చేస్తూ ఉంటే కొంచెం భావసిద్ధి కలుగుతుంది. మరి ఈ భావసిద్ధి కలగ్గా కలగా అంత తిరిగితే అప్పుడు ఏంటవుతుంది, జ్ఞాన సిద్ధి, భావశుద్ధి అవుతుంది. ఆ చిత్తశుద్ధి అయిన తర్వాత ఈ జ్ఞాన సిద్ధి కలుగుతుంది. కాబట్టి సెకండ్ ముళ్ళంటే సత్కర్మలు, నెక్స్ట్ వాటి వల్ల ప్యూరిటీ వస్తుంది, శుద్ధి కలుగుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది, దానివల్ల జ్ఞాన సిద్ధి అని ఎంతో చక్కగా చెప్పారు. ఇక్కడ చూస్తే సత్కర్మలు ఎన్నో జరుగుతాయి, అంటే కనిపిస్తుంటుంది సెకండ్ ముళ్ళు కలవడం స్పీడ్ గా, కానీ ఆ జ్ఞానసిద్ధి జరిగిందా జరగలేదు మన కంటికి కనిపించదు. కానీ ఆ జ్ఞానసిద్ధి కొంచెం కలగాలి అన్నా కూడా ఎన్నో సత్కర్మలు చేస్తూ రావాలి, ఎంతో పవిత్రం చేసుకుంటే మన హృదయాన్ని ఆ జ్ఞానం కలుగుతుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా దీన్ని చూస్తే అసలు ఆ సెంటర్ పాయింట్ చూడండి, ఈ మూడు ముళ్ళు బాగా తిరగాలి అన్నా, గడియారం బాగా పనిచేయాలి అన్నా, వాటిని అంటి పెట్టుకుని ఎక్కడున్నాయి, సెంటర్ పాయింట్ లోని ఆ మూడు అక్కడే ఆధారం చేసుకుని ఉన్నాయి, కానీ వేరువేరుగా తిరుగుతున్నాయి. అలా ఆ సెంటర్ పాయింట్ మన జీవితంలో ఎలా ఉండాలి అంటే భగవంతుడు అయి ఉండాలట. ఏ కర్మలు చేస్తున్నాయి, ఇప్పుడు సత్కర్మలు అంటే చేత్తో చేసేది లేకపోతే ఎవరికి సాయం చేసేది, ఇదే మనం సత్కర్మ అనుకుంటున్నాం. కానీ స్వామి చెప్పేది ఏంటంటే అన్ని ఇంద్రియాలతో, నువ్వు కళ్లతో చూసేది, చెవులతో వినేది, నోటితో మాట్లాడేది, చర్మంతో నువ్వు స్పర్శ ద్వారా ఫీల్ అయ్యేది, కోరుకుని ఇవన్నీ కూడా కర్మల కిందే వస్తాయి. కాబట్టి మనం మంచి పనులు చెయ్యాలి అంటే చేతు దానం చేస్తేనే మంచి కాదు, కళ్లతో మంచి చూపులు ఉండాలి. ఇలా ఈ అన్ని ఇంద్రియాల ద్వారా చేసిన సత్కర్మలు ఇంకా ఈజీగా చెప్పేశారు గౌరీ గారు స్వామి ఏంటంటే ఆ సెంటర్ స్వామిని పెట్టుకోమన్నారు. నువ్వు స్వామి ఆధారంగా, స్వామి బేస్ చేసుకుని నువ్వు ఎప్పుడైతే పనులు చేస్తుంటో అన్ని సత్కర్మలు అయిపోతాయి. నువ్వు ఎప్పుడైతే ఈ సత్కర్మలు చేస్తుంటో ఆటోమేటిక్ గా స్వామి బేస్ తో చిత్తశుద్ధి వచ్చేస్తుంది అని. ఇదే మనం చక్కగా స్వామి ఏం చెప్పారంటే ఈ కర్మయోగం భక్తి యోగం అని కూడా చెప్పారు. ఈ కర్మల్ని మనం ఎప్పుడైతే భగవంతుడు ఆధారంగా చేసుకుంటూ వస్తున్నామో మామూలు కర్మ కూడా కర్మయోగంగా మారిపోతుంటారు. అలాగే ఈ ఇక్కడ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు అది ఉపాసన స్టేజ్, అంటే భక్తిలోకి వెళ్తాం. ఇలా మంచి కర్మలు చేస్తూ ఉంటే భగవంతుడి మీద మనకి ప్రీతి కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది, దానివల్ల ఆరాధన, రకరకాలుగా మనం భగవంతుని ఆరాధిస్తూ పోతుంటాం. ఇదే మనం భక్తి అంటాము. అది భగవంతుడు అంటే భక్తి అంటే నాకు ఈ కోరిక కావాలని కాకుండా భగవంతుడి ఆధారంగా మన సెంటర్ పాయింట్ మర్చిపోకుండా ఈ మూడు ముళ్ళు మళ్ళీ అక్కడికి వస్తూ ఉండాలన్నమాట. ఆ భగవంతుడి కోసం చేసే ఆ ఆరాధన అంతా కూడా అవుతుంది, ఇది భక్తి యోగం అయిపోతుంది అన్నారు. అలాగే చివరికి ఈ భక్తి యోగం మనం చేయగా చేయగా చేయగా పరిపక్వత చెంది ఆ జ్ఞాన సిద్ధి కలుగుతుంది. అది భగవంతుడి జ్ఞానం అంటే మిగతా జ్ఞానాలు కాదు, ఆత్మ జ్ఞానం, భగవంతుడి జ్ఞానం పొందినప్పుడు అదేంటవుతుంది, జ్ఞాన యోగం కింద అయిపోతుంది అన్నారు. కాబట్టి వీటన్నింటికి కూడా సత్కర్మలే కారణం, దాన్ని మనం బేస్ చేసుకొని చేయాల్సింది, భగవంతుని ఆధారంగా చేసుకోవాలి అని.
1: అవును స్వప్న, బాగుంది, మీ గడియారం గురించి చాలా బాగా చెప్పారు. అయితే మనం రోజు కూడా ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. స్వామి చెప్తారు కర్మ గురించి, కర్మమున పుట్టు జంతువు కర్మము వలె వృద్ధి పొంది కర్మమున చనున్, కర్మమి నరునకు దైవము కర్మమి సుఖ దుఃఖములకు కారణమిలలో అన్నారు స్వామి. అంటే కర్మలోనే పుడతాం, కర్మలోనే పెరుగుతాం, కర్మలోనే నశిస్తాం. మనకు ఎదురయ్యే సుఖ దుఃఖాలకి కూడాను మనం చేసే కర్మలే కారణము అని ప్రతి వాళ్ళని తెలుసుకోవాలి. కర్మమే నరునకు దైవము అన్నారు స్వామి. చెప్తారు నువ్వు ఏ దేవతకి నమస్కరించు నమస్కరించకపో, తస్మై నమ కర్మణి అని అనుకోమనన్నారు స్వామి. తెల్లారు లేస్తూ మనం పని మొదలుపెట్టే ముందరే, మన కర్మ మొదలుపెట్టే ముందరే మార్నింగ్ ప్రేయర్ ఏం చేసుకోవాలి, కర్మదేవతకు నమస్కరించుకొని, ఓ కర్మదేవత మన చేత అన్ని మంచి పనులే చేయించు, సత్కర్మలే చేయించు అని చెప్పి ఆమెకు నమస్కరించుకొని మన దైనందినం మొదలు పెట్టుకోమని అన్నారు. అలాగే ఆ ఎరుక కలిగి ఉండాలి రోజంతా కూడాను, మనం సత్కర్మలు చెయ్యాలి అన్నటువంటి కాన్షియస్ మనకి కలిగి ఉండాలి. అలాగే మళ్ళీ రాత్రి పడుకోబోయే ముందర మళ్ళీ మనం థ్యాంక్స్ గివింగ్ మళ్ళీ మర్చిపోకూడదు,
0: అది కూడా కర్మదేవత,
1: కర్మదేవతకే మన మంచి పనులు నా చేత చేయించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు అని చెప్పుకొని పడుకోవాలి. ఇలా మన జీవితాన్ని కనుక మనం నడిపించుకుంటుంటే మనం తప్పకుండా సత్కర్మలు చేయటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది.
0: చాలా బాగా చెప్పారు గౌరీ గారు. ఇలాగా ఈ కర్మదేవతలకి నమస్కరించుకుంటూ, కాలానికి నమస్కరించుకుంటూ కూడా మనం పనులు చెయ్యాలి అని. ఎందుకంటే మనం ఇందాక మీరు చెప్పినట్టు మన పుట్టుకి కర్మలే కారణం. మనం ఏమో ఏదైతే జీవితంలో పొందాలనుకుంటున్నామో అవి పొందలేకపోవచ్చు, మంచి చెయ్యాలనుకున్నా చేయలేకపోవచ్చు. ఎందుకు ఇలా అవుతున్నది అంటే మనం పూర్వజన్మలో చేసుకున్న వాటి అవే మన ఇప్పుడు నడిపిస్తాయి అంటూ స్వామి ఒకటి చక్కటి పద్యాన్ని చెప్పారు. ఆ పద్యాన్ని ఒకసారి విందాం.
1: అట్లాగే

తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలోని కానరావు మంచి ముత్యపు సరు నచ్చులకు నిలేవు నేని బంగారు దండ నడకులేదు రత్నాల హారము రంజుల్లగా లేదు గోమేధిక కుమాల కూడలేదు వజ్రాల మాలలు వంద గుల్కగలేదు పచ్చల కొండలు పొదకలేదు కలదు కలదు కలదు కలదు అందరి కంఠమందు కలదు కలదొక్క మాల అందరి కంఠమందు పూర్వజన్మాల కర్మను పొందుబరచి మంచి

0: ఈ పద్యం వింటుంటే గౌరీ గారు మనకు అది కనిపించినట్టు పెడితే బాగుండేమో అనిపించింది.
1: అది మనం పెట్టుకోవాల్సిన నగల గురించి మనం ఎప్పుడు ఆలోచించాం,
0: అసలు ఎప్పుడు మనం రిమైండ్ చేస్తూ ఉండేది, అది మనకు కనిపించట్లేదు, తెలియట్లేదు కాబట్టి మనం మామూలుగా వెళ్ళిపోతున్నాము. అవే మన లీడ్ చేస్తాయని తెలిసినప్పుడు ఇప్పుడు ఎలాంటి కర్మలు చేసుకోవాలి మన తర్వాత రోజుల కోసం అని తెలుస్తుంటుంది. మనం ఎప్పుడు బాధపడినప్పుడు అనుకుంటుంటే అయ్యో ఎందుకు ఇలా అయ్యింది అని. ఒకసారి మన కస్తూరి గారి వాళ్ళ కుమార్తె పద్మమ్మ గారు స్వామిని ఎలాగ అడిగారు, ఎన్నో కష్టాలు కుటుంబంలో పడుతున్నప్పుడు స్వామి ఎందుకు ఇవి అని, ఇంత కష్టాలు ఎలా అని. అప్పుడు స్వామి చెప్పారు, పద్మమ్మ నువ్వు అద్దం ముందు నించుని ఆడేవనుకో ఏమవుతుంది అని అడిగారు. ఈ పద్యం వింటుంటే గౌరీ గారు మనకు అది కనిపించినట్టు పెడితే బాగుండేమో అనిపించింది.
1: అది మనం పెట్టుకోవాల్సిన నగల గురించి మనం ఎప్పుడు ఆలోచించాం.

0: అప్పుడు ఆడేవు, ఇప్పుడు కనిపిస్తున్నది అన్నట్టు. కాబట్టి మనం ఇప్పుడు మన జీవితంలో జరుగుతున్న ప్రతిదీ కూడా పూర్వం మనం చేసుకున్న వాటిని మనం ఇప్పుడు తెచ్చుకొని వచ్చాము, వాటిని అనుభవిస్తున్నాం. అంటే తయారు చేసుకుని క్యారీర్ తెచ్చాం, ఇప్పుడు దాన్నే తినాలన్నమాట,
1: వేరేది దొరకదు. సరే, ఇప్పుడు కర్మల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఈ కర్మలు కాలానికి చూస్తే, ఈ కర్మలు చేసేటప్పుడు అంతా కూడా కాలమే నడుస్తూ ఉంటుంది. అయితే ఈ కాలం అందరికీ కూడా సమానమే, మీకైనా 24 గంటలే, నాకైనా 24 గంటలే. అయితే ఈ కాలాన్ని, ఉన్న సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటాం? అక్కడే మన జీవితాలకి రకరకాల జీవితాలు, ఎందుకు ఇన్ని రకాల మార్పులు ఒకటే టైంకి అంటే, మనం చేసుకునే కర్మలు, మనం చేసుకునేటటువంటి సద్వినియోగం ఎలా చేసుకుంటున్నామనే దాని మీదనే జీవితాలు ఆధారపడి ఉంటాయి. అందుకనే మనం ఒకసారి భజగోవింద శ్లోకం గనక శంకరాచార్యుల వారు చెప్పింది చూడండి, తరుణస్థా బాలస్థావత్ క్రీడాసక్త, తరుణస్థావత్ తరుణీసక్త, వృద్ధస్థావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపిన సక్త. అంటే బాల్యమంతానేమో క్రీడల మీద, ఆటపాటల మీద ఆసక్తితో గడిచిపోతుంది. తరుణస్థావత్ యవ్వనమంతా కూడాను సంపాదన మీద,
0: రకరకాల
1: ఆకర్షణల మీద ఆసక్తితో ఉంటాము. ఇంకా వృద్ధాప్యం వచ్చేటప్పటికీ చింతాసక్తులు మొదలవుతాయి. చింతలు, ఒకటి చేశాము, చేసినవి కొన్ని, చెయ్యనివి కొన్ని, చెయ్యలేకపోయినవి కొన్ని, ఇలా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని అయ్యో చెయ్యలేకుండగానే జీవితం గడిచిపోయింది అనుకుంటూ చింతిస్తాం. పరమే బ్రహ్మణి కోపిన సక్త, అసలు భగవంతుని మీద, భగవంతుని గురించి ఆలోచించడం గాని, ఆయన గురించి ఏమన్నా చింతించడం గాని ఎప్పుడు మనం చేయకుండానే
0: తినడం, పనులు చేసుకోవడంలో గడిచిపోతుంది.
1: ఇట్లా అసలు టైం కూడా ఉండనట్టుగా అయిపోతుంది మంచి పనులకి. మనకి మన జీవితకాలం చూసుకుంటే అసలు 100 సంవత్సరాలు ఉన్నది. కాకపోతే ఈ 100 సంవత్సరాలలో సగం జీవితం నిద్రపోతా అంట మనం. అందులో సగంలో సగము మన మన కోసం, మన కుటుంబం కోసం, పిల్లల కోసం, వాళ్ళని సెటిల్ చేసుకోవటం కోసం గాను, సంపాదించుకోవటంలో మనం పడిపోతుంటాం. చాలా కొంచెం భాగం మాత్రమే మనం ఏదైనా పుణ్యకార్యం చేద్దామని, తీర్థయాత్రలకు పోదామని, ఒక వ్రతము ఉజ్జాపనలు ఏవో చేసుకుందామని, ఇలాంటి దానాలు ధర్మాలకి ఉపయోగించుకుంటుంటాం. అంటే ఇలా చూసుకుంటూనే జీవితం అయిపోతుంటుంది. అందుకనే స్వామి బాల వికాస్ అనేది పెట్టి ఏం నేర్చుకోవాలో చిన్నప్పుడే నేర్చుకోవాలి అని, స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని చెప్పారు.
0: గౌరీ గారి విషయం చెప్తూ ఉంటే ఒక భక్తుడు స్వామిని ఒకసారి అడిగిన విషయం గుర్తొస్తున్నది. అంటే మనం ఎలాగ ఆలోచనలోని, మన పనుల్లోని టైం వేస్ట్ చేసుకుంటున్నాం, జీవితం వ్యర్థమైపోతున్నదో అనిపిస్తుంది. ఒక భక్తుడు స్వామి దగ్గరికి వచ్చాట. వచ్చి స్వామి 30లో, ఆయనకి 30 సంవత్సరాల్లో ఆ ఏజ్ లో ఉన్నప్పుడు వచ్చి, స్వామి నేను ప్రపంచాన్ని మార్చాలి ఎలాగైనా, కాబట్టి మీరు నాకు శక్తిని, బుద్ధిని అనుగ్రహించండి, నేను ప్రపంచాన్ని మారుస్తాను. సరే, స్వామి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్లారు. 10-15 సంవత్సరాలు అయింది, కొంచెం రియలైజ్ అయినట్టున్నాడు. మళ్ళా స్వామి దగ్గరికి 40లో వచ్చాయనమాట. స్వామి, ప్రపంచం మార్చడం పక్కన పెట్టండి, మా పిల్లల్ని, భార్యని, నా కుటుంబంలో వాళ్ళందరినీ మార్చేసి వాళ్ళు మంచి వాళ్ళుగా తయారు చేసేయాలి స్వామి, మీరు ఎలాగే నన్ను అనుగ్రహించాలి. స్వామి మళ్ళా నవ్వుతూ బ్లెస్ చేశారు. స్వామి వెళ్ళిపోయారు, ఆయన వెళ్ళిపోయారు. మళ్ళా ఈ ఎక్స్పీరియన్స్ అయింది, ఇంకో 10-15 సంవత్సరాలు అయింది, 60లో పడ్డారనమాట ఆయన. అప్పుడు మళ్ళా స్వామి దగ్గరికి వచ్చారు. స్వామి అన్నారు, ఏం బంగారు అంటే, వీళ్ళందరినీ మార్చడం కాదు స్వామి, నన్ను నేను ఎలా మార్చుకోవాలో ఆ బుద్ధిని, శక్తిని ఇవ్వండి, నన్ను నేను మార్చుకుంటాను. అంటే 60 సంవత్సరాల్లో నేను బుద్ధి తెచ్చుకున్న శక్తి ఉండాలి కదా అక్కడ నీకు మారడానికి. కాబట్టి మీరు ఇవన్నీ చెప్తున్నట్టుగానే
1: కదా స్వామి, చిన్న వయసులోనే ఆత్మజ్ఞానం బాల వికాస్ ద్వారా బోధించండి, అప్పుడు వాళ్ళ జీవితాలు పెద్ద ఎత్తున కొద్దీ అవన్నీ నేర్చుకొని బుర్రలో పెట్టుకొని చక్కటి జీవితాలు వాళ్ళు గడుపుతారు అనేది మనకు చెప్తుంది.
0: మనం ఈ ఆత్మ అని చెప్పుకుంటూ ఉంటే, జ్ఞానం అని చెప్పుకుంటుంటే లిజినెస్ కే కాదు, మనకు కూడా అబ్బా ఇది ఏంటి, ఇంత టఫ్ సబ్జెక్ట్ ఏంటి, న్యూ ఇయర్ తో పాటు జ్ఞానం మొదలుపెట్టి అనుకుంటాం. కానీ స్వామి ఏం చెప్పారంటే, ఒకసారి మన ప్రశాంత్ నిలయం హాస్టల్ ఓపెనింగ్ అయిన తర్వాత స్వామి ప్రతిరోజు హాస్టల్కి వెళ్లేవాట. స్వామి వస్తున్నారంటే ఎంత సరదా వాళ్ళందరికీను పెట్టి, స్వామి రాగానే ప్రతిరోజు మైక్ తెమ్మనివాట, ఉపన్యాసం ఇస్తూ ఉండేవారు. ఇటు వార్డెన్స్ ఆర్ వెరీ హ్యాపీ, పిల్లలు అప్పుడే జాయిన్ అయ్యారు హాస్టల్ కొత్తది, స్వామి మాట్లాడుతున్నారు, రోజు వస్తుందంటే పిల్లలు ఇంకా ఆనందంగా ఉంటారు, మొదలు పెట్టేవారు. అలా 10 రోజులైంది, 15 రోజులైంది, 16 రోజులు, మళ్ళా స్వామి వస్తుందంటే వార్డెన్ గారి గుండెలో బెంగ పట్టుకుంటా, అదేంటి స్వామి ఏంటంటే 15 రోజులు కూడా స్వామి ఏంటంటే మైకి తెమ్మని చెప్పి, రోజు ఆత్మ అంటే ఏంటి, మీరేంటి, పంచకోశాలేంటి, అంత జ్ఞానం, కర్మ ఏంటి, భక్తి ఏంటి అని చెప్పుకుంటూ వస్తున్నారు. పిల్లలు అప్పుడే 16-17 సంవత్సరాలు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని వచ్చిన వాళ్ళకి ఆత్మ తత్వం ఇవన్నీ చెప్తుంటే వాళ్ళకి బోరింగ్ గా ఉంది, వాళ్ళకి ఎక్కటం లేదు. ఇంకా అలా గడుస్తుంటే స్వామి

0: నేను బెంగ పట్టుకుంది, వీళ్ళని ఎలా డీల్ చేయాలి, స్వామికి చెప్పలేరు పిల్లలకి చెప్పలేరు ఆయన. స్వామి వస్తానంటే ఈసారి ఆయన బెంగ పట్టుకుని స్వామి అంటే వస్తూనే మైక్ తిండట. ఆ స్వామి అంటే పిల్లలు తేతే నేను ఇవాళ కూడా పిల్లలతో మాట్లాడతానన్నట. అది కాదు స్వామి, రోజు ఆత్మ ఆత్మ జ్ఞానం జ్ఞానం అంటుంటే పిల్లలకి పాపం అర్థం అవదు కంటే ఓ అలా అనుకుంటున్నారా సరేలే మైక్ తెప్పించన్నట. మైక్ తెప్పించి పెట్టాక మళ్ళా మొదలుపెట్టి, అవునరా మీరు రోజుకి ఎన్నిసార్లు తింటారు అంటే మూడు సార్లు అంటే 6 సార్లు తింటూనే ఉంటారు, తిన్నది అరిగిపోతుంటే మళ్ళా తింటూనే ఉంటారు. పుట్టినప్పటి నుంచి మీరు ఎన్ని కిలోలు బియ్యం ఎన్ని క్వింటాలు బియ్యం తిన్నారా, ఎంత తింటున్నారు, ఎంత చేస్తున్నారు, మీకు విసుగొచ్చిందా, విసుగు రాలేదు, ఇన్నిసార్లు తిన్నా మీకు విసుగు రాలేదు. కానీ ఆత్మతత్వం అంటుంటే మీ స్టోరీ మీకు చెప్పి మీ తత్వం తెలుసుకోండి అంటే మీకు విసుగు వస్తుంది. ఇది బుర్రలోకి ఎక్కట్లేదా, మీకు నచ్చినా నచ్చకపోయినా నేను వస్తూనే ఉంటాను, నేను వచ్చింది ఇది మీకు చెప్పడం కోసమే అని చెప్పాట అని చెప్పి, మీరు నచ్చి చేసినంత వరకు కూడా నేను తోస్తూనే ఉంటాను, ఆ తర్వాత మీ అంతటి మీరుగా చేసి తీరుతారు, అందుకే నేను మిమ్మల్ని నా దీంట్లోకి రప్పించుకున్నాను అని చెప్పారు. ఇంకో సందర్భంలో కూడా గౌరీ గారు స్వామి చెప్పారనమాట, లెక్చరర్స్ అందరికీ స్వామి గైడెన్స్ ఇస్తూ ఈ జ్ఞానం గురించి చెప్తూ మీరు ఇలాగా డీల్ చేయాలి పిల్లల్ని అన్ని చెప్తూ ఆధ్యాత్మికంగా కూడా వెళ్ళారు, మీకు ఏం డౌట్స్ ఉన్నాయని అన్ని. స్వామి ఇలాగే తెలుసుకోవడం మరి కష్టంగా ఉందంటే ఈ జ్ఞానం అందరికీ ఉన్నది, కాకపోతే ఒక్క ఇంకో చిన్నది ఉన్న దానివల్లే మీరు ఏం చేయలేకపోతున్నారన్నట్టు. ఏంటి స్వామి అంటే మరపు. మీకు ఈ విషయం మీరు ఇందాలి అన్నట్టు బాల వికాసులు చెప్పుకుంటున్నాము, ఎన్నోసార్లు వందల సార్లు స్వామి చెప్పిన మనం విన్నాము, తర్వాత ఇంట్లో వింటాం బయట వింటాం, కానీ ఎందుకు మీరు చేయలేకపోతున్నా అంటే దాన్ని మర్చిపోతున్నారు. ఇంకా దాన్ని మర్చిపోయి నాకు ఇంకా టైం ఉన్నది, తర్వాత చూద్దాంలే అనుకుంటూ ఉంటాం. అలాగా ఇప్పుడు పరీక్షిత్ స్వామి చెప్తూ అన్నారనమాట, ఎప్పుడైతే పరీక్షిత్ ఒక వారం రోజులే నీకున్నది పాము కాట వల్ల చనిపోతావు అన్నప్పుడు, అప్పుడు రియలైజ్ అయ్యాడు నేనేంటి అనుభవించాలి ఆనందించాలని ఆలోచించలేదు, అసలు ఈ జన్మ ఎందుకు వచ్చింది, దీన్ని 7 రోజుల్లో నేను ఎలా సార్థక చేసుకోవాలి అని. అలాగా పరీక్షిత్కి 7 రోజులు తెలిసింది కాబట్టి పాపం వెంటనే మొదలు పెట్టేశారు. మనం ఏంటంటే ఫర్ ఎవర్ ఉంటాం అనుకుంటున్న భావనలు ఉన్నాం కాబట్టి, మీరు ఇందాక చెప్పినట్టు ఆ కోహం అన్నది ఎప్పుడు ఏడ్చి ఉంటాము కానీ దాని గురించి తర్వాత ఎప్పుడు మనం ఆలోచించకుండానే రోజులు గడిచిపోతున్నాయి. స్వామి చెప్తూ కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ గడియారం ముల్లోని మళ్ళీ మర్చిపోకుండా ఉండాలి అంటే ఈ క్లాక్ పెట్టారు కాబట్టి ప్రతిదీ చేస్తూ మనం
1: సర్వకర్మలు
0: కూడా మనం ఈ జ్ఞానాన్ని పొందాలి అంటే మళ్ళా వెనక్కి వద్దాం, ఎలా పొందగలము అంటే సత్కర్మల ద్వారానే పొందాలి అని. కాబట్టి దాన్ని గుర్తు చేసుకుంటూ స్వామికే అర్పించేసి భగవత్ ప్రీతి చేద్దాం, ప్రతి కర్మ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకు ఆటోమేటిక్ గా ఆ జ్ఞానం మీద ఇంట్రెస్ట్ అదే కలుగుతుంది.
1: సర్వకర్మ ప్రీత్యర్థం, భగవత్ ప్రీత్యర్థం అంటే మా పర్తియాత్ర, మొట్టమొదటి పర్తియాత్ర గుర్తుకొచ్చింది స్వప్న నాకు.
0: చెప్పండి.
1: 1998 కన్నా బిఫోర్ మేము ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నప్పుడు మేమందరం కలిసి స్వామి దగ్గరికి రావటం కొన్ని 13-14 బస్సులలో పడి వచ్చాము అందరమును. వస్తే స్వామి ఎంతో ప్రేమగా మమ్మల్ని అందరినీ చుట్టూ తక్కుర్చో పెట్టుకుని ఎన్నో విషయాలు ఆ రోజున మాట్లాడటం జరిగింది. ప్రత్యేకం స్త్రీల వైపు తిరిగి, అమ్మ మీరేమి గ్రామాలు పట్టణాలు ఉద్ధరించిన అవసరం లేదు, మీ ఇల్లు మీరు చక్క పెట్టుకోండి, మీరు పనులు చేసుకునేటప్పుడు ఎలా ఆధ్యాత్మికతను దాంట్లో జోడించుకోవాలి అనేది చెప్తాను అని మీరు ఇల్లు ఊడుస్తూ ఉంటారు. ఇల్లు ఊడ్చినప్పుడు నా శరీరము నా మానసిక స్థితి కూడా ఇలా శుభ్రం చేసుకోవాలి, ఇట్లా శుభ్రపడాలి అనుకోవాలి. అట్లాగే కూరగాయలు తరుగుతుంటారు, నా పాపకర్మలన్నీ ఇలా తరిగిపోస్తున్నాను అని అనుకుంటూ తరగండి. అట్లాగే రొట్టెలు ఒత్తుకుంటూ పెద్ద చిన్న బిళ్ళని విశాలంగా చేస్తుంటాం, అట్లా మన విశాల హృదయం మన హృదయాన్ని కూడా విశాలంగా చేసుకుంటున్నాము అని అనుకుంటూ మీరు పనులు చేస్తుంటే మీరు చేసే పనులన్నీ సత్కర్మలే అవుతాయి. ఇవి కుటుంబాలు కూడా ఎంతో బాగా దీని ఎఫెక్ట్ కుటుంబం మీద పిల్లల మీద భర్త మీద ఉండి దాని తాలూకు సత్కర్మలు అందరూ కూడా చేయటానికి అవకాశం ఉంటుంది అని.
0: అసలు
1: ఎంత సులభంగాను ఆడవాళ్ల వైపు తిరిగి ఎంత బాగా చెప్పారు, నాకు ఈ రోజు కూడా అది కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది స్వప్న.
0: చాలా బాగుందండి, ఎంతో చక్కగా మనం ఈ రోజు కాలాయ నమః అని ఈ కాలంలోని ఎటువంటి కర్మల ద్వారా మనం జీవితాన్ని సాగించాలని చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఒక చక్కటి పాటను విందాం,
1: తప్ప
0: పాట తర్వాత మళ్ళీ కలుసుకుందాం.
1: అలాగే స్వప్న.

0: మంచి పాట విన్నాం కదా స్వప్న.
1: అవునండి, మన టాపిక్ రిలేటెడ్ గానే ముక్తిని ప్రసాదిస్తా అని చెప్పేస్తున్నారు.
0: ఈ పాట తర్వాత మళ్ళీ నూతన సంవత్సర సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రసారాలలో భాగంగా కాలాయన మహ అనే అంశానికి శ్రోతలందరికీ తిరిగి స్వాగతం. మనము కర్మల గురించి మాట్లాడుకున్నాం, కాలం గురించి మాట్లాడుకున్నాము. అయితే భగవంతుణ్ణి గుర్తించాలంటే కాలాతీతుడైనటువంటి అతని తత్వం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. కదిలేవి, కదలనివి, ప్రకృతి, మన జీవితాలు అన్ని కూడాను కాలానికి అధీనంలో ఉంటాయి, కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి. కానీ అటువంటి శక్తివంతమైన కాలం కూడా తన అధీనంలో ఉంచుకునేవాడు భగవంతుడు. కాబట్టి అటువంటి భగవంతుడి యొక్క తత్వం ఏమిటో మనం తప్పకుండా తెలుసుకోవాలి. అందుకే వేదాలు కాలకాల ప్రపన్నానాం అని ఆయన్ని కీర్తించాయి. అంటే భగవత్స్వరూపమైన స్వామి గురించి భగవత్ తత్వం మనం తెలుసుకోవాలంటే కష్టం, కాబట్టి స్వామి మాటల్లోనే మనం విందాం.
1: భగవత్ స్వరూపం కాలం గురించి స్వామి ఏం చెప్పారు,
0: ఏం చెప్పారు
1: తెలుసుకుందాం.
2: ప్రేమ స్వరూపులారా, అనంతమైనటువంటి కాలమును అంతమైనటువంటిగా మనం విశ్వసిస్తున్నాం. కాలమే భగవత్ స్వరూపుడు, దీన్ని పురస్కరించుకుని కాలాయన మహా, కాలకాలాయన మహా, కాల ప్రమాయన మహా, కాలాతీతాయన మహా, కాల స్వరూపాయన మహా, కాల నియమిత, అంత కాలమే. కనుక మన కాలాన్ని మనం విశ్వసించకుండా పోతే మనం ఏ దేన్ని విశ్వసి కాయాన్ని విశ్వసిస్తావా? కాయం అనిత్యమైనటువంటిది, కాలంతోనే పెరుగుతుంది అది, కాలంతోనే తరిగిపోతుంది.
1: గౌరీ గారు ఎంతో చక్కగా స్వామి చెప్తున్నారు, ఈ కాలం ఎంత తొందరగా
0: కరిగిపోతుంది,
1: మన జీవితం కూడా కరిగిపోతున్నదని. మరి మనం ఇలా ఎన్నో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుని అంటే ఆనందంగా ఉండకూడదని కాదు, కానీ ఎలాంటి కర్మలు చేసుకుని ఈ కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి అని చూడాలి. మరి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ కర్మలే మనని బంధిస్తున్నాయి, కర్మల ద్వారానే మళ్ళీ తిరిగి మనం వస్తున్నాం అనుకున్నాం. మరి ఇలా కాకుండా మనం దీని నుంచి ఎలా విముక్తి పొందాలి అంటే కర్మలు చేయడం మానేయాలా కదా? ఏమో ఇవి చేస్తున్నాం కాబట్టి బంధించబడుతున్నాము, చెయ్యడం మానేస్తే బాగుండంటే అలా కాదు, కర్మలు చేయాలి, చేయడం కోసమే పుట్టాం. ఈవెన్ భగవంతుడు కూడా కర్మలు చేయాల్సిన అవసరం లేకపోయినా పుట్టి ఆయన కర్మలు చేసి చూపించారు. మరి ఎలా చెయ్యాలి కర్మలు అంటే మనకి గీతాచార్యుడు చెప్తున్నారనమాట, కర్మజం బుద్ధి యుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మ బంధ వినిర్ముక్తాః పదం గచ్చంత అనామయం. అంటే కర్మలు చెయ్యి, కాకపోతే ఆ కర్మల మీద ఆసక్తి పెంచుకోకు, అంటే కర్మల యొక్క ఫలితం మీద ఆసక్తి ఉండకూడదు. అంటే ఇప్పుడు నేను ఒక మంచి పని ఎందుకు చేస్తున్నాము, ఏ పని చూసుకున్నా సరే ఒక పుణ్యం రావడం కోసం, పాపానికి భయపడతాం ఎందుకు, ఏదైనా చెడ్డ పని చేస్తే దీనివల్ల పాపం వస్తుంది, నరకం కలుతాను, అక్కడ ఏదో బాధలు అనుభవిస్తాను, లేకపోతే ఇందాకలు చెప్పుకున్నట్టు సుఖం దుఃఖం అన్నీ కూడా కర్మల వల్ల వస్తాయి, కాబట్టి చెడ్డ చేస్తే నాకు కష్టం వస్తుంది, మంచి చేస్తే వస్తుందని. ఇప్పుడు ఏంటవుతూ ఉంటుంది, మంచి ఎక్కువ చేస్తున్నాం అనుకోండి మన బ్యాలెన్స్ షీట్ లోనే అది పెరుగుతూ వస్తుంది, తర్వాత కొన్ని పాపాలు చేస్తుంటే అది కట్ అవుతూ ఉంటుంది. అలా ఈ బ్యాలెన్స్ షీట్ లో ఎగుడు దిగుడు ఉన్నంత కాలం అది అనుభవించడానికి తిరిగి మనం జన్మించాలి, మళ్ళీ ఇవన్నీ అనుభవించాలి. మళ్ళా మనం పుట్టకుండా ఉండాలి అంటే ఈ బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ అయిపోవాలి, పుణ్యం వైపు జీరో ఉండాలి, పాపం వైపు జీరో ఉండాలన్నమాట. అక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే పుణ్యం కూడా సంఖ్యలేంట బంధమేంట, అంటే సంఖ్యలేదైనా మనం బంధిస్తుంది, అది బంగారు సంఖ్యలైనా బంధిస్తుంది, ఇనప సంఖ్యలైనా బంధిస్తుంది. అలా పుణ్యం మనకు బంగారు సంఖ్యలో మెరుస్తూ ఉంటుంది ఆహా అనుకోవడమే గానీ అది మన కదలనివ్వదు, బంధిస్తుంది. అలాగే ఈ పుణ్యానికి పాపానికి ఆసక్తి లేకుండా పెట్టుకోవాలన్నమాట. అలా ఫలాసక్తి లేకుండా మనం చేసుకున్నప్పుడు ఈ జన్మ బంధాల నుంచి మనం విముక్తి పొంది ఆ పరమ పదమైన ముక్తిని పొందగలం, లేదా భగవత్ తత్వం మనమేని తెలుసుకోగలమని.
0: అది సరే, గాని కర్మ ఫలితం విడిచిపెట్టాలి, త్యాగం చెయ్యాలి అంటే అదేమన్నా కాయో పండో కాదు కదా స్వప్న, ఇది ఏమన్నా వదిలిపెడతానికి ఫిజికల్ గా మనం అది ఎట్లా వదిలిపెడతా అని చెప్పు, అసలుకి అది ఎంత కష్టం ఉంటుంది.
1: నిజమేనండి, మనం చెప్పుకుంటున్నాం కానీ ఎలా ఆచరించాలి, ఎలా విడిచిపెట్టాలంటే స్వామి చెప్తారు దాని మీద ఆసక్తి లేకుండా, ఆశించకుండా, భగవత్ అర్పిత భావంతో చెయ్యాలి. ఇంకా నేను ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది నేను కష్టపడి చెయ్యాలి, అన్ని చేసి నీకు అర్పించాలి అని,
0: అంటే రిజల్ట్ గురించి ఎదురు చూడాలి
1: అని అనిపిస్తుంది. కానీ స్వామి పోనీ, అప్పుడు స్వామి నాచే చేయిస్తున్నారు అర్పిత భావంతో, రామార్పణం, కృష్ణార్పణం, సాయి అర్పణం అని మనం చేసే ప్రతి పని కూడా భగవంతుడికి అర్పించాలి అని. ఇంకా కాంప్లికేషన్స్ ఉండకూడదు అంటే చక్కగా మనం ఎలాగ పాటించాలో ప్రతి అవతారంలోని భగవంతుడే వచ్చి ఇలా చెయ్యండర్రా అని తను చేసి చూపించేస్తున్నారు అనమాట. అందుకే దానికి కూడా మనకి ఒక మంచి భగవద్గీతలో చెప్పారు, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకః తదను వర్తతే. కాబట్టి ఈ అవతార పురుషులు శ్రేష్ఠులు వచ్చి ఏం చేస్తారు అంటే, వాళ్ళు కర్మ చేయవలసిన అవసరం లేకపోయినా ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి మనకు చేసి చూపిస్తారు. దానివల్ల మనం క్లియర్ గా వాళ్ళ పాత ఏదైతే వాళ్ళు చేశారో అందులో చేసుకుంటూ పోతే ఎక్కడ డౌట్ వచ్చినా వాళ్ళని ఒకసారి రిఫరెన్స్ చేసుకుని ఈ సందర్భంలో వాళ్ళు ఏం చేశారని చూసుకుని అలా ముందుకు సాగిపోతే ఈ కర్మలు బంధాలు ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా తరించిపోతాము అని చెప్తున్నారు అన్నమాట.
0: అందుకే కదా స్వప్న స్వామి చెప్పారు, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పారు ఒక సెంటెన్స్ లో. ఆయన జీవితం చూస్తూ మనం నేర్చుకుంటే చాలు, ఎంత నిరాడంబరంగా ఉండాలి, ఎంత ఉన్నతంగా ఆలోచించాలి, ఎన్ని సత్కర్మలు చేయాలి అనేది ఆయన జీవితాన్ని చూస్తూ మనం చక్కగా నేర్చేసుకోవచ్చు. అట్లా స్వామి ఎన్నో సులభమైనటువంటి మార్గాలు కూడా ఆయన జీవితంలో మనకి చేసి చూపించి చెప్తూ వచ్చారు.
1: అవును, ఏది ఆశించకుండా కూడా స్వామి ఎలాగ
0: చేయాలి అనేది చూపించారు. అన్ని మనము ఇక్కడ చెప్పుకోలేం కానీ కనీసం ఒక రెండు విషయాల గురించి మనం ఆయన చేసి చూపించినవి బాగా మనం మాట్లాడుకుందాం స్వప్న. అసలు ఫస్ట్ స్వామిని చూడంగానే మనకి ఏమిటి మనం గ్రహిస్తాము అంటే, ఆయన నిరాడంబర జీవితాన్ని, ఎంత సింపుల్ లైఫ్, సింపుల్ లివింగ్ అనేది మనకందరికీ కూడా అర్థమయ్యేటటువంటి విషయం. ఆయన నిరాడంబర జీవితం, ఉన్నతమైన ఆలోచనలు, ఇవన్నీ కూడా ఆయన చూడంగానే మనకు మొట్టమొదట స్ఫురిస్తుంది.
1: ఈ సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అండ్ మనం అలవాటు చేసుకుంటే మనం ఈ మన జీవితం ఎంతో సాఫీగా అయిపోతుంది, ఆనందంగా కూడా చేయొచ్చు. మరి ముందు అసలు సింపుల్ లివింగ్ అంటే నిరాడంబరత అంటే ఏంటి, హై థింకింగ్ అంటే ఏంటో చూద్దామండి. మన మహాత్మా గాంధీ గారు ఈ సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ గురించి చాలా చక్కగా చెప్పారు. ఏం చెప్పారంటే, ఫోకసింగ్ ఆన్ నీడ్ రాదర్ దాన్ గ్రీడ్ అన్నారు. అంటే ఎప్పుడైతే మనం అవసరాలకి పరిమితం చేసుకుంటామో అది నిరాడంబరం. ఆశలకు పోకుండా అవసరాలకి మనం మన ఆలోచనల్ని పెట్టుకోవాలన్నమాట. మనం ఇంకా కావాలి అంటూ ఉంటే దానికి అంతం అన్నది లేదన్నమాట. అలాగే మన కోరికలను తగ్గించుకుంటూ అవసరాలతో జీవించినప్పుడు, అదే మీరు ఇందాక చెప్పినట్టు స్వామి లైఫ్ లో తీసుకుంటే ఈ ప్రతిదీ కూడా ఎంత సింపుల్ గా జీవించారు. ఆ స్వామి లైఫ్ తీసుకుంటే స్వామి ఉన్న రూమ్ గానీ, స్వామి వేసుకున్న బట్టలు గానీ, స్వామి నివసించే ఏది తీసుకున్నా కూడా చాలా సింపుల్, తర్వాత ఎంతో ఆదర్శంగా కూడా ఉన్నారు. మరి ఈ హై థింకింగ్ అన్నది ఎలా వస్తుంది అంటే, నేను నాది, ఎంతసేపు మనం చూస్తే ఉదయం లేచిన దగ్గర నుంచి కళ్ళు తెరిచి మనం పనులు చేసుకుంటే అంతా కూడా మన కోసం, నాకేం కావాలి, నేనేం చెయ్యాలి, నా వాళ్ల కోసం, నేను నాది చుట్టూనే తిరుగుతుంటుంది తప్ప మనం బయటికి రావటం లేదు. ఎప్పుడైతే ఆ పరిధిని పెంచుకుంటూ మనం పక్క వాళ్ల కోసం, సమాజం కోసం కూడా మన ఆలోచనలు మన పనులు చేసుకుంటూ వెళ్తామో అదే హై థింకింగ్ అవుతుందని. ఇంకో రకంగా చూస్తే హై థింకింగ్ అన్నది మనం ఈ దేహాత్మ భావంతో తాదాత్మ్యం చెందిపోయి నేను ఇదే, అందుకే కదా నేను నాది వస్తున్నది. ఇప్పుడు నా తండ్రి అంటే ఏంటి, ఈ శరీరంతో తండ్రి వచ్చాడు, నా పిల్లలు అంటే ఈ శరీరంతోనే వాళ్ళకి బంధం. కాబట్టి ఆ నేను నాది నుంచి బయటకు వచ్చి దాని దూరంగా చూసి మనం చేయగలిగితే అదే హై థింకింగ్ అని చెప్పారు. కాబట్టి స్వామే మనకి దానికి ఆదర్శం, ఎంత చక్కగా తను జీవితంలో అన్ని చేసి చూపించారు.
0: స్వప్న ఇప్పుడు స్వామి భారతీయ సంస్కృతి గురించి ఎన్నో సార్లు స్వామి డిస్కోర్సులు ఇవ్వటం మనం చూస్తుంటాము. అందులో చాలా స్పెసిఫిక్ గా బాగా చెప్పింది ఒకటి సంఘటన చెప్తా మీకు. 1975 లో ఢిల్లీలో March 31st విజ్ఞాన్ భవన్ లో ఒక స్వామి బాల వికాస్ టీచర్స్ కి, స్టూడెంట్స్ ని కూర్చోపెట్టుకుని అక్కడ చెప్పారు. భారతీయ సంస్కృతి గురించి చెప్పారు. అప్పుడు అసలు ఏమి ఉండాలి పిల్లలకి, వినయం, విధేయత, నిబద్ధత, ఐకమత్యం, ఇలా ఇవి గనక నేర్చుకుంటే సమాజంలో అరిష్టాలనేవి దూరం చేయొచ్చు అని చెప్పి చెప్పారు. అంతేకాకుండా ధనార్జన కన్నా, పోటీతత్వం కన్నా, మనులు మాణిక్యాలు, పదవులు, పేరు ప్రతిష్టల కన్నా నిరాడంబర జీవితం శ్రేష్టం అని చాలా నొక్కి ఒక్కాణించారు. అంతేకాకుండా ఇవన్నీ గనక పెద్దలు ఆచరించినట్లయితే, సింపుల్ గా, సిన్సియర్ గా అట్లా ఇవి ఆచరిస్తూ సింపుల్ లివింగ్ గనక ఉంచుకుంటే పిల్లలు వాళ్ళని ఆదర్శంగా తీసుకుని చక్కగా వాళ్ళ జీవితాలను ఎంత బాగా పండించుకుంటారు అనేది కూడా ఆ రోజున బాగా చెప్పడం జరిగింది.
1: మనం పిల్లలకి ఏ ఆస్తులు ఇస్తున్నామో, ఏ ఐశ్వర్యాన్ని ఇస్తున్నామో చూస్తున్నాం తప్ప ఎంత మంచి గుణాలు, ఎంత మంచి ఆలోచన విధానాన్ని అందించాలి అన్నది ఇప్పుడు స్వామి ఎంత చక్కగానో చెప్పారు.
0: స్వామి ఎప్పుడు చెప్తుంటారు, గొప్పగా బతకక్కర్లేదు, మంచిగా బతకండి, గొప్పవాళ్ళు అవనవసరం లేదు, మంచి పిల్లలుగా ఉండండి అని ఎప్పుడు చెప్తూ ఉంటారు.
1: ఇలా పెద్దవాళ్ళు ఉండాలి అంటే ఫస్ట్ నాకు స్ఫురణకు వచ్చింది మన మాతృశ్రీ ఈశ్వరమ్మ గారండి. అసలు ఎంత నిరాడంబరత, అసలు స్వార్థం అనేది ఆమెకి లేదేమో. అలాంటి మారుమూరు పల్లెలో ఉన్న ఆవిడ, నేను నా పిల్లలను కాకుండా ఎప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించేవాట. ఎప్పుడు తన పిల్లలు చెప్పుకోవడం కాకుండా చుట్టుపక్కల వీధిలో పిల్లలందరినీ చేరదీసి ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఆ శుభ్రత గురించి, వాళ్ళ ఆహారం విషయంలోని ఎలా ఆలోచించాలి, ప్రతిదీ చెప్పేవాట. అంతేకాకుండా ఆ గ్రామంలో ఉన్న స్త్రీలకు ఏ కష్టం వచ్చినా వెళ్లి వాళ్లతో మాట్లాడడం, వాళ్ళని ఓదార్చడం, అన్ని చేస్తూ అన్ని రకాలుగా చేయడం. మీరు ఇందాక చెప్పినట్టు ఆ నిరాడంబరంగా ఆవిడ గలుపుతూ
0: ఆ చెప్పిన తక్కువే ఆమె గురించి
1: ఉత్తమంగా ఎలా ఆలోచించాలంటే చూడండి, స్వామి ఆవిడని అడిగినప్పుడు ఏం కావాలమ్మా గృహం అమ్మాయి అంటే, స్వామి నాకు వడ్డానం చేయించండి, మనకి ఇల్లు లేవు, బంగ్లా కట్టించండి, నాకు నాలుగు కార్లు అటు ఇటు తిరగడం ఇవ్వండి. అడగలేదు పాపం ఆవిడ. ఇక్కడ చదువుకోవడానికి పిల్లలకి చాలా దూరం వెళ్తున్నారు, ఐదో ఫామ్ అయిపోయిన తర్వాత, ఐదో క్లాస్ తర్వాత స్కూల్ లేదు, చిన్న స్కూల్ ఏదైనా పెట్టండి స్వామి, పిల్లలు అంత దూరం నడిచి వెళ్లలేకపోతున్నారు అని. తర్వాత ఆ స్త్రీలకి వైద్య సదుపాయం ఉండేది కాదు, పాపం వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు స్వామి, చిన్న హాస్పిటల్ పెట్టి ఒక్క డాక్టర్ వాళ్ళని చూడడానికి పెట్టండి అని. ఆ ఎంత ఉన్నతమైన ఆలోచన మనం ఈ రోజు ఎంత దాన్ని అనుభవిస్తున్నామండి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆ విద్యా విధానాన్ని గాని, స్వామి యూనివర్సిటీని గాని, స్వామి కట్టిన ఆసుపత్రులు గాని, ఇవన్నీ సూపర్ స్పెషల్ హాస్పిటల్ అందరికీ ఆదర్శంగా ఉంటే ఇంత ఉపయోగంగా అయ్యాయి అంటే దీని వెనకాతల ఆవిడ ఆదర్శవంతమైన ఆలోచన తన గురించి కాకుండా నలుగురు గురించి ఆలోచించింది కాబట్టి ఇంత స్వామి గాని ఈశ్వరమ్మ గారు గాని వీళ్ళని జస్ట్ ఫాలో అయితే మనం సరిపోతుంది.
0: చాలు. అసలు స్వామి కూడా అంతే, చిన్న పని పెద్ద పని అనుకుండా ఎన్నో స్వామి తన జీవితంలో చేస్తూ అట్లా మనకి చూపించారు. అట్లాంటిది ఒక సంఘటన మీకు గుర్తుకొస్తుంది చెప్తాను స్వప్న.
1: చెప్పండి.
0: డాక్టర్ పద్మనాభం గారంటూ మొట్టమొదటి అఖండ భజన ఏర్పాటు చేసుకుంటూ స్వామికి చెప్తారు. అంటే స్వామి మంచిది బంగారు చెయ్యండి అని చెప్పి నేను కూడా వస్తాను అంటారు.
1: బెంగళూరులో జరిగింది.
0: అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ కూడాను ఆ అఖండ భజన ఏర్పాట్లలో ఉన్నప్పుడు ఒక్కసారి వాళ్ళు గమనించుకుంటే స్వామి ఎక్కడా కనిపించలేకుండా, అయితే స్వామి ఎటు వెళ్లారు ఏంటి అనుకుంటూ అందరూ చూస్తే స్వామి వీధి వరండాలో చెప్పులన్నీ కుప్పగా ఉన్నటువంటి చెప్పులని జతలు చేసి గోడవారగా చక్కగా పేర్చి పెడుతున్నారు. అందరూ నిశ్చేష్టులయ్యి అవాక్కైపోయి ఏమిటి స్వామి చెప్పులు ఎందుకు ముట్టుకుంటున్నారు అంటే, మీరందరూ మీ మీ పనులలో బిజీగా ఉన్నారు కదా, నాకు చేతనైన పని నేను చేస్తాను అని చెప్పని ఆయన పని చేస్తున్నందుకు ఇది కూడా ఒక పని, నేను ఏ పనైనా చెయ్యొచ్చు మనం అందరం కూడాను అన్నది అందరికీ మనకి ఒక సందేశంగాను అది గుర్తుకొచ్చినప్పుడల్లా మనకి ఎంతో అసలు ఏమిటి స్వామి ఏమిటి, ఆయన భగవంతుడు ఏమిటి, ఈ పనులు చేయటం ఏమిటి అనేది మనకి ఎంతో ఆశ్చర్యం కలిగింది.
1: మనకి కొంచెం ఆస్తిపాస్తులు కొంచెం అందం కొంచెం ఇది ఉంటేనే మనకి ఎంతో నేనెందుకు చెయ్యాలి అని మనం అలా ఉంటాం. భగవంతుడి సాక్షాత్తు వచ్చి ఇలాంటి పనులు చేసినప్పుడు మనం ఎంతో నేర్చుకోవాలి.
0: ఇంకొకటి కూడా ఉన్నది, స్వామి ఒకసారి కొంతమంది వీఐపీలని భోజనానికి పిలుస్తారు, పిల్లలందరికీ తలా ఒక పని వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే స్వామి పనులు ఎలా చేస్తున్నారు చూసుకుంటూ వస్తే ఒక వాష్ బేసిన్ లో నీళ్లు సరిగా పోక స్టక్ అయి ఉంటే స్వామి ఎటు చూడరు, ఎవరిని పిలవరు, చెయ్యి పెట్టి అదంతా క్లీన్ చేసేసి ఆ వాష్ బేసిన్ నీట్ గా సర్దేసేసి తుడిచేసి కామ్ గా అక్కడి నుంచి మిగతా పనులు చేసుకుంటూ చాలా క్యాజువల్ గా ఉంటారనమాట. పిల్లలందరూ కూడా ఎంత నిశ్చేష్టులు అవుతారు, గిల్టీగా ఫీల్ అవుతారు, అయ్యో మనం వదిలేసిన పని స్వామి చేస్తున్నారని. కానీ స్వామి ఎక్కడా కూడా అటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వటం కానీ నేను చేశాను అని చెప్పుకోవటం, మీరు ఎందుకు చేయలేదు అని వాళ్ళని ప్రశ్నించడం కానీ ఏమి జరగదు. అంటే తను చేసి చూపించడమే తప్ప ఎప్పుడు కూడా ముందు చెప్పటము అనేది స్వామి ఎప్పుడు మనకు చూపించలేదు.
1: చాలా బాగుంది. సింపుల్ లివింగ్ కి స్వామి మనకి ఎంత చక్కటి ఉదాహరణ ఇంతవరకు చెప్పుకున్నాం గౌరీ గారు. మరి హై థింకింగ్, ఈ సింపుల్ లివింగ్ వల్లే హై థింకింగ్ కూడా వస్తుంది. ఆ ఉన్నతంగా ఆలోచించడం వల్ల ఏంటవుతుంది అన్నది మనం కస్తూరి గారి జీవితం చూద్దాం. మనం ఏ సాధన చేసినా మనం ఎన్ని నేర్చుకున్నా జీవితంలో ఆనందంగా ఉండటం కోసం, అంటే ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా దాన్ని తట్టుకోవడం అది ఆనందం అంటే, అదే శాశ్వతంగా మనం పెర్మనెంట్ గా మనల్ని మనం మలుచుకునే విధానంలోని ఇంపార్టెంట్ది. మరి కస్తూరి గారి జీవితం చూసుకుంటే ఆయన ఎన్నో ఉన్నత పదవులు అన్ని చేసుకుని స్వామి కోరిక మేరకు స్వామి పిలిపించుకున్నారు. పిలిపించుకుని మరి సత్యం శివం సుందరం ఆయన 6-7 భాషల్లోని మాట్లాడడం రాయడం ఈ జ్ఞానం ఉన్న వ్యక్తి వచ్చి మనకి ఆ స్వామి చరిత్రని అందించారు. మరి అటువంటి గొప్ప వ్యక్తి కూడా ఎన్నో కష్టాలు పడ్డారండి జీవితంలో. మనం అనుకుంటే వాళ్ళు ఆనందంగా ఉన్నారు అంటే స్వామి దగ్గర ఆ జీవితంలో భౌతికమైన కష్టాలు ఉన్నప్పటికీ మానసికంగా ఆనందంగా ఉన్నారు, అది హై థింకింగ్ అంటే. అది ఎలాంటిదంటే ఒక ఇన్సిడెంట్ చూస్తే మనకు అర్థమవుతుంది. అప్పుడు కస్తూరి గారు 80s ఉన్నారు, వయసు అయింది. పెద్ద కుమారుడైన మూర్తి గారికి 60 సంవత్సరాలు అప్పుడు. ఆయనకి బ్రెయిన్ హెమరేజ్ వచ్చి హాస్పిటలైజ్ అవుతారనమాట. అందరూ టెన్షన్ పడతారు, ఎలాగని స్వామి విభూతి పంపిస్తారు. ఆ కస్తూర్ గారి అబ్బాయి కూడా ఎంతో ఉన్నత, అంటే ఆయన కూడా హై థింకింగ్, స్వామి నన్ను కాపాడండి అని అడగలేట, నాకు ఈ శరీరానికి ఏది మంచిదో ఏది అదే స్వామి చేస్తారని హ్యాపీగా సాయిరాం చెప్పుకుని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళట. మళ్ళా వస్తానో రానో స్వామి నాకు ఇచ్చిన భాగ్యం, చాలా అదృష్టవంతుండి అని చెప్పుకుంటూ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళారట. అక్కడ మరి థియేటర్ లోంచి ఆయన వెనక్కి రాలేదు. 60 సంవత్సరాలప్పుడు ఆయన దేహాన్ని విడిచిపెట్టడం జరిగింది. ఈ విషయం ఇది బెంగళూరులో జరిగితే స్వామి కస్తూరి గారు పుట్టపర్తలు ఉన్నారు. విషయం చెప్పి కస్తూరి గారు ఇలాగా మీ అబ్బాయి చనిపోయారండి అంటే ఆయన మనందరం కో ప్యాసింజర్స్, ఆయన స్టేషన్ వచ్చింది ఆయన దిగిపోయారు, మన స్టేషన్ ఎప్పుడు వస్తే మనం అప్పుడు దిగుతా ఉన్నారట. అసలు పుత్ర శోకం అంటే వాళ్ళు చిన్నది ఏదైనా అయితేనే మనం తట్టుకోలేము, అలాంటి మన కళ్ళ ముందు కొడుకు చనిపోయాడు అన్నదాన్ని అంతలా ఎలా తీసుకోగలిగారు, అంత మానసిక ధైర్యం ఎలా వచ్చింది అంటే ఈ జ్ఞానం వల్లే వస్తుంది అంటూ అంతేకాట స్వామి పంపించారు, వెళ్ళు దహన క్రియలన్నీ చేసుకొని రాని. ఆయనకు అక్కడ చితి పేరుస్తుంటే ఈయన అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యువర్మ అమృతంగమయ అని భగవంతుడు నీకు మృత్యు నుంచి అమృతత్వానికి తీసుకెళ్లాలి అని ఆ సోల్ అలా డిపార్ట్ అవ్వని ప్రే చేశారట. ఇంత హై థింకింగ్ రావాలి అంటే ఎంతటి సత్కర్మలు చేస్తే ఆ జ్ఞానం వస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది.
3: అసలు అన్నిటికన్నా గర్భశోకమే ఎక్కువ అసలుకి, అటువంటిది దాన్ని ఆయన ఓవర్కమ్ అవటం చాలా గొప్పగా ఉంది. ఆయనే కాకుండా కస్తూరి గారి జీవితం తర్వాత మనము రామబ్రహ్మం గారి జీవితం కూడా అంతే ఉదాత్తమైనటువంటి జీవితం. ఆయన కూడా చాలా ఐశ్వర్యవంతుడు, మంచి జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తి, అంతేకాక మంచి బంధుకోటి ఉన్నది ఆయనకు అందరికీ. కానీ అవన్నీ పక్కకు పెట్టి భగవంతుడే కావాలి అనుకుని బృందావనంకి వచ్చి బృందావనం కేర్ టేకర్ గా 3 దశాబ్దాల పాటు ఆయన స్వామి దగ్గర సేవలు అందించడం జరుగుతుంది. ఆయన నిరాడంబరత మనకి తెలియాలంటే ఇంకా బాగా మల్లికేశ్వరన్ సార్ చెప్పినటువంటి ఆడియో క్లిప్ విందాం స్వప్న,
1: తప్పకుండా
3: మనకి ఇంకా బాగా అర్థమవుతుంది.
1: తప్పకుండా.
4: స్వామి వచ్చింది ఒక మాట, మేము స్వామి మనకి అది నేర్పించాలని అనుకున్నారని అనుకుంటా. రామ బ్రహ్మం ఈజ్ ఆల్సో ఈక్వలెంట్ టు స్వామి, ఎందుకంటే భక్తులు ఆల్వేజ్ ఈక్వలెంట్ టు స్వామి, అందుకోసం ఆర్ గ్రేటర్ దెన్ స్వామి. నేను చెప్తే తప్పక స్వామి ఒప్పుకుంటారు ఈ మాట. అటువంటి డివోటి ఆయన, ఆయన ఏం సిగ్గులేదు స్వామి ఉందా, స్వామి అన్ని అనుకుంటే ఎందుకు సిగ్గుండాలి. ఇప్పుడు మన తల్లి దగ్గర మనం ఏదో సిగ్గుపడతాం, నాకు ఇంకా కావాలని చేస్తాం, ఆ బ్యారియర్ చాలా మంది క్రాస్ చేయలేదు. కానీ రామ భూమి అట్లా కాదు, ఏం కావాలో స్వామి ముందరనే అన్ని అట్లా, ఎందుకంటే అన్ని స్వామియే నాకు, ఆయన ముందరనే అన్ని చేసుకోవాలి అని. రామ బ్రహ్మం గారు అప్పుడు ఫీల్డ్ లో ఉన్నారు, స్వామి సడన్ గా వచ్చేశారు. స్వామి కొన్ని పిల్లల్ని బయట పైన పడుకోటానికి అనుగ్రహించారు. స్వామి నైట్ వాళ్ళు అక్కడనే పడుకుంటారు. ఆ రోజు ఒక సండే అని అనుకుంటాను, ఒక 5 బాయ్స్ అక్కడ మధ్యాహ్నం బృందావనం కొంచెం హాట్ ఉంది సమ్మర్ లో, వాళ్ళు హాయిగా పండుకున్నారు. సడన్ గా స్వామి వచ్చేశారు. లక్కీ నా దగ్గర తాళం ఉంది, ఓపెన్ చేసి అది బృందావన డోర్ ఎట్లా కావాలంటే ఓపెన్ చేయవచ్చు, కీ లేదంటే కూడా పైన రెడ్డి ఇది చేసి అది పాత బిల్డింగ్ కదా, ఓపెన్ చేశాను. సడన్ ఎవరు లేదు, స్వామి సడన్ గా వచ్చారు. ఎప్పుడు ఆర్తి ఇస్తాం ఆర్తి కూడా లేదు ఆ రోజు, ఎందుకంటే సో సడన్ స్వామి అప్పుడు వస్తారని ఒక ఎక్స్పెక్టేషన్ లేదు. సడన్ గా వచ్చేసారు స్వామి పైపోతే వీళ్ళు 5 మంది హాయిగా పడుకున్నారు అక్కడ సమ్మర్, అందుకోసం బనియన్లు వేసుకుని. సో స్వామి చాలా ప్రేమతో రండిరా పాద నమస్కారం చేసుకోండి అని చేసి ఇమీడియట్ లో బనియన్తోనే వాళ్ళని నమస్కారం చేసి ఒక షర్ట్ వేసుకుని పోయారు. రామబ్రహ్మ గారు అప్పుడు ఫీల్డ్స్ లో ఉన్నారు, స్వామి ఫీల్డ్స్ అని చూసుకుంటానికి. ఆయన పరిగెత్తు వస్తున్నాడు, స్వామి మాట పంపించేశారు కింద, రామబ్రహ్మని పైకి రావద్దు అని చెప్పు. రామబ్రహ్మం రొటీన్, స్వామితో బ్రేక్ఫాస్ట్, స్వామితో లంచ్, స్వామితో టీ, స్వామితో డిన్నర్, తర్వాత వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ, వేరే ఎవరికి లేకున్న ప్రాపర్టీ ఇది, ఛాన్స్. ఆయనకేమంటే స్వామి బెడ్రూమ్ వెళ్లిన తర్వాత నైట్ ఈయన స్వామి బెడ్రూమ్కి వెళ్తారు, పాస్ సేవ చేస్తారు, ఒక 30-45 మినిట్స్
5: లోపల
4: మాట్లాడతారు. తర్వాత ఆయన బయట వచ్చిన తర్వాత స్వామి నిద్రపోయారని మాకు ఒక లెక్క,
5: అది
4: లేదు అది ఇండికేషన్ అంతే, అదే. సో దట్ క్లోజ్ స్వామి, ఆయన క్వార్టర్స్ కిందనే బృందావనంలోనే, స్వామి సేమ్ ఓల్డ్ బంగ్లోలో, ఆయన ఆయన భార్య వాళ్ళిద్దరికి ఒక రూమ్ ఉంది అక్కడ అట్లా. సో ఎక్కడ ఇక్కడ కొంతమందికి ఏమంటే బృందావనంలో ఛాన్స్ ఉన్న వాళ్ళకి పుట్టపత్తిలో ఛాన్స్ దొరకదు, పుట్టపత్తిలో ఛాన్స్ ఉన్న వాళ్ళకి బృందావనంలో వాళ్ళు పైకి రావడానికి వీల్లేదు, అదన్నీ ఆ రూల్స్ అన్ని ఉంటుంది. కానీ రామబ్రహ్మంకి ఎక్కడ ఏం లేదు, ఆయన ఇక్కడ ఆయన మామూలుగా రారు, వస్తే డైరెక్ట్ గా పైకి పోవచ్చు, అక్కడ బృందావనంలో ఏమేమి షెడ్యూల్ ఆయన ఫాలో చేశారు, సేమ్ షెడ్యూల్, ఇంకొకటి నో టెన్షన్. అక్కడంటే ఈ పని ఆ పని ఈ పని ఉంటుంది, ఇక్కడ ఓన్లీ పుట్టపర్తిలో స్వామితో పోవటం, నమస్కారం చేసుకోవడం, స్వామి వెనక రావటం, ఆల్ దట్ అన్ని అలౌడ్ ఆయనకి. రాంపు సడన్ గా స్వామి పైకి రాకూడదు అని చెప్పేశారు. ఈయనకేం అర్థం కాలేదు, కానీ ఆయన కాన్ఫిడెంట్, ఏమో ఒక రోజు నన్ను పిలవాలి కదా, అన్ని పని నేనే చూసుకుంటాను కదా అని. ఎందుకు అంటే స్వామి తర్వాత మాట పంపించారు, ఇది మందిరం అనుకున్నారా లేంటే మీ ఇల్లు అనుకున్నారా, ఒక రెఫరెన్స్ లేదు, మధ్యాహ్నం పిల్లలు హాయిగా బనియన్లో పడుకుంటున్నారు, నీవది చెప్పాలా కదా, నీ డ్యూటీ కదా, నీవెందుకు చెప్పలేదు అని కోపం స్వామికి. యాక్షన్, ఆయనకి ఎక్కడ కోపం వస్తుంది, యాక్షన్. ఈ కోపం ఉన్నప్పుడు ఇంకొకటి పిక్కల్ నాకు గుర్తు పెట్టండి ఆ ఇన్సిడెంట్.
5: తప్పకుండా.
4: అట్లా సో ఒక్కరోజు అయింది, ఆయన ఈ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, ఒక రెండు రోజుల తర్వాత స్వామి పిలుస్తారు. అది ఈగో, అది ఎప్పుడు లైట్ గా అందరూ ఎంత గ్రేట్ గా ఉంటే కూడా ఈ మదమాచర్యాలు ఈ ఈగో ఇదన్నీ తప్ప కొంచెం కొంచెం ఉంటుంది. హీ వాంటెడ్ టు టీచ్ ఎ లెసన్ స్వామి టు ఎనీబడి. ఒకరోజు అయింది, రెండు రోజు అయింది, మూడు రోజులు అయింది, స్వామి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు చాలా ఘోరంగా ఉంటుంది. మిమ్మల్ని చూసినప్పుడు కూడా ఆయన ఒక ఏదో
5: ఇన్సిగ్నిఫికెంట్,
4: ఇన్సిగ్నిఫికెంట్ కూడా పర్వాలేదు, మనం చాలా నాకు ఎగ్జాక్ట్ గా తెలుగులో పురుగులు ఎట్లా ఇది ఉంటుందో అట్లా చూస్తారు, మనం ఏదైనా ఒకటి ఇష్టం లేకుండా చూస్తుంది. అట్లా చూసినప్పుడు ఆ గ్రేట్ యాక్టర్ ఏ సమయం కావాలంటే ఏ మొహం కావాలంటే చూపించవచ్చు, ఇట్లా ఇట్లా చూపించి ఇట్లా హీ అంటారు, అదే మనకు తెలుసు స్వామిని బట్టి. అట్లా నీవా నిన్ను చూడటానికి అవతారం చేశాను అని చూస్తారు స్వామి. అట్లా ఒక్క రోజు అయిపోయింది, రెండు రోజు అయిపోయింది, మూడు రోజులు అయిపోయింది, ఈయనకి బాధ చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మామూలుగా ఎవరోది మా అవుట్ ఆఫ్ ఫామ్ కాసంటే హేట్ చేస్తాము, కానీ రామ్ బ్రహ్మం అట్లా కాదు, ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్, నేను చెప్పాను కదా. సో ఈ పిల్లలందరూ సారీ సార్ మా వల్లనే ఇట్లా అయిందంటే అదని మీ ఇది లేదప్పా, మీరందరూ బాగుండండి అట్లనే తాతగారు, మేము వ్యూస్ కాలేం తాతగారు తాత అదని ఏం లేదులే స్వామి చూసుకుంటారులే, మీ తప్పు ఏమి, స్వామి మీకు పర్మిషన్ ఇచ్చారు పడుకున్నారు. 1, 2, 3, 4 స్వామి అప్పుడు దడ్డే పుట్టపర్తికి మళ్ళీ వెళ్తారు. ఇది చాలా కోపం వచ్చేసింది దేవుడు పైన,
5: రామబ్రహ్మం
4: ఏం చెప్పకుండా పోతే ఏమండి ఏమవుతుంది, అన్ని ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నాడు, స్వామి దగ్గర పోవట్లేదు, 10 డేస్ దగ్గర వస్తే అట్లా అట్లా అంత ఘోరంగా ట్రీట్మెంట్. అదే అంత ప్రేమమైన దేవుడు సమ్ టైమ్స్ హీ మిస్బిహేవ్స్, నిజంగా చెప్తాను. ఆ వేదన అది నేను ఆ మాట తప్పు మిస్బిహేవ్ లేదు, మన ఈ ట్యూనింగ్ ఎస్, బట్ ఆ పీరియడ్ అందరూ వెళ్ళింటాం, ఎవ్రీ వన్ కూడా వండర్గా ఉంది ఆ సమయం. నిజంగా టార్చర్, ఎంత టార్చర్ అంటే దానికి ఈ లోకంలో ఏ కంపారిజన్ లేదు, వర్స్ట్ టార్చర్. మీకు ఒళ్ళన్నీ బర్న్ అవ్వచ్చు, యు మే బికమ్ ఇన్సిగ్నిఫికెంట్ ఇన్ ఆల్ ద వేస్, బట్ స్వామి ఆర్ నెగ్లెక్ట్ టు మై గాడ్ పా, అంత అంత బాధ ఇస్తారు. సో ఇది పొద్దు నుంచి రాత్రి వరకు దేవుడు ఉన్నవారికి, ఎప్పుడు దేవుడిని తలుచుకుని ఉన్నవాడికి ఇట్లా చాలా కోపం వచ్చేసింది స్వామి పైన. లక్ష్మీసింహం గారు ఎప్పుడు కూడా మేమందరూ విట్నెస్, నేను చెప్పాను కదా 2 glorious days ఇన్ మై లైఫ్,
5: దిస్ ఈస్ ద
4: సెకండ్ వన్. అది ఇది ఏం లెసన్ మాకు నేర్పించిందంటే, టిల్ మై డెత్ ఈ నేను ఈ దేహం వదిలినప్పుడు ఈ ఇది అనుకుంటే అదే చాలు, మోక్షం కానీ ఇంకేదాది ఉంటుందో, మర్జింగ్ కానీ ఇంకేంటుందో, ఆ స్థితి మనకి దొరుకుతుంది. అటువంటి సీన్, ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దిస్ సీన్. లక్ష్మీసింహ గారిని కింద పిలిచి నేను వెళ్ళిపోతాను చెప్పు స్వామి దగ్గర, నాకు ఇదని భరించు ఏడుస్తున్నారు 76 years old man, ఆ తాపం కంటిదారి ఏడుస్తున్నాడు, నాకు ఇదని భరించడానికి శక్తి లేదప్ప, నువ్వు చెప్పేసి నేను వెళ్ళిపోతాను. ఆయన పైకి వచ్చి స్వామి ఇట్లా రామబ్రహ్మం చెప్తారంటే ఒక ట్వింకిల్ బ్యూటిఫుల్ స్మైల్, పైకి రమ్మని చెప్పు, నేను కింద నేను చెప్పాను కదా సీక్రెట్ అంత బాగా చెప్పారు అని ఫుల్ బల్జింగ్ వాటర్ నీళ్లు ఎప్పుడు కావాలంటే ఈ బ్రేక్ అట్లా వాస్ కంట్రోలింగ్ అంటే కింద వచ్చి స్వామి పిలుస్తున్నారు, డైలీ పైకి రావచ్చా అని కనుకో, స్వామి కూడా హర్ట్ కింద చేయని చెప్పింది. స్వామి డైలీ పైకి రావచ్చా అని కనుక్కుంటున్నారంటే ఇంకొక వండర్ఫుల్ స్మైల్, రావచ్చని చెప్పు, డైలీ ఆయనతో భోజనం చేయవచ్చా అని కనుకో, లేదంటే నేను రాను అని చెప్పేసి స్వామి భోజనం చేయొచ్చు, డైలీ పాత సేవ చేయవచ్చా అని కనుకో. లక్ష్మీసింహ గారు అప్ అండ్ డౌన్ ఈ షట్లింగ్,
5: దట్ ఇస్ వై ఇస్ సో థిన్ సార్.
4: నైట్ డైలీ స్వామి రూమ్కి వచ్చి పాత సేవ చేయవచ్చా లాస్ట్ కనుకో లేంటే నేను రాను వెళ్ళిపోతాను చెప్పు. ఫుల్ ఇట్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ ఈగో. యూ కెన్ సీ దట్ డివోషన్ హార్ట్ దట్ ప్యాంగ్, అది చూసిన వాళ్ళకి అది అవుతుంది. అన్ని చేయవచ్చు, ఏమేమి కావాలో అన్ని చేసుకుని చెప్పు. బ్యూటిఫుల్ స్మైల్, హార్డ్లీ 5 ఫెలోస్ పెడతారు పైకి ఎక్కుతున్నాడు. స్వామి చూసి ఓ ఆయన అదే మాట్లాడితేనే ఫుల్ బ్లాస్ట్, మీరు ఎందుకు ఇట్లా చేశారు స్వామి, ఆ భూమి వేరే రాంభూమం, నో కంట్రోల్. వాళ్ళకి మా ఆ పిల్లలకి మీరు పర్మిషన్ ఇచ్చారా? నేను పర్మిషన్ ఇచ్చానా పడుకోటానికి? మీరు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని నేను పడుకోకూడదని చెప్పడానికి నాకు వీలు అవుతుందా? వెయ్యి తల్లి వెయ్యి తల్లి అని చెప్తారే, ఇదే వెయ్యి తల్లియా? బ్లాస్టెడ్ స్వామి లెఫ్ట్ రైట్ సెంటర్ అంటే ఏమి ఆవేశం, ఏడిపోతావు ఆల్ దిస్ ఫీలింగ్. స్వామి ఓకేదే, అట్లా కాదు రామ్ రూమం, అట్లా కాదు రామ్ రూమం, అట్లా కాదు రామ్ రూమం. ఆయన చాలా లూజ్ షర్ట్, మీరు స్వామి ఇట్లా ఎట్లా సృష్టించి చూసింటారు. ఆయన అట్లా పుల్ చేసి కాళ్ళు పెట్టి షర్ట్ బనియన్ రెండు అట్లా తీసి ఇట్లా క్రియేట్ చేశారు విభూతి. ఇంత విభూతి ప్యాక్ అన్ని అప్లై చేసి అట్లా కాదు రామ్ రూమం. అన్ని స్వామి ఏం చేస్తే ఏదో ఒక మీనింగ్ ఉంటుంది, నీకు తెలీదు స్వామికి తెలుసు, స్వామి ఇది చేస్తే మంచిది అది తెలుసు స్వామి, దట్స్ ఆల్ నౌ ఐస్ ఇస్ బ్రోకన్. క్రైట్ క్రైట్ క్రైట్ క్రైట్, అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్క స్వామి ఒక్కరే నవ్వుతారు. ఎవరు స్వామి తట్టలు మాట్లాడటానికి పైకి డైలీ రావచ్చా లేంటే నేను మిమ్మల్ని చూడటానికి రాను అని మీరు చెప్పడానికి వీలు అవుతుందా? పరమ భక్తుడే అట్లా చెప్పడానికి వీలు అవుతుంది. అంత పరమభక్తి, అంత పరమభక్తి రామబ్రహ్మం గారు.
1: అసలు గౌరీ గారు రామబ్రహ్మం గారి నుంచి వింటూ ఉంటే మనం అందరం భగవంతుడు అంటే భయం పెట్టుకుంటాం తప్ప భగవంతుడు అంటే ఇంత ప్రేమ ఇంత ప్రీతి పెంచుకోవాలి అని స్వామి ఎప్పుడు చెప్పింది రామబ్రహ్మం గారి ఇన్సిడెంట్ వింటుంటే తెలుస్తున్నది. ఇది ఎలా సాధ్యమైందంటే భగవంతుడితో మనం అలా మాట్లాడగలిగారు చేయగలిగారు అంత ఆర్తి ఎలా వచ్చిందంటే ఆయన సత్కర్మల ద్వారానే ఆ ప్యూరిటీ ద్వారానే సాధించారని మనం చెప్పుకోవచ్చు.
3: అంత అనుబంధం పెంచుకున్నారు స్వామితో.
1: అది మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆ నిమిషాల ముళ్ళలో ప్యూరిటీ రావాలంటే సత్కర్మలు ఉండాలి, అప్పుడే ఆ భగవంతుడితోటి ఆ బంధం కూడా ఏర్పడుతుంది. మరి ఇవన్నీ చూస్తే వీళ్ళందరూ స్వామి దగ్గరగా ఉండి ఆశ్రమ జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ పాటిస్తున్నారు, అవి చాలా ఈజీ అవుతుంది. అదే మనం సొసైటీలో మనలాంటి వాళ్ళకి ఎంత కష్టమో అందులోని ప్రజెంట్ టైమ్స్ లోని ఇవన్నీ సింపుల్ లివింగ్ హై థింకింగ్ ఎక్కడ పనికొస్తాయి అని మనకు అనిపించవచ్చు. కానీ ఇప్పటికీ కూడా ఎంతో మంది స్వామి భక్తులు స్వామి విద్యార్థులు స్వామి చెప్పిన మార్గంలో స్వామి నడిచి చూపించిన మార్గంలో నడుస్తున్నారనడానికి ఒక్క ఉదాహరణ మనం చెప్పుకోవచ్చండి.
3: చెప్పండి.
1: స్వామి స్టూడెంట్ అయిన గుణరంజన్ గురించి చెప్పుకోవాలండి. ఈయన స్వామి దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకుని బయటికి వెళ్లి మనం బతుకుతున్న ప్రపంచంలోనే బతుకుతున్నారు. కానీ ఎంత సింపుల్ గా బతుకుతున్నారంటే ఆయనకి రెండే జత బట్టలు.
3: అమ్మో,
1: ఆయన ఎన్నో రకాల విధి నిర్వహణ చేసుకుని ఇప్పుడు ఒక 5 కోట్ల టర్న్ ఓవర్ చేసే బిజినెస్ ని తను రన్ చేసుకుంటున్నారు. తను ఎక్కడికి వెళ్ళినా విదేశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒంటి మీద వేసుకున్న బట్ట తప్ప బ్యాగ్ లో ఇంకో జత ఉంటుంది.
3: ఎంతో ఆశ్చర్యంగా ఉంది,
1: ఎంతో ఆశ్చర్యంగా ఉంది. అంటే మనకు అసాధ్యం దుస్సాధ్యం అనుకుంటున్నవి ఆయన జీవితం వింటే మనకు తెలుస్తుంది. తర్వాత మా ఆయన అకౌంట్స్ అన్నింటిలో కూడా ట్యాక్సెస్ వీటన్నింటిలో కూడా ఎంతో పారదర్శకత, స్వామి చెప్పిన నీతి నియమాలని పాటించడం. అంతేకాకుండా ఆయన చెప్పుకోవడానికి రెసిడెన్స్ అడ్రస్ ఏమీ లేదుట, ఆఫీస్ లోనే ఉంటూ. అంటే మనం కొంచెం సంపాదిస్తే క్రెడిట్ కార్డు మీద లోన్ తీసుకుని 2 ఇళ్ళు 4 సైట్లు కొనేస్తున్నాం, తర్వాత ఏంటవుతుందని. ఇంత సంపాదించుకున్నా ఆయన పేరు మీద ఆస్తిపాస్తులు ఏమీ లేకుండా అంత నిస్వార్థంగా తను చేయాల్సిన పని అలా సింపుల్ లివింగ్ గా బతుకుతున్నారు. ఇంకా హై థింకింగ్ అంటే ఒకసారి ఆయన వాళ్ళ క్లయింట్స్ తోటి పాటు ఒక హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చిందనమాట. అక్కడికి ఆయన నడుస్తూ వెళ్తున్నారు, ఇద్దరును వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నతను తుమ్మడం జరిగిందనమాట. ఆ తుమ్ముతున్నప్పుడు ఆ ఫ్లమ్ అంతా ఈ షర్ట్ మీద పడింది. అయితే ఈ పక్కన ఉన్నత అయ్యో ఏమనుకుంటారు అంటే పడిపోయి ఎలా రియాక్ట్ అయ్యో ఈయనకి తెలియలేదు. ఈ గుణరంజన్ గారి ఫేస్ లో ఏ మార్పు లేట, అంటే నీళ్లు తుళ్ళినా మనం కొంచెం కళ్ళు ఇలా అవుతుంది మొహం ఇలా అవుతుంది అలా కూడా లేదు. ఆయన జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి ఆయన్ని తిరిగి ఇచ్చేసి వాష్రూమ్ కు వెళ్లి ఆయన అది క్లీన్ చేసుకుని ఆ వెళ్లిన పని చూసుకుని వెనక్కి వచ్చేసారు. డే ఎంత గడిచిపోయింది, పక్కనున్న అబ్బాయి అనుకుంటున్నారు ఏంటి ఈయన ఎలా రియాక్ట్ అవుతారు ఏం చెప్తారు, అసలు దాని గురించి ఆలోచనే లేదు. అంటే ఎంత సమభావం చూడండి. ఇందాక మనం కస్తూరి గారు చూసాము, వీళ్ళందరూ ఈ సమత్వం ఎలా వచ్చింది అంటే ఆ సింపుల్ లివింగ్ ఈ ఉన్నతంగా ఆలోచించడం వల్లే అని. సమత్వం యోగం ఉచ్యతే అన్నట్టు అదే యోగంగా అయిపోతుంది. ఈ సమభావంతో చేసిన ప్రతి కర్మ కర్మయోగం అయిపోతుంది. ఈ యోగం ద్వారానే మనం ఈ జీవితంలోని జ్ఞాన ప్రాప్తి గాని మన సార్థకత లభిస్తుంది అని అనిపిస్తుంది.
3: బాగుంది స్వప్న, మనం సింపుల్ లివింగ్ గురించి, హై థింకింగ్ గురించి, చాలా రకాలైనటువంటి వ్యక్తుల గురించి, సంఘటనల గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఇంకా రెండో విషయానికి వద్దాము. గాడ్ ఫస్ట్, సొసైటీ నెక్స్ట్, ఐ లాస్ట్, దీని గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం.
1: అదే సేవ అని స్వామి ఈజీగా చెప్పేశారు కదా, భగవంతుణ్ణి జయంగా పెట్టుకుని అందరినీ సేవిస్తూ నిన్ను నువ్వు లాస్ట్ చేసుకో, అంటే మన గురించి కాకుండా స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేసినప్పుడు అదే సేవ అయిపోతుంది అని స్వామి చెప్పారు.
3: కానీ మనం దానికి రివర్స్ లో పనిచేస్తాం కదా స్వప్న, మన గురించి, మన కుటుంబం గురించి, తర్వాత సొసైటీ గురించి, సొసైటీలో కూడా మన ఫ్రెండ్స్, మనకి సంబంధించిన వాళ్ళు ఎవరు, వాళ్ళ గురించి ఆలోచించి, ఎప్పుడన్నా మనకు తీరుబడిగా ఉన్నది, వాళ్ళ భజనకు ఏం చేయడానికి ఏం లేదు, భజనకు పోదామా లేకపోతే నారాయణ సేవకు పోదామా, ఇవాళ సండే ఏం పని, ప్రయారిటీస్ అట్లా లాస్ట్ కి భగవత్ కార్యాలకి మనం పెడతాము. సో అట్లా కాకుండా మనం ఒక స్వామి చేసి చూపించినటువంటి ఒక సంఘటన చెప్తాను స్వప్న. ఇప్పుడు మీకు స్వామి గోదావరి జిల్లాలకి వాటర్ ఇవ్వటం జరుగుతుంది, అందరికీ తెలుసు కదా, 2005 జరిగింది. అయితే ఆ గోదావరి జిల్లాల వాళ్ళందరూ కూడాను స్వామికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి కులవంత హాల్కి వస్తారు, అందరూ దర్శనానికి కూర్చుంటారు, స్వామి దర్శనం ఇవ్వటానికి వస్తారు. వాళ్ళు కృతజ్ఞతలు చెప్పుకునే ముందరే స్వామి, నాకు ఈ అవకాశం మీరు కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అని చెప్తారు. అసలు వాళ్ళందరూ అవాక్ అయిపోతారు, విన్న చదివిన మనం కూడా అట్లాగే అయిపోతుంది
1: కదా.
3: అట్లా స్వామి తను చేసి చూపిస్తారన్నమాట, ఎంత కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఒక అవకాశం మనకి దొరికింది సేవ చేయటానికి అన్నప్పుడు నేను చేస్తున్నాను అని కాకుండా ఈ అవకాశం భగవంతుడు మనకు కల్పించాడు, మనం ఇది చేసి కృతకృత్యులం కావాలి, భగవంతుడికి ప్రీతి చేయాలి అని మనం అనుకోవాలి.
1: అంటే సేవ పక్క వాళ్ళ కోసం చేయట్లేదు, మన కోసం మనం చేసుకోవాలని స్వామి చెప్పినట్టు స్వామి అది ఆచరించి చూపించారండి. ఇవన్నీ కూడా బాగా ఇంకా అంటే మన ఒంట్లో ఓపుకుంది, మన చేతిలో డబ్బులున్నాయి, అప్పుడు చేయడానికి అవకాశం చాలా ఉంటుంది. కాకపోతే ఆరోగ్యం మనకు బాగాలేనప్పుడు ఏంటనిపిస్తుంది, మన నుంచి ఎలా బయటికి రావాలి, మన గురించే మనకు ఆలోచన ఉంటుంది తప్ప పక్క వాళ్ళ గురించి ఆలోచన వెళ్ళదు. అదే మనం ఏదైనా ఫైనాన్షియల్ గా లేని పరిస్థితుల్లో కూడా నేను ఇందులోంచి ఎలా నిలదొక్కుని నిలబడాలనుకుంటాను తప్ప, ఆ పరిస్థితుల్లో కూడా పక్కవాడికి నేను ఎలా సర్వీస్ చేయాలన్న థాట్ రావడం చాలా కష్టం. కానీ అది కూడా స్వామి మనకి మై లైఫ్ ఇస్ మై మెసేజ్ ఊరికినే స్వామి చెప్పలేదు. ఒక ఇన్సిడెంట్ చూస్తే అసలు మన కళ్ళలో నీళ్లు వస్తుందండి. స్వామి అప్పుడు పడిపోయి హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ కి సర్జరీకి ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తున్నారనమాట. ఎంత పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్ లో లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ స్వామి దగ్గర పనిచేసిన రుచిర్ సార్ ఉన్నారనమాట. స్వామి లోపలికి వెళ్తూ ఉంటే ఆయన నించుంటే అమ్మకి చెప్పు నేను హాస్పిటల్ నుంచి రాగానే ఇంటర్వ్యూ ఇస్తాను చెప్పి నేను అన్ని చూసుకుంటాను, ఏం అంటే పాపం ఆవిడకి ఏదో స్వామి చెప్పారు వాళ్ళ కష్టం తీరుస్తాను అన్నారు. కానీ ఈలోపు ఈయన హాస్పిటలైజ్ అవ్వడం వెళ్తున్నారు సర్జరీకి, ఆ పెయిన్ లో కూడా ఆవిడకి ఇచ్చిన మాట ఆవిడ్ని ఓదార్చి నేను చూసుకుంటాను ఏం పర్వాలేదని చెప్పు అంటే, అంటే భగవంతుడు అయినప్పటికీ మానవ శరీరంలో ఉన్నారు, ఆ నొప్పి అన్నది ఉంటుంది, ఆ బాధలోనే ఉన్నారు స్వామి కూడా. మరి ఇంతకన్నా మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటాము, నేర్పించడానికి ఇంకెవరు వస్తారు, ఇంతటి చక్కటి భగవంతుడు ఏ కాలంలో కూడా దొరుకుంటారండి,
3: ప్రతి క్షణం పరుల కోసం
1: అంతే. మరి ఇందాక చెప్పుకున్న అన్ని కూడా ఇంత కష్టమైన జ్ఞానం అన్నం, కర్మ అన్నం, భక్తి అన్నం, వీటన్నింటినీ ఈజీగా చెప్పేశారు నిస్వార్థంగా. భగవంతుని సెంటర్ చెప్పుకున్నాం కదా, దాని భగవంతుడు ఆధారంగా నువ్వు సేవ చేసుకుంటూ వెళ్ళు అని. దీనికి ఒక్క ఉదాహరణ చెప్పుకుని మనం ఈనాటి కాలాయ నమః ముగించుకుందామండి. ఒకసారి స్వామి పుట్టినరోజు సంబరాలు జరుగుతున్నాయి, పుట్టినరోజు సంబరాలంటే ఎన్ని లక్షల్లో మంది వస్తారు, అన్ని సేవలు జరుగుతున్నాయి. ఓ రోజు స్వామి దర్శనానికి వస్తుంటే కూడా ఈ సెప్టిక్ ట్యాంక్ అన్నది బాగా నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోతూ స్వామికి కూడా ఆ స్మెల్ వచ్చినంత పరిస్థితి ఏర్పడింది. పాపం అందరూ ఇన్ఛార్జెస్ చూస్తున్నారు, ఏం చేయాలో తెలియటం లేదు, చాలా గాబరా అవుతున్నారు, స్వామి వరకు విషయం వెళ్ళిందని వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. కానీ ఈలోపు ఏం చేయాలి ఏం చేయాలంటే నెక్స్ట్ డే వచ్చారు, మళ్ళా ట్యాంక్ దగ్గరికి అందరూ చేరుతున్నారు, ఏం చేయాలో తెలియటం లేదు, ఆలోచిస్తున్నారు. ఈలోపు సడన్ గా ఎవరో బ్లూ స్కార్ఫ్ వేసుకున్న ఒక సేవదల్ ఆ సెప్టిక్ ట్యాంక్ లోకి దూకేశారు. వీళ్ళకి అసలు అర్థం అవ్వలేదు ఏంటి అవుతున్నదని. వెళ్లి ఎక్కడైతే అదంతా మూసుకుపోయిందో వాటిలోంచి అవన్నీ ఆ చెత్తంతా తీసి ఆ ఫ్లో బాగున్నట్టు చేసి ఈయన మళ్ళా పైకి తీయడం జరిగిందనమాట. అసలు అక్కడ ఉన్న వాళ్ళు ఏం జరుగుతుందో తెలియదు, చాలా ఆశ్చర్యపోయారు. అసలు మనం వాసనే పీల్చలేకపోతున్నారు ఎక్కడ, ఎంతో దూరంగా ఉన్నవాళ్లే. అలాంటిది అందులోకి దూకి ఆయన అది క్లియర్ చేసి బయటకు వచ్చారనమాట. ఈ విషయం స్వామికి చెప్తే స్వామి చాలా చాలా ఆనందించారు. ఆ తర్వాత సేవ అయిన తర్వాత అందరం ఎదురు చూసేది పాద నమస్కారం ఇచ్చేవారు. సేవే మహద్భాగ్యం, సేవ తర్వాత స్వామి ఇచ్చే పాద నమస్కారం అనుగ్రహ భాగ్యాలు ఇంకా బాగుంటాయి. మరి పాద నమస్కారం ఇవ్వడానికి కూర్చోండి. స్వామి ఎంతో ఆనందంగా ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి ఒక ఉంగరం సృష్టించి ఇచ్చి ఆయన వేలికి పెడుతూ నీకు ఇంకో జన్మ లేదురా అని చెప్పారట. ఎంత ఆనందం స్వామి కళ్ళల్లోని. అంటే చూడండి, మనం ఇంత కొట్టుకుంటున్నాం ఈ జ్ఞానం రావాలంటే, శుద్ధి అవ్వాలి అంటే, కర్మ చెయ్యాలంటే, ఇంత దాన్ని సింపుల్ గా అక్కడ ఏం చేయాలంటే మనం అంటూ లేకుండా భగవంతుడి కోసం అదే ఒక ఆలోచనతో నువ్వు సేవ చేసుకుంటూ వెళ్ళిపో, నువ్వు తరించిపోతావు. ఇంతకు మించిన నిదర్శనం ఉదాహరణలు ఉండవు.
3: పరులు పరులు కాదయ్యా, పరమాత్మను తెలుసుకో అని. పరుల కోసం చేస్తున్నామని అనుకోవద్దు, పరమాత్మ కోసం చేస్తున్నామని ప్రతి పని అనుకోవాలి అని.
1: మరి ఇలా మనం కర్మలు చేసుకుంటే కాలాన్ని ఎంత సద్వినియోగం చేసుకున్న వాళ్ళు అవుతాం.
3: అసలు ఈ సేవలో పాల్గొంటే మనం కూడా ఎంత మంచి ఉన్నత స్థితిలో ఉండొచ్చంటే మనలో ఉన్న అహంకారం అంతా పోతుంది ఫస్ట్. అంతేకాకుండా ప్రతి వారిలో కూడాను మనం భగవంతుణ్ణి చూడగలుగుతాం, మళ్ళీ వాళ్లతో మధురంగా ప్రేమగా మాట్లాడగలుగుతాం. అంతేకాకుండాను భగవంతుణ్ణి చాలా తేలిగ్గా భగవంతుణ్ణి చేరటానికి ఇది ఒక మంచి అవకాశం ఇది.
1: అంతేనండి.
3: కాబట్టి ఈ సేవనే జీవిత పరమావధిగా చేసుకుని మనం అందరం కూడాను ఈ 2019 నుంచి, అంటే ఇప్పటి వరకు చేయలేదని కాదు, ఇప్పటి నుంచి ఇంకా పునరంకితమయ్యి మనము ఇంకా బాగా సేవలు చేసుకుంటూ తరించాలి, భగవంతుణ్ణి పొందాలి, భగవంతుడికి ప్రీతి కలిగే పనులు చేయాలి, భద్రంగా మాట్లాడాలి అని.
1: ఇవి మన శంకర్ల వారు చెప్పినట్టు ముక్తి అంటే ఇప్పుడు చచ్చిపోయికి వచ్చేది కాదు, జీవన్ముక్తి అన్నారు. అంటే బతికుండగా మనం దాన్ని అనుభవించాలి. ఇవి ఇవి సేవా కార్యక్రమాలు ఇవన్నీ చూస్తుంటే ఇంత ఆనందం ఎక్కడ లభిస్తుందండి? ముక్తిలో తర్వాత ఏంటవుతుంది మనకు తెలియదు, కానీ ఈ సేవ చేసుకుంటూ మనం ఎంతో చక్కగా తరించచ్చని స్వామి చెప్పారు. కాబట్టి కాలాయ నమః, ఆ భగవత్ స్వరూపమైన కాలాన్ని మనం ఈ రోజు ఎలా సద్వినియోగపరచుకోవాలో స్వామి మనకి ఎంతో చక్కగా ఇన్ని విషయాల ద్వారా చెప్పారు. కాబట్టి ఒక్కటి గుర్తుంచుకుందాం గౌరీ గారు, న్యూ ఇయర్ రోజు స్వామి మనకిచ్చిన 2019 గిఫ్ట్ ఏంటి అంటే గడియారం. సో ఆ గడియారాన్ని గుర్తుంచుకుని సెంటర్ గాడ్ సెంట్రిక్ గా సెకండ్ ముళ్ళు, నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు సత్ప్రవర్తన ద్వారా చిత్తశుద్ధి చేసుకుని దాని ద్వారా జ్ఞానసిద్ధి పొందుదాము, ఎంతో ఆనందాన్ని అనుభవిద్దాం. దీనికి స్వామి మనందరికీ అనుగ్రహ ఆశీస్సులను కురిపించి మన నడిపించమని కోరుకుందాం.
3: అట్లాగే ఈ గడియారాన్ని ఒక పంచాక్షరిలాగా
1: గుర్తు చేసుకుంటూ
3: జపించుకుంటూ ఈ 2019 ని మనం చక్కగా ఈజీగా గడిపేద్దాం సాయిరాం.
1: ఈ అవకాశం ఇచ్చిన స్వామికి వేల వేల
3: వేల వేల
1: కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాయిరాం
3: సాయిరాం.

ఇంతవరకు మీరు జనవరి 1వ తేదీ 2019 నూతన సంవత్సర శుభ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాల్లో ఒక అంశమైన కాలాయ నమః పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు, సలహాలు listener@radiosai.org కి రాసి పంపమని కోరుతున్నాం. సాయి.

జీవితమే నాటకరంగం. ప్రబోధాత్మక నాటికలు. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి జీవితమే నాటకరంగంలో మీరు వినబోయే నాటిక భక్తి ప్రవాహం. ఈ నాటకాన్ని ఆదిలాబాద్ జిల్లా సాయి భక్తులు భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో 2013 ప్రదర్శించున్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ చక్కని నాటకాన్ని

0: పాట మంచిగచ్చింది, బాగా కష్టపడి ప్రాక్టీస్ చేసిండ్రు
1: అంతా స్వామిదయ సాయిరాం. ఈ 7వ పత్తియాత్ర కూడా లోగడ పత్తియాత్రల వలె స్వామి దివ్యాశీస్సులతో దిగ్విజయంగా జరగాలని ప్రార్థిద్దాం.
2: తప్పకుండా బాగా జరుగుతుంది సాయిరాం.
3: నారాయణ నారాయణ, నారద మహర్షులకు నమో నమః. శుభం భూయాత్.
0: మాదెంత లక్ స్వామి, కరెక్ట్ గా టైం కచ్చిండ్రు.
4: అవును మహర్షి, క్రిందటి తడవ పర్త్యాత్రకొచ్చి మాకు చాలా సూచనలు ఇచ్చారు.
1: ఇంకా గుర్తుందా నాయనలారా?
0: మీ మేలు మర్చిపోతామా స్వామి?
1: మీ బోధనలను తూచా తప్పకుండా పాటిస్తూ స్వామిని దర్శించుకున్నాం. మొత్తం పర్త్యాత్రకు వెళ్లిన 3000 మందికి పాద నమస్కారం ఇచ్చి మమ్మల్ని పునీతుల్ని చేశారు.
0: కాని స్వామి,
1: ఏమిటినైనా సందేహం?
0: పోయినసారి మీ మాట పాటించినాం స్వామి, పాద నమస్కారం ఇచ్చిండ్రు. మీరు కుష్, మేము కుష్. కానీ ఈసారి పాద నమస్కారం ఇవ్వటానికి ఆడెవరున్నరే?
1: అవును మహాత్మా, మా వాళ్ల ప్రతినిధిగా నన్ను పిలిచి, మీ జిల్లాలో ఎన్ని నదులున్నాయి, ఎంతమంది వచ్చారు, ఎన్నాళ్లుంటారు, చాలా సంతోషం అలా అనటానికి ఇప్పుడెవరున్నారు స్వామి?
5: సాయి కుల్వంత్ హాల్లో స్వామి.

0: కాకకై ఆతృతతో ఎదురుచూపులు లేవు. డ్రామా చూసి స్వామి మెచ్చుకోవాలన్న ప్రార్థనలు లేవు. మా చేతులతో చేసిన ప్రసాదాలను స్వామి స్వీకరిస్తారో లేదో అన్న ఆందోళన లేదు.
1: నారాయణ నారాయణ, మీ మనస్సులలోని బాధ నాకు తెలుసు నాయనా. ఆ బాధ ఎంత చేదు, ఆ జ్ఞాపకాలు ఎంత భారము, ఆ కన్నీరు ఎంత ఆవేదనతో కూడినదో నాకు తెలుసు. బాధపడకండి, మీ మనస్సులకు ఉరట కలగడానికి స్వర్గంలో జరిగిన ఓ సన్నివేశాన్ని వివరిస్తాను. మానవుల కాలమానం ప్రకారం 80-85 సంవత్సరాల క్రితం స్వర్గంలో ఓ సభ జరుగుతోంది. ఆ సభలో

0: మహామంత్రి, మన పరిపాలన తీరుతెన్నుల గురించి స్వర్గవాసులు ఏమనుకునుచున్నారో మారువేషంలో వెళ్లి గమనించమంటిని గదా.
1: మారువేషంలో వెళ్లాను దేవేంద్ర. అందరూ ఆనందంగా ఉన్నారు. ఎన్నో ఏళ్ల తరువాత ఇంతటి సుదీర్ఘ శాంతి లభించిందని, ఏ రాక్షస భయం లేక, ఏ మహర్షి కోపాగ్నికి గురికాక, ఎటువంటి అపనిందలకు పాల్పడకుండా సుఖశాంతులతో ఉన్నామని తృప్తిగా ఉన్నారు.
0: అంతా ఈశ్వరేచ్ఛ.
1: అవును దేవేంద్ర, కొన్ని దినముల క్రితం కైలాసంలో జరిగిన మహాసభలు, శ్రీమన్నారాయణుడు, పరమేశ్వరుడు మీ పరిపాలన దక్షతను మెచ్చుకున్నారని నందీశ్వరుడు బృహస్పతుల వారికి తెలియజేశారట.
0: చాలా సంతోషము.
2: దేవేంద్రుల వారికి జయము జయము. తమను కలవటానికి బ్రహ్మదేవులు వారు అరుదించుతున్నారు.
1: మహదానందము మహదానందము. పరమ పూజ్య కమల నాభోద్భవ బ్రహ్మదేవ, ప్రణామములు.
3: ప్రణామములకేమి కాని దేవేంద్ర, అనూహ్య విపత్తు బ్రహ్మలోకాన్ని అతలాకుతలం చేస్తుంది.
1: సకల సృష్టిని సంకల్ప మాత్రాన సృష్టించిన మీకు విపత్త.
3: అవును దేవేంద్ర, సరస్వతీదేవి కనబడటలేదు.
1: సరస్వతీదేవి కనబడుటలేదా?
3: అవును దేవేంద్ర. అంతేకాదు, సరస్వతీ మేము ఆశీనులమయ్యే కమలాలు మా క్రీడాస్థలి అయిన మేరుపర్వతం కూడా కనిపించట్లేదు. ఎవరు ఎందుకు దొంగిలించారో అర్థం కాకున్నది.
2: దేవేంద్రుల వారికి జయము జయము.
0: ఏమి?
2: వైకుంఠ ద్వార పాలకుడైన విజయుడు లక్ష్మీమాత నుండి రాజపుత్రాన్ని అందించడానికి అరుదించినారు ప్రభు.
0: వైకుంఠం నుండా? తక్షణమే పంపించు.
2: చిత్తం ప్రభు.
4: దేవేంద్రులకు జయము జయము. బ్రహ్మదేవులకు నమస్సులు. లక్ష్మీదేవి తమ్ముడు, అందలానికి అలంకారుడగు చంద్రుడు కనపడుటలేదు. చంద్రుణ్ణి మాయం చేసిన ఆ మాయావిని వెంటనే పట్టుకోవాలని లక్ష్మీదేవి వారి ఆజ్ఞ.
1: చంద్రుడు మాయమయ్యాడా? ఏమి ఈ వైపరీత్యం?
3: దేవేంద్ర, అటు బ్రహ్మలోకంలో దొంగతనం, ఇటు ఆకాశంలో దొంగతనం. నా అంచనా ప్రకారం ఇది ఇంతటితో ఆగే విధంగా లేదు.
0: పంచభూతాల నేస్తం నెలరాజు, వారిని అడిగితే కొంత లాభం ఉండవచ్చు. మంత్రివర్య,
5: ప్రభు,
0: తక్షణమే పంచభూతాలను పిలిపించండి.
5: చిత్తం ప్రభు.
0: అదిగో వారే అరుదించారు.
4: బ్రహ్మదేవులకు ప్రణామాలు. దేవేంద్రులకు జయము జయము.
0: ఇదేమి, నలుగురే వచ్చారు. అగ్నిదేవుడేడి?
4: ఆ విషయాన్నే మీకు తెలియజేద్దామని వచ్చాము దేవేంద్ర. ఈరోజు ఉదయం నుండి అగ్నిదేవుడు కనపడుటలేదు. ఎంత గాలించినా ఫలితం లేదు. అకస్మాత్తుగా ఈ విధంగా ఏనాడు అగ్నిదేవుడు మాయమవలేదు. మాకెందుకో దీని వెనక రాక్షస మాయ ఉందన్న భయంతో మీకు తెలియజేద్దామని వచ్చాము.
0: హరహరా, అగ్నిదేవుణ్ణి కూడా ఆ మాయావి వదలలేదా?
4: మాయావి ఎవరు దేవేంద్ర?
5: నారాయణ నారాయణ, ఏమి నా అదృష్టము. చివరిసారి స్వర్గాన్ని చూసిపోదామని వస్తే పితృవరేణ్యులు, బ్రహ్మదేవుల దర్శనం, పరమ పవిత్రులు పంచభూతాల దర్శనం కలిగింది. నారాయణ నారాయణ.
0: చివరిసారి ఏమిటి మహర్షి?
5: ఏం చెప్పమంటావు దేవేంద్ర? ఓ మహామాయావి బ్రహ్మచారులందరినీ అపహరిస్తున్నాడు. ఇప్పటికే భూలోకంలో హనుమంతుడు, కైలాసంలో వినాయకుడు కనపడటం లేదు. ఇక చివరిగా మిగిలిన ఆజన్మ బ్రహ్మచారిని నేనొక్కడనే రేపో మాపో, నన్ను వాడు అపహరించక మానడు.
3: ఏమిటేమిటి, హనుమంతుడు వినాయకుడు కూడా మాయమయ్యారా? దేవేంద్ర, అనుమానం లేదు, ఏదో మహారాక్షస మాయ.
5: హనుమంతుడు విఘ్నేశ్వరుడు కూడా అంటే నారాయణ నారాయణ, ఇంకా ఎవరైనా మాయమయ్యారా?
3: వీరిద్దరేమిటి కుమారా బ్రహ్మలోకంలో?
6: అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల పరిపాలకుండ ధర్మాధర్మ విశ్లేషితుండ ధర్మరక్షణ దురంధరుండ సకల పాపకోటి భయంకరుండ దేవగణ పూజిత దిక్పాలకుండ చతుర్ముఖ ప్రసాదిత
0: నమో నమః.
6: చతుర్ముఖ ప్రసాదిత సమస్త లోక పర్యంత సామ్రాజ్యాధినాథుండ ఏముండ.
5: నారాయణ నారాయణ, చివరిసారిగా నీ దర్శనం కూడా అయింది.
0: చివరిసారిగా దర్శనమేమిటి నారద మునివర్య?
5: నా మాటలకేవి గాని, మహిషం లేకుండా ముందుకు సాగని నీవు కాలినడకన స్వర్గానికి రావడం విడ్డూరంగా ఉంది.
0: అవును మహర్షి, యమలోకంలో ఎన్నడూ లేని విధంగా ఓ దొంగతనం జరిగింది. మా మహిషశాలలోని మహిషాలన్నీ మాయమయ్యాయి. ఆ పశుపతి మా పశువులను తోడ్కొనిపోయాడని తలంచి కైలాసానికి వెళ్లాను. అయితే విచిత్రమేమిటంటే కైలాసంలో ఎవ్వరూ లేరు, మరే సంచారమూ లేదు. బహుశా స్వర్గానికి వెడలి ఉంటారని ఊహించి మహేశ్వరుడిని వెతుక్కుంటూ ఇటువైపుగా వచ్చాను.
7: నారాయణ నారాయణ, ఆఖరికి పరమేశ్వరుని కూడా మాయం చేశాడా ఆ మాయావి?
0: పరమేశ్వరుణ్ణి మాయం చేయడమేమిటి మహర్షి?
8: యమధర్మరాజా, ఒక మహామాయావి ఊహకందని రీతిగా దొంగతనాలు చేస్తున్నాడు. బ్రహ్మలోకములో సరస్వతీదేవిని, బ్రహ్మ సరస్వతీదేవిల ఆసనాలైన కమలాలను, మేరు పర్వతాన్ని అపహరించాడు. లక్ష్మీదేవి తమ్ముడుకు చంద్రుణ్ణి మాయం చేశాడు. పంచభూతాలలోని అగ్నిని మాయం చేశాడు. నిస్సందేహంగా నీ మహిషశాలలోని పశువులను, మనలను కరుణించు ఆ పరమేశ్వరుణ్ణి కూడా వాడే అపహరించి ఉంటాడు.
0: నిరయం పైన, నిబద్ధమైన ధరణి నిర్మూలనం పైన, దుర్మరణం పైన నితమున్ రాణిమ్ము ఓలిమ్ము పో. మాయావిని 14 భువన భాండాల్ని గాలించి పొట్టుకొనిన మా ప్రభువకు పరమేశ్వరుణ్ణి మాయం చేసిన వాని దుశ్చర్యకు ప్రతీకారముగా ముల్లోకములు వాని ఆహారక్రాలములతో కంపించు విధముగా శిక్షించడము.
8: అవును యమధర్మరాజా, ఇక జాప్యము వలదు. ఘోర వీర భయంకర భీభత్సములకు నా మేఘ సమూహాలను ఇప్పుడే సిద్ధపరుస్తాను. మంత్రివర్య,
9: ప్రభు,
8: సైన్యాన్ని సిద్ధపరచండి.
9: చిత్తం ప్రభు.
0: హేష్ దేవేంద్ర, నీ సైన్యపు గర్జనలే ఆ మాయావి హృదయాంతరాలను కంపింపజేయును.
8: ఎలాంటి సందేహము గాని భయం గాని మీ మనసులో ఉండనవసరం లేదు. ఇప్పుడే మా సైన్యముతో వెళ్ళి విజయలక్ష్మిని వరించి తీసుకొస్తాము.
7: దేవేంద్ర, దేవేంద్ర, ఘోరం, మహాఘోరం!
0: ఏమైంది మంత్రివర్య?
7: మన సైన్యముకు మేఘ సమూహములు కనిపించుటలేదు.
10: గోవింద, గోవింద!
0: మునివర్య, ఇది హాస్యానికి సమయం కాదు.
9: లేకపోతే ఏమిటినాయనా, పరమేశ్వరుణ్ణే మాయం చేసిన వానికి మీరొక లెక్క, మీ సైన్యం ఒక లెక్క.
0: మరి మీ ఉద్దేశంలో మమ్మల్ని ఏం చేయమంటారు?
8: యమధర్మరాజా,
9: దేవలోకానికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా రక్షించేది ఆ శ్రీమన్నారాయణుడు. ఆ ఆపద్బాంధవుణ్ణే ప్రార్థిద్దాం, నారాయణుడే మనకు దారి చూపుతాడు.

భవదివ్య సౌందర్య కారుణ్య లీలా విలాసంబు బృందారకాధీశులే చాటలేరన్న మేమింతవారం ప్రభో దాటగారానట్టి మాయా ప్రవాహంబులో తాపమందుచున్నట్టి మము బ్రోవరావేల ప్రభో వేగరారం దయాసాగరా.

0: ఏమిది? అందరూ ఇక్కడ సమావేశమయ్యారు, నన్ను అంత ఆర్తితో పిలిచారు, ఎందులకో?
1: ఓ దేవదేవ, చరాచర సృష్టిలోని ప్రతి విషయం ఎరిగిన మీకు మా మనసులలో దాగిన భయం తెలియనిది కాదు.
0: ఓ, ఏమి భయమా? బహువిచిత్రమైన భయమది.
2: ప్రభు, భయకంపితులమైన మాకు మీ దరహాసం వెనుక దాగిన రహస్యమేమిటో అవగతమగుటలేదు.
0: బ్రహ్మదేవ, మీది అనవసరమైన భయం, చింతించాల్సిన అవసరమేమీ లేదు. మీరు ఊహించినట్టు ఏ దొంగతనాలు లేవు. ఇది నూతనవతారుని లీలావిలాసమే.
3: నూతనవతారమా?
0: అవును. కలియుగాన ధర్మ సంస్థాపనార్థమై సర్వదేవతాతీత స్వరూపుడైన భగవంతుని అవతరణ జరిగింది. పవిత్ర భారతావనిలో తెలుగునాట పుట్టపర్తి పుణ్యగ్రామం ఈ అవతరణకు కేంద్రస్థానమైంది. బ్రహ్మ సరస్వతుల కమలాలను తన కళ్ళుగా, చంద్రుణ్ణి తన మోముగా, మేరుపర్వతాన్ని తన చెక్కిళ్లపై చుక్కగా, మేఘాలను తన శిరకేశములుగా, అగ్నిని తన అంగరకగా మార్చుకుని సత్యసాయి నామధేయంతో నిరుపమాన సౌందర్య స్వరూపంతో అవతరించినాడు. హనుమంతుడిని తన పట్టణ రక్షణ పరిశీలకునిగా కొండపై ప్రతిష్ఠిస్తే, విఘ్నేశ్వరుణ్ణి, సరస్వతిని తను స్థాపించిన విశ్వవిద్యాలయంపై ఆసీనులగావించారు. ఇక యమధర్మరాజు దున్నపోతులు ఆ భగవానుని భక్తులుగా, విద్యార్థులుగా జన్మించారు. అందుకే వారిని సత్యసాయిసులు పలుమార్లు ప్రేమతో దున్నపోత అని సంబోధిస్తూ ఉంటారు.

0: ఆ విధంగా సర్వదేవతాతీత స్వరూపుడైన శ్రీ సత్యసాయి భగవానుల అవతార విశేషాలను, ప్రత్యేకతలను ఆనాడు శ్రీమన్నారాయణమూర్తి నుంచి తెలుసుకోవడం జరిగింది.
1: ఈ కలియుగంలో మనం ఎంత అదృష్టం చేసుకున్నామో, గటువంటి మహాతారుణ్యం పొందినం.
2: మునీంద్ర, ఈనాడు తమ ద్వారా ఆ విశిష్ట అవతారుడు గురించి తెలుసుకోగలగడం మహద్భాగ్యం. మా పూర్వజన్మల సుకృతం స్వామి.
0: నిజం నాయనా, భగవంతుడు భక్తుల పక్షపాతి అయినా స్వామి దయ ఉంటేనే వారి గురించి ఎవరైనా తెలుసుకోగలుగుతారు. భగవంతుడు సమకాలీనుడుగా పుట్టి కూడా వారి గురించి తెలియలేదంటే వారి దయచేత ధన్యులు కాలేదని అనుకోవాలి.

0: మహర్షి, స్వామి భక్తులమై ఉండి కూడా స్వామి దయకు మేము ఎందుకు నోచుకోలేదు, అర్థం కావడం లేదు. మమ్మల్ని వదిలి వెళ్లవద్దని స్వామిని ఎంతగానో ప్రార్థించాం, ఎంతో అర్థించాం.
1: అవును మహర్షి, గ్రామ గ్రామాలు ఒక్కటే రాత్రనక పగలనక ఎండనక వాననక ప్రార్థనలు చేశాయి. పసిపిల్లలు మొదలుకుని ముసలివాళ్ల వరకు రాత్రింబవళ్ళు ప్రదక్షిణలు చేశారు. ఒకరా ఇద్దరా లక్షల మంది బోరున విలపించారు, ప్రాధేయపడ్డారు, ఉపవాసాలున్నారు. అయినా ఈ ప్రార్థనలు వినబడినట్టు స్వామి వెళ్లిపోయారు.
2: ఏమో మహర్షి, మా మనస్సులు చెదిరినే. ప్రార్థనంటే విలువలేదనిపిస్తుంది. ప్రార్థన మీద భజనల మీద నమ్మకం సడలుతోంది.
3: నారాయణ నారాయణ నాయనలారా, ఒక్క విషయం గుర్తుంచుకోండి, భక్తుని ప్రార్థన కన్నా భగవంతుని సంకల్పం గొప్పదైనది. బాలరాముడు అరణ్యాలకు వెళుతున్నప్పుడు అయోధ్య వాసులు రామచంద్రుని బ్రతిమాల లేదా? రాజ్యానికి తిరిగి రమ్మని భరతుడు ప్రార్థించలేదా? మధురకు వెళ్లవద్దని గోపికలు కృష్ణుని రథానికి అడ్డంగా పడుకోలేదా? భగవంతుని ప్రతి కార్యం వెనుక ఒక అర్థం పరమార్థం ఉంటున్నదన్నది నిజం. నువ్వు కోరుకున్నట్లు జరగాలనుకోవడం అహంకారం. భగవంతుడా, నీ సంకల్పం ప్రకారం జరగని దాన్ని స్వీకరించే సామర్థ్యాన్ని నాకివ్వు అని తలవంచడం భక్తి నాయనా.
4: ఇదేతి ఏంటి మహర్షి, మా బంగారు స్వామి మాకు కనబడటం లేదు.

0: నాయన, ఆ దివ్యమంగళ స్వరూపం ఇప్పుడు కనబడటం లేదన్నది మాత్రమే నిజం.
1: అంటే స్వామి తిరిగి వస్తారని మీరు చెబుతున్నారా మహర్షి?
0: భక్తులు ఎంత మాత్రము తలిచినా అంత మాత్రమే నేను అని స్వామి పలుమార్లు చెబుతుండేవారు. రావే ఈశ్వర, కావవే వరద అని కరి ప్రార్థించితే భగవంతుడు పరుగు పరుగున వెడలలేదా? ఇందుగలడు అందులేడని సందేహము వలదని ప్రహ్లాదుడు నమ్మాడు. అంతే, భగవంతుడు స్తంభంలో ప్రత్యక్షమయ్యాడు. భక్తుని మనసెంతో భగవంతుని మహిమ అంతనాయన.
2: మహర్షి, ఈ వార్తాపత్రికలు, ప్రసార మాధ్యమాలు రాత్రింబవళ్ళు ఎన్నో చెబుతూ వచ్చాయి. పుట్టపర్తికి 100 మైళ్ల దూరంలో ఉన్న సామాన్యులం మేము. ఇక్కడ నిజానిజాలేమిటో మాకు తెలియదు. అవి విని చదివి స్వామిపైన మా విశ్వాసం సన్నగిల్లింది మహర్షి.
0: స్వామికి కావలసింది నీ విశ్వాసం కాదు, నీ ప్రేమనాయనా. ఒకనొక సమయాన ఓ విద్యార్థి ఏడుస్తూ, స్వామి మీపై నాకు విశ్వాసం పోతోందని అంటే స్వామి ఏమన్నారో తెలుసా? ప్రేమతో అతని కళ్ళలోకి చూస్తూ, స్వామిపై నీకు ప్రేమ ఉందా అని అడిగారు. దండిగా ఉంది స్వామి అని ఆ విద్యార్థి బదులిచ్చాడు. స్వామి అధ్యాయంగా, అది ఉంటే అన్నీ ఉన్నట్టే అని బదులిచ్చారు.
1: మరి మేం చదివితే చెడంతా ఏమిటంటారు మహర్షి?
0: నాయన, ఒక సమయాన హస్తినాపురంలో శ్రీకృష్ణుడు ధర్మజుణ్ణి దుర్యోధనుణ్ణి పిలిచి నగరంలో కనీసం ఒక మంచివాణ్ణి తెమ్మని దుర్యోధనుణ్ణి పంపిస్తే ఒక చెడ్డవాణి కొరకు వెతకమని ధర్మజుణ్ణి పంపించాడు. రాత్రి వరకు గడప గడపా వెతికి అలసి తిరిగొచ్చిన దుర్యోధనుడు కృష్ణునితో, కృష్ణ, ప్రతివాణిలో ఏదో ఒక చెడు ఉంది. ఈ పట్టణంలో బహుశా అందరికన్నా మంచివాడిని నేనేనేమో అని బదులిచ్చాడట. అప్పుడే తిరిగొచ్చిన ధర్మజుడు, కృష్ణ, ఈ నగరంలో ప్రతివాణిలో ఏదో ఒక మంచి ఉంది, బహుశా నేనే అందరికన్నా చెడ్డవాడినేమో అని చెప్పాడు. దుర్యోధనుని కళతో చూస్తే కనిపించేదంతా చెడే, ధర్మధుని కళతో చూస్తే కనిపించేదంతా మంచే.
3: ఇగో ఆగు సాములు, ఆగురు. ఏం నేర్చుకున్నట్లు మనం? ఇదేనా మన భక్తి? ఓ ఏడేళ్ళు ఎగవాడుకుంటా పర్తయాత్రకు వచ్చినాం. స్వామి దేవుడో దేవుడో అని దండలు పెట్టినాం. బస్సుల ముందు సీటు దొరికితే స్వామి దయన్నాం, సినిమా థియేటర్ల వెనక సీటు దొరికితే స్వామి దయన్నాం. ఎంసెట్ల కొడుకులకు బిడ్డలకు సీటు రాకుంటే స్వామి దయన్నాం. ఇప్పుడేమో ఎవడో ఏదో అన్నాడని, ఏందో ఎవడో చెప్పిండని ఏమేమో మాట్లాడుతున్నాం. అరే, మన ఒక్కొక్కరికి బొచ్చడి అనుభవాలున్నాయి, అన్ని మర్చిపోయినామా? ఇంటి ముందు పాసిపోయిన అన్నం పడేస్తే అది తిన్న కుక్కలకి మనం ఉంటది, గిందిచ్చిన సామంటే ఇమనం లేకపాయ. ఇగో ఈ పిసపిస ఆలోచనలు పక్క పెట్టుండ్రి స్వామి, ఏం చేసినా నీ పనే చేయాలి, ఏం మాట్లాడినా నీ మాటలే మాట్లాడాలి, ఎక్కడికి పోయినా నీతో నడవాలని మొక్కుదాం. రాండి రాండ్రీ.

0: మహర్షి, స్వామి మా అందరికీ ఇచ్చిన బాధ్యతను ముందుకు తీసుకువెళ్లాలని కంకణం కట్టుకున్నాం. సాయి సంస్థల్ని ముందుకు నడిపించాలని, సాయి వదిలిపెట్టిన ఈ ఉద్యమాన్ని మునుముందుకు సాగించాలని కృతనిశ్చయులమై ఉన్నాం స్వామి.
1: అయినా ఓసారి కర్పూరం హారతి పళ్ళని తీసుకొస్తావా?
0: కర్పూరం హారతి పళ్ళం ఎందుకు స్వామి?
1: సూర్యునికి వెలుగు సరిపోవట్లేదట, నా హారతితో దారి చూపిద్దామని.
0: అంటే మీ ఉద్దేశం ఏంది స్వామి?
1: లేకపోతే ఏమిటినైనా, సకల చరాచర సృష్టిని సృష్టించి నడిపించి అంతం చేసే ఆ పరమ విభుడు తాను స్వయంగా స్థాపించిన సంస్థల గురించి ఆలోచించకుండా ఉంటాడా? సాయి సంస్థల ప్రతి మలుపు ఆ విభుడు ఎప్పుడో సంకల్పించాడు. సాయి సంస్థల్లో నువ్వు చేరేది సంఘ సంస్కరణ కోసమో లోక కళ్యాణం కోసమో కాదు, నీ సంస్కరణ కోసం. స్వామి బోధనలతో నిన్ను నీవు ఉద్ధరించుకో, నిన్ను నీవు సంస్కరించుకో, లోకం దానికదే సంస్కరించుకుంటుంది.
0: అంటే మరిప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు మహర్షి?
1: నాయన,
0: సెలవివ్వండి మహర్షి.
1: సంవత్సరాల పాటు స్వామి మీకు దివ్య సాన్నిధ్యాన్ని ప్రసాదించారు, మహామహులు సైతం తహతహలాడే అపూర్వ అవకాశాలను మీకు అందించారు. ఎన్నడూ లేని విధంగా తన మాటను కాదని 11 సంవత్సరాల తరువాత 3,300 మంది ఆదిలాబాదు భక్తులకు పాదనమస్కారాన్ని ప్రసాదించారు. మీరు నావారు, నేను మీవాడను అని అక్కున చేర్చుకున్నారు. ప్రతి ఒక్కరూ స్వామి తనవారేనని, తమ ఇంట వెంట కంట జంటగా ఉన్నారన్న దృఢ విశ్వాసాన్ని కలిగించారు. ప్రతి ఒక్కరూ ఆ మధుర స్మృతులను హృదయస్థం చేసుకుని 10 మందికి పంచుతూ జీవితాలను ధన్యం చేసుకోవాలి. స్వామి బాల్యంలోనే తమ అవతారోద్యమాన్ని గురించి వెల్లడించిన అమృత వర్కులను తనివి తీరా స్మరించుకుందాం.
0: అఖిల మానవులకు ఆనందమనగూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు.
1: తోటివారి మనసులో మిగిలే ఆనందమే స్వామి.
0: సన్మార్గమును వీడి చెరయించు వారుల పట్టి కాపాడుటే వ్రతము నాకు.
1: గుణవంతుని చేతలలో ఉట్టిపడే శీలమే స్వామి.
0: బీద సాధలకైన పెనుబాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు.
1: బీదవాని దండాలలో అగిపించే కృతజ్ఞతే స్వామి.
0: మంచి చెడ్డలను కూడా మనసులో సమముగా భావించుచుండుటే భక్తి నాకు.
1: ప్రతి విషయాన్ని స్వామి ప్రసాదమని స్వీకరించే ఔన్నత్యమే స్వామి. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, రామచంద్రుడు వస్తాడని 96 సంవత్సరాల పాటు అటవీక జాతికి చెందిన ఓ శబరి ఎదురుచూసింది. జటాయువు అనే ఒక గ్రద్ద కొనవీపురితో ఎదురుచూసింది. 6 సంవత్సరాల పాటు అహల్యగా మారటానికి ఓ రాయి రామధూళి కోసం ఎదురుచూసింది. 14 సంవత్సరాల పాటు భరతుడు ఎదురుచూశాడు. 40 సంవత్సరాల పాటు రాధ కృష్ణుడు కోసం ఎదురుచూసింది. రాయే కాని, జంతువే కాని, అటవీక మానవుడే కాని, మహారాజే కాని, చివరకు తన ప్రాణసఖిని కాని ఎంతమంది ఎదురుచూసినా ఏ ఒక్కరూ నిరాశపడలేదు. భక్తుని ప్రార్థన భగవంతుని బాధ్యత. ఈనాడు కాకపోయినా రేపు మరునాడు భక్తుల కొరకు రాకమానడు, రాకమానడు.
2: పట్టినదేదియో పట్టనే పట్టితివి.

0: ಬಾಯನು ಮರುವಂತೆ.
1: ఇంతవరకు మీరు జీవితమే నాటక రంగంలో భాగంగా ఆదిలాబాద్ సాయి భక్తులు భగవాన్ బాబా వారి దివ్య సమక్షంలో 2013 సంవత్సరంలో ప్రదర్శించిన నాటకం భక్తి ప్రవాహం విన్నారు. వచ్చే వారం మరొక చక్కని నాటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. సాయి.

ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 54వ జన్మదిన సంబరాలలో భాగంగా 1979 నవంబర్ 21వ తేదీన ప్రశాంతి నిలయంలో పూర్ణచంద్ర సభా మండపంలో 4వ అఖిల భారత బాల వికాస్ గురువుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దేశం నలుమూలల నుండి సుమారు 2000 మంది బాల వికాస్ గురువులు హాజరయ్యారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ముగింపు కార్యక్రమంలో స్వామివారు అనుగ్రహించిన దివ్యోపన్యాసం ఇప్పుడు మీకు

ప్రేమస్వరూపులారా. దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మానవుడు ధరించినటువంటి వస్త్రముల వంటివి, ఉపాధులు. ఈ ఇంద్రియముల యొక్క తత్వాన్ని మనము చక్కగా గుర్తించినప్పుడే వీటిని వశం చేసుకునేటువంటి విధానము మనకు అర్థమవుతుంది. ఈ దేహము, ఇంద్రియ మనోబుద్ధుల యొక్క రహస్యాన్ని మనము ఏనాడు గుర్తించకుండా ఉందుమో ఆనాడే మనకు అన్ని విధములైనటువంటి ఇక్కట్లు కూడాను మనకు ప్రాప్తిస్తాయి. వీటి రహస్యాన్ని గుర్తించినంత వరకు కూడాను మనం ఇంద్రియములను ఏమాత్రం కూడాను వశం చేసుకునలేము. కనుక ప్రప్రథమంలో ఈ దేహ, ఇంద్రియ మనోబుద్ధుల యొక్క రహస్యాన్ని మనం గుర్తించుటకు ప్రయత్నించాలి. దహ్యతీతి దేహ, ఈ దేహం అనేటువంటిది మరణించిన తర్వాత దహింపబడేటువంటిదని మాత్రమే కాదు, జీవించినంత వరకు కూడాను చింత అనేటువంటి యొక్క చితి చేత మనము భస్మమైపోతున్నాము. కేవలం దేహమును మాత్రమే భస్మము గావించినది కాదు, అనేక విధములైనటువంటి సంకల్పములు కూడాను భస్మము చేయుచున్నది ఈ యొక్క చింత. కనుకనే దహ్యతీతి దేహ అని ఈ దహింపబడేటువంటిది, దహింప చేసేటువంటిది ఈ యొక్క దేహము అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి. శీర్యతి ఇది శరీర అని ఈ శరీరం అనేటువంటిది జీర్ణింపజేసేటువంటిది, జీర్ణించేటువంటిది కనుక దీనికి శరీరము అని మరొక పేరు. ఈ శరీరం అనేటువంటిది రక్తపు ముద్దగా ఏర్పడి తదుపరి కోమలమైనటువంటి బాల్యముగా అభివృద్ధి అయి ఆకర్షింపబడేటువంటి యవనంగా తయారై వృద్ధాప్యమునందు అనేక వికారములను చెందుతున్నది. కనుక అనేక వికారములను చెంది జీర్ణించేటువంటి యొక్క శక్తి కలిగినటువంటి కనుక, జీర్ణింపజేసేటువంటి శక్తి కలిగినది కనుక దీనికి శరీరీ అని ఒక పేరు వచ్చినది. ఈ శరీరమునకు అద్దెకొంప అని కూడాను మరొక పేరు. ఇది కేవలము ఒక అద్దె గృహంగా తయారై కొంతకాలమును మాత్రమే ఈ యొక్క గృహమునందు నివాసము జరిపి తద్వారా మరణం అనేటువంటి యొక్క రెంట్ బాడుగు దీనికి అందించి దీనిని కూలింపజేసిపోతున్నది. ఈ బాడుగు ఇళ్ల యొక్క సమాచారము అందరికీ అర్థమైనటువంటి విషయమే, తెలిసిన విషయమే. బాడుగుకున్నటువంటి యొక్క వ్యక్తిని వదలించే నిమిత్తమై అనేక విధములైనటువంటి ప్రయత్నములు సరుపుతూ ఉంటారు యజమాని. ఎప్పుడు ఈ యొక్క బాడుగ మనిషిని ఈ యొక్క ఇంటి నుండి తరముడుకు యజమానుడు ప్రయత్నిస్తాడు. బాడుగ సరిగా ఇవ్వలేకపోయినప్పుడు లేక తక్కువగా ఇచ్చే సమయమునందు గృహమును అనేక విధములుగా అశ్రద్ధగా అలక్ష్యంగా చూచుకున్నప్పుడు ఈ యజమానుడు ఆ బాడుగున్నటువంటి వ్యక్తిని పంపించుటకు ప్రయత్నిస్తుంటాడు. కనుక ఈ మరణమనేటువంటి యొక్క స్థితి మనకు రాక పూర్వమే సక్రమమైనటువంటి యొక్క మార్గమునందు మనం ప్రవేశించి సరి అయినటువంటి రీతిగా దేహమును పోషించుకొని తద్వారా యజమానుడికి సంతృప్తి గర్చేటువంటి యొక్క విధంగా మనం ప్రవర్తించుకున్నప్పుడు ఈ యొక్క యజమాని ఇందులో బాడుగున్నటువంటి వ్యక్తికి గౌరవ మర్యాదలు అందిస్తూ వస్తుంటాడు. అనగా అనేక జన్మముల యొక్క పుణ్యఫలమును ప్రోగు చేసి అందించుకున్నటువంటి యొక్క గృహము ఈ యొక్క దేహము. దీనినే సంసారమనే సాగరమును దాటుటకు ఒక పడవగా కూడాను కొంతవరకును ఎన్నుకున్నారు. ఈ పడవ చిల్లును పడి శిథిలము కాక పూర్వమే ఈ సంసారమనే సాగరమును దాటుటకు ప్రయత్నించాలి. కనుక ఈ దేహమనేటువంటిది పవిత్రమైనటువంటి రూపకంగా కూడాను భగవద్గీత ప్రబోధిస్తూ వచ్చింది. దీనినే క్షేత్రము అని కూడాను పిలుచబడుతూ వచ్చింది. క్షేత్రమనగా రెండు అర్థములు కలవు, భూమి అని ఒక్కటి, పుణ్య ప్రదేశం అనేటువంటిది మరొకటి. ఇక్కడ మనము భూమిగా మనం విశ్వసించినప్పుడు ఈ భూమి యందు ఏ విత్తనమును నాటుదుమో ఆ పంటనే మనం అందుకున్నటకు సంసిద్ధంగా ఉండవలసి వస్తుంది. ఈ దేహం అనేటువంటి యొక్క క్షేత్రమునందు భూమి యందు పాప విత్తనములు వేసుకున్నప్పుడు పాప ఫలమునే మనం అందుకోవలసి వస్తుంది. పుణ్య విత్తనములే మనం చల్లుకున్నప్పుడు పుణ్య ఫలమును అందుకోవలసి వస్తుంది. ఇక్కడ ఈ యొక్క క్షేత్రమునకు యజమాని జీవుడు. కనుక జీవుడు ఈ క్షేత్రమునందు ఏ పంటను పండించుకోవాలి, ఏ ఫలమును అందుకోవాలి అనేటువంటి విచారణ చేయటం అత్యవసరం. ఇంకా క్షేత్రము అనేటువంటి రెండవ అర్థమునందు కాశీ క్షేత్రము, ప్రయాగ క్షేత్రము, ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య స్థానములకు క్షేత్రములని కూడాను మరొక పేరు వచ్చింది.
కనుక ఈ యొక్క క్షేత్రం అనేటువంటి యొక్క రెండో అర్థమునందు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, సనాతనుడైనటువంటి ఈశ్వరుడు నూతనమైన దేహమునందు పురాతనమైన జీవుడిగా ఇందులో ప్రకటిస్తూ వస్తున్నాడు. కనుక ఈ దేహం అనేటువంటిది భగవంతుని యొక్క మందిరంగా కూడాను మనం విశ్వసించాలి. ఈ దేహం అనేటువంటి యొక్క మందిరమును అనేక విధములుగా పరిశుద్ధపరిచి పవిత్రము గావించుకోవాలి. పరిశుద్ధమనగా కేవలము దినమునకు 10 పర్యాయములు స్నానము చేసి ముట్టద్దు ముట్టద్దు అనేటువంటి మూఢాచారంలో మునిగేటువంటి ఒక పరిశుద్ధము కాదు. పరిశుద్ధమనగా జలము చేత దేహము పరిశుద్ధము గావింపబడుతుంది. ఈనాడు పరిశుద్ధమనగా కేవలం జలము చేత మన దేహమును పవిత్రము గావించుకోవటము పరిశుద్ధము గావించుకోవటం మాత్రమే జరుగుతున్నది. ఈ దేహం అనేటువంటి పరిశుద్ధము 4 విధములుగా ఉంటున్నది. జలము చేత దేహము పరిశుద్ధము, సత్యము చేత వాక్కును పరిశుద్ధము, విద్యా తపస్సుల చేత జీవిని పరిశుద్ధము, జ్ఞానము చేత మన యొక్క బుద్ధి పరిశుద్ధము. ఈ 4 విధములైన పరిశుద్ధము గావించుకున్నప్పుడే ఈ దేహమనేటువంటి దేవాలయము పరిశుద్ధమై పవిత్రంగా రూపొందుతుంది. కనుక జ్ఞానము చేత బుద్ధిని, తపస్సుల చేత జీవతత్వమును, సత్యము చేత వాక్కును, జలము చేత దేహమును ఏనాడు మనం పరిశుద్ధం చేసుకుందామో ఆనాడే అంతఃకరణ పరిశుద్ధి కలిగినటువంటి వాడు అనేటువంటి సార్థక నామాన్ని అందుకుంటుంది. కనుక దేహమనేటువంటి దాని రహస్యాన్ని మనం ఇన్ని విధములుగా మనం విచారణ సల్పాలి. ఏ తర్వాత ఈ యొక్క రహస్యాన్ని మనం గుర్తించుకున్న తర్వాత దేహము తాను కాదనేటువంటి సత్యాన్ని మనము నిర్ణయించుకుంటాం. దేహమే నేను అనేటువంటి భ్రాంతి చేతనే మానవుడు ఇన్ని దుఃఖములకు గురి అవుతున్నాడు. కనుక దేహం యొక్క రహస్యాన్ని మనం ఈ రీతిగా విచారణ సల్పి గుర్తించుకున్నప్పుడు ఈ యొక్క దేహభ్రాంతులనేటువంటి మనం హింసించక ఏ విధమైనటువంటి యొక్క దుఃఖములకు విచారములకు గురి కాకుండా నిరంతర ఆనందమును అందుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇంకా ఇంద్రియములు అనేటువంటి యొక్క దీనిని కొంతవరకు మనం విచారించాలి. ఇంద్రియములకు మాత్ర అని ఒక పేరు. మాత్ర అనగా కొలత అని దీనికి అర్థము. ఇది ఏ విధమైనటువంటి కొలతలకు దీనికి ప్రమాణం నిరూపించడానికి వీలవుతుంది. ఒక చిన్న ఉదాహరణము, పప్పులో ఉప్పు తక్కువ లేక ఎక్కువ అనేటువంటి విషయాన్ని మనము నిర్ణయం చేస్తాం. అయితే ఈ ఉప్పు తక్కువ ఎక్కువ అనేటువంటి కొలత వేసింది ఏది? నాలుక. కనుక ఈ రుచిని సరి అయినటువంటి కొలతగా నిర్ణయించేటువంటిది నాలుక. కనుక దీనికి ఒక మాత్ర అని ఒక పేరు. ఈ మనిషి చాలా అందంగానే ఉంటున్నాడు కానీ ముక్కు మాత్రం కొంచెం చిన్నది అని ఒక నిర్ణయం చేస్తుంది ఈ కన్నులు. మనిషి యొక్క అందచందాన్ని నిర్ణయించేటువంటి కొలత బద్ద ఈ కన్నులు. ఈ సంగీతం ఎంత శ్రావ్యంగా ఉంటున్నది, ఎంత శ్రవణానందంగా ఉంటున్నది అనేటువంటి యొక్క దీనిని కాని లేక ఈ సంగీతం అనేటువంటిది కర్ణకఠోరంగా ఉంటున్నది అనేటువంటిది కాని నిర్ణయించేటువంటి కొలత బద్ద మన చెవులు. ఇంకా నాలుగవది చూస్తామంటే ఇది దుర్వాసన ఇది సువాసన అని ఈ కొలత వేసేటువంటి యొక్క ఇంద్రియము మన యొక్క ముక్కు. ఈ విధంగా మన దేహమునందున్నటువంటి యొక్క సర్వేంద్రియములు కూడాను ఒక్కొక్క విషయమునందు కొలతబద్దగా తయారవుతున్నవి. ఇక్కడ మాత్ర అనేటువంటి దానికి మరొక అర్థం కూడా ఉంటుండాలి. పరిమితి అని దీనికి మరొక అర్థము. పరిమితి అనగా ఒక్కొక్క ఇంద్రియాన్ని ఒక్కొక్క మార్గమునందు పవిత్రము గావించుకునే నిమిత్తమై పరమాత్ముడు అందించినాడు కాని అన్ని విధములా పరిమితి మించి మితిమీరినటువంటి మార్గంలో ప్రవేశించటకు కాదు అనేటువంటి సత్యాన్ని ఈ మాత్రాతత్వం మనకు ప్రబోధిస్తూ వచ్చింది. ఏ విధమైనటువంటి పరిమితికి లోనై అందించినాడో భగవంతుడు ఈ ఇంద్రియాన్ని, ఆ పరిమితికి మించి మనం ఉపయోగపెట్టుకున్నప్పుడు భగవత్ ఆజ్ఞను మనం ఉల్లంఘించిన వారమవుతాం. ఈనాడు మనకు అందించినటువంటి ప్రతి ఇంద్రియమును కూడాను పరిమితి విధానాన్ని గుర్తించుకునలేకపోవటం చేత దీనిని దుర్వినియోగపరుచుకునేటువంటి మార్గాన్ని మనం అవలంబిస్తున్నాము. ఒక చిన్న ఉదాహరణ, నాసికం ఉన్నది, దీని ద్వారా శ్వాసను పీల్చుకొనటము దుర్వాసన సువాసన అనేటువంటి దాన్ని నిర్ణయం చేసుకోవటము దీని యొక్క పరిమితి. కానీ మనము ఈ శ్వాసమును తీసుకోవటము వదలటమే కాకుండా దుర్వాసన సువాసన అనేటువంటి దాన్ని నిర్ణయం చేయటమే కాకుండా మితిమీరినటువంటి దాంట్లో మనం నస్యమును పీల్చుకుంటున్నాం. ఇది ఒక దుర్వినియోగంగానే ఉంటుండాలి ఈ ఇంద్రియములకు. ఇదే విధముగానే మనకు 4 అందించినటువంటిది సాత్వికమైన ఆహారమును భుజించే నిమిత్తము, మధురమైనటువంటి వాక్కులను పలికే నిమిత్తము, మృదుమధురంగా సంభాషించే నిమిత్తము మనకు ఈ నోరును అందించాడు భగవంతుడు. అట్లు కాకుండా మనము
రజోగుణ తమోగుణ ఆహారాన్ని భుజించటము, మత్తు పదార్థాన్ని స్వీకరించటము, ఇది దుర్వినియోగపరిచినట్టుగా మనము అనుభవించుకోవాలి. ఇదే విధంగా ప్రతి ఇంద్రియము కూడాను ఒక్కొక్క నిర్ణయాన్ని తాను ఒక హద్దును ఒక పరిమితిని నియమించి భగవంతుడు అందించినటువంటి ఈ ఇంద్రియాలను మనం మితిమీరినటువంటి మార్గంలో, పెడమార్గంలో, దుర్మార్గంలో ఉపయోగించుకుంటూ ఉన్నాము. ఈ విధంగా ఉపయోగించుకోవటమే కొన్ని దుఃఖములకు మూల కారణమని కూడాను నిరూపించవచ్చు. ఈ విధమైనటువంటి యొక్క రహస్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై ఇంద్రియములకు మాత్ర అని ఒక పేరు పెట్టారు. ఈ ఇంద్రియ దేహముక్కుతో కూడినటువంటి యొక్క తత్వము ఒక జడమైనటువంటిది. ఏతావాత దీని యొక్క రహస్యాన్ని చక్కగా గుర్తించుకుంటే దేహము ఒక జడము. ఈ దేహమే జడమైనా ఇది పెరుగుతూ తరుగుతూ ఉన్నది కదా. ఈ యొక్క పెరుగుతూ తరుగుతూ ఉన్నటువంటి యొక్క తత్వము ఒక చైతన్య తత్వమే కాని జడము కాదని మనం ఊహించవచ్చు. జడము పెరగదు అనేటువంటి యొక్క విషయంలో మీరేమాత్రం కూడా నువ్వు ఊహించకూడదు. దినము మనం ఇంటిని ఊడ్చి ఇంత చెత్త తీసుకుని పోయి ఒక చోట వేస్తుంటే అది దిబ్బగా పెద్దగా పెరుగుతూ ఉంటుంటుంది దినదినాభివృద్ధి. అదే విధముగానే నిత్యము మనం కాఫీ, టిఫను, పలహారము, భోజనము, డిన్నరు ఈ విధమైనటువంటి చెత్తను వేస్తుంటే ఈ దిబ్బ కూడా పెరుగుతూనే ఉంటుండాలి. ఏనాడు ఈ చెత్తను మనం మానుదమో ఆనాడు ఈ దిబ్బ కూడాను నిలిచిపోతుంది. కనుక ఈ రహస్యాన్ని మనం చక్కగా తెలుసుకుంటే ఇది కేవలం జడమైనటువంటిదే తప్ప ఇది చైతన్యవంతమైనటువంటిది కాదు. ఇంకా మూడవది మనస్సు. మననాన్ మనహ అని మననము చేసేటువంటిది మనస్సు. సంకల్ప వికల్పాత్మకం మనహ అని సంకల్ప వికల్పములతో కూడినటువంటిది మనస్సు. క్షణకాలమైనా సంకల్పములు లేకుండా ఈ మనస్సు ఉండుటకు వీలు కాదు. రాత్రి నిద్ర వచ్చేంత వరకు కూడాను ఈ మనస్సు ఏదో కొన్ని సంకల్పములు చేస్తూనే ఉంటుంది. ఏకాంతంగా ఉండినటువంటి సమయం నందు కూడాను మనస్సు సంకల్పాలు సృష్టించుకుంటుంటాది. కనుక ఈ సంకల్పములు అనేటువంటిది ఒక్కొక్క పర్యాయము తీవ్రమైనటువంటి యొక్క స్థితిని అందుకుంటాయి. అప్పుడే ఈ మనసు గతి తప్పిపోతుంది. ఈ ఉద్వేగానికి తట్టుకునలేక కొన్ని విధమైనటువంటి అస్తవ్యస్తమైనటువంటి మార్గాన్ని అవలంబిస్తుంది. ఈ సంకల్పముల యొక్క వేగము చేత ఒక విధమైనటువంటి పిచ్చివారిగా కూడాను తయారైపోతున్నారు. కనుక ఈ మనో సంకల్పములను కొంతవరకును అణగద్రొక్కునే నిమిత్తమై ధ్యానము అనేటువంటి ఒక మార్గాన్ని నిరూపిస్తూ వచ్చారు. మనస్సుకు ప్రత్యేకించినటువంటి యొక్క పంచభూతాత్మకమైన స్వరూపము లేదు. ఇది కేవలం సంకల్పముల యొక్క కూడికనే. ఏనాడు నిస్సంకల్పమై మనము జీవించమో అదే పవిత్రమైనటువంటి నిర్వికల్పము. నిర్వికల్పమనగా కేవలము సంకల్పరహితమైనటువంటి యొక్క స్థితియే నిర్వికల్పము అని. ఆ నిర్వికల్ప స్థితి యందు మానవుడు ఆనంద స్వరూపుడుగా నిరూపిస్తుంటాడు. అయితే ఎప్పుడు మనకు నిస్సంకల్పుడై మనం జీవిస్తున్నాం మన జీవితంలో? గాఢ నిద్ర యందు నిస్సంకల్పులుగా మనము జీవిస్తున్నాం. కనుకనే ఈ గాఢ నిద్రపోయిన తరువాత మనము లేచి ఎంతో ఉల్లాసంగా, నిర్మలంగా, నిశ్చలంగా, పవిత్రమైన హృదయంతో మనం ఆనందాన్ని అనుభవిస్తుంటాము. ఏతావాత మన ఆనందము ఎట్టి పరిస్థితిలో మనం అనుభవిస్తున్నామనగా గాఢ నిద్ర స్థితి ఎందు అనుభవిస్తున్నాం. గాఢ నిద్ర అనగా సంకల్పరహితమైనటువంటి స్థాయి స్థితి. ఎప్పుడు మన యొక్క మనోవికారములు లేకుండా ఉండునో అదే మనకు ఆనందమునకు మూలాధారం. కొన్ని క్షణములు గాఢ నిద్ర ఎందే మనకి ఇంత ఆనందానికి మనము అర్హులమైనప్పుడు నిరంతరము ఈ సంకల్పరహితమైనటువంటి యొక్క స్థితిని మనము అభివృద్ధి కావించుకున్నప్పుడు మనము నిరంతర ఆనందాన్ని అనుభవించుకోవటంలో ఎట్టి సందేహము ఉండదు. కనుక ధ్యానమనగా సంకల్పములను అరికట్టేటువంటి యొక్క విధానమే ధ్యానం. ఎప్పుడు ఈ సంకల్పమును మనం పూర్తి అరికట్టుదుమో అదే నిత్యానందమునకు ఒక అవకాశము. కనుకనే భావాతీతం త్రిగుణరహితం అన్నారు ఆనంద స్వరూపం. కనుక గురువులు దినమునకు ఒక పర్యాయమైన తాము సంకల్పరహితులయ్యేటువంటి యొక్క పవిత్ర స్థాయిని కొంత చేరుటకు ప్రయత్నించాలి. అప్పుడే గురువులు ఆనందమయులు కాగలరు. ఆనందమయులైనటువంటి గురువులే శిష్యులకు ఆనందాన్ని అందించేటువంటి అర్హులు. ఒక బిచ్చగాడు మరొక బిచ్చగాడిని పోషించలేడు, రెండవ బిచ్చగాన్ని శ్రీమంతుని గావించలేడు. సంపన్నుడు మాత్రమే బిచ్చగాన్ని కొంతవరకును ఆనందపరచగలడు. అదే విధంగా ఆనందమయుడే ఆనందాన్ని అందించుటకు ఒక విధమైనటువంటి అర్హుడు కాగలడు. కనుక ఈ బిడ్డలను ఏ విధమైనటువంటి స్థాయికి కొనిపోవాలి అనేటువంటి ఆశయము గురువులు యందు ఉన్నదో ఆ ఆశయానికి అనుగుణ్యంగా గురువులు ప్రవర్తించాలి. కాన మనము మొట్టమొదట స్వసేవ అనగా స్వప్రయత్నము చేత తన యొక్క స్వజీవితాన్ని ఆనందమయం గావించుకునేటువంటి ప్రయత్నానికి సాధనలు సల్పాలి. వ్యక్తిగత సాధన
వ్యష్టి సాధన, సమాజ సాధన, విశ్వ సాధన అని మూడు సాధించలేడు. రెండవ పిచ్చగాని శ్రీమంతుని గావించలేడు. సంపన్నుడు మాత్రమే పిచ్చగాన్ని కొంతవరకు ఆనందపరచగలడు. అదే విధంగా ఆనందమయుడే ఆనందాన్ని అందించటకు. కనుక ఈ బిడ్డలను ఏ విధమైనటువంటి స్థాయికి కొనిపోవాలి అనుకూలియందు ఉన్నదో ఆ

పుష్పము హారం కాదే, ఒక్క వృక్షము వనము కాదు, ఒక్క వ్యక్తి సమాజము కాదు. కనుక సమాజము జాతి అనేటువంటి ఒక తత్వానికి అనేక వ్యక్తులు చేరాలి. వనము అనుటకు అనేక వృక్షములు కూడాలి, హారము అనుటకు అనేక పుష్పాలను చేర్చాలి. కనుక ఈ సమాజం యొక్క తత్వాన్ని మనం గుర్తించాలనుకున్నప్పుడు అనేక వ్యక్తుల యొక్క సంస్కారము, సాధన, సత్సంపత్తి ఇందులో చేరికగా ఉండినప్పుడే అనంతమైనటువంటి యొక్క దివ్యత్వమును మనం ఏకత్వంగా దర్శించుటకు అవకాశం ఏర్పడుతుంది. గురువులనగా కేవలము ఒక అమాయకులైనటువంటి యొక్క విద్యార్థులకు, బాలబాలికలకు మనం అధికార స్థానంలో ఉంటుండి బోధించేటువంటి యొక్క అహంకారమును అందుకోకూడదు. అభిమానమే అహంకారమునకు ఒక సింహాసనము. కనుక అహంకారం అనేటువంటి యొక్క సింహాసనం మనము అధిష్ఠించకూడదు. హంబుల్, వినయం అనేటువంటి యొక్క స్థానమును మనం ప్రతిష్ఠించాలి. ఈ విధమైనటువంటి యొక్క వ్యక్తిత్వంలో కొంతవరకు మార్పు చేసుకోవటము కేవలము పవిత్రమైన సాధనకు ఒక చిహ్నము. నిర్మల నిశ్చల నిస్వార్థపరుడైనటువంటి బాలబాలికలకు బోధించే అవకాశం మనకు లభించిందని ఇది మహాభాగ్యంగా మనం భావించుకోవాలి. ఈ విధమైనటువంటి పవిత్ర భావమును ఏనాడు మన హృదయం నందు అభివృద్ధి పరుచుకుందమో ఆనాడే దేశము కాని, సమాజము కాని, ప్రపంచము కాని కొన్ని విధమైనటువంటి ఉన్నత స్థాయిని, పవిత్ర స్థాయిని చేరగలదు. కనుక ఈ సంకల్ప వికల్పములు అనేటువంటి వాటిని క్రమక్రమేణా మనము కొంత అణగదొక్కుతూ రావటానికి కొంత సాధనలు చెయ్యాలి. కనుక మనస్సు అనేటువంటిది ప్రత్యేకించినటువంటి స్వరూపం కాదని, మన సంకల్పముల యొక్క కూడికనే అనేటువంటి యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి. ఈ దేహము, ఇంద్రియములు, మనస్సు వీటి యొక్క రహస్యాన్ని మనం కొంతవరకు తెలుసుకున్నాం. ఇంకా బుద్ధి యొక్క రహస్యాన్ని మనం గుర్తించాలి. బుద్ధి అనగా కేవలము నిర్ణయపరిచేటువంటి యొక్క స్థితి. దీనిని వేదాంతం నందు అంతఃకరణ అని కూడాను చెప్పవచ్చును. దీనిని అంతరాత్మ అని కూడాను పిలవచ్చు. ఒక విషయాన్ని తబ్బిబ్బై ఉండేటువంటి స్థితి యందు, కన్ఫ్యూజన్ గా ఉంటున్నటువంటి స్థితి యందు నిర్ణయపరిచేటువంటి యొక్క సాధనే బుద్ధి యొక్క కర్తవ్యం. మనం అనేక పర్యాయం చెప్తుంటాం. ఏదైనా ఒక పవిత్రమైనటువంటి భావములు మనము ఆవిర్భవించినప్పుడు ఏదో నా అంతఃకరణ ఈ రకంగా ప్రేరేపిస్తుండాలి అని అంటుంటాం. అంతఃకరణ అనగా బుద్ధి యొక్క నిర్ణయమే. అంతఃకరణ అనగాను అంతరాత్మ అనగాను ప్రత్యేకించినటువంటిది కాదు, బుద్ధి యొక్క నిర్ణయమే అంతఃకరణ. బుద్ధి యొక్క నిర్ణయమే ఒక అంతర్భావం. అంతరాత్మ అనుటలో మరొక అర్థం కూడా ఉంటుండాలి. ఆత్మకు సమీపంగా ఉన్నటువంటిది కనుక బుద్ధికి అంతరాత్మ అని కూడాను మరొక పేరు. క్రింద దేహము, దానికి పైమెట్టు పైన ఇంద్రియములు, దానికి మరింకా పైమెట్టు పైన మనస్సు, దానికి పైమెట్టు పైన బుద్ధి, బుద్ధికి పైమెట్టు ఒక ఆత్మ మాత్రమే. దీనినే భగవద్గీత యందు ఇంద్రియములను గుర్రముల వలె, మనస్సును పగ్గము వలె, బుద్ధిని సారథి వలె నిరూపిస్తూ వచ్చింది. గుర్రములు నిరంతరము చంచలంగా చురుగ్గా ఉంటున్నాయి. పగ్గములనేటువంటి మనసు చాలా పటుత్వంగానే ఉంటుండాలి. సారథి బుద్ధిగా నిలిచి ఉన్నాడు, కాని యజమానుడెవరు? ఈ రథమునందు అధిష్ఠించినటువంటి వాడెవరు? అతని ఆత్మ. కనుక ఆత్మకు సారథిగా ఉండినటువంటి వాడు కనుక బుద్ధి ఆత్మ యొక్క నిర్ణయము కనుకనే బుద్ధి పవిత్రుడిగా ఉంటుంటాడు. ఏదైనా యజమాని ఒక డ్రైవర్ కావాలనుకున్నప్పుడు సరైనటువంటి డ్రైవర్ చిక్కాలని ఎంతో ప్రయత్నాలు చేస్తుంటాడు. చక్కగా డ్రైవింగ్ తెలిసినటువంటి వాడుగా ఉంటుండాలి, గుణవంతుడిగా ఉంటుండాలి, యజమానునికి అనుకువగా ఉంటుండాలి, అన్ని విధములు ఎందుకు యజమానుని అనుసరించేటువంటి వాడుగా ఉంటుండాలి. అటువంటి వాడిని డ్రైవర్ గా ఎన్నుకుంటాడు యజమాని. ఒక లౌకికమైన ఈ జగత్తునందు లౌకిక రథములను సారథిగా గావించుకునే నిమిత్తమై ఈ యొక్క డ్రైవరు ఒక పవిత్రునిగా ఎన్నుకోవటానికి ఇన్ని విధములైనటువంటి యొక్క అనుబంధనలు ఉండటం చేత ఇంక ఆత్మకు డ్రైవర్గా ఉండేటువంటి వాడు ఇంక ఎంత పవిత్రుడిగా ఉంటుండాలి? కనుక ఆత్మకు డ్రైవర్గా ఉండేటువంటి వాడే బుద్ధి. కనుక బుద్ధి అనేటువంటిది పవిత్రమైన గుణములు కలిగినటువంటి వాడు. అయితే ఎంత గుణవంతుడైనప్పటికీ యజమానుని పర్మిషన్ లేకుండా ఈ రథములో మాత్రం కూర్చోబెట్టుటకు వీలు కాదు. కనుకనే బుద్ధి గ్రాహ్యమతి ఇంద్రియం అన్నారు. ఈ బుద్ధికి కూడాను అతీతమైనటువంటి యొక్క తత్వమును తెలుసుకునే నిమిత్తమై మనం ఈ జన్మము ప్రాప్తించినటువంటిది అనేటువంటి రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. సద్గుణవంతుడు కనుకనే ఇతనికి బుద్ధిమంతుడు అని ఒక పేరు. బుద్ధిమంతుడైనటువంటి డ్రైవరు యజమానుని పర్మిషన్ లేకుండా ఎవరిని కూడాను కారులో కూర్చోబెట్టుకోడు. కొన్ని దుర్గుణములు కలిగినటువంటి డ్రైవర్స్ మాత్రమే ఇతరులంతా ఎక్కించుకుని మధ్య మధ్యలో ఛార్జీ తీసుకుని వెళ్ళిపోతుంటాడు.

0: కనుకని ఈ బుద్ధి అనేటువంటిది ఒక మనసు నిర్ణయించినటువంటి యొక్క కార్యాన్ని విచారణ సలిపి కొన్ని విధమైనటువంటి నిర్ణయానికి తెప్పించేటువంటిదే బుద్ధి. కనుక మనము కొంతకాలం వరకు ఈ ఇంద్రియమును, దేహము, మనస్సును అనుసరించక బుద్ధిని అనుసరించడానికి కొంత తరబీదు గావించుకోవాలి. బుద్ధిని కొంతవరకు మనం అనుసరించినప్పుడు బుద్ధి యొక్క రికమెండేషన్ చేత ఆత్మ యొక్క సంతృప్తిని కూడాను మనం అనుభవించి తద్వారా ఆత్మానుగ్రహాన్ని కూడాను గురి అవుతాం. మన యందు మనస్సు యొక్క వికల్పము చేత అనేక సంకల్పములు అభివృద్ధి అయినప్పుడు నీవు తక్షణమే మనస్సును అనుసరించక బుద్ధికి నీవు అందించు. బుద్ధి విచారణ సల్పి ఇది మంచియా చెడ్డయా అనేటువంటి యొక్క నిర్ణయానికి వచ్చేంత వరకు నీవు కాలమును తీసుకో. ఈ విధమైనటువంటి యొక్క చాంచల్యం చేత అనేక విధములైనటువంటి మార్గములను అనుసరించి కడకు దుఃఖమునకు గురి అవుతున్నాడు మానవుడు. సర్వ విధములైనటువంటి అశాంతులకు మనస్సును అనుసరించడమే మూల కారణం. కాలమును మనము తీసుకుని బుద్ధి యొక్క విచారణకు కొంత వ్యవధిని అందించి తద్వారా మనము నిదానం చేత మనము కార్యములో పాల్గొనటం మంచిది. సంకల్పములు కలిగిన తక్షణమే మనము కార్యనిమగ్నులు కారాదు, తొందరపడటం మంచిది కాదు. కనుకని హేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ మీన్ ఏ హరీ. మనము ఈ తొందరపాటు అనేటువంటిది మానవునికి అనేక విధమైనటువంటి నష్ట కష్టములు కలిగిస్తున్నది. ఈ విధంగా మనము తొందరపాటును మనం కొంతవరకు తగ్గించుకొని మానవునికి ఏ విధమైనటువంటి ఉద్రేకములో లేక కోపములో సంభవించిన సమయం లోపల నాకు ఇట్లా కోపం వచ్చిందని దానినే నీవు స్మరిస్తూ పోతుంటాం చేత కోపం మరింత అధికమైపోతుంది. కోప సమయం నందు కాని, ఉద్రేక సమయం నందు కాని మనము శాంతి శాంతి శాంతి శాంతి శాంతి శాంతి శాంతి శాంతి శాంతి అని ఈ శాంతిని మనం అనేక పర్యాయములు స్మరించడం చేత ఈ ఉద్రేకం కాని క్రోధం కాని చల్లారుట అవకాశంగా ఉంటుంటారు. అయితే ఈ శాంతి కూడా ఏ రీతిగా స్మరించాలి? కోపం సమయంలో శాంతి శాంతి శాంతి శాంతంగానే శాంతం చెప్పాలి. అట్టు లేకుండా మనం శాంతి శాంతి శాంతి ఈ విధంగా మనం చెప్పితే ఉన్న శాంతి కూడా ఊడిపోతుంది. కనుక మనము కేవలం శాంతి అనే పదాన్ని ఉచ్చరిస్తున్నామే కాని వాక్కులో కాని శబ్దములో కాని శాంతము లేదు. ముళ్ళును ముళ్ళుతోనే ఏ విధంగా తీయగలుగుతామో, వజ్రమును ఏ విధంగా వజ్రముతోనే మాత్రమే కోయుటకు వీలవునో, కర్మను కర్మ ద్వారానే మనం ఏ విధంగా నిర్మూలం గావింతుమో, కనుక శాంతమును శాంతితోనే సాధించాలి. కనుక ఈ శాంతి తత్వం అనేటువంటిది మనం ఏనాడు అభివృద్ధి పరుచుకుందామో బుద్ధి ద్వారా, ఆనాడే మనము మానవత్వాన్ని గుర్తించినటువంటి వారమవుతాం. ఏ తావాత మనము విచారణ చేయవలసినటువంటిది దేహము యొక్క రహస్యము, ఇంద్రియముల యొక్క రహస్యము, మనస్సు యొక్క రహస్యము, బుద్ధి యొక్క రహస్యము మూడు కూడా చక్కగా గుర్తించుకున్న తర్వాత నిర్భయులమైపోతాం మనము. అజ్ఞానం అనేటువంటి చీకటిలో మంచి సుగంధములను అందించేటువంటి పూలమాలైనా కూడాను అట్లా పడి ఉంటుంటే మనం దానికి పాము పాము అని భ్రాంతి చేత మనం భయభ్రాంతులకు గురైపోతున్నాం. కానీ మన భయమంతా కూడాను పామనే భ్రాంతితో ఏర్పడినటువంటిదే కాని ఇంక సత్యముతో ఏర్పడినటువంటిది కాదు. ఎప్పుడు మనము టార్చిని వేసి ఇది పూలమాల అని మనం గుర్తించుకుందామో అప్పుడు పాము అనే భయం మనకు చెప్పకనే పారిపోతుంది. అదే విధంగానే నేను దేహమును, నేను ఇంద్రియమును, నేను మనస్సును, నేను బుద్ధిని అనేటువంటి భ్రాంతి చేత మనము ఉండటం చేతనే మనం అనేక దుఃఖములకు, అనేక విచారములకు, అనేక అశాంతులకు మనం గురి అయిపోతున్నాం. మనం విచారణ చేత దేహము నేను కాదు, ఇంద్రియములు నేను కాదు, మనస్సును నేను కాదు, బుద్ధిని నేను కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే మనకి ఈ బాధలు ఏమాత్రం కూడా బాధించవు. మనము ఈ భయభ్రాంతులకు గురి అవుతున్నామంటే నిజముగా మనం దేహభ్రాంతుల చేత జీవిస్తున్నాము. కనుకనే ప్రాచీన పురుషులందరూ కూడాను దేహభ్రాంతిని దూరము గావించుకునే నిమిత్తమై, దేహము నేను కాదు అనేటువంటి ఆదర్శాన్ని లోకానికి అందించే నిమిత్తమై అరణ్యములు పోయి దేహమును త్యజిస్తూ వచ్చారు. కనుకనే ఈ విధమైనటువంటి సన్యాసిత్వము తీసుకోవటం కాని, అడవులకు సంచరించడం కాని, అనేక విధమైన త్యాగములు పూనుకొనటం కాని కేవలం ఒక విధమైన ఆదర్శవంతమైన జీవితాన్ని అందించుకునేటువంటి యొక్క మార్గములే తప్ప అన్యమైన మార్గములు కాదనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి. సత్యము తెలుసుకోకుండా ఉండినంత వరకు కూడా మనకు సందేహం తప్పింది కాదు. సందేహము మనలో ప్రవేశించినా సత్యం మనకు గోచరించదు. వీధి వాకిలలో సందేహము ప్రవేశిస్తే పెరటి వాకిల్లో నమ్మకం అనేటువంటిది పారిపోతుందట. కనుక మన యొక్క ఫెయిత్ అంతా కూడా పారిపోతుండాలనగా ఏమిటి? వీధి వాకిల్లో నుంచి సందేహాలు మన ఇంట్లో ప్రవేశిస్తున్నాయి. సందేహము అనేటువంటిది హృద్రోగము. ఈ యొక్క హృద్రోగం అనేటువంటిది ఏ సమయంలో పెనుభూతం వలె మింగిపోతుంది. కనుక మనల్ని మృంగేటువంటి యొక్క పెనుభూతం ఏమిటంటే హృద్రోగము. హృద్రోగం ఏదంటే సందేహమే. కనుకని సంశయాత్మ వినశ్యతే అని భగవద్గీత బోధిస్తూ వచ్చింది. నీకు సంశయం ఉండినంత వరకు నువ్వు వినాశము తప్పింది కాదు. కనుక నీవు పరిపూర్ణ నమ్మకంతో నీవు కార్యారంభంలో కాలిడు. కనుక ఈనాడు బాలవికాస్ గురువులందరూ కూడాను నిస్సంశయంతో మనము నిర్ణయించినటువంటి ఆశయాలను పవిత్రమైన హృదయముతో మనము నిత్య ఆచరణలో మనం ప్రవేశపెట్టాలి. ఇవి చాలా ఉత్తమమైనటువంటి ఆశయములు, పవిత్రమైనటువంటి యొక్క సాధనలు అని మనం మాత్రము కేవలము బహిరంగ సభలో మాత్రము చెప్పి మనము ప్రత్యేకంగా మన జీవితం లోపల నిత్య జీవితంలో వాటిని విశ్వసించక వాటిని ఆచరించకుండా పోయినా ఇది మహాద్రోహంగా ఏర్పడుతుంది. మనము చెప్పటము గొప్ప గొప్పగా మనము పదములుగా ఉచ్చరిస్తూ వస్తున్నాము, ఆచరణలో అతి స్వల్పంగానైనా మనం ఆచరించటం లేదు, అనుభవించటం లేదు. ఇది ఎట్లా ఉన్నదనగా లక్షల మైళ్ళు ఉన్నటువంటి యొక్క చంద్రుని దగ్గరికైనా ప్రయాణం చేస్తున్నారు, చంద్రుని యొక్క తత్వాన్ని గుర్తిస్తున్నారు. ప్రక్కింటిలో ఉన్నటువంటి వారి పరిస్థితి ఎట్టిదో వాడికి గుర్తించుకోవటం లేదు. ప్రకృతి వాని పరిస్థితిని గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యం నీకు లేనప్పుడు లక్షల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి చంద్రుని గుర్తించి వచ్చిన ఫలితం ఏమిటి? కనుక మనము గొప్ప గొప్ప భావాలంతా కూడాను మనము ప్రచరించడం కాని ప్రబోధించడం కాని అనేటువంటిది మనం అధికంగా తీసుకొనక చిన్న చిన్న విషయాలలో మనం ఆచరణలో పెట్టి అధిష్టానంలో మనము అనుగ్రహించి తద్వారా ఇతరులకు అందించేటువంటి యొక్క ఆశయాన్ని మనం నిరూపించాలి. ఈనాడు బాల వికాస్ యొక్క సమావేశం యొక్క నిర్ణయాల్లో అనేక విధములుగా మనము సలహాలను అందుకొని కొన్ని కొన్ని నిర్ణయాలను మనము నిరూపిస్తూ వచ్చాము. ఇందులో ప్రధానమైనటువంటి కొన్ని విషయాలను మీకు కొన్ని తెలపాలని కూడా నేను ఆశిస్తున్నాను. బాల వికాస్ గురువులను సరైన మార్గంలో తీర్చిదిద్దాలంటే గురువులకు గురువుగా ఉండేటువంటి వారే దీన్ని తీర్చడానికి వీలవుతుంది. అనగా విద్యా విధానము చక్కగా తెలిసినటువంటి వాడు, విద్యా రహస్యాన్ని గుర్తించినటువంటి వాడు, పిల్లలకు ఏ విధంగా ప్రబోధించాలనేటువంటి ఒక ప్రేమతత్వాన్ని కొంతవరకును కలిగినటువంటి వాడు, ఈ విద్యా గురువులకు కొంతవరకును సలహాలు అందించేటువంటి వాడుగా ఉంటే విద్యా సంస్థలు మరింత విరివిగా అభివృద్ధిగా అవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ బాల వికాస్ గురువులు అనేటువంటి వారు స్టేట్ ప్రెసిడెంట్స్ యొక్క స్వాధీనంలో ఉండటం చేత అంత అభివృద్ధి కావటం లేదు. కారణమేమనగా అన్ని స్టేట్ ప్రెసిడెంట్స్ కూడాను విద్యావంతులుగా కాని గుణవంతులుగా కాని ఆదర్శవంతమైన జీవితాన్ని అందించేటువంటి వారు కాని బాలలకు ఏ విధంగా ప్రబోధించాలనేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వారు కాని లేకపోవచ్చు. వారి వారి అనుభవములు ప్రత్యేకించి ఉండవచ్చును, వారి నిత్య జీవితములు ఇంకొక మార్గమును అనుభవించవచ్చును. కనుక నా ఉద్దేశం ఏమనగా బాల వికాస్ గురువులకు స్టేట్ ప్రెసిడెంట్స్ కు ఏమాత్రము సంబంధం ఉండకూడదు. స్టేట్ ప్రెసిడెంట్స్ కేవలము భజన మండలిలు, సేవా సమితులు, సేవా సంస్థలు, సేవా దళములు ఇలాంటి యొక్క ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి మార్గంలో వారు ఎంతవరకు నైనా కూడాను ప్రవేశించవచ్చు. బాల వికాస్ గురువులకు కేవలము కేంద్రం నుంచినే సన్నిహిత సంబంధం ఏర్పడితే బాగుంటుంది. కనుక ప్రతి విషయాలు కూడాను బాల వికాస్ గురువులు కేంద్రమును అనుసరించి కేంద్రం యొక్క సలహాలను వారు ఆచరించడం చేత ఎంతైనా కూడా ఇంకా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుండాలి. ఇంతేకాక మరికొన్ని మన లోపతాపములు కూడా మనం చెప్పుకోవలసి వస్తుంది. సహజంగా స్త్రీలు కొంత బలహీనులు. ఒక విధమైనటువంటి యొక్క ఆవేశం వచ్చినా లేక దుఃఖం వచ్చినా లేక ఆనందం వచ్చినా వారు కొంతవరకును నిగ్రహించుకునే శక్తి తక్కువ. కారణమేమనగా తక్షణమే వాళ్ళ ఇమోషన్, వాళ్ళ ఎక్సైట్మెంట్ వచ్చిన తక్షణమే తక్షణం అక్కడ స్టేట్ ప్రెసిడెంట్ ఉంటాడు కనుక అతని దగ్గర పోయి ఏదో మొరపెట్టుకోవటం దాని నుంచి కొన్ని తారుమారు కావటం జరుగుతూ ఉంటాయి. కనుక ఈ ఇమోషన్ అనేటువంటిది కానీ ఎక్సైట్మెంట్ కానీ కొంతవరకు శాంతి పడడానికి కేంద్రానికి తెలపడానికి చాలా టైం పడుతుంది, కనుక కొంతవరకు శాంతి పడిపోతుంది. అంతేకాకుండా వారి ఎక్సైట్మెంట్ అంతా కూడా కేంద్రానికి తెలపడానికి కొంచెం భయపడతారు, కనుక ఈ గురువులలో కొన్ని అవకతవకలు ఏర్పడటానికి ఏమాత్రం అవకాశం ఉండదు. కొంచెం భయము చేతను, కొంత వినయము చేతను, కొంత కొంచెం సక్రమ మార్గమైనటువంటి మార్గాన్ని కూడా అవలంబించడానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక నేటి నుండి బాల వికాస్ గురువులు వారి వారి సమస్యలు, వారి వారి కొన్ని కష్టములు కూడాను కేంద్రము అనగా ప్రశాంతి నిలయం కన్వీనర్ బాల వికాస్ గురుస్ అని ఒక అడ్రస్ వేసేస్తే నేను ఇక్కడ అన్ని చూసుకుంటాను. తరువాత కింద కాపీ 2 వరల్డ్ కౌన్సిల్ సెక్రటరీ అని హిందూ లాక్షకు పంపించాలి. కనుక ఏ మార్పులు గాని ఏ కూర్పులు గాని ఇతరులు చేయడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు, ఒక కేంద్రం నుంచి మాత్రమే జరగాలి. ఇతరులపైన ఒకరిపైన ఒకరు తంటాలు చెప్పుకోవటం కాని, ఒకరిని చూసి ఒకరు జలసీ పట్టడం కాని, ఓర్వలేనితనంతో కొన్ని లేనిపోని పుట్టించడం కాని మన బాల వికాస్ గురువులో ఏమాత్రం కూడా జరగకూడదు. ఏవైనా తప్పులు జరిగినప్పుడు మనలో మనం నిగ్రహించుకోవాలి, మనలో మనం సవరించుకోవాలి. ఏనాడు మనం నిగ్రహాన్ని మనం సాధిస్తామో ఆనాడే అనుగ్రహానికి పాత్రులమవుతాం. బాల వికాస్ గురువులు ఈ నిగ్రహ శక్తిని అధికంగా పోషించుకోవాలి. అందరూ కూడాను అక్క చెల్లెండ్రి వలె అన్న తమ్ముల వలె మెలిగినప్పుడే మనం విద్యార్థులకు బోధించడానికి ఒక అధికారమవుతాం. మనలో మనకే భేదము, మనలో మనకే అసూయాభావములు ఉండినట్లుగా విద్యార్థులకి ఇగిన తెలిస్తే ఇంక విద్యార్థులు ఏమాత్రం కూడా బాగుపడరు. కనుక తెలిసియో తెలియకునో ఇంతకు పూర్వం వచ్చినటువంటి పొరపాట్లను ఈనాటి నుంచి మనము సవరించుకొని సరైన మార్గంలో మనము ప్రబోధించడానికి తగినటువంటి కృషి చేయాలి. బాల వికాస్ యొక్క గురువుల లోపల ఒకరికొకరికి ఏమైనా మనస్తాపములు కలిగింది అని తెలిస్తే ఇద్దరిని కూడా తీసివేసేద్దాం. ఇందులో ఎవరి దోషమో ఎవరి అదోషమో అనేటువంటి దాన్ని మేము విచారించము, ఇద్దరిని కూడా తీసివేసేస్తాం. ఇలాంటి చీడపురుగు ఒక్కటుంటే కూడాను ఈ అనేక విధములుగా ప్రాకిపోతుంది. ఈ విధమైనటువంటి చర్యలు మనం పూర్వం నుంచి తీసుకుని లేకుండా పోవటం చేతనే ఇంతమంది గురువులు ఉంటుండి కూడాను శిష్యులు తక్కువగా ఉంటున్నారంటే ఇది చాలా కష్టంగా ఉంటుండాలి. సంవత్సరమునకు ఒక్కొక్క గురువు ఒక్కొక్క 100 మంది విద్యార్థులనైనా తరబీదు చేయాలి. అప్పుడే 500,000 మందినైనా 1,00,000 మందినైనా కూడాను ఒక సంవత్సరానికి పవిత్రులు గావించడానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక ఈ జగత్ అనేటువంటి దాంట్లో 9,26,000 మంది బాలబాలికలు ఉంటున్నారు. వీరు ఏ వయసు వారు? 10 సంవత్సరం లోపల ఉన్నటువంటి వారు మాత్రమే. 16 సంవత్సరంలో లోపల ఉన్నటువంటి వారు 22,06,00,000 మంది ఉంటున్నారు. ఏకావాత అర్ధ భాగము యువకులుగా ఉంటున్నారు, బాలబాలికలుగా ఉంటున్నారు ఈ యొక్క మన దేశంలో. సంవత్సరానికి 1,000 మందిని మాత్రమే మనం తయారు చేస్తున్నామంటే ఇన్ని కోట్ల మందిని ఏనాడు మనం తయారు చేయగలం? కనుక ఇది కేవలం ఒక తాబేలున్నడకగా నడుస్తుండాలి. కనుక ఇది కొంత శీఘ్రమైనటువంటి ఒక స్థితిలో ఉన్నత స్థాయిని అందుకోవాలి. దేశం యొక్క పరిస్థితి మీకు తెలియంది కాదు. యువకుల యొక్క ఉద్రేకాలు కాని, యువకుల యొక్క ఆశయాలు కాని, యువకుల యొక్క తెలివితేటలు కాని క్షణక్షణానికి ఆకాశానికి ఎగురుతున్నాయి. ఇవి ఏ విధమైనటువంటి యొక్క వేగంతో పెరుగుతున్నాయో ఆ విధమైనటువంటి వేగంతోనే తగ్గించడానికి మనం ప్రయత్నించాలి. పెరిగే వేగమునకు తగ్గించే వేగమునకు సరిసమానమై ఉంటుండాలి. అప్పుడే జగత్తు ఒక శాంతిని అందుకోవడానికి వీలవుతుంది. ఒక చిన్న ఉదాహరణము, వర్షములు కుంభవర్షములుగా కురుస్తున్నాయి కానీ భూమి లోపల దిగిపోవటము ఇమిడిపోవటము చాలా ఆలస్యం. ఒక్క సంవత్సరం ఇమిడిపోయినటువంటి యొక్క వాటర్ను జలమును మనము 10 నిమిషాల్లో బయటకు కొట్టేస్తున్నాం. మనము ఇమిడిపోవటం చాలా ఆలస్యంగా ఉంటుండాలి, కొట్టివేయటం అధికంగా ఉంటుంది చేతనే మనం ఈనాడు జలాన్ని కూడాను సమృద్ధిగా అనుభవించుకోలేనటువంటి యొక్క బలహీనులుగా ఉంటున్నాం. ఏనాడు మనము జల కొరత తీర్చుకోగలము? ఏ విధంగా మనము పైకి కొడుతున్నామో ఆ విధంగా క్రిందికి పోయేటువంటి యొక్క వేగాన్ని మనము కనిపెట్టినప్పుడే ఈ జనం యొక్క తృప్తిని మనం అందుకోగలం. అదే విధంగానే పిల్లల యొక్క ఆశయాలు, పిల్లల యొక్క అల్లకల్లోలములు, అశాంతులు ఈ విధమైనటువంటిది అతి వేగంగా పెరుగుతున్నటువంటి సమయంలో మనం నిదానంగా దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తే అది సరి అయినటువంటి యొక్క సమయానికి మనం పూర్తి చేసుకోలేము. కనుక మన ఆశయాలను కూడాను అమితంగా ఆచరించడం చేత అనేక మంది ఆకర్షించడానికి కాని, అనేక మంది అనుభవించడానికి కాని చక్కని అవకాశం ఏర్పడుతుంది. మనం అన్ని మతముల యొక్క సమత్వాన్ని మనం ప్రబోధించాలి. బైబుల్ నందున్నటువంటి కొటేషన్స్ ఆదర్శాలు, ఖురాన్ నందున్నటువంటి యొక్క ఆదర్శాలు, జొరాస్ట్రియంలో పార్సీ వారి ఉన్నటువంటి యొక్క ఆదర్శాలు, ఇంకే విధమైన సర్వమతంలో బుద్ధ మతంలో ఉన్నటువంటి ఆదర్శాలు పిల్లలకు చక్కగా కథల రూపకంగా సరైన రీతిగా వారికి తెలిసేటట్టుగా మనం బోధించాలి. ఏ మతమును కూడాను మన బాల వికాస్ గురువులు ద్వేషించకూడదు. ఒక మతమునకు మాత్రమే ప్రధానం ఇవ్వకూడదు. అనేక మంది భగవద్గీతలో ఉన్నటువంటి అన్ని శ్లోకాలు కూడా నేర్పించాలి అన్నారు, అది చాలా పొరపాటు. వారి శ్రద్ధాభక్తులతో వారు నేర్చుకోవటంలో మన అభ్యంతరం ఏమి లేదు. కానీ మనం బోధించవలసింది మాత్రము ఖురాన్ లోటివి, బైబిల్ లోటివి, మన గ్రంథములందు ఉన్నటువంటివి, సర్వ విధముల మతముల యొక్క అభిప్రాయములను చక్కగా పిల్లలకు అర్థమయ్యేటట్టుగా మనము చెప్పాలి. సర్వమత సమన్వయమే సాయి మతం అనేటువంటి సత్యాన్ని మీరు చక్కగా గుర్తించాలి. కొన్ని మతములు సాయి మతమును విరుద్ధపరిచినప్పటికీ మనము మాత్రం ఆ విరుద్ధంగా భావించకూడదు. మతమును విరుద్ధంగా భావించేటువంటి వారు అల్పులు, సర్వమతములను సమంగా భావించేటువంటి వాడు పూర్ణుడు. కనుక మనము కూడాను అల్పబుద్ధుల చేత చిన్నాభిన్నమైనటువంటి మార్గమును అనుసరించి సంకుచితమైనటువంటి భావాన్ని మనం ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు. ఈ విధమైనటువంటి యొక్క విశాలమైనటువంటి హృదయాన్ని గురువులు అభివృద్ధి పరచుకోవాలి. మన ఆశయాలను యావత్ ప్రపంచమును కూడాను ప్రచార ప్రబోధం చేసేటువంటి యొక్క అర్హత కలిగి ఉంటుంటారు. ఇంకా కొన్ని కొన్ని మార్గములు యందు పిల్లలకు సత్యమును పలకాలి. ఈ సత్య మార్గాన్ని కూడా ప్రవేశపెట్టాలి. ప్రతి అధ్యాపకుడు కూడాను చిరునవ్వు చిందులు దొక్కుతుండేటట్టుగా పిల్లలకు బోధించాలి. వారిని కోపించటం కానీ లేక కొట్టడం కానీ ఈ విధమైనటువంటి యొక్క శిక్షణ మనం ఏమాత్రము అందించకూడదు. ప్రేమతో, శాంతముతో, సహనముతో మనం సాధించేటువంటి యొక్క కార్యం ఈ యొక్క జగత్ కార్యం. ఇది మహాబృహత్ కార్యము. ఈ బృహత్ కార్యాన్ని సాధించడానికి ప్రేమతత్వమే ప్రధాన మార్గము. ఏ కించిత్తైనా కూడాను అహంకారము, అసూయ అనేటువంటి యొక్క ఈ అపవిత్రమైనటువంటి గుణాలకు అవకాశం ఇవ్వకూడదు. కనుక మనం ఈనాడు విన్నటువంటి యొక్క దేహతత్వము, ఇంద్రియతత్వము, మనస్తత్వము, బుద్ధి యొక్క తత్వం కూడాను ఈ త్రేతప్రాయం నుంచి పిల్లలకు దానిని చక్కగా బోధిస్తూ రావటం చేత ఈ మమకార అహంకారములకే మాత్రము అవకాశం లేకుండా స్వార్థమనే పెనుభూతములకు గురి కాకుండా దేశాన్ని ఉద్ధరించేటువంటి యొక్క వీరులుగా, సూరులుగా, గనులుగా అభివృద్ధి గావించేటువంటి యొక్క అవకాశాన్ని మనం ఈనాడు చేపట్టాలి. శిక్షణ మనం విద్యార్థులకు అందించినప్పుడే దేశోద్ధారములకు ఎంతైనా సేవ చేసిన వారం అవుతాం. పిల్లలతో చక్కగా అతి మధురమైనటువంటి కంఠముల చేత భజనలు చేయించాలి.
1: భజన బినా సుఖ శాంతి నహి.

भजन बिना सुख शांति नहीं। हरि भजन बिना सुख शांति।

ఇంతవరకు మీరు ప్రశాంతి నిలయంలో పూర్ణచంద్ర సభామంటపంలో 1979 నవంబర్ 21వ తేదీన 4వ అఖిల భారత బాల వికాస్ గురువుల సమావేశం ముగింపు కార్యక్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు అనుగ్రహించిన దివ్యోపన్యాసం విన్నారు. తమ దివ్యోపన్యాసంలో స్వామివారు దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటి పనితీరును వివరిస్తూ ఇంద్రియాలను హద్దుమీరి ప్రవర్తించకుండా ఉండేటట్టు మనస్సుకు తర్ఫీదివ్వాలన్నారు. బాల వికాస్ గురువులను ఉద్దేశించి పిల్లలకు సర్వమతములలో ఉన్న ఆదర్శాలను చక్కగా కథల రూపంలో బోధించాలని సూచించారు. సర్వమత సమన్వయమే సాయిమతం అనే సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలని తెలియజేశారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: మీరు భజనలు చేస్తున్నారు, కానీ దేని నిమిత్తమై చేస్తున్నామనేది మీరు గుర్తించటం లేదు. కొంతమందికి భజన చేసే సమయంలో శృతి లయ రాగములపై మనస్సు పోతుంటాది. శృతి లయ రాగములు కూడా ఉండవలసిందే, కాని వాటిపైనే దృష్టి పెడితే భావము పాడైపోతుంది. నిజంగా భగవత్ప్రేమను మీ హృదయంలో నింపుకున్నప్పుడు శృతి లయ రాగములు ఆటోమేటిక్గా సరిపోతాయి. అగ్నిలో పారవేసిన ఇనుపముక్క పూర్తి అగ్నిగానే మారినట్లు మీ మనస్సు పూర్తి భగవన్మయం కావాలి. పాలను నీటిని విడదీయటానికి వీలు కాదు. అదే రీతిగా మీరు భగవంతునితో ఏకం కావాలి. అనేకత్వంలోని ఏకత్వం గుర్తించాలి. అట్టివాడే నిజమైన మానవుడు. ఏదో పండుగ రోజుల్లో భగవంతుని పూజిస్తే సరిపోదు. ప్రతిక్షణము దైవ ప్రార్థన చేయాలి. అలా చేస్తే మా పనులెలా జరుగుతాయి అని మీరు సందేహిస్తారేమో. మీ పని వేరో దైవం పని వేరా? కాదు కాదు, ఈ విధంగా విభజించుకోకూడదు. మీరు వేరు, దైవం వేరు కాదు. కాబట్టి మీ పని దైవం పని ఒక్కటే. పూజగదిలో చేసే ప్రార్థన భగవంతుని పని అని, బయట చేసే పనులు మీ పనులని భావించటం చాలా పొరపాటు. కొంతమంది పూజగదిలోకి ప్రవేశించినంత వరకు ప్రాకృతమైన భావాలతో ఉంటారు. పూజగదిలోకి పోతూనే తలుపులు వేసుకుని భగవత్ ప్రార్థన చేస్తారు. ఇట్టి భేదభావాన్ని దూరం చేసుకోవాలి. నా హృదయమే భగవంతుని మందిరం అన్న సత్యాన్ని గుర్తించి వర్తించువాడే నిజమైన వ్యక్తి. హృదయంలో దైవాన్ని ప్రతిష్ఠించుకుని ఏ కార్యం చేసినా అది దైవకార్యంగానే రూపొందుతుంది.

46వ నామంలో ఓం శ్రీ సాయి ముక్తి ప్రదాయ నమః. ముక్తిని ఇచ్చే నా స్వామికి నమస్కారం. ఇందులో మనం గ్రహించవలసింది ఏంటంటే, ముక్తి ఎవరివ్వగలరు అంటే, ముక్తినిచ్చే అధికారం ఉన్న భగవంతుడే ముక్తినివ్వగలరు. ఎందరో గురువులున్నారు, స్వామివారు ఎంతో చక్కగా చెప్పారు, బాధ గురువులు, బోధ గురువులు, డాలర్ గురువులు, ఎందరో ఉన్నారు గురువులు, ఎందరో ఉన్నారు నేను భగవంతుని అన్నంత వరకు వెళ్లేవాళ్లు కూడా. కానీ మనం గ్రహించవలసింది ఏంటంటే, ముక్తినిచ్చే అధికారం ఎవరికుందో వారే ముక్తి ప్రదాయకులైన స్వామి. ఆ ముక్తిచ్చే అధికారం ఎవరికుంటుందంటే, కోరికలు నశిస్తే గాని, మోహము నశిస్తే గాని, మోహక్షయము అవుతే గాని మోక్షము అనగా ముక్తి రాదు. మరి ఈ మోహం పోవాలంటే కోరిక మనసులో జనించకుండానే ఉండాలి. జనించిన కోరికని తీర్చి దాని మీద ఆశ పోగొట్టి ముక్తినిచ్చేటటువంటి ఆ అధికారమైనా ఉండాలి. మనందరి అదృష్టం వల్ల కోరికని తీర్చి ఆ తీరిన తర్వాత అయిపోయిందా, ఇంకేం అక్కర్లేదా అనే బంగారు తండ్రి మన స్వామి ముక్తి ప్రదాయకుడయ్యారు. ఎక్కడా కూడా కల్తీలున్న వ్యవహారం అన్నది లేదు. కనుక నా స్వామి ముక్తి ప్రదాయకుడు అని అధికారం ఎలా వచ్చిందంటే, వారికి మన కోరికలు తీర్చి మోహక్షయం చేయడం తెలుసు, మనకి ఆ కోరిక రాకుండా చేయగలిగి మోహక్షయం చేయడం తెలుసు. రెండే రెండు పథకాలతో ముక్తినిచ్చే అధికారాన్ని పొందిన నా బంగారు స్వామికి నమస్కారాలు చెప్పుకుంటున్నాను. 47

కలుషం. ఇప్పుడు మనం కాలుష్యం అన్న మాట మాట్లాడితే చాలు, కేవలం భూమి ఆకాశము ఎండిపోవడం, ఆ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి. కానీ ఆ కాలుష్యం అందరికీ కారణం ఎన్నో రకాల కలుషాలు. ఆ కలుషాలని దూరంగా ఉండేటటువంటి స్వామికి నమస్కారం. ఏ కాలుష్యాలు, ఏం కలుషాలవి, ఏ విధమైన లోపమైనా సరే అదొక కలుషం. మాట వరుసకి ఎవరైనా భగవంతుడి చిత్రం చూస్తే ఈశ్వరుడు అనండి, ఆంజనేయ స్వామి అనండి, వినాయకుడు అనండి, ఏ దేవుడు స్వరూపం చూసినా సరే కొట్టొచ్చినట్టు అందం ఉంటుంది. అనాకారితనం అనే కలుషం లేదు. పూర్తిగా అందం ఉండాలి, పూర్తిగా శక్తి ఉండాలి. అలా అవన్నీ ఉంటే ఏ కలుషము, ఏ లోపము స్వామి దగ్గర కనిపించదు. మనం చాలాసార్లు అనుకుంటాం, నేనొకసారి చేసిన పాపం చెప్తే పోతుంది, నేనొకసారి అనుకున్నాను స్వామి మీ తెలుగు కొంచెం విచిత్రంగా ఉంటుంది అనుకున్నాను, 2 నిమిషాల్లో అందరికీ అర్థమయ్యే తెలుగే మాట్లాడాలి, అర్థం కాని తెలుగు ఏం లాభం అన్నారు. అంటే ఎప్పుడు ఏదో లోపమును మనం అనిసుకోవచ్చు. ఇప్పుడు మహాకవిత్వం చెప్పేటటువంటి సంస్కృత ఒక బ్రహ్మాండమైన సంస్కృత పండితుడు అనుకోండి, స్వామి ఏమిటో ఓ గట్టిగా 4 శ్లోకాలు చెప్పరు, గట్టిగా ఉపనిషత్తుల గురించి చెప్పరు అనుకోవచ్చు. కానీ శ్రీవారు అలా ఎవరికి అర్థం కాని భాష మాట్లాడడాన్ని కూడా ఒక కలుషంగా చూడొచ్చు. దానికి కూడా స్వామి దూరమే. అసమర్థత, దౌర్బల్యము, అనాకారితనము, అబద్ధము, ఇలాంటివన్నీ కలుషాలు మనుషుల్లో ఉంటాయంటారు. మామూలుగా ఈ నామాన్ని అర్థం చేసుకుంటే అలాంటి కలుషాలు నా స్వామిలో లేవు అని అర్థం. కానీ శ్రోతలందరికీ చెప్పాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే, వారిలో లేవు ఆ కలుషాలు అన్నది అందరికీ తెలిసిందే, మనలో ఆ కలుషాల్ని దూరం చేసే నా స్వామికి నమస్కారం. ఇది మీలో కలుష్యం లేదు స్వామి అని మనం చెప్పక్కర్లేదు. మనలో ఉన్న కలుషం దూరం చేసేటటువంటి ఆ స్వామికి నమస్కారం. కలుష విదూరాయ నమః. ఎక్కడి నుంచి దూరం అవుతుంది స్వామి కలుషం? నీ భక్తుల నుంచి కలుష్యం దూరం చేసేటటువంటి మహాశక్తి సంపన్నుడు అయిన స్వామి నీకు నమస్కారం. ఎలాగ మనలో కలుషాలు దూరం అవుతాయి, దానర్థం కూడా ఈ నామంలో కనపడుతుంది. ఎంచేతంటే శ్రీవారి దగ్గర కలుషత్వం రాలేదు కనుక, ఏ చెడు శ్రీవారి దగ్గరికి రాలేదు కనుక, శ్రీవారి దగ్గరకే రాని వస్తువు కనుక, మనం శ్రీవారికి దగ్గరైతే మనకు కూడా కలుషాలు రావు. ఈ నామంలో ఒక ఫార్ములా కూడా పెట్టారన్నమాట. ఏమిటా ఫార్ములా? చూడు స్వామి, అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తాను స్వామి, అప్పుడప్పుడు మరీ ఎక్కువ తింటాను స్వామి, ఏంటో తెలీదు, నేను జుత్తు దూకున్నా సరే అది ఏమిటో చింపిరిగానే ఉంటుంది. ఏవేవో కలుషాలు మనలో ఉన్నాయనుకున్నవి ఆలోచించండి, భక్తులు ఆలోచించండి. వారికి దగ్గరవుతున్న కొద్దీ ఎలా దగ్గర అవడం? పక్కనే నిలబడడం కాదు, వారికి మానసికంగా మనం దగ్గరవుతున్న కొద్దీ అవి పోతాయి, వాటంతటా విడిపోతాయి. నాలో ఉన్న దోషాలని ఎంతో చక్కగా ఒకసారి ఒక విపరీతమైన బాధ కలగజేసి సిగరెట్లు పోగొట్టారు. 2 కలల్లో కనిపించి, అది వరకు ఒకసారి చెప్పాను, 2 కలల్లో కనిపించి సరదాగా ఎంతో ముచ్చటగా ఏదో ఒక
సురాపానం అలవాటు చేసుకుంటే అది పోగొట్టారు. నిజంగా నాలో ఏదో బ్రహ్మాండమైన లోపం ఒకటి ఉంటే అది వారితో చెప్తే అబ్బా నాకు తెలుసు కదా అన్నారు. అంటే ఎంత దయామయుడో, ఎంత చక్కగా మనలో లోపాలు దిద్దగలరో, అతి ప్రేమతో కొట్టి తిట్టి చంపితే వారు చెప్పినట్టే అందరినీ చంపేయాలి, ప్రేమతో ముద్దుగా 1:1 ఈక్వేషన్తో. అది మర్చిపోవద్దు శ్రోతలు, ఎవరితోటి మీరు పోల్చుకోవద్దు. మీకు స్వామికి ఉన్న బంధాన్ని మీరు ఇంకెవరితోటి పోల్చుకుని బాధపడొద్దు. అదెవరికో అది ఇచ్చారు, నాకివ్వలేదు, అది కాదు కావలసింది. మీ హృదయంలో ఉన్న ఆ స్వామిని ఆరాధించుకోవడం నేర్చుకుని అన్ని కలుషాలకి విదూరం అవ్వచ్చు, అన్ని కలుషాలని పోగొట్టుకోవచ్చు. ఓం శ్రీ సాయి కలుష విదూరాయ నమః. 48వ నామం. ఓం శ్రీ కరుణాకరాయ నమః. కరుణాకరుడు, కృపని వెదజల్లే బంగారు స్వామికి నమస్కారం. ఈ కరుణలో అవతరించడం, మనకి కనిపించడం, మనందరికీ ఆనందాన్ని పంచిపెట్టడం, మనని మంచి మార్గంలో నడిపించాలనేటటువంటి సంకల్పంతో ఏ పని చేసినా ఆ సంకల్పాన్ని వెదజల్లడం, అవన్నీ మనకి తెలిసినవే. కానీ ఇంకొక కరుణ కూడా నా స్వామి దగ్గరుంది. అదేంటంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు అన్నది ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటట్టుగా శ్రీవారి తాలూకా సంకల్పం. చాలా జాగ్రత్తగా చూడండి. మొదట్లో కేవలం భజన భజన భజన భజన భజన. అన్ని సేవా సంస్థలు, అన్ని సత్యసాయి సేవా ఆర్గనైజేషన్లు అన్నిటికీ మొదట్లో మూలం భజన. ఓ సత్యసాయి భజన మండలి, ఓ లక్ష్మీవారి నాడు సాయంత్రం కలవడం, భజన చేసుకోవడం, భక్తి. ఇక చూడండి, ఆ భక్తితో వారి దగ్గరకి సన్నిహితులయ్యి వారి దగ్గర నేర్చుకోవలసింది నేర్చుకుంటే వైరాగ్యం వారు వేరే ఇవ్వక్కర్లా. వైరాగ్యం భక్తి జ్ఞానం వల్ల రాక తప్పదు. ఇంకెందుకు స్వామి ఏదైనా నాకు, నీతో మాట్లాడాను, నీతో సంబంధం పెట్టుకున్నాను, నీకు నేను దగ్గర అని నాకు తెలుసు, నీకు తెలుసు, ఇంకా ఏం కావాలి స్వామి నాకు? ఆ వైరాగ్యమే వైరాగ్యం. ఈ భక్తి జ్ఞానాలను ఎలా బోధించారంటే స్వామి, ఎందుకంటే వస్తువులు ఇవ్వడం, ఆసుపత్రులు కట్టడం, స్కూళ్లు పెట్టడం, నీళ్లు ఇవ్వడం, ఇవన్నీ కనిపించేటటువంటి వారి కరుణా సంబంధమైనటువంటి వారి కృపా కటాక్షంతో వచ్చినటువంటి అందరికీ తెలిసినటువంటివి. కానీ అది ఒక్కటే కాదు. కరుణాకరుడైన నా స్వామికి నమస్కారం అంటే అదొక్కటే కాదు, ముఖ్యంగా ఏంటంటే మనకి భక్తిని తనిచ్చి తనని చూసుకోమన్నారు, మనలో భక్తిని కలిగించి తనని దగ్గర తెచ్చుకోమన్నారు, మనలో జ్ఞానానికి బోధించి తనకి దగ్గర అవ్వమన్నారు. ఈ భక్తి జ్ఞానం రాగానే వైరాగ్యం అలా వస్తుంది అనేటువంటి దానికి ఏ విధమైన సంకోచం అక్కర్లేదు. భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని ఇచ్చేటటువంటి ఆ కరుణ అనంతమైన కరుణ. స్వామిని కరుణాకరాయ నమః అన్నప్పుడు ఆసుపత్రి కట్టించడం అదంతా జ్ఞాపకం పెట్టుకోవడం మంచిదే, కానీ అదొక్కటే కాదు. భక్తుడు నేర్చుకోవలసినది అదొక్కటే కాదు. భక్తి జ్ఞానాలను ఇవ్వడానికని ఎన్నో భజనలు భజనలు భజనలు భజనలు భజనలు ఎక్కడ చూసినా స్వామి అనేసరికల్లా భజన జ్ఞాపకం వస్తుంది. అంతేకాకుండా ఆ జ్ఞానాన్ని వారు ఎలా అందిస్తున్నారు, భగవద్గీతని మళ్లీ మళ్లీ మళ్లీ మన టెలివిజన్లో రోజు అరగంట పొద్దున్న చెప్పినట్టుగా స్వామివారు చెప్పడం లేదు. రాయవలసినవన్నీ రాసేశారు, రాయడం మానేశారు, చెప్పవలసినవన్నీ చెప్పేశారు. ఈ మధ్య కాలంలో గుండెలకి హత్తుకునేటట్టుగా ఒకటో రెండో మాటలు చెప్తున్నారు. అది మహాజ్ఞానం. మీకు ఇదివరకోసారి మనం చేసుకున్నాను, చాలా డైరెక్ట్ గా మీ అందరిలో నేనున్నాను అని చెప్పారు.
అంతకంటే తెలుసుకోవలసిన జ్ఞానం ఏమీ లేదు. అందరిలోనూ నా స్వామి ఉన్నాడు అంటే నా స్వామితో ఎలా మాట్లాడతానో అందరితోటి అట్లా మాట్లాడాలి. అందరినీ ఎలా చూసుకోవాలి, నా స్వామిని ఎలా చూసుకుంటానో వాళ్ళని అలా చూసుకోవాలి. లోక కార్యం రీతి వల్ల వాళ్ళకి పాదాలకి దండం పెట్టక్కర్లేదు, వారి దగ్గరే కూర్చుని భజించక్కర్లేదు, కానీ ప్రతి వారిలోనూ స్వామిని చూడడం నేర్చుకోవాలి అనేటటువంటిది మహాజ్ఞానాన్ని కూడా మన స్వామి అందించారు. కరుణాకరుడు కనుక, కరుణా సముద్రుడు కనుక ఇటు మెటీరియల్ సైడే కాకుండా అటు స్పిరిచువల్ సైడ్ కూడా అతి సులువుగా ఎంతో కృపతో మన్ని బోధించి ఆదరించి అందించుతున్నది ఆ స్వామికి నమస్కారం. 49వ నామం, చాలా గొప్ప నామం ఇది. ఓం శ్రీ సాయి సర్వాధారాయ నమః. సర్వము, సర్వసృష్టి, సర్వదేవతలు, సర్వమానవాళి, సర్వజంతుజాలము, ఈ సర్వానికి ఆధారభూతులు. సముద్రుడు కనుక ఇటు మెటీరియల్ సైడే కాకుండా అటు స్పిరిచువల్ సైడ్ కూడా అతి సులువుగా ఎంతో కృపతో

సర్వమానవాళి, సర్వజంతుజాలము ఈ సర్వానికి ఆధారభూతులు. అంటే సర్వదేవతలకు, సర్వసృష్టికి ఉండడమే కాకుండా ఆ రూపాలలో కనపడమే కాకుండా ఆ రూపాలకి అతీతమైనటువంటి ఆధార స్వరూపం ఏదైతే ఉందో ఆ ఆధారం కూడా నా స్వామి. ఈ వీటన్నిటికీ స్వామియే ఆధారం అని ఎలా తెలుస్తుంది? పుస్తకాల్లో చదువుతుంటాం, కొందరికి శ్రీరాముడిగా కనిపించారని, కొందరికి వినాయకుడిగా కనిపించారని, కొందరికి ఆంజనేయుడిగా కనిపించారని, కొందరికి జీసస్ గా కనిపించారని, ఇవన్నీ చాలా మంది వారి అనుభవాల్లో రాశారు. ఈ సత్యసాయి అష్టోత్తర అనుభవాల కోసం మాట్లాడుతున్నాను కనుక ఒక నా అనుభవం చెప్పాలి ఇక్కడ. ఎందుకు బుద్ధి పుట్టిందో తెలీదు, ఒక శుక్రవారం నాడు పుట్టబర్తిలో భోజనం తర్వాత మధ్యాహ్నం కూర్చుని 9 సార్లు లలితా సహస్రనామం చదువుకున్నాను. ఎందుకు చదువుకున్నారంటే నాకే తెలీదు, ఎందుకు చేశానో నాకే తెలీదు. 9 సార్లు చదువుకునేసరికి మధ్యాహ్నం 2 అయింది. ఆ రోజుల్లో మనం 1 గంట 2 గంటలకి దర్శనానికి వెళ్ళిపోయేవాళ్ళం కదా. దర్శనానికి వెళ్ళాను 2:30. ఆ రోజుల్లో 2:30కో 3కో కూడా వచ్చేసేవారు, చుట్టూ తిరిగి మళ్లీ వెళ్లేవారు, మళ్ళా వచ్చేవారు. ఆ 3 గంటలకి స్వామి నడుస్తూ మెల్లిగా వస్తుంటే ఒక 1/2 ఇంచి పసుపు స్వామివారి మొహం మీద అద్దినట్టుగా కనిపించింది నాకు. నేను 2 సార్లు కళ్ళు నిలుపుకుని కూడా చూశాను, ఇదేమిటి రంగేమిటి స్వామి, నీ తాలూకా ఆ మొహం నిండా పసుపేమిటి స్వామి అని 9 సార్లు లలితా సహస్రనామం నా చేత చదివించి మీకు ముందుగానే శ్రోతలకు మనవి చేస్తున్నాను. అది ఎందుకు చదివానో నాకు తెలీదు, ఎందుకు చదవాలనిపించిందో తెలీదు. ఆ రోజు ప్రత్యేకమైన కోరిక కూడా నాకేదీ లేదు, ఊరికి నేను కూర్చుని చదువుకున్నాను. అలా నా చేత చదివించి ఆ చదివించిన దానికి లలితా మహాత్రిపుర సుందరిలాగా పచ్చటి పసుపు వర్ణంతో మొహం నిండా పసుపు రాసుకున్నట్టు నాకు కనిపించి ఈ నామం ఓం శ్రీ సాయి సర్వ ఆధారాయ నమః, ఈ అవతార పురుషుడ్లా నేను కనిపించినా ఈ అవతారమే కాకుండా అన్ని అవతారాలకి సర్వ సృష్టికి ఆధారాన్ని నేను అని మర్చిపోకు. ఆ రోజు నాకు ఈ నామం గురించి ఈ రోజు మాట్లాడతామని అనుకోలేదు, కానీ శ్రీవారి తాలూకా ప్రణాళికలో ఎప్పుడో ఏదో చేసింది, ఎందుకో ఉపయోగపడుతుందనే చేస్తారు తప్ప ఏ విధంగానూ ఉపయోగకరం కాని పని ఏనాడు నా స్వామి చేయరు. సర్వమునకు, సర్వదేవతలకు, అని అవతారాలకు, సర్వసృష్టికి, సృష్టి స్థితి లయాలకి ఆధారభూతుడైన స్వామి నీకు నమస్కారం. 50వ నామం. ఓం శ్రీ సాయి సర్వహృద్వాసినే నమః. జూలై 28వ తారీఖున 2007వ సంవత్సరం ఆ రోజు ఉపన్యాసంలో వీళ్ళకి ఇంకా ఏం చెప్పినా అర్థం కాలేదనుకుని పాపం నా స్వామి ఏమన్నారంటే, మీ అందరిలోనూ నేనే ఉన్నాను, మీ అందరిలోనూ నేనే ఉన్నాను. చూడండి, అదేదో 3 సంస్కృత శ్లోకాలు చదివి దానికి ఒకటి భాష్యం రాసి మనకు అర్థం కాక దాన్ని ఎవరో ఇంగ్లీష్లో చెప్పి ఇంకా అర్థం కాక ఈ బాధలే లేవు. సర్వ హృదయ నివాసి నా స్వామి. ఇంకా ఒకవేళ ఏమన్నా ఈ నామం చదివినా అర్థం కాదేమని, మీ అందరిలోనూ నేనే ఉన్నాను, మీరందరూ నా అంశ. ఎంత సులువుగా, ఎంతో బ్రహ్మాండమైన విషయాన్ని మనందరికీ చెప్పారు. అయితే ఇంకొకటి కూడా మాట్లాడాలి ఈ టైంలో. ఈ నామం గురించి చెప్పుకున్నప్పుడల్లా హృదయంలో ఉండే స్వామి అన్నప్పుడల్లా నాకు జ్ఞాపకం వచ్చేది, నా స్వామి 1981లో ఇల్లు కట్టడానికని ఒక ప్లాన్ చూపెట్టి పక్కన ఒక చిన్న మందిరంలా కడితే భక్తులందరూ ఆ ఇంటికి వచ్చి భజన చేసుకుంటారా కదా స్వామి, ఆ పక్కకు చిన్న మందిరం కట్టను.

చిన్న మందిరం. ఉన్న జాగావే పెద్ద గొప్ప జాగా ఏం కాదు. ఆ జాగాలో ఇల్లు పోగా పక్కన చిన్న మందిరం అంటే మీకు తెలిసే ఉంటుంది ఎంత చిన్నదవుతుందో. స్వామి ఏమన్నారంటే, ఈ మామూలుగా టకటకా కొట్టుకునే గుండెకి కుడి పక్కన ఉండే అక్కడ చేయి పెట్టి, బంగారు నాకు వేరే మందిరం ఎందుకు, ఇక్కడుంది నా మందిరం అని వారు చేయి వేశారు. అక్కడ ఎక్కడ వేశారు, అక్కడ ఎందుకు వేశారు అని ఆ రోజు నాకు తెలియకపోయినా తర్వాత తర్వాత తెలిసింది, పరమేశ్వరుడి స్థానం లబ్డబ్ గుండె కాదు, నా గుండెలో ఉన్నాడు భగవంతుడు అంటామే ఆ గుండెలో ఉంటే ఈ టక్కు టక్కు కొట్టుకునే గుండె కాదు. శ్రీరమణ మహర్షి వారు క్లారిఫై చేశారు, భగవంతుడి స్థానము స్పిరిచువల్ హార్ట్, ఫిజికల్ హార్ట్ కాదు. ఆ స్పిరిచువల్ హార్ట్ కుడి పక్కన ఉంటుంది, ఎడం పక్కన ఈ గుండె కొట్టుకునే గుండె ఉంటుంది, కుడి పక్కన భగవంతుడి తాలూకా ఆసనం, భగవంతుడి తాలూకా మందిరం ఉంటుంది. ఎంత చక్కగా చెప్పారు చూడండి స్వామి. ఆ రోజులో నాకు తెలియకపోయినా సరే ముందుగా తెలుసుకోవలసింది ఆ రోజు చెప్పారు. బంగారు నాకు వేరే మందిరం అక్కర్లేదు, ఇక్కడ ఉంది నా మందిరం అని ఆ చెయ్యి ఇప్పటికీ ఒళ్ళు గగురు పడుతుంది. శ్రీవారి చెయ్యి ఈ శరీరం మీద వేసావా తండ్రి నా స్వామి అనుకుంటుంటాను అప్పుడప్పుడు. అది నాకే కాదు అందరికీ చెందుతుంది. సర్వ హృదయ నివాసి సత్యసాయి. అది తెలుసుకుంటే సరిపోతుందా అండి? అంటే మన అందులోనూ స్వామి ఉన్నారు, ఇంకేం కావాలి? అలా తెలిసినట్టు నడుచుకోవాలి. స్వామి భక్తులు చూడండి ఎలా మాట్లాడతారు. స్వామి మాట్లాడుతున్నారా అన్నట్టుగా ఉంటుంది స్వామి భక్తులు మాట్లాడుతుంటే. సేవ చేస్తున్నప్పుడు చూడండి, స్వామి చేస్తున్నారా అనిపిస్తుంది స్వామి భక్తులు సేవ చేస్తుంటే. ఒకవేళ ఇంకా ఆ స్థితికి రాకపోతే ఆ స్థితికి ప్రతి భక్తుడు రావాలి. ఎందుకంటే శ్రీవారి తాలూకా అంశ మన హృదయంలో ఉంది కనుక వారు మన మీద చూపించే ఆదరణ మనం అందరి మీద చూపెట్టాలి. వారు మనకు అందిస్తున్నటువంటి సేవలు మనం అందరికీ అందించాలి. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. 51వ నామం.

పుణ్యం అంటే నాకు తెలిసిన అర్థం ఒకరికి సేవ అందించడం. అది చెప్పారు పాపం ఈ జూలై 28వ తారీఖు 2007వ సంవత్సరం స్పీచ్లో, పుణ్యక్షేత్రాలకి వెళ్తే వెళ్ళండి వద్దనను, కానీ అక్కడ ఏం చూస్తారో మర్చిపోకండి. అలాగే పూజలు చేస్తే ఎక్కువసేపు కూర్చుంటే మునుకులు అవి నొప్పెడతాయి, కానీ పూజ ఎందుకు చేస్తున్నారో జ్ఞాపకం పెట్టుకోండి. ఈ పుణ్యం అన్న దానికి అర్థము శ్రీవారి నిఘంటువులో, దానికి అర్థం ఏంటంటే కష్టపడుతున్న వాడికి నీళ్ళందించడం, బాధపడుతున్న వాడికి 2 మంచి మాటలు చెప్పి ఉపశమనం కలిగ చేయడం, అది పుణ్యం. ఈ పుణ్యానికి సర్వసాధారణంగా తాతతండ్రులు పెద్దవాళ్లు గ్రంథాలు చెప్పేది ఏంటంటే, ఈ జన్మలో బాగా పుణ్యం చేసుకునైనా మళ్లీ జన్మలో చాలా బాగుంటావు. ఒక్కటి సరిగా శ్రోతలందరూ విని మనసు నిండా పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నా బంగారు తండ్రి చిన్న పుణ్యం ఇవాళ చేస్తే, అంటే చిన్న సేవ ఈరోజు అందిస్తే 24 గంటలు తిరగకుండా దాని ఫలితాన్ని ఇచ్చేస్తారు నా తండ్రి. పుణ్యానికి మళ్ళా ఫలం మరో 3 జన్మలో 4 జన్మలో అని వెయిట్ చేసే తండ్రి కాదు నా స్వామి. మంచి చేస్తున్న వాడికి అలా మంచి వచ్చేస్తూనే ఉంటుంది. రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ ఇస్ ఈక్వల్ టు గాడ్. మంచి చేయండి మంచి వచ్చేస్తుంటుంది మీకు. ఇది నా అనుభవంలో ముఖ్యంగా ఒక ఘట్టం, చాలా చాలా నా గుండెకి హత్తుకునే ఘట్టం ఉంది. కొడైకెనాల్లో స్వామిని ఎప్పుడైనా చూడదా చూడాలి చాలా మంది చెప్పుకుంటారు. కొడైకెనాల్లోనండి స్వామి ఎలా ఉంటారు తెలుసా, అబ్బో ఆ స్వామి వేరండి అని చెప్పేవారు. నేను నా భార్య ఒక 25-26 సంవత్సరాల కింద అనుకున్నాం, పోనీ మీనాక్షమ్మని చూడాలని ఎందుకు అనిపిస్తోంది, మధుర వెళ్లి మీనాక్షమ్మని చూసి అక్కడి నుంచి కొడైకెనాల్ వెళ్లి మన స్వామిని కొడైకెనాల్లో ఎలా ఉంటారో చూసుకుందాం అని వెళ్ళాం. మొదటి రోజు ఆ రోజుల సంగతి, ఇప్పుడు ఈ మధ్యన కొడైకెనాల్ ఎలా ఉందో నాకు తెలీదు. ఆ రోజుల్లో స్వామివారు వస్తారు దర్శనానికి అనడానికి 10 నిమిషాలు 15 నిమిషాల ముందు గేట్ ఓపెన్ చేసేవారు. ఆ గేట్ చేశాక అందరూ పలుపులోమని వెళ్ళిపోయేవారు, ఒకళ్ళ తర్వాత గబగబగబగ వెళ్ళిపోయేవారు అనమాట. వెళ్ళిపోయి ఎవరికి జాగ దొరికితే అక్కడ కూర్చోవడం, ఆ పద్ధతిలో నడుస్తోంది. నేను మధ్యాహ్నం దర్శనం, మరి అది పొద్దున్నే దర్శనం ఉండేది కదా, పొద్దున్న దర్శనానికి అలా జరిగాక ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఎందుకంటే వీల్ చైర్లో వెళ్లేవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లల్ని పట్టుకుని కష్టపడి నడిచే వనితలు ఉన్నారు. వీళ్ళందరూ ఎప్పుడు వెళ్లారు, ఆఖరిని వెళ్లారు. ఎందుకంటే పొలపొలమని వెళ్ళిపోయారు కదా, కంట్రోల్ లేదు, లైన్ లేదు, క్యూ లేదు, ఏమీ లేదు. నేను ఆ రోజు రాత్రి చాలా బాధపడి, స్వామి నీకు అప్రతిష్ఠత ఇస్తాం స్వామి ఇలా చేస్తేను, నిన్ననుకుంటారు స్వామి, మేము బుద్ధి లేకుండా పనిచేసినా ఈ సత్యసాయి భక్తులు ఎంత బాగా వెళ్లారా, ఆ వీల్ చైర్ లో వాడిని ఆఖరిని పెట్టేశారా, ఈ ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటే పాపం పట్టించుకోలేదురా అని అనుకుంటారు స్వామి. రాత్రి నిద్ర పట్టక తెల్లవారుజామున సడన్ గా జ్ఞాపకం వచ్చింది, లండన్ నుంచో ఎక్కడి నుంచో 2 డాక్టర్లు చాలా మంచి బాగున్నారు చూడడానికి, చాలా కర్టీసీ ఎక్కువ ఉన్నట్టు కనిపించింది, మంచి మాటలు మాట్లాడుతున్నారు. ఆ రోజు దర్శనంలో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే విన్నాను, నాకెందుకో మనఃపలకంలో అనిపించింది ఈ 4 డాక్టర్లతో కలిపి నేను పూనుకుని సాయిరామ్ సాయిరామ్ అని చెప్పి అటుపక్క ఆడవాళ్ళని క్యూ, ఇటుపక్క మగవాళ్ళని క్యూ పెట్టేసి తలుపులు తీసిన తర్వాత ఈ వరుసలోనే మీరు వెళ్ళాలి అని చెప్పి, పెద్దవాళ్లు ముసలి వాళ్లు వీల్ చైర్లో ఉన్నవాళ్లు వాళ్ళని వేరే క్యూ పెట్టి వాళ్ళని ముందుగా పంపించి, స్వామి నీకు నీ మీద ఉన్న ప్రేమతో చేయాలి స్వామి ఇదంతాను, ఎందుకంటే నిన్ననుకుంటారు స్వామి వీళ్ళు సరిగ్గా వెళ్ళకపోతేను అని చెప్పి తెల్లవారి 7 గంటలకి దర్శనానికి వెళ్లి 7 గంటలకి ఈ 4 డాక్టర్ని పిలిచి, నిన్ను చూశారు కదా ఎలా వెళ్ళిందో అంతాను, ఎంత అన్యాయం అది, అదేనా మనం స్వామి దగ్గర నుంచి నేర్చుకున్నది, మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మనందరం కూడా సాయిరామ్ సాయిరామ్ అని చెప్పి అందరినీ వరుసలో నిలబెడదాం, ఏమంటారన్నాను, అంకుల్
మీ చెప్పిందే మాకు అనిపించింది, తప్పకుండా చేద్దామన్నారు వాళ్ళు. మొత్తం మీద వాళ్ళు గేటు తీసేసరికి నాకు బాగా జ్ఞాపకం, పెద్దవాళ్ళని వీల్ చైర్ వాళ్ళని ముందు పంపించాం. తర్వాత నలుగురు మగవాళ్ళు ఇటు, నలుగురు ఆడవాళ్ళు అటు, అట్లా పంపించాం. ఆ పంపిస్తున్నంతసేపు నేను ఈ నలుగురు డాక్టర్లతో చెప్పాను, మనం ఆఖరణ వెళ్తాం, మనం ఆఖరణ నిలబడతాం, సేవ చేసేవాడు ముందు కూర్చోవడం కాదు అంటే అలాగే అంకులు ఉన్నారు వాళ్ళు. నేను అలాగే వెనకత మంచున్నాను. ఇంకా స్వామి వస్తారనగా ముందు వరుసలో కొందరు భక్తులు, సార్ సాయిరాం సార్ మీకోసం జాగా పెట్టాం సార్, ఇవాళ మీరు చేసిన సేవ ఇంత అంతా కాదు, మమ్మల్ని అందరినీ ఆనందంలో ముంచేశారు సార్, ఎంత చక్కగా పంపించారండి మమ్మల్ని. ఒకటి తర్వాత ఒకడు, నిజమే కదా సార్, 7 గంటలకు వచ్చిన వాడిని ముందు పంపించేసి 6 గంటలకు వచ్చిన వాడిని వెనక పంపించడం కాకుండా ఎంత బాగా చేశారండి, ఆడవాళ్ళందరూ సంతోషిస్తున్నారు, వృద్ధులందరూ సంతోషిస్తున్నారు అంటే నేను కళ్ళని నీళ్ళు పెట్టుకుని, బాగుండదు నేను అక్కడ వచ్చి ముందుని కూర్చుంటేను ఈ సేవ ఫలితం అంతా పోతుంది అన్నాను వాళ్ళతోటి. వాళ్ళు అన్నారు, అంటే ఇంగ్లీష్లో జరిగింది సంభాషణ, వాళ్ళు అన్నారు, కాదు స్వామి సంతోషిస్తారు మీరు ఇక్కడికి రండి అని వాళ్ళు మధ్యలో పెట్టారు. ఈ డాక్టర్లు నలుగురిని అడిగాను వెళ్ళమన్నారా అని, వెళ్ళండి అంకుల్ అన్నారు వాళ్ళు. అక్కడ కూర్చుంటే స్వామిలా వస్తే ఆగారు, ఆగి చూస్తున్నారు, వెళ్ళడం లేదు ఆగి చూస్తున్నారు. చూస్తుంటేను అయ్యో పాపం ఆగారు ఎందుకు ఊరుకోవడం అని, పాదాలు తీసుకోవచ్చా, పాద నమస్కారం తీసుకోవచ్చా అని అడిగితే తీసుకో అన్నారు. సాష్టాంగ ప్రణామం చేసుకున్నాను ఆ రోజు నా స్వామికి. వెంటనే కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఇంత చిన్న సేవకి, ఇంత చిన్న పుణ్యానికి అంత పెద్ద ఫలితం ఇచ్చే నా స్వామివి కదా నువ్వు, ఇంకా సేవ చేసేటప్పుడు స్వామికి చేస్తున్నావు స్వామికి చేస్తున్నావుని ఎందుకు అనుకోరు స్వామి? జ్ఞాపకం పెట్టుకోండి, సేవ చేసేటప్పుడు ముందు లవాల్ తర్వాత సర్వాల్, ఆ ప్రేమ ఊజ్ అవుతూ ఉండాలి, ఆ ప్రేమ అందరికీ కనపడుతూ ఉండాలి మనం చేసే సేవకి. అలా ప్రేమతో సేవను అందించడం అనేటటువంటి పుణ్యానికి తక్షణం ఫలమిచ్చేటటువంటి నా బంగారు తండ్రికి అనేక నమస్కారాలు. ఇది 51వ నామం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? శ్రీ సత్యసాయి సేవా సంస్థల ప్రప్రథమ ప్రపంచ సమ్మేళనంలో కార్యక్రమ వివరాలను తెలిపిన అనంతరం స్వామి ఆదేశానుసారం ప్రతినిధులలో పలువురు తమ తమ రాష్ట్రములలోని శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యక్రమాలని సంక్షిప్తముగా సభ్యులకు తెలిపారు. కేరళ రాష్ట్రపు సేవా సంస్థల అధ్యక్షులైన శ్రీ వి బాలకృష్ణ ఎరాడి గారు ఆ రాష్ట్రములో అన్ని సంస్థలు ఏకీభవించి సౌహార్దముతో సాధించిన కొన్ని సేవా కార్యక్రమాలను తెలిపారు. మద్రాసు రాష్ట్రమునకు చెందిన మేజర్ శ్రీ ఆర్పివి రాయనింగ్ గారు సేవా సంస్థలు సక్రమముగా జరిగి వాని మూలముగా సేవా కార్యక్రమములు సఫలమగుటకు నిబంధనలను ఖచ్చితముగా పాటించవలెనని నొక్కి నొక్కి చెప్పారు. మద్రాసు సమితి సభ్యులు పేద ప్రజల కొరకు ఏర్పరిచిన ఉచిత వైద్య చికిత్సా కార్యక్రమమును వివరించారు. ఆంధ్రప్రదేశ్లో సేవా సమితులు ఉత్సాహముతో జరుపుచున్న ప్రశాంతి విద్వన్ మహాసభ కార్యక్రమములను, నగర సంకీర్తన కార్యక్రమములను శ్రీ వికే రావు ఐసీఎస్ గారు సభ్యులకు నివేదించారు. బెంగుళూరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ను, మైసూరు రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులను అయిన డాక్టర్ వినాయక కృష్ణ గోకాక్ గారు ఉపన్యసిస్తూ 1947 సంవత్సరం నుంచి అఖండముగా శ్రీవారికిని, మైసూరు ప్రజలకును సన్నిహిత సంబంధం కలిగి ఉన్నందున ఆ రాష్ట్రములో వేలాది మంది స్వామి దివ్యానుగ్రహమును పొంది ఆధ్యాత్మిక మార్గమును అవలంబిస్తున్నారు అన్నారు. గుజరాత్ తరఫున మాట్లాడుతూ డాక్టర్ చూడానుమ గారు స్టడీ సర్కిల్స్ వలన ఆ ప్రాంతములో స్వామి దివ్యబోధామృతమును గ్రోలెడు అవకాశము ప్రజలకు దొరికినదని చెప్పారు. శ్రీవారి దివ్యోపన్యాసములను తెలుగు భాషలోనే చదువుకొనవలన ఉత్సాహంతో కొన్ని గ్రామాల్లో ఆ భాషను నేర్పుటకు అనుకూలము చేసితిమని చెప్పారు. తరువాత బీహార్ నుంచి వచ్చిన కసార్కర్ గారు, పంజాబ్ నుంచి వచ్చిన జింద్రాణి గారు, ఉత్తరప్రదేశ్ నుంచి దేవీప్రసాద్ శుక్లా గారు, పశ్చిమ బెంగాల్ నుంచి సోమదత్త ఖేరా గారు, ఒరిస్సా నుంచి రామారావు గారు, ఢిల్లీ నుంచి డాక్టర్ సూరి భగవంతం గారు, వీరందరూ తమ తమ రాష్ట్రముల సేవా సమితులు సాధించిన అభివృద్ధిని తెలిపారు. సప్త సాగరములను దాటి స్వామి తన ఎదుట ప్రత్యక్షమై తనకు అనుగ్రహించుచున్న ఉపదేశములను చార్ల్స్ పెన్ గారు సమ్మేళనమునకు వచ్చి సభలో కూర్చుని ఉన్నారు. వారిని ఉపన్యసించమని స్వామి ఆజ్ఞాపించగా, నా నోటిలో ఏ ఉపన్యాసము సిద్ధముగా లేదు, ఉపన్యసించుటకును నాకు అధికారమే లేదు, శ్రీవారు నా చేత ఏమి పలికిస్తారో దానిని విని సంతోషించండి, పట్టుపురుగు దారముతో తన నివాసమునకై కూడు కట్టుకొనియు మమకారమును వీడి విరాగి అయి దాని నుంచి దూరం వెళ్లిపోతుంది, కాని దోమ నీట నుంచి రెక్కలతో పైకి వచ్చి జీవుల రక్తమును పానం చేసి వారికి కఠోర రోగములను ప్రసాదిస్తుంది. సాత్వికులకును రాజస తామస గుణ పీడితులకును ఇదియే వ్యత్యాసము. ఇతరులను బాధింపక వారికి యథోచితముగా సంతోష సంతృప్తులను అందించిన శ్రీవారు మనకు ఇంకనూ పదింతల ఆనందమును ప్రసాదింతురు అనిరి. మరియును శ్రీవారు అమెరికా ఖండమునకు విచ్చేసి ప్రజలను ఉద్ధరించవలెనని ప్రార్థిస్తున్నాను. స్వామి అచ్చటికి విచ్చేసినను ఇచ్చట మీతోడను కూడా ఉందురు కదా, కాబట్టి మీరందరూ కూడా మా ప్రార్థనకు దోహదమివ్వండి అని తెలిపారు. ఆస్ట్రేలియా ఖండ వాస్తవ్యులైన హోవార్డ్ మర్ఫెట్ గారు ఆస్ట్రేలియాలోని ప్రజలకు శ్రీవారి ప్రేమయు బోధయు మిక్కిలి అవసరములై ఉన్నవి, నేను వెళ్లిన తరువాత స్వామి బోధలను అనుసరించి సత్కర్మ, సచ్చింతన, సత్సంగముల ద్వారా
సాధకులు సర్వేశ్వరుని సాక్షాత్కారము పొందుటకు శ్రీ సత్యసాయి కేంద్రమును స్థాపించదలుచుకున్నాను. రైలు పెట్టెల్లోనూ బస్సుల్లోనూ సమ్మేళనమునకు వచ్చి ప్రతినిధులు అక్కడ భజన చేయుచుండిన దృశ్యము తనకు ఎన్నడనూ మరువరాని ఆనందోత్సాహములను కలిగించింది అని హోవర్డ్ మర్ఫెట్ గారు పేర్కొన్నారు. నార్వే దేశ వాస్తవ్యులు టిడ్మన్ జోహెన్సన్ గారు, నేను శ్రీవారిని దర్శించుటకు పూర్వమే స్వామి నా వెంటనే ఉన్నారు. షిరిడీ క్షేత్రమందు పరోక్షముగా దర్శనమొసంగి నన్ను స్వామి బొంబాయికి రప్పించి ప్రత్యక్ష దర్శన స్పర్శన సంభాషణ భాగ్యమును ఒసగారు అని చెప్పి సభలోనున్న వారిని అతి ఆనందమున చేర్చారు. మరియు నార్వే మొదలగు దేశములలో ప్రజలు దేశాచారబద్ధులై ఆధ్యాత్మిక చింతనను కోల్పోయారు. శ్రీవారి సరళమైన దివ్యబోధ ఆ దేశీయులకు ఎంతయో ఆవశ్యకమై ఉన్నది అని చెప్పారు. డాక్టర్ సిజి పటేల్ గారు ఈస్ట్ ఆఫ్రికా నుంచి వచ్చారు. డాక్టర్ నల్లయ్య నాథన్ గారు శ్రీలంక నుంచి తమ తమ దేశ పరిస్థితులను విపులీకరిస్తూ, మేము దృష్టి లేని బిడ్డలము, మా కన్నులు తెరవండి అని ప్రార్థించారు. మెక్సికో వాస్తవ్యులు శ్రీమతి ఇంద్రాదేవి మా దేశములోనూ అమెరికాలోనూ యోగులు ఆధ్యాత్మిక పిపాసతో సద్గురువు యొక్క సన్నిధి కోసం పరితపిస్తున్నారు. శాంతా బార్బారా వార్క్లీ విశ్వవిద్యాలయంలోని వేలాది కాలేజీ విద్యార్థులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఛాయాచిత్రములను నేను చూపి శ్రీవారి దివ్య చరిత్రను, దివ్య బోధలను వారికి తెలియజేయినప్పుడు ఎంతసేపైననో వారికి విసుగులేక విని ఆనందిస్తారు. ఉపన్యాసమును ముగించినను వారు వెళ్లరు, మరికొంతసేపు స్వామి మహిమలను, ఉపదేశములను చెప్పుమని ప్రార్థిస్తారు. శ్రీవారి రాకకై అమెరికా వారు ఆతృతతో, ఆవేదనతో వేచి చూస్తున్నారు అని పలికారు.

ప్రేమామృత దివ్య వృష్టి కురిపించాడు, కరుణారస దివ్య దృష్టి సారించాడు, ప్రేమామృత దివ్య వృష్టి కురిపించాడు.

ఆ తరువాత శ్రీ సత్యసాయి సేవా సమితుల ముఖ్య కార్యక్రమముల గురించి చర్చ ప్రారంభమగుటకు ముందు వారిని చక్కగా పరిశీలించి తమ తమ అభిప్రాయాలను తెలియచేయుటకై స్వామి ఆదేశానుసారము అన్ని రాష్ట్రముల ప్రతినిధులతో 7 ప్రత్యేక ఉపసంఘములు, ఒక ప్రతి ఉపసంఘము ఒక సంచాలకుడును నియమించారు. అందులోని ఉపసంఘాలు నామస్మరణ, నామ సంకీర్తన మూలమున ఆధ్యాత్మిక జాగృతిని అభివృద్ధి చేయు కార్యక్రమమును శ్రీ ఈవీఎస్ దేశికాచారి గారు హైదరాబాద్ నుంచి వచ్చిన వారు సంచాలకులుగా ఉండి చర్చించారు. రెండవది పాఠశాలలను అభివృద్ధి చేయు కార్యక్రమమును చర్చించారు. శ్రీ దేవీప్రసాద్ శుక్లా గారు లక్నో నుంచి వచ్చారు. వారు దీనికి సంచాలకులు. విద్యార్థులలో ధార్మిక నైతిక లక్షణాలను అభివృద్ధి చేయు కార్యక్రమముల గురించి చర్చించారు. కేరళ నుంచి వచ్చిన డాక్టర్ కె భాస్కర్ నాయర్ గారు సంచాలకులు. శ్రీ సత్యసాయి సేవాదళముల స్థాపన కార్యక్రమములను గురించి హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్ సూరి రామకృష్ణ గారు సంచాలకులుగా వర్తించారు. అలాగే ఐదవది శ్రీ సత్యసాయి సేవా సమితుల ఆధ్వర్యాన మహిళా మండలులను స్థాపించి నిర్వహించు కార్యక్రమాన్ని చర్చించారు. మద్రాసు నుంచి వచ్చిన శ్రీమతి కమలా సార్థి గారు సంచాలికగా వ్యవహరించారు. ఆరవది శ్రీ సత్యసాయి సేవా సంస్థల సమన్వయ కార్యక్రమమును గురించి చర్చించారు. కేరళ నుంచి వచ్చిన జస్టిస్ వి బాలకృష్ణ ఏరాడి గారు సంచాలకులుగా వర్తించారు. ఏడవది ఖండాంతరములలోని శ్రీ సత్యసాయి కేంద్రములకును, భారతదేశములోని కేంద్రములకును, యావత్ ప్రపంచ ముఖ్య కేంద్రమైన ప్రశాంతి నిలయమునకును సమన్వయ సంబంధమును చర్చించారు. దానికి శ్రీ హోవార్డ్ మర్ఫెట్ గారు సంచాలకులు. ప్రపంచ సమ్మేళనము యొక్క ప్రారంభోత్సవ అంగమున భారతీయ విద్యాభవన్ ఆవరణలో సాయంత్రం 6 గంటలకు మహాసభ ప్రారంభమైంది. 5 గంటలకే 75,000 మంది ప్రజలు వేయించేశారు. బొంబాయి భక్తులు సుశ్రావ్య సంకీర్తనములను విని ఆనందిస్తున్నారు. శ్రీవారు ప్రేక్షకులలో సంచరించుచూ అందరికీ తమ దివ్య దర్శన భాగ్యమునొసగారు. అమితోత్సాహముతో భక్తులు స్వామిని దర్శించి పులకాంకితులయ్యారు. సమ్మేళనము యొక్క ప్రారంభోత్సవము చేయుటకు ఢిల్లీ నుంచి వచ్చిన భారత ఉప ప్రధాని శ్రీ మురార్జీ దేశాయి గారికి శ్రీ సావంత్ గారు స్వాగతముసంగుచు శ్రీ మురార్జీ దేశాయి గారికి అచంచలమైన దైవభక్తి కలదు. వారు సత్శీలమును, దృఢమైన ధైర్య స్థైర్యమును కలవారును. అట్టివారు ప్రారంభోత్సవము చేయని అంగీకరించుట మన అదృష్టము అని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు సనాతన ధర్మమును ఉద్ధరించుటకై అవతరించి దాని మూలతత్వమున సత్య ధర్మ శాంతి ప్రేమలను ప్రచారము చేయుటకై ఈ ప్రపంచ సమ్మేళనమును బొంబాయిలో ఏర్పరచుటయు, దానికి ఆతిథ్యమొసగు భాగ్యము బొంబాయి పౌరులకు లభించుటయు గొప్ప అదృష్టము. యాంత్రిక జీవనము విషయవాసనాయుతమై మమకార ప్రధాన జీవులను కలిగి ఉండినను బొంబాయి నగరవాసులకు యోగము, జపము, ధ్యానము, భజన అర్చన మొదలగు ఆధ్యాత్మిక సాధనలలో ఆసక్తి లేకపోలేదు. మహారాష్ట్రయందు జ్ఞానేశ్వర్, తుకారాం, రామదాసు, షిరిడీ సాయిబాబా, గజానన్ మహారాజ్ మొదలగు సాధు సత్పురుషుల మూలముగా ఇప్పటికీ ఆధ్యాత్మిక వాసన మనకు లభ్యమగుచునే ఉన్నది. వేలాది ప్రజల హృదయ క్షేత్రములో భగవద్విశ్వాసమును, తత్వజిజ్ఞాసను, సేవాకాంక్షను నాటి శ్రీ సత్యసాయి భగవానులు వారి కృపాద్ర దృష్టితో పోషించుచున్నారు. వారు బొంబాయి నగరంలో గత వారము స్థాపించిన ధర్మక్షేత్రము వారి అవతార కార్యనిర్వహణకు ఒక ముఖ్య కేంద్రము అని శ్రీ సావంత్ గారు పలికారు. శ్రీ మురార్జీ దేశాయి గారు ఉపన్యసిస్తూ శ్రీ సత్యసాయిబాబా వారు బోధించే ధర్మ మార్గమును విని అనుసరించు ఆతృతతో సమావేశమైన ఈ మహాజన సమూహమును చూసి నాకు ఎంతో సంతోషముగా ఉంది. చరిత్రలో ఇది ఒక విషమ ఘట్టము కాబట్టి ఈనాడు బాబాగారి ఆధ్వర్యమున
ప్రపంచ సమ్మేళనము జరుగుట కూడా నాకు ఎంతో సంతృప్తి కలిగించింది. మానవునికి తనపై విశ్వాసము, తోటి మానవులపై విశ్వాసమును అత్యవసరము. అభిమానరహితముగా ఫలాపేక్ష లేక ప్రతి ఒక్కరూ మానవ సేవ చేసి ధన్యులు కావలెను. ఇదియే భగవద్గీత యొక్క సందేశము. తన మన ధనములను, మనోవాక్కాయములను భగవదర్పణము చేయవలను. మన్మనాభవ మద్భక్తో మద్యాజి మాం నమస్కురు అని గీత ప్రవృత్తి ధర్మమును బోధిస్తోంది అని నుడివారు మురార్జీ దేశాయి గారు. శ్రీవారు పద్యములను, వాక్యములను సంస్కృత భాషలో చెప్పుచూ ఆ మహాసభను ఆనందాబ్ధినముంచారు. సుజనుల సేవ చేసి వారి నుంచి లభించు శీలధనమును పొందక, భగవత్తత్వమును వారి ద్వారా తెలుసుకొనక, ఎట్టి తపములను ఆచరించినను, శాస్త్రములను పఠించినను మానవుడు తరించలేడు. సంసారమును సాగరములో పడిన వారికి జ్ఞానుల సేవయే నావ. అనుభవ ప్రమాణయుతములైన బోధ ప్రచారములే అజ్ఞానమును నాశనమునర్చును. పవిత్ర పరమార్థమును అందుకుని ఆనందించుటకు భక్తి జ్ఞాన వైరాగ్య రత్నభూషణాలంకృత భారత భూమికి నాభీభూతమైన ముంబై నగరములో సమావేశమైన ప్రపంచ సమ్మేళనము ఒక త్రివేణి సంగమ తీర్థమే. ఆత్మవిద్య అనే గంగయు, సర్వదేశముల సాధనలకు సమాగమము అనే యమునను, ఈ ప్రదేశమందు ఈ భవనములలో బోధించబడుచున్న భారతీయ విద్య అనే సరస్వతియు ఇచ్చట ఏకమై పుణ్య సంగమ తీర్థములుగా అలరారుచున్నవి అని సత్యసాయి భగవానులు సెలవిచ్చారు.

కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: వివేకానందుడు తన గురువు యొక్క చర్యల అంతరార్థాన్ని ఎలా గ్రహించాడో ఇప్పుడు మనం ఎవరికి ఏది అనే చిన్న కథ విని తెలుసుకుందాం. రామకృష్ణ పరమహంస శిష్యులలో ప్రతిదినం ఎవరో ఒకరు దక్షిణేశ్వరం నుండి కలకత్తాకు కొన్ని సరుకులు ఫలాలు తీసుకుని రావడానికి పడవల్లో వెళ్లేవారు. ఒకరోజు ఈ వంతు బ్రహ్మానందం అనే శిష్యునికి వచ్చింది. అతడు పడవలో ఒక మూల తన గురుదేవుని స్మరిస్తూ కూర్చున్నాడు. ఒక పట్టణవాసి బ్రహ్మానందం రామకృష్ణుని శిష్యునిగా గ్రహించాడు. అతనిని విరేలుతో చూపుతూ పడవ ప్రయాణికులతో, ఇదిగో చూడండి, ఇతనికి ఇతను గురువుకు పనిపాట ఏమీ లేదు. ఈ రామకృష్ణుడు కలకత్తాలోని యువకులందరినీ పాడు చేస్తున్నాడు అని హేళనగా పలికాడు. పాపం బ్రహ్మానందం గురునిందను వినవలసి వచ్చిందని చాలా బాధపడ్డాడు. కాని ఆ హేళన చేసిన వారిని ఖండించే ధైర్యం లేకపోయింది అతనికి. అతనిది సరళ స్వభావం. కండినీరు కారుస్తూ అలాగే ఊరకుండిపోయాడు. ఆ రోజు సాయంత్రం ఆశ్రమం చేరగానే తన గురువుతో పడవలో జరిగిన సంఘటన చెప్పాడు. రామకృష్ణ పరమహంస అతనితో కోపంగా, ఏమి గురునింద విని ఊరుకొనడం మహా అపచారం, ఇదేనా నీ గురుభక్తి అన్నాడు. ఇదంతా వింటున్నాడు వివేకానందుడు. మరొకసారి కలకత్తాకు వెళ్లవలసిన వంతు వివేకానందునికి వచ్చింది. పడవలో ప్రయాణం చేస్తున్నాడు. ఎప్పటిలాగే ఒక వ్యక్తి రామకృష్ణుణ్ణి, అతని శిష్యులను నిందించడం మొదలుపెట్టాడు. వెంటనే వివేకానందుడు లేచి అతని వద్దకు వెళ్లి, మా గురువుగారిని ఇంకొకసారి హేళన చేస్తే ఊరుకొను, పడవలో నుంచి నదిలోకి నెట్టేస్తాను, జాగ్రత్త అని గద్దించాడు. పడవలో కొంత కలవరం మొదలైంది. పడవ నడిపేవాడు రామకృష్ణుని నిందించిన వ్యక్తితో, అయ్యా మీకు దండం పెడతాను, ఇంకేం మాట్లాడకండి, చెప్పిన దానిని చేసి చూపించగలడీతడు అని వివేకానందుని చూపిస్తూ అన్నాడు. అందరూ వారి వారి స్థానాల్లో కూర్చున్నారు, మాటామంతి లేకుండా. ఆశ్రమం చేరుకోగానే తన గురువుగారికి పడవలో జరిగిందంతా చెప్పాడు వివేకానందుడు. రామకృష్ణ పరమహంస చాలా కోపంతో, చీచీ చీచీచీ, ఇదేం పని, కట్టుకున్నది కాషాయ వస్త్రం, ఇంత కోపం, అంత రోషం తగదు అన్నాడు. వివేకానందుడికి గురువు మాటలు ఏం అర్థం కాలేదు. గురువును సమీపించి వినయ విధేయతలతో, స్వామి, మీరు కొద్ది రోజుల కిందట బ్రహ్మానందంతో గురునిందను విని ఊరుకోవడం మహా అపచారమన్నారు కదా, మరి ఈరోజు నేను గురువును నిందించిన వారిని ప్రతిఘటిస్తే ఎందుకిలా మాట్లాడుతున్నారు, దయచేసి నా సందేహాన్ని తీర్చండి అన్నాడు. అప్పుడు రామకృష్ణ పరమహంస చిరునవ్వుతో, నాయనా, అందరికీ ఒకే ఉపదేశం ఇవ్వడం సాధ్యం కాదు, ఎవరికి తగినది వారికి అందివ్వాలి. బ్రహ్మానందుడు సహజంగా సాత్విక స్వభావం కలవాడు, అతనికి కొంత పౌరుషం అవసరం. సమయ సందర్భాలను పురస్కరించుకుని సహనాన్ని ప్రదర్శించాలి. అందుకని అతనిని ఆ విధంగా ఆ రోజు హెచ్చరించాను. నీది సహజంగా ఉద్రేక స్వభావం, దాన్ని కొంత శాంతపరిచే ఉపదేశం అందించవలసి ఉంది అన్నాడు. వివేకానందుడు తన గురువు యొక్క చర్యల అంతరార్థాన్ని గ్రహించాడు.

0: సమర్పణ్ అని స్వామికి, శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయాలకి చెందిన విద్యార్థులు సమర్పించే ఒక చాలా చక్కటి ప్రోగ్రాం. ప్రతి నెల 4వ ఆదివారం మనం ఒక గెస్ట్ స్పీకర్ని, ఎవరైతే స్వామికి అత్యంత సన్నిహితంగా మెలిగారో, స్వామి దగ్గర ఎన్నో చక్కటి విషయాలు నేర్చుకునే మహత్తరమైన అవకాశం కలిగిన విద్యార్థులని మనం ఆహ్వానించి, వాళ్ల దగ్గర వాళ్ళు నేర్చుకున్న విషయాలు మనం కూడా తెలుసుకుని కృతార్థులు అయ్యే మంచి అవకాశం ఇది. అయితే ఈ 4వ సమర్పణ ప్రోగ్రాం, శివంలో జరపబడే 4వ సమర్పణ ప్రోగ్రాంకి స్వామి మన వద్దకు ఆయనకి అత్యంత సన్నిహితుడైన, ఎంతో ప్రీతిపాత్రుడైనటువంటి శ్రీ అరుణ్ ఖర్దేహాల్ ని మన వద్దకు పంపించారు. శ్రీ అరుణ్ ఖర్దేహాల్ స్వామి దగ్గర MBA చదువుకున్నారు. చూడమణి అని ఆదిశంకరాచార్య రచించిన అద్భుతమైన ఒక స్పిరిచువల్ టెక్స్ట్, అందులో ఆయన అంటారు, మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశయ. చాలా కఠినంగా చాలా దుర్లభంగా లభించే 3 థింగ్స్, మూడు విషయాలు. మొట్టమొదటిది మనుష్యత్వం, అంటే మానవ జన్మ కలగడం అనేది చాలా చాలా అదృష్టమైన విషయం, చాలా రేర్ థింగ్ అది. అలాంటిది మనుష్యత్వం, దాంట్లో మళ్ళీ ముముక్షత్వం, అంటే మానవ జన్మ కలిగిన వాళ్ళు చాలా ఉన్నా మానవ జన్మ కలిగి మోక్షము కోరి భగవంతుడిలో చేరాలని అనే కోరిక పుట్టడం అనేది ఇంకా చాలా రేర్, చాలా రేర్ థింగ్, చాలా అదృష్టమైన విషయం అది కూడా. అయితే ఈ 2 కూడా కాకుండా దానికంటే చాలా గొప్ప విషయం ఏంటంటే మహాపురుష సంశయ. అంటే ఒక మహాపురుషుని దగ్గర, ఒక సద్గురు దగ్గరికి వెళ్ళగలగడం అనేది ఇంకా చాలా రేర్ థింగ్. ఇది ఆదిశంకరాచార్యుల వారు వివేక చూడమణిలో ఇది చెప్తారు. దీనికంటే కూడా చాలా చాలా చాలా రేర్ థింగ్, చాలా చాలా మనకి తెలియనటువంటి అదృష్టమైన విషయం, ఎన్ని జన్మలైనా ఎత్తినా, ఎన్ని జన్మల తపఫలం అయినా పొందినా కలగడం చాలా కష్టమైన విషయం ఏంటంటే ఒక అవతార పురుషుని దగ్గర మెలగలగడం, ఒక అవతార పురుషుని వద్దకు చేరగలగడం, అవతార పురుషుణ్ణి దర్శించగలగడం, వారితో సంభాషించగలగడం, వారి దర్శన స్పర్శన సంభాషణలు పొందగలగడం. అందులో కూడా మళ్ళీ ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండి ఎంతో మంది తప్పించి, ఒక దర్శన భాగ్యం కోసం తప్పించిపోతున్న ఆ తరుణంలో స్వామి దర్శనాలు ఇచ్చే రోజుల్లో ఆయన రూమ్లో ఉండి, ఆయన ఉండే రెసిడెన్స్లో ఉండి ఆయన్ని సేవించే మహాభాగ్యం కలగడం చాలా తక్కువ మంది, చాలా అరుదు, హార్డ్లీ వేళ మీద లెక్కెట్టచ్చు అలాంటి వాళ్ళని. అలాంటి మహత్తరమైన అవకాశం కలిగినటువంటి వారు శ్రీ అరుణ్ ఖర్దేహాల్ గారు, ఈనాడు మన మధ్యకి వచ్చేశారు. వారి స్టే, వారు ఉన్న సంవత్సరాల్లో, స్వామి దగ్గర గడిపిన సంవత్సరాల్లో ఎన్నో అద్భుతమైన లీలలు, అద్భుతమైన అనుభవాలు, మధురానుభూతులు, తల్లిగా, తండ్రిగా, గురువుగా, దైవంగా, మిత్రుడిగా స్వామి ఎలా ఆయనతో మెలిగేవారు, ఎలా ఆయనకి ఎన్నో విషయాలు ఆయనకి నేర్పారు, ఇవన్నీ మనతో ఈరోజు పంచుకోవడానికని ఆయన మన వద్దకు వచ్చారు. అయితే అరుణ్ గారి గురించి చెప్పాలంటే, నాకు పర్సనల్ గా కూడా అరుణ్ గారు పరిచయం ఎలా అయ్యారంటే, స్వామి ఆయనతో పాటు ఒక కాన్వొకేషన్ డ్రామాకి నాకు కూడా అవకాశం ఇచ్చారు ఆయనతో పాటు యాక్టింగ్ చేయడానికి. అయితే ఆ రోజుల్లో స్వామి కాన్వొకేషన్ డ్రామా అంటే చాలా ఇంట్రెస్ట్ గా, చాలా చాలా ఇన్వాల్వ్ అయ్యి స్వామి పర్సనల్ గా గైడ్ చేసేవారు. ఒకరోజు స్వామి అరుణ్ తో పాటు నన్ను కూడా పిలిచారు ఇంటర్వ్యూ రూమ్ కి. పిలిచినప్పుడు స్వామి అరుణ్ ని నాకు పరిచయం చేస్తున్నారు. పరిచయం చేస్తున్నప్పుడు స్వామి అన్నారు, ఈ అబ్బాయి తెలుసా, IIT చదివాడు, IIT చదివి స్వామి దగ్గరికి MBA చదవాలని స్వామి దగ్గరికి వచ్చేశాడు. బయట ఎన్నో కోట్లు ఎన్నో లక్షలు ఇచ్చి ఉద్యోగం ఇస్తారన్నా స్వామి దగ్గరికి వచ్చాడు. చాలా ఇంటెలిజెంట్ బాయ్, చాలా మంచివాడు అని నాకు అప్పుడు ఎందుకు చెప్తున్నారో అర్థం కాలేదు. కానీ తర్వాత ఆ కొద్ది రోజుల్లో డ్రామా అప్పుడు అతనితోటి పరిచయం పెరిగి నిజంగా స్వామి చెప్పింది ముమ్మాటికి నిజం. ఇతను ఎంతో డౌన్ టు ఎర్త్, ఎంతో హంబుల్, ఎంతో సింపుల్ గా ఉన్నాడు అనే విషయం నాకు తర్వాత తెలిసింది. అయితే అరుణ్ గురించి కొంచెం ఆయన చదువుకున్నది, ఆయన బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్తాను. 1998లో ఐఐటి ఖడగ్పూర్ నుంచి బీటెక్ సివిల్ చేశారు. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ లో ఐఐటి నుంచి ఆ రోజుల్లో కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరూ ఏ అమెరికా ప్రయాణమో అనుకుంటారు, అనుకునేవారు. కానీ ఆయన స్వామి దగ్గర నేను చదువుకోవాలి, స్వామి దగ్గర కాలం గడిపే అదృష్టం నాకు కూడా కలగాలి అనే తపనతో స్వామి దగ్గర 99లో ఎంబీఏకి చేరారు. 1999 అంటే 1999 నుంచి 2001 వరకు ఎంబీఏ డిగ్రీ చేసుకున్నారు స్వామి దగ్గర. చేసుకున్న ఆ రోజుల్లో కూడా స్వామి ఎన్నో అవకాశాలు, ఆయనకి స్వామి ముందు నాటకాల్లో పాత్ర వేసే అవకాశాలు, ఎన్నోసార్లు స్వామి సమక్షంలో మాట్లాడే టాక్స్ ఇచ్చే అవకాశాలు, ఇంకా ఎన్నో చక్కటి సంభాషణ అవకాశాలు ఇచ్చారు. ఇవే కాకుండా 2001 అంటే 2001 నుంచి 2005 దాదాపు 2005 చివరి వరకు స్వామి ఆయనకి చాలా గొప్ప అవకాశం ఇచ్చింది. ఏమిటంటే స్వామి వెనకాలే దర్శన్లో నడుచుకుంటూ వచ్చే అవకాశం. స్వామి అదొక అవకాశంగా, ఒక ఛాన్స్గా కొంతమంది పిల్లలకి, కొంతమంది విద్యార్థులకు ఇచ్చారు. అందులో అరుణ్ ఒకరు, పృష్టి ఇంకా అరుణ్, వీళ్ళిద్దరూ స్వామి వెనకాలే నడుచుకుంటూ వచ్చేవారు ఆ రోజుల్లో. ఆ సంవత్సరాల్లో కూడా స్వామి ఎన్నో అవకాశాలు, ఎన్నో మంచి, స్వామితో కారులో ప్రయాణం చేసే అవకాశాలు, స్వామి రూమ్ లోపలికి పిలుచుకునే అవకాశాలు, ఇలా చాలా చాలా మంచి అనుభవాలు, అవకాశాలు ఇచ్చారు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీలో స్వామి ఉద్యోగం ఇచ్చారు. అప్పుడే దాదాపు అదే ప్రాంతంలో అదే టైంలో మొదలైంది. రేడియో సాయి ఫస్ట్ ఫ్యూ ఎంప్లాయీస్లో అరుణ్ గారు ఒకరు. 2001 నుంచి 2005 సంవత్సరం వరకు ఆయన రేడియో సాయి గ్లోబల్ హార్మనీలో పనిచేశారు. 2005లో స్వామి నిర్దేశం ప్రకారం ఆయన పుట్టపర్తి నుంచి బయటకు వచ్చి ఉద్యోగం చేయడం అది జరిగింది. అయితే 2005 సంవత్సరం నుంచి 2010 వరకు శంకర్ నేత్రాలయ అని ఒక ఆసుపత్రికి సీఈఓగా, అడ్మినిస్ట్రేషన్లో సీఈఓగా పనిచేశారు. తర్వాత తదనంతరం ఆయన సాజిక్స్ సాఫ్ట్వేర్ అని హాస్పిటల్స్కి సాఫ్ట్వేర్ తయారు చేసే ఒక కంపెనీకి ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. శ్రీ అరుణ్ కర్దేహాల్ గారి దివ్య మధుర అనుభూతుల మాలిక మన ముందు ఆయన పెట్టడానికి వచ్చారు సార్.
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి సాయి సోదర సోదరీమణులందరికీ, అనేకానేక పెద్దలున్నారు ఇక్కడ, వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇవాళ ఇక్కడికి రావడం, మాట్లాడడానికి అవకాశం కల్పించబడడం కేవలం స్వామి అనుగ్రహంగా భావిస్తున్నాను. స్వామి సంచరించి నడయాడిన ఈ ఇక్కడికి విచ్చేసినటువంటి సాయి సోదర సోదరీమణులందరికీ అనేకానేక

స్వామి సంచరించి నడయాడిన ఈ దివ్యక్షేత్రం, ఇక్కడికి వస్తూనే స్వామి ఇక్కడే ఉన్నారు అన్న గొప్ప అనుభూతి కలిగింది. అందులోనూ మన భజన బృందం పాటలు వింటూ మైమరచిపోయాను. అద్భుతమైనటువంటి భావముతో, భక్తితో స్వామి దగ్గరే ఉన్నట్టుగా ఆనాటి మరచిపోలేని స్మృతులన్నీ నా మదిలో మెదిలే. వేణుగోపాల్ చెప్పినట్టుగా మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం అన్నటువంటిది అతి దుర్లభం. అటువంటిది అవతార పురుషుడైనటువంటి స్వామి సన్నిధికి చేరడము, వారు నాకు కల్పించిన అవకాశాలు తలుచుకుంటే ఎందుకు ఇంత కరుణకు, దయకు స్వామి నన్ను పాత్రుడిని చేశారో నాకైతే ఇంతవరకు అవగాహన లేదు. గాని బహుశా నాకు ఒకటే అనిపిస్తూ ఉంటుంది, కొంతమంది చేతలు చేసేవారుంటారు, ఇక్కడ అందరూ చేతలు చేసేవారే. స్వామి కార్యక్రమంలో ముందుకు దూకి మన భజన బృందం పాడినట్టు దినదుఖియో కో ప్రేమ్ కరో సాయి ప్రసన్న హోగా అని అనేక మంది, నాకు తెలుసు, ఇక్కడ మీరు ఈ కార్యక్రమాలు చేస్తూ స్వామి కృపకు పాత్రులు అవ్వడం నాకు తెలుసు. అందులో హైదరాబాద్ యూత్ అంటే స్వామికి అమితమైనటువంటి ప్రేమ. కాకపోతే కొంతమంది చేతలు కాక మాటలు బాగా మాట్లాడతారు. పుట్టపర్తిలో సరదాగా అనుకుంటుండేవాళ్ళం, ఇతను మైకాసురుడు రా అని, అంటే మైక్ ఇస్తే అసురుడి కింద మారిపోతాడని. మాటలు మాట్లాడడం చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. ఎక్కడైనా ఎప్పుడైనా నిర్భయంగా మాట్లాడే శక్తిని స్వామి ప్రసాదించారు. కాబట్టి స్వామి అనుకునుంటారు, వీడు ఎలాగూ చేతలకు పనికిరాడు కాబట్టి మాటలకు వాడుకుందాము సరే అని చెప్పి అవకాశం ఇచ్చి, ఈ అనుభూతులన్నీ కూడా స్వామి యొక్క అత్యంత ప్రియమైన మీ అందరితోనూ కూడా పంచుకోవడానికే కేవలము ఇచ్చారు అన్నది నా యొక్క నమ్మకం. ఒక్కొక్కప్పుడు అనిపిస్తూ ఉంటుంది, బహుశా సైలెంట్గా ఉంటే బాగుంటుంది అని. కానీ మా బ్రదర్ వేణుగోపాల్ నన్ను వదిలిపెట్టడు. సప్త సముద్రాల అవతల ఎక్కడున్నా కూడా నన్ను పట్టుకుని ఏదో ఒక విధంగా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేస్తుంటాడు. అప్పుడు నాకు అనిపించింది, స్వామి యొక్క కథ చెప్పారు. పూర్వం రామానుజాచార్యుల వారికి, వారి గురువు గారు మోక్షాన్ని సాధించడానికి మంత్రం ఉపదేశించారట. ఓం నమో నారాయణాయ నమః అని అతని చెవిలో చెప్పి, ఈ మంత్రం చదివితే నీకు మోక్షం వస్తుంది, కాబట్టి నువ్వు ఇది నీలోపల నువ్వే ఉచ్చారణ చేసుకో, ఎవ్వరితోనూ దీనిని నువ్వు పంచుకోవద్దు, పంచుకుంటే నువ్వు తిన్నగా నరకానికి పోతావు అని చెప్పేసి చెప్పారట. సరే గురుగారు, నాకు ఈ మంత్రాన్ని ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞుణ్ణి అని గబగబా వెళ్లి ధ్వజస్తంభం, ఆలయ గోపురం ధ్వజస్తంభం ఎక్కి ఊరంతా వినిపించేటట్టు ఓం నమో నారాయణాయ నమః అని గట్టిగా అరిచట. అందరూ కూడా విని ఆయనతో పాటు ఓం నమో నారాయణాయ నమః అని. గురుగారు వచ్చి, ఒరి విశ్వాసఘాత కూడా, నీకు చెప్పాను కదా ఇది అందరితో పంచుకోవలసిన మంత్రం కాదని, నువ్వు నరకానికి పోతావని చెప్పాను కదా అని చెప్పి మందలిస్తే, స్వామి క్షమించండి, నేను ఒక్కడిని నరకానికి పోయినా ఇంతమంది నారాయణ సాహిత్యం పొందుతారు కాబట్టి పర్వాలేదు గురువుగారు అంటే, గురువుగారు నాయనా నేను మాత్రం ఎందుకు చెప్తాను నరకానికి పోతానని, భగవంతుడి విషయాలను నలుగురితో పంచుకోవాలి, ఆ ఉద్దేశంతోనే నీకు ఈ పరీక్ష పెట్టాను, నిస్వార్థంగా భగవత్ విషయాలను అందరితోనూ పంచుకోవడమే అంతకంటే కూడా సులువైన ఆనందదాయ

మార్గమైన మోక్ష మార్గం ఇంకేమీ లేదు నాయన అని చెప్పేసి చెప్తారు. రామానుజుడంతటి వాడిని కాకపోయినా కేవలం ఆయన మంత్రం విన్నారు. అన్ని మంత్రములకు మూలమైనటువంటి అవతార పురుషుడి అద్భుతమైనటువంటి లీలలను చూడడానికి అవకాశం కలిగిన నేను ఎన్ని మార్లైనా మీతో నా అనుభవాలను, నాకు తెలిసిన వారి అనుభవాలను పంచుకోవాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటాను. మీ అనుభవాలను కూడా, ఇక్కడ ఎంతోమంది పెద్దలున్నారు, కొంతమంది చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నా క్లాస్మేట్ పార్థివ ఫాదర్ సత్యమూర్తి గారు ఉన్నారు, బహుశా ఆయనకి నేను తెలిసి ఉండకపోవచ్చు. వీరందరి అనుభవాల మాలిక వింటే చంద్రుడికో నూలు పోగులాగా ఉంటుంది నేను మాట్లాడేది. అయినప్పటికీ ఇది నాకు భగవంతుడు తనను గుర్తు చేసుకునే అవకాశంగా నేను భావిస్తూ ఇవాళ మీతో ఇన్ఫార్మల్గా హాయిగా స్వామి ముచ్చట్లు చెప్పుకోవాలని వచ్చాను. స్వామి గురించి చెప్పుకోవడమే ఒక సందేశం, స్వామి గురించి వినడం, స్వామి గురించి ముచ్చటించుకోవడం ఇంతకంటా ఆనందదాయకం, ఇంతకంటా మోక్షదాయకం ఇంకొకటి లేదనేది నా దృఢ విశ్వాసం. ఎందుకంటే ఎక్కడో నిరాకార స్వరూపంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటాడనుకున్న భగవంతుడు అందరికీ ఆప్తుడై ప్రీతిపాత్రుడై స్వామి నావాడు అని ఇన్ని కోట్ల మందికి అనిపించే విధంగా ఇవాళ భగవంతుడు ఎక్కడో లేడు, భగవంతుడిని హృదయ నివాసి అయిన మనకందరికీ కూడా అర్థమయ్యేటట్లు అవగతమయ్యేటట్లు స్వామి చేశారు. ఏమాత్రం కూడా భగవంతుడు భక్తుడు ఒక మెట్టు పైన ఒక మెట్టు కిందన అనే భావాన్ని కూడా కల్పించకుండా, నేను నీవాడిని, ఇఫ్ యూ నీడ్ మీ యూ డిజర్వ్ మీ, నీకు నా అవసరం అయితే నన్ను పొందే అర్హత ఉన్నది అని చెప్పి తనను తాను పూర్తిగా మనకి మన కుటుంబ సభ్యుల్లో వేణు చెప్పినట్టు తల్లిగా తండ్రిగా గురువుగా దైవముగా మిత్రునిగా స్వామి మన దైనందిన జీవితంలో అల్లుకుపోయారు. అంత అల్లుకుపోయిన పెనవేసుకున్న స్వామి ఒకసారి నేను ఈ విధంగా నేను MBA చేస్తున్నప్పుడు ఒక పాట రాసుకున్నాను స్వామి మీద. అది నేను ఆ పాట బాగా పాత తెలుగు సినిమా పాట, మంచి మధురమైనటువంటి ట్యూన్ ఉంటుంది దానికి. దానికి నా వర్డ్స్ నేను జత చేసుకుని స్వామి మీద రాసుకుని పాడుకుంటుండేవాడిని. ఒకరోజు ఒకసారి దసరాకి స్వామి నన్ను మాట్లాడమన్నప్పుడు ధైర్యం చేసి ఆ పాట స్వామి సమక్షంలో పాడాను. అదృష్టవశాత్తు స్వామికి ఆ రోజు నా సంభాషణ చాలా నచ్చింది, మాట్లాడాక పిలిచి చాలా బాగా మాట్లాడేవని నాకు విభూతి సృష్టించి ఇచ్చారు. ఆ పాట ఇలా ఉంటుంది, ఇది మనందరి మనసులోనూ ఉండే భావమని నేను తలుస్తున్నాను.

కి స్వామి మన స్వామి. ఏమండి, అందరి మనసులోనూ ఉండే భావం ఇదే కదా. ఈ పాట పాడుతూ నేను నా ఉపన్యాసాన్ని ప్రారంభించి దాన్ని ఇంగ్లీష్లో కూడా తర్జుమా చేస్తున్నాను. చిన్న పెద్ద బీదా గొప్ప అందరి ప్రియ బంధువు స్వామి అన్న చరణాన్ని, స్వామి ఈజ్ డియర్ టు రిచ్ అండ్ పూర్ అని చెప్పి, అంటే స్వామి నన్ను ఆపారు. నాట్ ఓన్లీ రిచ్ అండ్ పూర్, యంగ్ అండ్ ఓల్డ్ ఆల్సో అన్నారు. అంటే ఆ లైన్ నేను మిస్ అయ్యాను. చిన్న పెద్ద బీదా గొప్ప అంటే చిన్నవారికి పెద్దవారికి బీదవారికి గొప్పవారికి, నాకు కూడా తెలియనంత అటెన్షన్ పే చేసి స్వామి చాలా ఎంజాయ్ చేశారు ఈ పాట. నేనైతే స్వామి ముందరికి వచ్చే వరకు స్వామి దగ్గర ఓ సినిమా పాట అనువదించి పాడగలను అని మాత్రం అనుకోలేదు. అంత అందేటువంటి వాడు మనకి స్వామి. మన భావాన్ని బట్టి స్వామి మనకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. చందమామ నవ్వు స్వామి, కన్న తల్లి ప్రేమ స్వామి, స్వామి దరహాసం, ఎంత సుమధురమైన దరహాసం. అదేవిధంగా కన్న తల్లి ప్రేమ, అందరూ కూడా స్వామి యొక్క ప్రేమని మనం చవిచూశాం. కొన్ని అనుభూతులు స్వామి యొక్క ప్రేమని ఏ విధంగా నాకు అందించారు అన్నటువంటిది మీతో కొన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను MBA పూర్తి చేశాక, అందరికీ చాలా తెలిసిన విషయం ఏంటంటే, చాలామంది బాయ్స్ వెయిట్ చేస్తుంటారు స్వామి దగ్గర ఏదైనా ఉద్యోగం చేయాలని. సో నేను కూడా ఆ ఉన్నటువంటి వారిలో ఉన్నాను. ఉండి కోర్స్ అయిపోయిన తర్వాత స్వామి బృందావనంలో ఉన్నారు, మేము కూడా బృందావనం వెళ్ళాం. తర్వాత స్వామి పుట్టపర్తి వచ్చారు. బృందావనంలో ఒక రెండు సార్లు అడిగారు, వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ప్లాన్ బాయ్ అని. స్వామి మీరేం చెప్తే అది అని. గో హోమ్ సర్వ్ మదర్ అండ్ ఫాదర్ అన్నారు. సరే స్వామి. సో పుట్టపర్తి స్వామి వచ్చారు, నేను కూడా పుట్టపర్తి వచ్చాను. ఒకసారి ఫైనల్గా స్వామి మనకేమైనా చెప్తారేమో, ఎన్నాళ్ళని మనం వెయిట్ చేయగలమో, ఆల్రెడీ ఓ నెల నెలన్నర అయిపోయింది, ఇంట్లో వాళ్ళు కూడా పిలుస్తున్నారు అని చెప్పేసి నేను కొంతవరకు వెయిట్ చేసి స్వామికి ఒక ఉత్తరం రాశాను. స్వామి, నేను ఈ విధంగా మీ దగ్గర MBA పూర్తి చేశాను, నేనిప్పుడు నా సొంత ఊరు వెళ్లాలనుకుంటున్నాను, మీరేమైనా అవకాశం కల్పిస్తాను అంటే నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నానని చెప్పేసి ఒక ఉత్తరం రాసేసి అది కొరియర్లో వేశాను. రోజుకి కొన్ని, తర్వాత నాకు తెలిసిన రోజుకి కొన్ని వేల ఉత్తరాలు వస్తాయి స్వామికి. ఆ వేల ఉత్తరాల్లో అన్ని స్వామికి చదివే, భౌతికంగా చదివే అవకాశం ఉండదు, కానీ అన్ని ఆయనకి అవగతం అన్నది తర్వాత నాకు తెలిసిన విషయం. సో నేను కూడా ఆ విధంగా వేశాను. వేసి రైల్వే టికెట్ కొనుక్కున్నాను ఇంటికి వెళ్ళడానికి. ఒక స్వామి పుస్తకం పెద్దది, మన మై లైఫ్ ఇస్ మై మెసేజ్, ఆ బుక్ కొనుక్కున్నాను. స్వామి నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి సిద్ధంగా బట్టలు అన్ని సర్దుకుని ఆ రోజు మందిరంలో కూర్చున్నాను. స్వామి కారు తీసుకుని బయట విద్యాగిరి స్టేడియంకి రౌండ్కి వెళ్లారు. ఇంకా భజనకి 9 గంటల భజనకి కొంచెం టైం ఉంది. అప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన అన్నాడు, ఏంటి నువ్వు వెళ్ళిపోతున్నావా అంటే వెళ్ళిపోతున్నానని. అయితే నువ్వు ఈ మందిర ద్వారం దగ్గర కూర్చో, అన్న అవకాశం ఉంటే స్వామికి చెప్పి వెళ్ళొచ్చు కదా అంటే, సరే దాందే ఉందని చెప్పేసి నేను ఆ భజన హాల్ దగ్గర, స్వామి ఇంటర్వ్యూ రూమ్ దగ్గర డోర్ ఉంటుంది, ఆ వెయిటింగ్ బాయ్స్కి ఏంటంటే మార్నింగ్ అక్కడ కూర్చునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇన్స్టిట్యూట్ బాయ్స్ ఎవరు ఉండరు. సో ఆ ఏరియానంతా మేము ఆక్రమించుకుని స్వామి కోసం ఎదురు చూస్తుండేవాళ్ళం. సో అక్కడ కూర్చున్నాం, నేను ద్వారం దగ్గర కూర్చున్నాను. స్వామి భజనకు ఇంకా కొద్ది సమయం ఉందనగా కారులో వచ్చారు. వచ్చి కొల్వంత హాల్లో దిగి ఆ స్టేజి మెట్లు ఎక్కుతున్నారు ఇంటర్వ్యూ రూమ్ వైపు వస్తూ. దిగుతానే నన్ను ద్వారం దగ్గర చూశారు. చూసి, ఏమిరా పోతున్నావా అన్నారు. నా వెనకాల ఎవరితోనైనా మాట్లాడుతున్నారేమో అని చూశాను.
చూస్తే ఎవరు లేరు. అంటే కొంచెం ముందరికి వెళ్ళాను. ముందరికి వెళ్తే స్వామి, అవును స్వామి, కానీ నాకు వెళ్ళాలని లేదు స్వామి. అవునా, సరే సరే. పోని కొన్ని దినములకు పోయి ఇంట్లో వాళ్లతో అమ్మా నాన్నతో గడిపి ఆ తర్వాత రా అన్నారు. అంటే అట్లాగే స్వామి, అలాగే స్వామి అని చెప్పి వెనక్కి కూర్చున్నాను. ఇప్పుడు స్వామి ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ ఇంటర్వ్యూ రూమ్ గది తలుపు తెరిచి నా వైపు చూసి లోపలికి రా అన్నారు. నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే స్వామి నా షర్ట్ జేబులో తన చేయి పెట్టారు. పెడితే ఏమో నాకు అర్థం కాల. ఇప్పుడు స్వామి, నువ్వు కొన్ని దినములకు వెళ్ళి అమ్మా నాన్నతో గడిపి మళ్ళీ తిరిగిరా, ఓ రెండు మూడు దినములైనా గడిపి తిరిగిరా అన్నారు. అని నా జేబు వైపు చూపిస్తూ, ఇదిగో డబ్బులు రిటర్న్ టికెట్కు అన్నారు. అంటే ఆయనకి నా మైండ్ సెట్ బాగా అర్థమైంది. చిన్న బ్రైబ్ ఇచ్చారు. టికెట్ టికెట్లు దొరకలేదు లేదా డబ్బులు లేవు అని అనడానికి కూడా లేదు అని ఆ విధంగా డబ్బులు ఇచ్చి విభూది ఇచ్చి పాద నమస్కారం చేసుకోమని వెళ్ళిరా అన్నారు. నేను బయటకు వచ్చాను. బాయ్స్ అందరూ అబ్బా ఏం జరిగిందిరా అంటే నన్ను వెళ్ళి రమ్మన్నారు స్వామి. ఆనందంతో ఒబ్బి తబ్బి భయపోతున్నాను. సరే ఇంటికి వెళ్ళాను. మా సొంత ఊరు విశాఖపట్నం, మా తల్లిదండ్రులకు చెప్పాను ఇలా స్వామి రమ్మన్నారు నేను వెళ్తానంటే. వాళ్ళు స్వామి రమ్మంటే మేమెవరము, అది నీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అనుకున్నట్టే నేను రెండు మూడు రోజులు వాళ్ళతో గడిపి మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చాను. ఆల్రెడీ స్వామి నాతో మాట్లాడి ఉన్నారు, రమ్మన్నారు. రాగానే ఏం బంగారు ఎప్పుడొచ్చావు అని చెప్పి కుశల ప్రశ్నలు వేస్తారు అన్న ధీమాతో వచ్చి ప్రశాంత నిలయం మన భజన మందిరంలో కూర్చోవడం, స్వామి మామూలుగా రావడం, ఏదో కొత్త మనిషిని చూసినట్టుగా నన్ను చూసేవారు, ఎప్పుడు చూడనట్టుగా. కనీసం నాతో మాట్లాడినట్టుగా కూడా ఆయనకి గుర్తులేదేమో అన్నంతగా చూస్తుండేవారు. ఇటువంటి వెళ్తుండేవారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా మాట్లాడేవారు కాదు. అలా వెయిట్ చేశాను వెయిట్ చేశాను, ఒక నెలలాళ్ళు వెయిట్ చేశాను. నేనంటూ ఒకడిని ఉన్నాను అని, ఉన్నానా అని నాకే డౌట్ వచ్చేలాగా స్వామి ప్రవర్తించేవారు. ఈలోపు ఇంకొక దీని సైడ్ ఎఫెక్ట్ ఏమిటంటే, ఆ బుడగని పెద్దది చేసి ఇంటికి వెళ్ళి రా అన్ని ఆశీర్వదించిన మా తోటి విద్యార్థులు ముందర చిన్నపోయి వారి ముందు నా పరువు పోయిందేమో. ఇప్పుడు ఎలాగా స్వామి పలకరించలేదన్న బాధ కంట వీరి దగ్గర నా ఇమేజ్ ఏమవుతుందో అని ఆ బాధ. ఇవన్నీ ఒక విచిత్రమైన స్థితిని, మనస్థితిని మనకి సృష్టించాయి. సరే వెయిట్ చేశాను వెయిట్ చేశాను వెయిట్ చేసి ఒకరోజు బాగా విసుగొచ్చేసింది. ఇంకెన్నాళ్ళు నీకు ఇష్టం ఉంటే ఉండమను, లేదంటే పొమ్మను అని చెప్పేసి ఒక ఉత్తరం రాశాను మళ్ళీ. స్వామి నేను ఈ విధంగా వెయిట్ చేస్తున్నాను, ఎన్నాళ్ళైనా పలకరించట్లేదు మీరు, మీకు ఉండాలంటే ఉండమని చెప్పండి, భక్తి లేదు అనుకుంటే పొమ్మని చెప్పండి అని చెప్పి చాలా నిష్కర్షగా కోపంతో రాశాను ఉత్తరం. ఆ ఉత్తరం ఏ రోజైతే వేశానో ఆ రోజు సాయంత్రం స్వామి భజనకి దర్శనానికి వచ్చి నేను వెనకాల కూర్చున్నాను. ఎక్కడో ఒక అబ్బాయి పరిగెట్టుకుని వచ్చి స్వామి పిలుస్తున్నారన్నారు. ఓ మనకు ఉత్తరం పనిచేసింది కావాలనుకున్నాను. నేను అక్కడికి వెళ్ళాను భజన మందిరం దగ్గరికి. వెళ్తే స్వామి నన్ను చూస్తూనే, అంటే నేను ఎప్పుడూ ఒక కోరిక కోరుకునేవాణ్ణి. సత్యం సింహసుందరంలో చదివాను స్వామి ఎవరికో దశావతారాలు చూపించారు అని. ఆహా, మనకు కూడా ఎప్పుడైనా చూపెడితే బావుండు అని అనుకుంటుండేవాణ్ణి. అన్ని అవతారాలు చూపించలేదు కానీ ఆ రోజు ఉగ్ర నరసింహ అవతారం మాత్రం చూపించారు. నన్ను చూస్తానే దొంగ దొంగ అన్నారు. స్వామి ఏమైంది, ఏమిరా ఏమి, ఒకసారి ఉంటానంటావు ఒకసారి పోతానంటావు, ఛీ అన్నారు. స్వామి అన్నాను, సరే లోపలికి పో అన్నారు. ఇంటర్వ్యూ రూమ్లోకి తీసుకెళ్లారు. తీసుకెళ్లి అక్కడున్న ఫారినర్స్ అందరికీ పరిచయం చేసి, వెరీ గుడ్ బాయ్ వెరీ గుడ్ బాయ్,
దిస్ బాయ్ అని పరిచయం చేశారు. నన్ను లోపలికి పిలిచారు, పిలిచి విభూది ఇచ్చి నమస్కారం చేసుకో వెళ్ళిపో అన్నారు. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, అయ్యో నాకు వెళ్ళిపోవాలని లేదు అని. అప్పుడు నేను స్వామికి చెప్పాను, స్వామి తప్పదా వెళ్ళిపోవాలా, పొరపాటు జరిగిపోయింది స్వామి అన్నాను. లేదు నువ్వు వెళ్ళిపోవాల్సిందే అని. అది కాదు స్వామి, ఇంకొకసారి ఆలోచించండి, నేను నువ్వు వెళ్ళిపోవాల్సిందే అన్నాను. ఎప్పుడు వెళ్ళమంటారు స్వామి అని. తక్షణమే వెళ్ళిపో అన్నారు. స్వామి తక్షణమే అంటే నా దగ్గర రైలు టికెట్ కూడా లేదు స్వామి అని. అవునా, సరే కృష్ణాష్టమి వస్తుంది అది చూసుకుని వెళ్ళిపో అన్నారు. బయటికి వచ్చి దిస్ బాయ్ ఇస్ వెరీ గుడ్ బట్ హీ డస్ నాట్ వాంట్ టు స్టే విత్ స్వామి అన్నారు ఫారినర్స్తో చూసి. వాళ్ళు ఎవరి కీటకము, హూ ఇస్ దిస్ బాయ్ హూ డస్ నాట్ వాంట్ టు స్టే విత్ స్వామి. నన్ను బయటికి పంపించారు. మళ్ళీ చెప్పాను ఈ విధంగా స్వామి కృష్ణాష్టమి తర్వాత వెళ్ళిపోమంటున్నారని. సరే ఉన్నాను, 15 రోజులైంది, కృష్ణాష్టమి కూడా వచ్చింది. చక్కగా అంగరంగ వైభవంగా స్వామి కృష్ణాష్టమి జరుపుకున్నారు. కృష్ణాష్టమి అయిపోయింది, 4-5 రోజులు కావస్తుంది. మళ్ళీ నాలో ఇప్పుడు ఏమిటి, కృష్ణాష్టమి వచ్చేసింది, ఉండాలా వెళ్ళిపోవాలా, వెళ్ళిపోవాలంటే చెప్పి వెళ్ళాలి, వెళ్లకుండా ఉండాలంటే స్వామి వెళ్ళమన్నారు అని చెప్పేసి ఒకరోజు ధైర్యం చేసి స్వామి నడుస్తుంటే కొంచెం ముందుకు దూకాను. ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి ఏదో, స్వామి పిల్లల్ని దూరంగా పెట్టడము, పిల్లలు స్వామి యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూ ముందుకు దూకడము, ఇటువంటివన్నీ సహజంగా స్వామి ఫ్రీడమ్ ఇస్తుంటారు. సో కొంచెం ముందుకు దూకి స్వామి అన్నాను. అంటే ఏమి అన్నారు. స్వామి కృష్ణాష్టమి వచ్చింది, మీరు నన్ను వెళ్ళమన్నారు కదా స్వామి అంటే. అవును, నాకు వెళ్ళాలని లేదు స్వామి అన్నాను. లేదు లేదు వెళ్లాల్సిందే అంటే. లేదు స్వామి నాకు వెళ్ళాలని లేదు స్వామి అంటే. అవునా, అట్లయితే ఓణం చూసుకుని వెళ్ళిపో అన్నారు. సరే స్వామి అని. ఆగస్ట్ అయిపోయింది, ఓణం సెప్టెంబర్లో వస్తుంది, ఓణం అయిపోయింది, కేరళ వాళ్ళు వచ్చారు వెళ్ళారు, అన్నీ యథావిధిగా జరుగుతున్నాయి. నా జీవితం మాత్రం ఎక్కడ ఆగింది, రైలు బండి అక్కడే ఉన్నట్టు అనిపిస్తుండేది. సరే ఓణం కూడా అయిపోయింది, 15 రోజులు అయిపోయింది. ఒక పక్క స్వామి ఎక్కడ అనుగ్రహం కలిగే సూచనలు కనిపించట్లేదు. అప్పుడు ఒకరోజు రాత్రి బాగా ఆలోచించాను. ఆలోచించి ఏమి జరిగినా సరే, నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా నేను ఇక్కడి నుంచి కదిలేది లేదు, ఇంక నాకు నీ సంభాషణతో కానీ నీతో నాకు జరిగే కాన్వర్సేషన్స్తో కానీ నాకు సంబంధం లేదు, నేను ఇక్కడే ఉంటాను అని ఎవరికి తెలియకుండా మనసులో అనుకున్నాను. మన్నాడు నుంచి దర్శనానికి వచ్చి కూర్చున్నాను, భజన హాల్లో కూడా కూర్చోలేదు, బయట కూర్చున్నాను. అలా కొన్ని రోజులు జరిగింది. జరిగితే అదే టైంలో స్వామి ఈ పాద నమస్కారం ఇప్పుడు మనం ఆపాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. జనవరి 1వ తేదీ 2019 నూతన సంవత్సర శుభ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమం హ్యాపీ సాయి ఇయర్. అందులోని ఒక అంశమైన కాలాయ నమః పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వినండి.

0: కాలాతీత లీలామూర్తి, కలియుగ చక్రవర్తి, త్రిభువన వందిత దివ్య కీర్తి, దిగంత వ్యాప్త తేజోదీప్తి అయిన భగవాన్ శ్రీ సత్యసాయినాథుని దివ్య పాదపద్మాలకు ప్రణమిల్లుతూ రేడియో సాయి శ్రోతలందరికీ నూతన సంవత్సర శుభాభినందనలు. జనవరి 1వ తేదీ కొత్త సంవత్సరానికి స్వామి విద్యార్థులంతా స్వామి దివ్య సమక్షానికి చేరారు. 5 దశాబ్దాలుగా ఎంతో మంది విద్యార్థులు స్వామి ప్రేమను పొంది తమ జీవితాలని పావనం చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఇదే రోజు సాయిమాతపై వారికున్న ప్రేమను, కృతజ్ఞతను తెలుపుకోవడానికి ప్రశాంతి నిలయం విచ్చేస్తారు. అలాగే ఈరోజు కూడా ఎంతో మంది విద్యార్థులు స్వామి దివ్య సన్నిధికి చేరి స్వామితో గడిపినటువంటి ఆ మధుర స్మృతులను నెమరు వేసుకుంటున్నారు. కాలం మారినా, పరిస్థితులు మారినా, మనుషులు మారినా స్వామి మారరు. స్వామి ప్రేమకున్న ఆకర్షణ ఎన్నటికీ మారదు, తగ్గదు. అదే సత్యం, అదే శివం, అదే సుందరం. నూతన సంవత్సర శుభ సమయంలో శ్రోతలందరికీ ప్రేమతో అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాల్లో భాగంగా కాలాయ నమః అనే అంశాన్ని మీకిప్పుడు అందించడానికొచ్చింది మీ సాయి స్వప్న. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి శ్రీమతి గౌరీ గారు వచ్చారు. సాయిరామ్ అండి.
1: సాయిరామ్ స్వప్న, స్వామి పాదపద్మములకు నమస్కరించుకుంటూ మన రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్.
0: గౌరీ గారు, స్వామి సమక్షంలో నూతన సంవత్సరాన్ని మొదలు పెట్టుకోవడం, ఈ 2019లో స్వామి మనకిచ్చిన ఫస్ట్ గిఫ్ట్, ఇంతటి భాగ్యం మనం పొందాము. మరి నూతన సంవత్సరం అంటే మనందరం కొత్త కొత్త అవకాశాల కోసం, కొత్త కొత్త ఆనందాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎన్నో ఊహలతో, ఆశలతో ఈ కొత్త సంవత్సరంలో కడుగు పెడతాం కూడా. మరి అందంగా, ఆనందంగా మన జీవితాన్ని మలుచుకోవాలంటే మనం ఏం చెయ్యాలి, అలాగే ప్రతిరోజు మనం ఎలా నడుచుకోవాలన్నది కూడా ఒకసారి చూద్దాం.
1: అట్లాగే స్వప్న, మనము ఈ న్యూ ఇయర్ డే రోజు మనం సంవత్సరం గురించి మాట్లాడుకోవటం,
0: మరి ఎలా గడుపుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. సద్భక్తులందరూ చేరి భగవంతుడా ఎనుచు చెవులకింపుగా నుతి చేయు దినము, బీదల వెతలన్నీ ప్రీతితో తొలగించి అన్నదమ్ముల మాటికి నున్న దినము, దైవ చింతన చేయు దాస బృందములకు ప్రీతి మృష్టాన్నము పెట్టు దినము, మహనీయులెవరైనా మన కడకు ఏతించి చెలిమి బాబా కథలు చెప్పు దినము, భావమున భక్తి గూర్చి సౌభాగ్య దినము దినము కాని తక్కినవన్నీ దినములగునే, ఇంతకన్నను వేరెద్ది ఎరుకపరతు సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా అని ఎంతో చక్కగా ఏ రోజు మనం సుదినమో, ప్రతి దినాన్ని సుదినం ఎలా చేసుకోవాలో ఎంతో చక్కగా స్వామి ఇందులో వర్ణించారు. మరి ఈ సంవత్సరంలో మనం అడుగు పెడుతూ మన ప్రతి రోజుని ఎలా గడుపుకోవాలి, ఎలాగా ఈ కాలాన్ని సద్వినియోగపరచుకోవాలో ఈనాటి అంశంలో చూద్దామండి.
1: అట్లాగే స్వప్న, మనం ముందుగా సంవత్సరం అంటే ఏమిటి, సంవత్సరం మన జీవితానికి ఎలా ముడిపడి ఉంది అనేది మనం చూద్దాం.
0: తప్పకుండా.
1: సంవత్సరము అనగానే మనకి దాంట్లో ఉన్నటువంటి 12 నెలలు, వారాలు, రోజులు, గంటలు, నిమిషాలు, సెకండ్లు, ఇలా అన్ని కలిస్తే సంవత్సరము అని తెలుస్తుంది.
0: అవును.
1: అంతేకాకుండా ప్రతి నిమిషం కూడాను చాలా విలువైనది, కొత్తది అని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ నిమిషం కూడా తిరిగి రాదు కాబట్టి ప్రతి నిమిషం మనం కొత్తదిగానే మనం భావించుకోవాలి. అంతేకాకుండా ఈ సంవత్సరంలో ఋతువులున్నాయి, 6 ఋతువులు, 6 రకాలైనటువంటి ప్రకృతి మార్పులను తీసుకొస్తూ ఉంటుంది. అట్లా మన జీవితం చూసుకుంటే ఈ షడ్భావ వికారాలున్నాయి. అవేంటంటే అస్థి, జాయతే, వర్ధతే, పరిణమతే, అపక్షయతే, వినశ్యతే. అంటే అస్థి అంటే మన ఉనికి, పుట్టటము, పెరగటము, అలాగే పరిణామం మార్పు చెందటము, అట్లాగే అపక్షయతే
0: క్షీణించిపోవటం,
1: వినశ్యతే నశించిపోవటం. ఇలా ఈ రెండు చూస్తూ ఉంటే మనకి ఈ సంవత్సరానికి, జీవితానికి, మానవ జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉన్నది అని మనకు బాగా అర్థమవుతుంది.
0: అవునండి. అంతేకాకుండా ఈ కాలం అంటే నథింగ్ బట్ సంవత్సరం. ఇవన్నీ కూడా పేర్లు వేరు గాని అవి చేసే పనులు ఒకటేనని మనకి ఇక్కడ అర్థమవుతున్నది. మరి జీవితంలో ఈ కాలం ఎంత ఇంపార్టెంట్ అసలు మనిషి జీవితంలో అన్నది చూసుకుంటే, దాన్ని ఈ కాలం మనని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది కూడా ఒకసారి చూద్దాం.
1: అట్లాగే
0: కాలః పచతి భూతాని, కాలః సంహరతే ప్రజా, కాలః సుప్తేషు జాగర్తి, కాలోహి దురతిక్రమః అంటూ ఎంతో చక్కగా చెప్పారు. ఇందులోని కాలం ఏం చేయగలదు అంటే కాలమే అన్ని చేస్తుంది అని. కాలహ పచతి భూతాన్ని, అన్ని తనలోని డైజెస్ట్ చేసేసుకోగలదు, అన్ని తనలో కల్పించుకునే శక్తి గలదన్నమాట. కాలహ సంహరతే ప్రజా, కాలం ఈ ప్రజల్ని జీవుల్ని సంహరించుతుంది. అంటే ఈ కాలంలో పుడుతున్న జీవులు కాలంలోనే తిరిగి కలిసిపోతాయి, కాలంలోనే తిరిగి నశించిపోతాయి అని చెప్తున్నారు. ఇంకా కాలహ సుప్తేషు జాగర్తి, మనందరం పడుకున్నా మనందరం రెస్ట్ తీసుకున్నా కాలం మట్టుకు జాగ్రత్తలోనే ఉంటుంది. దానికి అంటే పాజ్ అని గాని ఆగడం అంటూ గాని నిద్రపోవడం అంటూ గాని ఉండదు, నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అంటూ. కాలోహి దురతిక్రమ, అంతేకాదు దాన్ని అతిక్రమించడం ఎవరి వల్ల కాదు, దానికి లోబడే మనందరం ఉన్నాము, లోబడే నడుచుకోవాలి గాని దాన్ని అతిక్రమించి మనం ఏమీ సాధించలేం చెయ్యలేం కూడా అంటూ కాలం యొక్క ఇంపార్టెన్స్ ఇంతలాగా చెప్తున్నారు ఇక్కడ.
1: అయితే అందుకనే టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ అని, కాలం ఎవరికోసం ఆగదు.
0: అవును,
1: మనము కొన్ని పనులు చేయగానే విశ్రాంతి కోరుకుంటాం, కానీ కాలం ఎప్పుడు కూడా విశ్రాంతి తీసుకోవటం అనేది ఉండదు, ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది.
0: అవును,
1: మనము మన రోజువారీ మాటల్లో కూడాను కాలం గురించిన ప్రస్తావనలు ఎన్నో రకాలుగా మనం ఉపయోగిస్తూ ఉంటాము. కాలం కలిసి రావాలంటుంటాము, కాలం కలిసి వస్తే లాభాలు పొందాడు అంటుంటాము, కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుట్టాడు అంటుంటాము. ఇట్లా అన్ని సమస్యలకి కాలమే పరిష్కరిస్తుంది అని కూడా వదిలిపెడుతుంటాం.
0: అంటే అంతే కదా, ఇంకా ఏదైనా మనం సంపాదించుకుని ఇంకా టైం రాలేదురా నీకు, ఆ టైం వచ్చినప్పుడు వస్తుందిలే అని కూడా అంటాం.
1: అంటే ఇట్లా కాలంతో ముడిపడి మనం మన జీవితం కూడాను ఉన్నదని అర్థమవుతుంది. అయితే ఈ కాలంతో మనం మన జీవితం ఎప్పుడు అసలు మొదలు పెట్టాము అనేది చూస్తే,
0: కాలంకి మనకి ఎలా సంబంధం ఏర్పడింది,
1: ఎప్పుడు సంబంధం ఏర్పడింది, ఎప్పటి నుంచి అని చూస్తే సరిగ్గా మనం పుట్టినప్పటి నుంచి మొదలైంది అని మనకు అర్థమవుతుంది. తెలుస్తుంది అంటే మనం ఎప్పుడు పుట్టాము అనగానే మన డేటు నిమిషాలతో సహా సెకండ్లతో సహా నోట్ చేసి పెట్టుకుంటారు మన కాలచక్రం రాయటం కోసం. అప్పటి నుంచి మనకి మొదలైంది అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనం కోహం కోహం అంటూ పుట్టి జన్మను సార్థకం చేసుకుని సోహమని జీవన్ముక్తులం కావాలి అనేది మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది.
0: అదే స్వామి అంటారు కదా, కోహం కోహం నేనెవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఎందుకు వచ్చామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఇవన్నీ ఏమి తెలియకుండా భూమి మీద పడ్డాను ఏడుస్తూ కోహం కోహం ఏడుస్తాము, కానీ అది ఏంటో నువ్వు తెలుసుకోవాలి.
1: మన జీవిత లక్ష్యం ఏమిటి, మన గమనం ఎటువైపు అనేది తెలుసుకోవాలి.
0: మరి ఈ చక్కటి విషయాన్నే మనకి కబీర్దాస్ గారు మంచి దోహాలు చెప్పారండి, అదేంటో ఒకసారి చూద్దాం. జబ్ హమ్ పైదా హుయే జగ్ హసే హమ్ రోయే, ఏసీ కర్నీ కర్చల్ హమ్ హసే జగ్ రోయే. ఎంత చక్కగా చెప్పారు చూడండి. మనం ఎవరైనా ఇంట్లో నీ చంటి పిల్ల పుట్టి ఎవరైనా పుట్టారని ఎంతో ఆనందిస్తాం, కానీ ఆ పుట్టిన పిల్ల కేర్ కేర్ మనం ఏడుస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం పుట్టినప్పుడు ప్రపంచం ఆనందిస్తుంది, నవ్వుతూ ఉంటే మనం ఏడుస్తున్నాం, ఎందుకు వచ్చేమో తెలియదు, ఎక్కడి అగమ్య గోచరంగా ఉంటుంది పరిస్థితి, అప్పుడు భావం వ్యక్తం పరచుకోలేదు. కానీ నువ్వు ఎలా బతకాలి అంటే నువ్వు ఆనందంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టగలగాలి, నువ్వు వెళ్ళిపోతున్నావని ప్రపంచం ఏడవాలి, అలా నువ్వు బతకాలి అని. ఎంత చక్కగా ఇప్పుడు అనుకున్నట్టు మన జీవితం యొక్క సార్థకత ఎలా అంటే నువ్వు ఇలా చేసుకోవాలి అని చెప్తున్నారు. మరి మానవ జన్మ ఎందుకు వచ్చింది అని తెలిస్తేనే కదా మనం దాన్ని ఎలా సార్థకం చేసుకోవాలి. అంటే మన దగ్గర ఏదైనా వస్తువు ఉందనుకోండి, దాని వాల్యూ తెలిసినప్పుడే దాన్ని జాగ్రత్త పెట్టుకోగలం. ఇప్పుడు డైమండ్ అని తెలిస్తే దాన్ని బీరువాలో పెడతాం, అదే రాయి అంటే బయటపడేస్తాం. కాబట్టి మన మానవ జన్మ ఎంత ఉత్తమమైంది, దాని విలువ తెలుసుకుంటేనే మనం సార్థకం చేసుకోగలం. కానీ మనం ఏం చేస్తున్నాము, మీరు ఇందాక చెప్పినట్టు షడ్భావ వికారాలు ఉన్నాయి, పుట్టడం పెరగడం ఈ మార్పులన్నిటితో కూడిన దేనికి, ఈ శరీరానికే కదా. ఈ శరీరంతో చేసుకుంటూ ఈ శరీరమే నేను, ఈ కష్టం సుఖం వస్తున్నాయి ఆ మనసు, ఈ మనసే నేను అని మనం దీన్ని పరిమితం చేసుకుంటున్నాం. కాబట్టి మళ్ళా తిరిగి పుడుతున్నాము, తిరిగి చనిపోతున్నాం. ఈ పునరప జననం పునరప మరణం ఈ కాలచక్రంలో కొట్టుకుంటున్నాం. దీని నుంచి బయటపడగలిగింది ఒక్క మానవ శరీరానికే, ఈ మానవ జన్మకు మాత్రమే ఉన్నది. మళ్లీ మళ్లీ పుట్టకుండా మనం అదే ఈ మారే శరీరంలోని మారకుండా ఈ శరీరాన్ని మనని నడిపిస్తున్న భగవత్ తత్వం ఏదైతే మనలో ఉందో అదే మనం అని తెలుసుకోవడమే ఈ మానవ జన్మ యొక్క సార్థకత. అందుకే ఈ మానవ జన్మ వచ్చింది అని తెలుసుకోవాలి. కానీ ఇవన్నీ వింటుంటే చాలా అంటే వెరీ టఫ్ సబ్జెక్ట్ లో ఉంది, మనకేం అర్థం అవటం లేదు. ఇవి మరి ఎలా అర్థం చేసుకోవాలంటే మనం సులభంగా చెప్పడానికి మన స్వామి ఉన్నారు, ఎంతో చక్కగా ఒక గడియారం ఎగ్జాంపుల్ చెప్పి చెప్పేశారండి. మనం ఈ జ్ఞానం ఎలా తెలుసుకోవాలి, ఎలా పొందాలి అనుకుంటున్న దాన్ని
1: కన్ఫ్యూజన్ లేకుండా
0: ఆ గడియారం ఇన్స్టెన్స్ ఏం చెప్తుందంటే, స్వామి మీరు గడియారం తీసుకుంటే అందులో ఏంటుంటాయి, మూడు ముళ్ళు ఉంటాయి. ఒకటి సెకండ్ల ముళ్ళు, రెండోది నిమిషాల ముళ్ళు, మూడోది గంటల ముళ్ళు. ఈ సెకండ్ల ముళ్ళు ఏంటి, 60 సార్లు తిరిగినప్పటికీ నిమిషాల ముళ్ళు ఒకసారి కదులుతుంది. అలాగే నిమిషాల ముళ్ళు 60 సార్లు తిరిగినప్పటికీ గంటల ముళ్ళు 1 గంట అంటే అందులో 12వ వంతు ఒక కదులుతుంది. ఈ సెకండ్ల ముళ్ళుని సత్కర్మలుగా అనుకోమన్నారు. మన జీవితంలోని మన సత్కర్మలు ఇన్ని చేస్తే అంటే 60 సార్లు అంటే అన్ని సార్లు ఎక్కువ సార్లు తిరిగినప్పుడు ఏంటవుతుంది, నిమిషాల ముళ్ళునేమోని చిత్తశుద్ధి, అదే భావశుద్ధి అని చెప్పారు. ఇంత సత్కర్మలు చేస్తూ ఉంటే కొంచెం భావసిద్ధి కలుగుతుంది. మరి ఈ భావసిద్ధి కలగ్గా కలగా అంత తిరిగితే అప్పుడు ఏంటవుతుంది, జ్ఞాన సిద్ధి భావశుద్ధి అవుతుంది. ఆ చిత్తశుద్ధి అయిన తర్వాత ఈ జ్ఞాన సిద్ధి కలుగుతుంది. కాబట్టి సెకండ్ ముళ్ళంటే సత్కర్మలు, నెక్స్ట్ వాటి వల్ల ప్యూరిటీ వస్తుంది, శుద్ధి కలుగుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది, దానివల్ల జ్ఞాన సిద్ధి అని ఎంతో చక్కగా చెప్పారు. ఇక్కడ చూస్తే సత్కర్మలు ఎన్నో జరుగుతాయి అంటే కనిపిస్తుంటుంది సెకండ్ ముళ్ళు కలవడం స్పీడ్ గా, కానీ ఆ జ్ఞానసిద్ధి జరిగిందా జరగలేదు మన కంటికి కనిపించదు. కానీ ఆ జ్ఞానసిద్ధి కొంచెం కలగాలి అన్నా కూడా ఎన్నో సత్కర్మలు చేస్తూ రావాలి, ఎంతో పవిత్రం చేసుకుంటే మన హృదయాన్ని ఆ జ్ఞానం కలుగుతుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా దీన్ని చూస్తే అసలు ఆ సెంటర్ పాయింట్ చూడండి, ఈ మూడు ముళ్ళు బాగా తిరగాలి అన్నా, గడియారం బాగా పనిచేయాలి అన్నా, వాటిని అంటి పెట్టుకుని ఎక్కడున్నాయి, సెంటర్ పాయింట్ లోని ఆ మూడు అక్కడే ఆధారం చేసుకుని ఉన్నాయి కానీ వేరువేరుగా తిరుగుతున్నాయి. అలా ఆ సెంటర్ పాయింట్ మన జీవితంలో ఎలా ఉండాలి అంటే భగవంతుడు అయి ఉండాలట. ఏ కర్మలు చేస్తున్నాయి, ఇప్పుడు సత్కర్మలు అంటే చేత్తో చేసేది లేకపోతే ఎవరికి సాయం చేసేది ఇదే మనం సత్కర్మ అనుకుంటున్నాం. కానీ స్వామి చెప్పేది ఏంటంటే అన్ని ఇంద్రియాలతో, నువ్వు కళ్ళతో చూసేది, చెవులతో వినేది, నోటితో మాట్లాడేది, చర్మంతో నువ్వు స్పర్శ ద్వారా ఫీల్ అయ్యేది, కోరుకుని ఇవన్నీ కూడా కర్మల కిందే వస్తాయి. కాబట్టి మనం మంచి పనులు చెయ్యాలి అంటే చేతు దానం చేస్తేనే మంచి కాదు, కళ్ళతో మంచి చూపులు ఉండాలి. ఇలా ఈ అన్ని ఇంద్రియాల ద్వారా చేసిన సత్కర్మలు ఇంకా ఈజీగా చెప్పేశారు గౌరీ గారు స్వామి ఏంటంటే ఆ సెంటర్ స్వామిని పెట్టుకోమన్నారు. నువ్వు స్వామి ఆధారంగా స్వామి బేస్ చేసుకుని నువ్వు ఎప్పుడైతే పనులు చేస్తుంటో అన్ని సత్కర్మలు అయిపోతాయి. నువ్వు ఎప్పుడైతే ఈ సత్కర్మలు చేస్తుంటో ఆటోమేటిక్ గా స్వామి బేస్ తో చిత్తశుద్ధి వచ్చేస్తుంది అని. ఇదే మనం చక్కగా స్వామి ఏం చెప్పారంటే ఈ కర్మయోగం భక్తి యోగం అని కూడా చెప్పారు. ఈ కర్మల్ని మనం ఎప్పుడైతే భగవంతుడు ఆధారంగా చేసుకుంటూ వస్తున్నామో మామూలు కర్మ కూడా కర్మయోగంగా మారిపోతుంటారు. అలాగే ఈ ఇక్కడ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు అది ఉపాసన స్టేజ్ అంటే భక్తిలోకి వెళ్తాం. ఇలా మంచి కర్మలు చేస్తూ ఉంటే భగవంతుడి మీద మనకి ప్రీతి కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది, దానివల్ల ఆరాధన, రకరకాలుగా మనం భగవంతుని ఆరాధిస్తూ పోతుంటాం. ఇదే మనం భక్తి అంటాం. అది భగవంతుడి అంటే భక్తి అంటే నాకు ఈ కోరిక కావాలని కాకుండా భగవంతుడి ఆధారంగా మన సెంటర్ పాయింట్ మర్చిపోకుండా ఈ మూడు ముళ్ళు మళ్ళీ అక్కడికి వస్తూ ఉండాలన్నమాట. ఆ భగవంతుడి కోసం చేసే ఆ ఆరాధన అంతా కూడా అవుతుంది, ఇది భక్తి యోగం అయిపోతుంది అన్నారు. అలాగే చివరికి ఈ భక్తి యోగం మనం చేయగా చేయగా చేయగా పరిపక్వత చెంది ఆ జ్ఞాన సిద్ధి కలుగుతుంది. అది భగవంతుడి జ్ఞానం అంటే మిగతా జ్ఞానాలు కాదు, ఆత్మ జ్ఞానం, భగవంతుడి జ్ఞానం పొందినప్పుడు అదేంటవుతుంది, జ్ఞాన యోగం కింద అయిపోతుంది అన్నారు. కాబట్టి వీటన్నింటికి కూడా సత్కర్మలే కారణం, దాన్ని మనం బేస్ చేసుకొని చేయాల్సింది, భగవంతుని ఆధారంగా చేసుకోవాలి అని.
1: అవును స్వప్న, బాగుంది మీ గడియారం గురించి చాలా బాగా చెప్పారు. అయితే మనం రోజు కూడా ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. స్వామి చెప్తారు కర్మ గురించి, కర్మమున పుట్టు జంతువు కర్మము వలె వృద్ధి పొంది కర్మమున చనున్, కర్మమే నరునకు దైవము కర్మమే సుఖ దుఃఖములకు కారణమిలలో అన్నారు స్వామి. అంటే కర్మలోనే పుడతాం, కర్మలోనే పెరుగుతాం, కర్మలోనే నశిస్తాం. మనకు ఎదురయ్యే సుఖ దుఃఖాలకి కూడాను మనం చేసే కర్మలే కారణము అని ప్రతి వాళ్ళని తెలుసుకోవాలి. కర్మమే నరునకు దైవము అన్నారు స్వామి. చెప్తారు నువ్వు ఏ దేవతకి నమస్కరించు నమస్కరించకపో, తస్మై నమ కర్మణి అని అనుకోమని అన్నారు స్వామి. తెల్లారు లేస్తూ మనం పని మొదలుపెట్టే ముందరే, మన కర్మ మొదలుపెట్టే ముందరే మార్నింగ్ ప్రేయర్ ఏం చేసుకోవాలి, కర్మదేవతకు నమస్కరించుకొని, ఓ కర్మదేవత మన చేత అన్ని మంచి పనులే చేయించు, సత్కర్మలే చేయించు అని చెప్పి ఆమెకు నమస్కరించుకొని మన దైనందినం మొదలు పెట్టుకోమని అన్నారు. అలాగే ఆ ఎరుక కలిగి ఉండాలి రోజంతా కూడాను, మనం సత్కర్మలు చెయ్యాలి అన్నటువంటి కాన్షియస్ మనకి కలిగి ఉండాలి. అలాగే మళ్లీ రాత్రి పడుకోబోయే ముందర మళ్ళీ మనం థ్యాంక్స్ గివింగ్ మళ్ళీ మర్చిపోకూడదు,
0: అది కూడా కర్మదేవత
1: కర్మదేవతకే మనం మంచి పనులు నా చేత చేయించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు అని చెప్పుకొని పడుకోవాలి. ఇలా మన జీవితాన్ని కనుక మనం నడిపించుకుంటుంటే మనం తప్పకుండా సత్కర్మలు చేయటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది.
0: చాలా బాగా చెప్పారు గౌరీ గారు. ఇలాగా ఈ కర్మదేవతలకి నమస్కరించుకుంటూ, కాలానికి నమస్కరించుకుంటూ కూడా మనం పనులు చెయ్యాలి అని. ఎందుకంటే మనం ఇందాక మీరు చెప్పినట్టు మన పుట్టుకి కర్మలే కారణం. మనం ఏమో ఏదైతే జీవితంలో పొందాలనుకుంటున్నామో అవి పొందలేకపోవచ్చు, మంచి చెయ్యాలనుకున్నా చేయలేకపోవచ్చు. ఎందుకు ఇలా అవుతున్నది అంటే మనం పూర్వజన్మలో చేసుకున్న వాటి అవే మన ఇప్పుడు నడిపిస్తాయి అంటూ స్వామి ఒకటి చక్కటి పద్యాన్ని చెప్పారు. ఆ పద్యాన్ని ఒకసారి విందాం.
1: అట్లాగే

తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంపమాలల ఓమి కానరావు మంచి

గోవేదికకు మాల కూడలేదు, వజ్రాలమాలలు వంద గుల్కగలేదు, పచ్చల కొండలు పొదకలేదు. కలదు కలదు కలదు కలదు అందరి కంఠమందు, కలదు కలదు మాల అందరి కంఠమందు. పూర్వజన్మాల కర్మను పొందుబరచి

0: ఈ పద్యం వింటుంటే గౌరీ గారు మనకు అది కనిపించినట్టు పెడితే బాగుండేమో అనిపించింది.
1: అది మనం పెట్టుకోవాల్సిన నగల గురించి మనం ఎప్పుడు ఆలోచించాం,
0: అసలు ఎప్పుడు మనం రిమైండ్ చేస్తూ ఉండేది, అది మనకు కనిపించట్లేదు తెలియట్లేదు కాబట్టి మనం మామూలుగా వెళ్ళిపోతున్నాము. అవే మనం లీడ్ చేస్తాయని తెలిసినప్పుడు ఇప్పుడు ఎలాంటి కర్మలు చేసుకోవాలి మన తర్వాత రోజుల కోసం అని తెలుస్తుంటుంది. మనం ఎప్పుడు బాధపడినప్పుడు అనుకుంటుంటాం అయ్యో ఎందుకు ఇలా అయ్యింది అని. ఒకసారి మన కస్తూరి గారి వాళ్ళ కుమార్తె పద్మమ్మ గారు స్వామిని ఎలాగ అడిగారు, ఎన్నో కష్టాలు కుటుంబంలో పడుతున్నప్పుడు స్వామి ఎందుకు ఇవి అని, ఇంత కష్టాలు ఎలా అని. అప్పుడు స్వామి చెప్పారు, పద్మమ్మ నువ్వు అద్దం ముందు నించుని ఆడేవనుకో ఏమవుతుంది అని అడిగారట. అంటే అద్దంలో నేను ఆడినట్టు కనిపిస్తుంది స్వామి అన్నారట. అంటే మరి చూడు, అప్పుడు ఆడేవు ఇప్పుడు కనిపిస్తున్నది అన్నట. కాబట్టి మనం ఇప్పుడు మన జీవితంలో జరుగుతున్న ప్రతిదీ కూడా పూర్వం మనం చేసుకున్న వాటిని మనం ఇప్పుడు తెచ్చుకొని వచ్చాము, వాటిని అనుభవిస్తున్నాం. అంటే తయారు చేసుకుని క్యారీర్ తెచ్చాం, ఇప్పుడు దాన్నే తినాలన్నమాట,
1: వేరే అది దొరకదు. సరే, ఇప్పుడు కర్మల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఈ కర్మలు కాలానికి చూస్తే ఈ కర్మలు చేసేటప్పుడంతా కూడా కాలమే నడుస్తూ ఉంటుంది కదా. అయితే ఈ కాలం అందరికీ కూడా సమానమే, మీకైనా 24 గంటలే, నాకైనా 24 గంటలే. అయితే ఈ కాలాన్ని ఉన్న సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటాం? అక్కడే మన జీవితాలకి రకరకాల జీవితాలు, ఎందుకు ఇన్ని రకాల మార్పులు ఒకటే టైంకి అంటే మనం చేసుకునే కర్మలు, మనం చేసుకునేటటువంటి సద్వినియోగం ఎలా చేసుకుంటున్నామనే దాని మీదనే జీవితాలు ఆధారపడి ఉంటాయి. అందుకనే మనం ఒకసారి భజగోవింద శ్లోకం గనక శంకరాచార్యుల వారు చెప్పింది చూడండి, తరుణస్థా బాలస్థావత్ క్రీడాసక్త, తరుణస్థావత్ తరుణీసక్త, వృద్ధస్థావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపిన సక్త. అంటే బాల్యమంతానేమో క్రీడల మీద ఆటపాటల మీద ఆసక్తితో గడిచిపోతుంది, తరుణస్థావత్ యవ్వనమంతా కూడాను సంపాదన మీద
0: రకరకాల
1: ఆకర్షణల మీద ఆసక్తితో చూపుంటాము. ఇంకా వృద్ధాప్యం వచ్చేటప్పటికి చింతాసక్తులు మొదలవుతాయి. చింతలు ఒకటి చేశాము, చేసినవి కొన్ని, చెయ్యనివి కొన్ని, చెయ్యలేకపోయినవి కొన్ని, ఇలా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని అయ్యో చెయ్యలేకుండగానే జీవితం గడిచిపోయింది అనుకుంటూ చింతిస్తాం. పరమే బ్రహ్మణి కోపిన సక్తగా, అసలు భగవంతుని మీద, భగవంతుని గురించి ఆలోచించడం గాని ఆయన గురించి ఏమైనా చింతించడం గాని ఎప్పుడు మనం చేయకుండానే
0: తినడం పనులు చేసుకోవడంలో
1: గడిచిపోతుంది. ఇట్లా అసలు టైం కూడా ఉండనట్టుగా అయిపోతుంది మంచి పనులకి. మనకి మన జీవితకాలం చూసుకుంటే అసలు 100 సంవత్సరాలు ఉన్నది, కాకపోతే ఈ 100 సంవత్సరాలలో సగం జీవితం నిద్రపోతా అంట మనం. అందులో సగంలో సగము మన మన కోసం, మన కుటుంబం కోసం, పిల్లల కోసం, వాళ్ళని సెటిల్ చేసుకోవటం కోసం గాను సంపాదించుకోవటంలో మనం పడిపోతుంటాం. చాలా కొంచెం భాగం మాత్రమే మనం ఏదైనా పుణ్యకార్యం చేద్దామని, తీర్థయాత్రలకు పోదామని, ఒక వ్రతము ఉజ్జాపనలు ఏవో చేసుకుందామని, ఇలాంటి దానాలు ధర్మాలకి ఉపయోగించుకుంటుంటాం. అంటే ఇలా చూసుకుంటూనే జీవితం అయిపోతుంటుంది. అందుకనే స్వామి బాల వికాస్ అనేది పెట్టి ఏం నేర్చుకోవాలో చిన్నప్పుడే నేర్చుకోవాలి అని, స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని చెప్పారు.
0: గౌరీ గారు ఈ విషయం మీరు చెప్తూ ఉంటే ఒక భక్తుడు స్వామిని ఒకసారి అడిగిన విషయం గుర్తొస్తున్నది. అంటే మనం ఎలాగ ఆలోచనలోని మన పనుల్లోని టైం వేస్ట్ చేసుకుంటున్నాం, జీవితం వ్యర్థమైపోతున్నదో అనిపిస్తుంది. ఒక భక్తుడు స్వామి దగ్గరికి వచ్చాట. వచ్చి స్వామి 30లో, ఆయనకి 30 సంవత్సరాల్లో ఆ ఏజ్ లో ఉన్నప్పుడు వచ్చి, స్వామి నేను ప్రపంచాన్ని మార్చాలి ఎలాగైనా, కాబట్టి మీరు నాకు శక్తిని బుద్ధిని అనుగ్రహించండి, నేను ప్రపంచాన్ని మారుస్తాను. సరే, స్వామి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్లారు. 10-15 సంవత్సరాలు అయింది, కొంచెం రియలైజ్ అయినట్టున్నారు. మళ్ళా స్వామి దగ్గరికి 40లో వచ్చానమాట. స్వామి ప్రపంచం మార్చడం పక్కన పెట్టండి, మా పిల్లల్ని, భార్యని, నా కుటుంబంలో వాళ్ళందరినీ మార్చేసి వాళ్ళు మంచి వాళ్ళుగా తయారు చేసేయాలి స్వామి, మీరు ఎలాగే నన్ను అనుగ్రహించాలి. స్వామి మళ్ళా నవ్వుతూ బ్లెస్ చేశారు. స్వామి వెళ్ళిపోయారు, ఆయన వెళ్ళిపోయారు. మళ్ళా ఈ ఎక్స్పీరియన్స్ అయింది, ఇంకో 10-15 సంవత్సరాలు అయింది, 60లో పడ్డారనమాట ఆయన. అప్పుడు మళ్ళా స్వామి దగ్గరికి వచ్చారు. స్వామి అన్నారు, ఏం బంగారు అంటే వీళ్ళందరినీ మార్చడం కాదు స్వామి, నన్ను నేను ఎలా మార్చుకోవాలో ఆ బుద్ధిని శక్తిని ఇవ్వండి, నన్ను నేను మార్చుకుంటాను. అంటే 60 సంవత్సరాల్లో నేను బుద్ధి తెచ్చుకున్న శక్తి ఉండాలి కదా అక్కడ నీకు మారడానికి. కాబట్టి మీరు ఇవన్నీ చెప్తున్నట్టుగానే
1: కదా స్వామి చిన్న వయసులోనే ఆత్మజ్ఞానం బాల వికాస్ ద్వారా బోధించండి, అప్పుడు వాళ్ళ జీవితాలు పెద్ద ఎత్తున కొద్దీ అవన్నీ నేర్చుకొని బుర్రలో పెట్టుకుని చక్కటి జీవితాలు వాళ్ళు గడుపుతారు అనేది మనకు చెప్తుంది.
0: మనం ఈ ఆత్మ అని చెప్పుకుంటూ ఉంటే, జ్ఞానం అని చెప్పుకుంటుంటే లిజనర్స్ కే కాదు మనకు కూడా, అబ్బా ఇది ఏంటి ఇంత టఫ్ సబ్జెక్ట్ ఏంటి, న్యూ ఇయర్ తో పాటు జ్ఞానం జ్ఞానం మొదలుపెట్టి అనుకుంటాం. కానీ స్వామి ఏం చెప్పారంటే, ఒకసారి మన ప్రశాంత్ నిలయం హాస్టల్ ఓపెనింగ్ అయిన తర్వాత స్వామి ప్రతిరోజు హాస్టల్కి వెళ్లేవాట. స్వామి వస్తున్నారంటే ఎంత సరదా వాళ్ళందరికీను పెట్టి, స్వామి రాగానే ప్రతిరోజు మైక్ తెమ్మనివాట, ఉపన్యాసం ఇస్తూ ఉండేవారు. ఇటు వార్డెన్స్ ఆర్ వెరీ హ్యాపీ, పిల్లలు అప్పుడే జాయిన్ అయ్యారు హాస్టల్ కొత్తది, స్వామి మాట్లాడుతున్నారు రోజు వస్తుందంటే పిల్లలు ఇంకా ఆనందంగా ఉంటారు మొదలు పెట్టేవారు. అలా 10 రోజులైంది, 15 రోజులైంది, 16 రోజు మళ్ళా స్వామి వస్తుందంటే వార్డెన్ గారి గుండెలో బెంగ పట్టుకుంటా, అదేంటి స్వామి ఏంటంటే 15 రోజులు కూడా స్వామి ఏంటంటే మైకి తెమ్మని చెప్పి రోజు ఆత్మ అంటే ఏంటి, మీరేంటి, పంచకోశాలేంటి, అంత జ్ఞానం, కర్మ ఏంటి, భక్తి ఏంటి అని చెప్పుకుంటూ వస్తున్నారు. పిల్లలు అప్పుడే 16-17 సంవత్సరాలు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని వచ్చిన వాళ్ళకి ఆత్మ తత్వం ఇవన్నీ చెప్తుంటే వాళ్ళకి బోరింగ్ గా ఉంది, వాళ్ళకి ఎక్కటం లేదు. ఇంకా అలా గడుస్తుంటే స్వామి రాగానే ఈయన బెంగ పట్టుకుంది, వీళ్ళని ఎలా డీల్ చేయాలి, స్వామికి చెప్పలేరు పిల్లలకి చెప్పలేరు. ఆయన స్వామి వస్తానంటే ఈసారి ఆయన బెంగ పట్టుకుని స్వామి అంటే వస్తూనే మైక్ తిండట, ఆ స్వామి అంటే పిల్లలు తేతే నేను ఇవాళ కూడా పిల్లలతో మాట్లాడతానన్నట. అది కాదు స్వామి, రోజు ఆత్మ ఆత్మ జ్ఞానం జ్ఞానం అంటుంటే పిల్లలకి పాపం అర్థం అవదు కంటే ఓ అలా అనుకుంటున్నారా సరేలే మైక్ తెప్పించన్నట. మైక్ తెప్పించి పెట్టాక మళ్ళా మొదలుపెట్టి, అవునరా మీరు రోజుకి ఎన్నిసార్లు తింటారు అంటే, 3 సార్లు అంటే 6 సార్లు తింటూనే ఉంటారు, తిన్నది అరిగిపోతుంటే మళ్ళా తింటూనే ఉంటారు. పుట్టినప్పటి నుంచి మీరు ఎన్ని కిలోలు బియ్యం, ఎన్ని క్వింటాల్ బియ్యం తిన్నారా, ఎంత తింటున్నారు, ఎంత చేస్తున్నారు, మీకు విసుగొచ్చిందా, విసుగు రాలేదు, ఇన్నిసార్లు తిన్నా మీకు విసుగు రాలేదు. కానీ ఆత్మతత్వం అంటుంటే మీ స్టోరీ మీకు చెప్పి మీ తత్వం తెలుసుకుంటారంటే మీకు విసుగొస్తున్నది, ఇది బుర్రలోకి ఎక్కట్లేదా, మీకు నచ్చినా నచ్చకపోయినా నేను వస్తూనే ఉంటాను, నేను వచ్చింది ఇది మీకు చెప్పడం కోసమే అని చెప్పాట అని చెప్పి, మీరు నచ్చి చేసినంత వరకు కూడా నేను తోస్తూనే ఉంటాను, ఆ తర్వాత మీ అంతటి మీరుగా చేసి తీరుతారు, అందుకే నేను మిమ్మల్ని నా దీంట్లోకి రప్పించుకున్నాను అని చెప్పారు. ఇంకో సందర్భంలో కూడా గౌరీ గారు స్వామి చెప్పారనమాట, లెక్చరర్స్ అందరికీ స్వామి గైడెన్స్ ఇస్తూ ఈ జ్ఞానం గురించి చెప్తూ మీరు ఇలాగా డీల్ చేయాలి పిల్లల్ని అన్ని చెప్తూ ఆధ్యాత్మికంగా కూడా వెళ్ళారు, మీకు ఏం డౌట్స్ ఉన్నాయని అన్ని స్వామి ఇలాగే తెలుసుకోవడం మరి కష్టంగా ఉందంటే, ఈ జ్ఞానం అందరికీ ఉన్నది, కాకపోతే ఒక్క ఇంకో చిన్నది ఉన్న దానివల్లే మీరు ఏం చేయలేకపోతున్నారన్నట్టు. ఏంటి స్వామి అంటే మరపు, మీకు ఈ విషయం మీరు ఇందాలన్నట్టు బాల వికాసులు చెప్పుకుంటున్నాము, ఎన్నోసార్లు 100 సార్లు స్వామి చెప్పిన మనం విన్నాము, తర్వాత ఇంట్లో వింటాం బయట వింటాం, కానీ ఎందుకు మీరు చేయలేకపోతున్నారంటే దాన్ని మర్చిపోతున్నారు. ఇంకా దాన్ని మర్చిపోయి నాకు ఇంకా టైం ఉన్నది, తర్వాత చూద్దాంలే అనుకుంటూ ఉంటాం. అలాగా ఇప్పుడు పరీక్షిత్ స్వామి చెప్తూ అన్నారనమాట, ఎప్పుడైతే పరీక్షిత్ ఒక వారం రోజులే నీకున్నది పాము కాట వల్ల చనిపోతావు అన్నప్పుడు, అప్పుడు రియలైజ్ అయ్యాడు నేనేంటి అనుభవించాలి ఆనందించాలని ఆలోచించలేదు, అసలు ఈ జన్మ ఎందుకు వచ్చింది, దీన్ని 7 రోజుల్లో నేను ఎలా సార్థక చేసుకోవాలి అని. అలాగా పరీక్షిత్కి 7 రోజులు తెలిసింది కాబట్టి పాపం వెంటనే మొదలు పెట్టేశారు. మనం ఏంటంటే ఫర్ ఎవర్ ఉంటాం అనుకుంటున్న భావనలు ఉన్నాం కాబట్టి, మీరు ఇందాక చెప్పినట్టు ఆ కోహం అన్నది ఎప్పుడు ఏడ్చి ఉంటాము, కానీ దాని గురించి తర్వాత ఎప్పుడు మనం ఆలోచించకుండానే రోజులు గడిచిపోతున్నాయి. స్వామి ఇది చెప్తూ కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ గడియారం ముల్లోని మళ్ళీ మర్చిపోకుండా ఉండాలి అంటే ఈ క్లాక్ పెట్టారు కాబట్టి, ప్రతిదీ చేస్తూ మనం
1: సర్వకర్మలు
0: కూడా మనం ఈ జ్ఞానాన్ని పొందాలి అంటే మళ్ళా వెనక్కి వద్దాం, ఎలా పొందగలము అంటే సత్కర్మల ద్వారానే పొందాలి అని. కాబట్టి దాన్ని గుర్తు చేసుకుంటూ స్వామికే అర్పించేసి భగవత్ ప్రీత్యర్థం అని ప్రతి కర్మ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకు ఆటోమేటిక్ గా ఆ జ్ఞానం మీద ఇంట్రెస్ట్ అదే కలుగుతుంది.
1: సర్వకర్మ ప్రీత్యర్థం, భగవత్ ప్రీత్యర్థం అంటే మా పర్తియాత్ర, మొట్టమొదటి పర్తియాత్ర గుర్తుకొచ్చింది స్వప్న నాకు.
0: చెప్పండి.
1: 1998 కన్నా బిఫోర్ మేము ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నప్పుడు మేమందరం కలిసి స్వామి దగ్గరికి రావటం కొన్ని 13-14 బస్సులలో పడి వచ్చాము అందరమును. వస్తే స్వామి ఎంతో ప్రేమగా మమ్మల్ని అందరినీ చుట్టూ తక్కుర్చో పెట్టుకుని ఎన్నో విషయాలు ఆ రోజున మాట్లాడటం జరిగింది. ప్రత్యేకం స్త్రీల వైపు తిరిగి, అమ్మ మీరేమీ గ్రామాలు పట్టణాలు ఉద్ధరించిన అవసరం లేదు, మీ ఇల్లు మీరు చక్క పెట్టుకోండి, మీరు పనులు చేసుకునేటప్పుడు ఎలా ఆధ్యాత్మికతను దాంట్లో జోడించుకోవాలి అనేది చెప్తాను అని మీరు ఇల్లు ఊడుస్తూ ఉంటారు. ఇల్లు ఊడ్చినప్పుడు నా శరీరము నా మానసిక స్థితి కూడా ఇలా శుభ్రం చేసుకోవాలి, ఇట్లా శుభ్రపడాలి అనుకోవాలి. అట్లాగే కూరగాయలు తరుగుతుంటారు, నా పాపకర్మలన్నీ ఇలా తరిగిపోస్తున్నాను అని అనుకుంటూ తరగండి. అట్లాగే రొట్టెలు ఒత్తుకుంటూ పెద్ద చిన్న బిళ్ళని విశాలంగా చేస్తుంటాం, అట్లా మన విశాల హృదయం మన హృదయాన్ని కూడా విశాలంగా చేసుకుంటున్నాము అని అనుకుంటూ మీరు పనులు చేస్తుంటే మీరు చేసే పనులన్నీ సత్కర్మలే అవుతాయి, ఇవి కుటుంబాలు కూడా ఎంతో బాగా దీని ఎఫెక్ట్ కుటుంబం మీద, పిల్లల మీద, భర్త మీద ఉండి దాని తాలూకు సత్కర్మలు అందరూ కూడా చేయటానికి అవకాశం ఉంటుంది అని.
0: అసలు
1: ఎంత సులభంగాను ఆడవాళ్ల వైపు తిరిగి ఎంత బాగా చెప్పారు, నాకు ఈ రోజు కూడా నాది కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది స్వప్న.
0: చాలా బాగుందండి, ఎంతో చక్కగా మనం ఈ రోజు కాలాయ నమః అని ఈ కాలంలోని ఎటువంటి కర్మల ద్వారా మనం జీవితాన్ని సాగించాలని చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఒక చక్కటి పాటను విందాం,
1: తప్ప
0: పాట తర్వాత మళ్ళీ కలుసుకుందాం.
1: అలాగే స్వప్న.

0: మంచి పాట విన్నాం కదా స్వప్న.
1: అవునండి, మన టాపిక్ రిలేటెడ్ గానే ముక్తిని ప్రసాదిస్తా అని చెప్పేస్తున్నారు.
0: ఈ పాట తర్వాత మళ్ళీ నూతన సంవత్సర సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రసారాలలో భాగంగా కాలాయన మహా అనే అంశానికి శ్రోతలందరికీ తిరిగి స్వాగతం. మనము కర్మల గురించి మాట్లాడుకున్నాం, కాలం గురించి మాట్లాడుకున్నాము. అయితే భగవంతుణ్ణి గుర్తించాలంటే కాలాతీతుడైనటువంటి అతని తత్వం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. కదిలేవి, కదలనివి, ప్రకృతి, మన జీవితాలు అన్ని కూడాను కాలానికి అధీనంలో ఉంటాయి, కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి. కానీ అటువంటి శక్తివంతమైన కాలం కూడా తన అధీనంలో ఉంచుకునేవాడు భగవంతుడు. కాబట్టి అటువంటి భగవంతుడి యొక్క తత్వం ఏమిటో మనం తప్పకుండా తెలుసుకోవాలి. అందుకే వేదాలు కాలకాల ప్రపన్నానం అని ఆయన్ని కీర్తించాయి. అంటే భగవత్స్వరూపమైన స్వామి గురించి భగవత్ తత్వం మనం తెలుసుకోవాలంటే కష్టం, కాబట్టి స్వామి మాటల్లోనే మనం విందాం.
1: భగవత్ స్వరూపం కాలం గురించి స్వామి ఏం చెప్పారు,
0: ఏం చెప్పారు
1: తెలుసుకుందాం.
2: ప్రేమ స్వరూపులారామైనటువంటి కాలమును అంతమైనటువంటిగా మనం విశ్వసిస్తున్నాం. కాలమే భగవత్ స్వరూపుడు, దీనిని పురస్కరించుకుని కాలాయన మహా, కాల కాలాయన మహా, కాల ప్రమాయన మహా, కాలాతీతాయన మహా, కాల స్వరూపాయన మహా, కాల నియమిత అంత కాలమే. కనుక మన కాలాన్ని మనం విశ్వసించకుండా పోతే మనం ఏ దేన్ని విశ్వసి కాయాన్ని విశ్వసిస్తావా? కాయం అనిత్యమైనటువంటిది, కాలంతోనే పెరుగుతుందాది, కాలంతోనే తరిగిపోతుందాది.
1: గౌరీ గారు ఎంతో చక్కగా స్వామి చెప్తున్నారు, ఈ కాలం ఎంత తొందరగా
0: కరిగిపోతుంది,
1: మన జీవితం కూడా కరిగిపోతున్నదని. మరి మనం ఇలా ఎన్నో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుని అంటే ఆనందంగా ఉండకూడదని కాదు, కానీ ఎలాంటి కర్మలు చేసుకుని ఈ కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి అని చూడాలి. మరి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ కర్మలే మనని బంధిస్తున్నాయి, కర్మల ద్వారానే మళ్ళీ తిరిగి తిరిగి మనం వస్తున్నాం అనుకున్నాం. మరి ఇలా కాకుండా మనం దీని నుంచి ఎలా విముక్తి పొందాలి అంటే కర్మలు చేయడం మానేయాలా కదా? ఏమో ఇవి చేస్తున్నాం కాబట్టి బంధించబడుతున్నాము, చెయ్యడం మానేస్తే బాగుండంటే అలా కాదు, కర్మలు చెయ్యాలి. చేయడం కోసమే పుట్టే, ఈవెన్ భగవంతుడు కూడా కర్మలు చేయాల్సిన అవసరం లేకపోయినా పుట్టి ఆయన కర్మలు చేసి చూపించారు. మరి ఎలా చెయ్యాలి కర్మలు అంటే మనకి గీతాచార్యుడు చెప్తున్నారనమాట, కర్మజం బుద్ధి యుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మ బంధ వినిర్ముక్తాః పదం గచ్ఛంత అనామయం. అంటే కర్మలు చెయ్యి, కాకపోతే ఆ కర్మల మీద ఆసక్తి పెంచుకోకు, అంటే కర్మల యొక్క ఫలితం మీద ఆసక్తి ఉండకూడదు. అంటే ఇప్పుడు నేను ఒక మంచి పని ఎందుకు చేస్తున్నాము, ఏ పని చూసుకున్నా సరే ఒక పుణ్యం రావడం కోసం, పాపానికి భయపడతాను ఎందుకు, ఏదైనా చెడ్డ పని చేస్తే దీనివల్ల పాపం వస్తుంది, నరకం కలుతాను, అక్కడ ఏదో బాధలు అనుభవిస్తాను, లేకపోతే ఇందాక చెప్పుకున్నట్టు సుఖం దుఃఖం అన్ని కూడా కర్మల వల్ల వస్తాయి, కాబట్టి చెడ్డ చేస్తే నాకు కష్టం వస్తుంది, మంచి చేస్తే వస్తుందని. ఇప్పుడు ఏంటవుతూ ఉంటుంది, మంచి ఎక్కువ చేస్తున్నాం అనుకోండి మన బ్యాలెన్స్ షీట్ లో అది పెరుగుతూ వస్తుంది, తర్వాత కొన్ని పాపాలు చేస్తుంటే అది కట్ అవుతూ ఉంటుంది. అలా ఈ బ్యాలెన్స్ షీట్ లో ఎగుడు దిగుడు ఉన్నంత కాలం అది అనుభవించడానికి తిరిగి మనం జన్మించాలి, మళ్ళీ ఇవన్నీ అనుభవించాలి. మళ్ళా మనం పుట్టకుండా ఉండాలి అంటే ఈ బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ అయిపోవాలి, పుణ్యం వైపు జీరో ఉండాలి, పాపం వైపు జీరో ఉండాలన్నమాట. అక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే పుణ్యం కూడా సంఖ్యలేంట బంధమేంట, అంటే సంఖ్యలు ఏదైనా మనం బంధిస్తుంది, అది బంగారు సంఖ్యలైనా బంధిస్తుంది, ఇనప సంఖ్యలైనా బంధిస్తుంది. అలా పుణ్యం మనకు బంగారు సంఖ్యలో మెరుస్తూ ఉంటుంది ఆహా అనుకోవడమే గాని అది మన కదలనివ్వదు, బంధిస్తుంది. అలాగే ఈ పుణ్యానికి పాపానికి ఆసక్తి లేకుండా పెట్టుకోవాలన్నమాట. అలా ఫలాసక్తి లేకుండా మనం చేసుకున్నప్పుడు ఈ జన్మ బంధాల నుంచి మనం విముక్తి పొంది ఆ పరమ పదమైన ముక్తిని పొందగలం, లేకపోతే భగవత్ తత్వం మనమే అని తెలుసుకోగలం అని.
0: అది సరే, కానీ కర్మ ఫలితం విడిచిపెట్టాలి, త్యాగం చెయ్యాలి అంటే అదేమన్నా కాయో పండో కాదు కదా స్వప్న, ఇది ఏమన్నా వదిలిపెడతానికి ఫిజికల్ గా మనం అది ఎట్లా వదిలిపెడతా అని చెప్పు, అసలుకి అది ఎంత కష్టం ఉంటుంది.
1: నిజమేనండి, మనం చెప్పుకుంటున్నాం కానీ ఎలా ఆచరించాలి, ఎలా విడిచిపెట్టాలంటే స్వామి చెప్తారు దాని మీద ఆసక్తి లేకుండా, ఆశించకుండా భగవత్ అర్పిత భావంతో చెయ్యాలి. ఇంకా నేను ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది నేను కష్టపడి చెయ్యాలి, అన్ని చేసి నీకు అర్పించాలి అని,
0: అంటే రిజల్ట్ గురించి ఎదురు చూడాలి
1: అని అనిపిస్తుంది. కానీ స్వామి పోని అప్పుడు స్వామి నాచే చేయిస్తున్నారు అర్పిత భావంతో, రామార్పణం, కృష్ణార్పణం, సాయార్పణం అని మనం చేసే ప్రతి పని కూడా భగవంతుడికి అర్పించాలి అని. ఇంకా కాంప్లికేషన్స్ ఉండకూడదు అంటే చక్కగా మనం ఎలాగ పాటించాలో ప్రతి అవతారంలోని భగవంతుడే వచ్చి ఇలా చెయ్యండి రా అని తను చేసి చూపించేస్తున్నారు అన్నమాట. అందుకే దానికి కూడా మనకి ఒక మంచి భగవద్గీతలో చెప్పారు, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోక తదను వర్తతే. కాబట్టి ఈ అవతార పురుషులు శ్రేష్ఠులు.

0: వచ్చి ఏం చేస్తారు అంటే వాళ్ళు కర్మ చేయవలసిన అవసరం లేకపోయినా ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి మనకు చేసి చూపిస్తారు. దానివల్ల మనం క్లియర్ గా వాళ్ళ పాత ఏదైతే వాళ్ళు చేశారో అందులో చేసుకుంటూ పోతే ఎక్కడ డౌట్ వచ్చినా వాళ్ళని ఒకసారి రిఫరెన్స్ చేసుకుని ఈ సందర్భంలో వాళ్ళు ఏం చేశారని చూసుకుని అలా ముందుకు సాగిపోతే ఈ కర్మలు బంధాలు ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా తరించిపోతాము అని చెప్తున్నారు అన్నమాట.
1: అందుకే కదా స్వప్న స్వామి చెప్పారు, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పారు ఒక సెంటెన్స్ లో. ఆయన జీవితం చూస్తూ మనం నేర్చుకుంటే చాలు, ఎంత నిరాడంబరంగా ఉండాలి, ఎంత ఉన్నతంగా ఆలోచించాలి, ఎన్ని సత్కర్మలు చేయాలి అనేది ఆయన జీవితాన్ని చూస్తూ మనం చక్కగా నేర్చేసుకోవచ్చు. అట్లా స్వామి ఎన్నో సులభమైనటువంటి మార్గాలు కూడా ఆయన జీవితంలో మనకి చేసి చూపించి చెప్తూ వచ్చారు.
0: అవును, ఏది ఆశించకుండా కూడా స్వామి ఎలాగ
1: చేయాలి అనేది చూపించారు. అన్ని మనము ఇక్కడ చెప్పుకోలేం కానీ కనీసం ఒక రెండు విషయాల గురించి మనం ఆయన చేసి చూపించినవి బాగా మనం మాట్లాడుకుందాం స్వప్న. అసలు ఫస్ట్ స్వామిని చూడంగానే మనకి ఏమిటి మనం గ్రహిస్తాము అంటే ఆయన నిరాడంబర జీవితాన్ని, ఎంత సింపుల్ లైఫ్, సింపుల్ లివింగ్ అనేది మనకందరికీ కూడా అర్థమయ్యేటువంటి విషయం. ఆయన నిరాడంబర జీవితం, ఉన్నతమైన ఆలోచనలు ఇవన్నీ కూడా ఆయన చూడంగానే మనకు మొట్టమొదట స్ఫురిస్తుంది.
0: ఈ సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అండ్ మనం అలవాటు చేసుకుంటే మనం ఈ మన జీవితం ఎంతో సాఫీగా అయిపోతుంది, ఆనందంగా కూడా చేయొచ్చు. మరి ముందు అసలు సింపుల్ లివింగ్ అంటే నిరాడంబరత అంటే ఏంటి, హై థింకింగ్ అంటే ఏంటో చూద్దామండి. మన మహాత్మా గాంధీ గారు ఈ సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ గురించి చాలా చక్కగా చెప్పారు. ఏం చెప్పారంటే, ఫోకసింగ్ ఆన్ నీడ్ రాదర్ దాన్ గ్రీడ్ అన్నారు. అంటే ఎప్పుడైతే మనం అవసరాలకి పరిమితం చేసుకుంటామో అది నిరాడంబరం. ఆశలకు పోకుండా అవసరాలకి మనం మనని ఆలోచనల్ని పెట్టుకోవాలన్నమాట. మనం ఇంకా కావాలి అంటూ ఉంటే దానికి అంతం అన్నది లేదన్నమాట. అలాగే మన కోరికలను తగ్గించుకుంటూ అవసరాలతో జీవించినప్పుడు అదే మీరు ఇందాక చెప్పినట్టు స్వామి లైఫ్ లో తీసుకుంటే ఈ ప్రతిదీ కూడా ఎంత సింపుల్ గా జీవించారు. స్వామి లైఫ్ తీసుకుంటే స్వామి ఉన్న రూమ్ గానీ, స్వామి వేసుకున్న బట్టలు గానీ, స్వామి నివసించే ఏది తీసుకున్నా కూడా చాలా సింపుల్, తర్వాత ఎంతో ఆదర్శంగా కూడా ఉన్నారు. మరి హై థింకింగ్ అన్నది ఎలా వస్తుంది అంటే నేను నాది, ఎంతసేపు మనం చూస్తే ఉదయం లేచింది దగ్గర నుంచి కళ్ళు తెరిచి మనం పనులు చేసుకుంది అంతా కూడా మన కోసం, నాకేం కావాలి, నేనేం చెయ్యాలి, నా వాళ్ల కోసం, నేను నాది చుట్టూనే తిరుగుతుంటుంది తప్ప మనం బయటికి రావటం లేదు. ఎప్పుడైతే ఆ పరిధిని పెంచుకుంటూ మనం పక్క వాళ్ల కోసం, సమాజం కోసం కూడా మన ఆలోచనలు మన పనులు చేసుకుంటూ వెళ్తామో అదే హై థింకింగ్ అవుతుందని. ఇంకో రకంగా చూస్తే హై థింకింగ్ అన్నది మనం ఈ దేహాత్మ భావంతో తాదాత్మ్యం చెందిపోయి నేను ఇదే, అందుకే కదా నేను నాది వస్తున్నది. ఇప్పుడు నా తండ్రి అంటే ఏంటి, ఈ శరీరంతో తండ్రి వచ్చాడు, నా పిల్లలు అంటే ఈ శరీరంతోనే వాళ్ళకి బంధం. కాబట్టి ఆ నేను నాది నుంచి బయటకు వచ్చి దాన్ని దూరంగా చూసి మనం చేయగలిగితే అదే హై థింకింగ్ అని చెప్పారు. కాబట్టి స్వామే మనకి దానికి ఆదర్శం, ఎంత చక్కగా తను జీవితంలో అన్ని చేసి చూపించారు.
1: స్వప్న ఇప్పుడు స్వామి భారతీయ సంస్కృతి గురించి ఎన్నో సార్లు స్వామి డిస్కోర్సులు ఇవ్వటం మనం చూస్తుంటాము. అందులో చాలా స్పెసిఫిక్ గా బాగా చెప్పింది ఒకటి సంఘటన చెప్తా మీకు. 1975 లో ఢిల్లీలో March 31 విజ్ఞాన్ భవన్ లో ఒక స్వామి బాల వికాస్ టీచర్స్ కి, స్టూడెంట్స్ ని కూర్చోపెట్టుకుని అక్కడ చెప్పారు. భారతీయ సంస్కృతి గురించి చెప్పారు. అప్పుడు అసలు ఏమి ఉండాలి పిల్లలకి, వినయం, విధేయత, నిబద్ధత, ఐకమత్యం, ఇలా ఇవి గనక నేర్చుకుంటే సమాజంలో అరిష్టాలనేవి దూరం చేయొచ్చు అని చెప్పి చెప్పారు. అంతేకాకుండా ధనార్జన కన్నా, పోటీతత్వం కన్నా, మనులు మాణిక్యాలు, పదవులు, పేరు ప్రతిష్టల కన్నా నిరాడంబర జీవితం శ్రేష్టం అని చాలా నొక్కి ఒక్కాణించారు. అంతేకాకుండా ఇవన్నీ గనక పెద్దలు ఆచరించినట్లయితే, సింపుల్ గా సిన్సియర్ గా అట్లా ఇవి ఆచరిస్తూ సింపుల్ లివింగ్ గనక ఉంచుకుంటే పిల్లలు వాళ్ళని ఆదర్శంగా తీసుకుని చక్కగా వాళ్ళ జీవితాన్ని ఎంత బాగా పండించుకుంటారు అనేది కూడా ఆ రోజున బాగా చెప్పడం జరిగింది.
0: మనం పిల్లలకి ఏ ఆస్తులు ఇస్తున్నాము, ఏ ఐశ్వర్యాన్ని ఇస్తున్నాం చూస్తున్నాం తప్ప ఎంత మంచి గుణాలు, ఎంత మంచి ఆలోచన విధానాన్ని అందించాలి అన్నది ఇప్పుడు స్వామి ఎంత చక్కగానో చెప్పారు.
1: స్వామి ఎప్పుడు చెప్తుంటారు, గొప్పగా బతకక్కర్లేదు, మంచిగా బతకండి, గొప్పవాళ్ళు అవనవసరం లేదు, మంచి పిల్లలుగా ఉండండి అని ఎప్పుడు చెప్తూ ఉంటారు.
0: నిజంగా ఇలా పెద్దవాళ్ళు ఉండాలి అంటే ఫస్ట్ నాకు స్మరణకు వచ్చింది మన మాతృశ్రీ ఈశ్వరమ్మ గారండి. అసలు ఎంత నిరాడంబరత, అసలు స్వార్థం అనేది ఆమెకి లేదేమో. అలాంటి మారుమూరు పల్లెలో ఉన్న ఆవిడ, నేను నా పిల్లలను కాకుండా ఎప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించేవాట. ఎప్పుడు తన పిల్లలు చెప్పుకోవడం కాకుండా చుట్టుపక్కల వీధిలో పిల్లలందరినీ చేరదీసి ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఆ శుభ్రత గురించి, వాళ్ళ ఆహారం విషయంలోని ఎలా ఆలోచించాలి ప్రతి చెప్పేవాట. అంతేకాకుండా ఆ గ్రామంలో ఉన్న స్త్రీలకు ఏ కష్టం వచ్చినా వెళ్లి వాళ్లతో మాట్లాడడం, వాళ్ళని ఓదార్చడం, అన్ని చేస్తూ అన్ని రకాలుగా చేయడం. మీరు ఇందాక చెప్పినట్టు ఆ నిరాడంబరంగా ఆవిడ గలుపుతూ
1: ఆ చెప్పినా తక్కువే ఆమె గురించి
0: ఉత్తమంగా ఎలా ఆలోచించాలంటే చూడండి, స్వామి ఆవిడని అడిగినప్పుడు మీకు ఏం కావాలమ్మా గృహం అమ్మాయి అంటే, స్వామి నాకు వడ్డానం చేయించండి, మనకి ఇల్లు లేవు, బంగ్లా కట్టించండి, నాకు నాలుగు కార్లు అటు ఇటు తిరగడం ఇవ్వండి. అడగలేదు పాపం ఆవిడ. ఇక్కడ చదువుకోవడానికి పిల్లలకి చాలా దూరం వెళ్తున్నారు, ఐదో ఫామ్ అయిపోయిన తర్వాత, ఐదో క్లాస్ తర్వాత స్కూల్ లేదు, చిన్న స్కూల్ ఏదైనా పెట్టండి స్వామి, పిల్లలు అంత దూరం నడిచి వెళ్లలేకపోతున్నారు అని. తర్వాత ఆ స్త్రీలకి వైద్య సదుపాయం ఉండేది కాదు, పాపం వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు స్వామి, చిన్న హాస్పిటల్ పెట్టి ఒక్క డాక్టర్ వాళ్ళని చూడడానికి పెట్టండి అని. ఆ ఎంత ఉన్నతమైన ఆలోచన మనం ఈ రోజు ఎంత దాన్ని అనుభవిస్తున్నామండి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆ విద్యా విధానాన్ని గాని, స్వామి యూనివర్సిటీని గాని, స్వామి కట్టిన ఆసుపత్రులు గాని, ఇవన్నీ సూపర్ స్పెషల్ హాస్పిటల్ అందరికీ ఆదర్శంగా ఉంటే ఇంత ఉపయోగంగా అయ్యాయి అంటే దీని వెనకాతల ఆవిడ ఆదర్శవంతమైన ఆలోచన. తన గురించి కాకుండా నలుగురు గురించి ఆలోచించింది కాబట్టి ఇంత స్వామి గాని ఈశ్వరమ్మ గారు గాని వీళ్ళని జస్ట్ ఫాలో అయితే మనం సరిపోతుంది.
1: చాలు. అసలు స్వామి కూడా అంతే, చిన్న పని పెద్ద పని అనుకుండా ఎన్నో స్వామి తన జీవితంలో చేస్తూ అట్లా మనకి చూపించారు. అట్లాంటిది ఒక సంఘటన మీకు గుర్తుకొస్తుంది చెప్తాను స్వప్న.
0: చెప్పండి.
1: డాక్టర్ పద్మనాభం గారంటూ మొట్టమొదటి వారు మొట్టమొదటి అఖండ భజన ఏర్పాటు చేసుకుంటూ స్వామికి చెప్తారు. అంటే స్వామి మంచిది బంగారు చెయ్యండి అని చెప్పి నేను కూడా వస్తాను అంటారు.
0: బెంగళూరులో
1: జరిగింది. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ కూడాను ఆ అఖండ భజన ఏర్పాట్లలో ఉన్నప్పుడు ఒక్కసారి వాళ్ళు గమనించుకుంటే స్వామి ఎక్కడా కనిపించలేకుండా, అయితే స్వామి ఎటు వెళ్లారు ఏంటి అనుకుంటూ అందరూ చూస్తే స్వామి వీధి వరండాలు చెప్పులన్నీ కుప్పగా ఉన్నటువంటి చెప్పులని జతలు చేసి గోడవారగా చక్కగా పేర్చి పెడుతున్నారు. అందరూ నిశ్చేష్టులయ్యి అవాక్కైపోయి ఏమిటి స్వామి చెప్పులు ఎందుకు ముట్టుకుంటున్నారు అంటే, మీరందరూ మీ మీ పనులలో బిజీగా ఉన్నారు కదా, నాకు చేతనైన పని నేను చేస్తాను అని చెప్పని ఆయన పని చేస్తున్నందుకు ఇది కూడా ఒక పని, నేను ఏ పనైనా చెయ్యొచ్చు మనం అందరం కూడాను అన్నది అందరికీ మనకి ఒక సందేశంగాను. అది గుర్తుకొచ్చినప్పుడల్లా మనకి ఎంతో అసలు ఏమిటి స్వామి ఏమిటి, ఆయన భగవంతుడు ఏమిటి, ఈ పనులు చేయటం ఏమిటి అనేది మనకి ఎంత ఆశ్చర్యం కలిగింది.
0: మనకి కొంచెం ఆస్తిపాస్తులు కొంచెం అందం కొంచెం ఇది ఉంటేనే మనకి ఎంతో నేనెందుకు చెయ్యాలి అని మనం అలా ఉంటాం. భగవంతుడి సాక్షాత్తు వచ్చి ఇలాంటి పనులు చేసినప్పుడు మనం ఎంతో నేర్చుకోవాలి.
1: ఇంకొకటి కూడా ఉన్నది, స్వామి ఒకసారి కొంతమంది వీఐపీలని భోజనానికి పిలుస్తారు, పిల్లలందరికీ తలా ఒక పని వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే స్వామి పనులు ఎలా చేస్తున్నారు చూసుకుంటూ వస్తే ఒక వాష్ బేసిన్ లో నీళ్లు సరిగా పోక స్టక్ అయి ఉంటే స్వామి ఎటు చూడరు, ఎవరిని పిలవరు, చెయ్యి పెట్టి అదంతా క్లీన్ చేసేసి ఆ వాష్ బేసిన్ నీట్ గా సర్దేసేసి తుడిచేసి కామ్ గా అక్కడి నుంచి మిగతా పనులు చేసుకుంటూ చాలా క్యాజువల్ గా ఉంటారన్నమాట. పిల్లలందరూ కూడా ఎంత నిశ్చేష్టులు అవుతారు, గిల్టీగా ఫీల్ అవుతారు, అయ్యో మనం వదిలేసిన పని స్వామి చేస్తున్నారని. కానీ స్వామి ఎక్కడా కూడా అటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వటం కానీ నేను చేశాను అని చెప్పుకోవటం, మీరు ఎందుకు చేయలేదు అని వాళ్ళని ప్రశ్నించడం కానీ ఏమి జరగదు. అంటే తను చేసి చూపించడమే తప్ప ఎప్పుడు కూడా ముందు చెప్పటము అనేది స్వామి ఎప్పుడు మనకు చూపించలేదు.
0: చాలా బాగుంది. సింపుల్ లివింగ్ కి స్వామి మనకి ఎంత చక్కటి ఉదాహరణ ఇంతవరకు చెప్పుకున్నాం గౌరీ గారు. మరి హై థింకింగ్, ఈ సింపుల్ లివింగ్ వల్లే హై థింకింగ్ కూడా వస్తుంది. ఆ ఉన్నతంగా ఆలోచించడం వల్ల ఏంటవుతుంది అన్నది మనం కస్తూరి గారి జీవితం చూద్దాం. మనం ఏ సాధన చేసినా మనం ఎన్ని నేర్చుకున్న జీవితంలో ఆనందంగా ఉండటం కోసం, అంటే ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా దాన్ని తట్టుకోవడం అది ఆనందం. అంటే అదే శాశ్వతంగా మనం పెర్మనెంట్ గా మనల్ని మనం మలుచుకునే విధానంలోని ఇంపార్టెంట్ది. మరి కస్తూరి గారి జీవితం చూసుకుంటే ఆయన ఎన్నో ఉన్నత పదవులు అన్ని చేసుకుని స్వామి కోరిక మేరకు స్వామి పిలిపించుకున్నారు. పిలిపించుకుని మరి సత్యం శివం సుందరం ఆయన ఆరేడు భాషల్లోని మాట్లాడడం రాయడం ఈ జ్ఞానం ఉన్న వ్యక్తి వచ్చి మనకి ఆ స్వామి చరిత్రని అందించారు. మరి అటువంటి గొప్ప వ్యక్తి కూడా ఎన్నో కష్టాలు పడ్డారండి జీవితంలో. మనం అనుకుంటే వాళ్ళు ఆనందంగా ఉన్నారు అంటే స్వామి దగ్గర ఆ జీవితంలో భౌతికమైన కష్టాలు ఉన్నప్పటికీ మానసికంగా ఆనందంగా ఉన్నారు. అది హై థింకింగ్ అంటే. అది ఎలాంటిదంటే ఒక ఇన్సిడెంట్ చూస్తే మనకు అర్థమవుతుంది. అప్పుడు కస్తూరి గారు 80ల్లో ఉన్నారు, వయసు అయింది. ఆ పెద్ద కుమారుడైన మూర్తి గారికి 60 సంవత్సరాలు అప్పుడు. ఆయనకి బ్రెయిన్ హెమరేజ్ వచ్చి హాస్పిటలైజ్ అవుతారనమాట. అందరూ టెన్షన్ పడతారు, ఎలాగని స్వామి విభూతి పంపిస్తారు. ఆ కస్తూర్ గారి అబ్బాయి కూడా ఎంతో ఉన్నత, అంటే ఆయన కూడా హై థింకింగ్ ఏ, స్వామి నన్ను కాపాడండి అని అడగలెట్ట, నాకు ఈ శరీరానికి ఏది మంచిదో ఏది అదే స్వామి చేస్తారని హ్యాపీగా సాయిరాం చెప్పుకుని ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళట. మళ్ళా వస్తానో రానో స్వామి నాకు ఇచ్చిన భాగ్యం చాలా అదృష్టవంతుండి అని చెప్పుకుంటూ ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళట. అక్కడ మరి థియేటర్ లోంచి ఆయన వెనక్కి రాలేదు. 60 సంవత్సరాలప్పుడు ఆయన దేహాన్ని విడిచిపెట్టడం జరిగింది. ఈ విషయం ఇది బెంగళూరులో జరిగితే స్వామి కస్తూరి గారు పుట్టపర్తిలో ఉన్నారు. విషయం చెప్పి కస్తూరి గారు ఇలాగా మీ అబ్బాయి చనిపోయారండి అంటే ఆయన మనందరం కో ప్యాసింజర్స్, ఆయన స్టేషన్ వచ్చింది ఆయన దిగిపోయారు, మన స్టేషన్ ఎప్పుడు వస్తే మనం అప్పుడు దిగుతా ఉన్నట్టు. అసలు పుత్ర శోకం అంటే వాళ్ళు చిన్నది ఏదైనా అయితేనే మనం తట్టుకోలేము, అలాంటి మన కళ్ళ ముందు కొడుకు చనిపోయాడు అన్న దాన్ని అంతలా ఎలా తీసుకోగలిగారు, అంత మానసిక ధైర్యం ఎలా వచ్చింది అంటే ఈ జ్ఞానం వల్లే వస్తుంది అంటూ అంతేకాట స్వామి పంపించారు వెళ్ళు దహన క్రియలన్నీ చేసుకొని రాని. ఆయనకు అక్కడ చితి పేరుస్తుంటే ఈయన అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యుర్మ అమృతంగమయ అని భగవంతుడు నీకు మృత్యు నుంచి అమృతత్వానికి తీసుకెళ్లాలి అని ఆ సోల్ అలా డిపార్ట్ అవ్వని ప్రే చేశారట. ఇంత హై థింకింగ్ రావాలి అంటే ఎంతటి సత్కర్మలు చేస్తే ఆ జ్ఞానం వస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది.
1: అసలు అన్నిటికన్నా గర్భశోకమే ఎక్కువ అసలుకి, అటువంటిది దాన్ని ఆయన ఓవర్కమ్ అవటం చాలా గొప్పగా ఉంది. ఆయనే కాకుండా కస్తూరి గారి జీవితం తర్వాత మనము రామబ్రహ్మం గారి జీవితం కూడా అంతే ఉదాత్తమైనటువంటి జీవితం. ఆయన కూడా చాలా ఐశ్వర్యవంతుడు, మంచి జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తి, అంతేకాదు మంచి బంధుకోటి ఉన్నది ఆయనకు అందరికీ. కానీ అవన్నీ పక్కకు పెట్టి భగవంతుడే కావాలి అనుకుని బృందావనంకి వచ్చి బృందావనం కేర్ టేకర్ గా 3 దశాబ్దాల పాటు ఆయన స్వామి దగ్గర సేవలు అందించడం జరుగుతుంది. ఆయన నిరాడంబరత మనకి తెలియాలంటే ఇంకా బాగా మల్లికేశ్వరన్ సార్ చెప్పినటువంటి ఆడియో క్లిప్ విందాం స్వప్న,
0: తప్పకుండా
1: మనకి ఇంకా బాగా అర్థమవుతుంది.
0: తప్పకుండా.
2: స్వామిని వచ్చింది ఒక మాట, మేము స్వామి మనకి అది నేర్పించాలని అనుకున్నారని అనుకుంటా. రామబ్రహ్మం ఈజ్ ఆల్సో ఈక్వల్ టు స్వామి, ఎందుకంటే భక్తులు ఆల్వేజ్ ఈక్వల్ టు స్వామి, అందుకోసం ఆర్ గ్రేటర్ దెన్ స్వామి. నేను చెప్తే తప్పక స్వామి ఒప్పుకుంటారు ఈ మాట. అటువంటి డివోటీ ఆయన, ఆయన ఏం సిగ్గు లేదు స్వామి దగ్గర. స్వామి అన్ని అనుకుంటే ఎందుకు సిగ్గు ఉండాలి? ఇప్పుడు మన తల్లి దగ్గర మనం ఏదో సిగ్గుపడతాం, మనకు ఇంకా కావాలని చేస్తాం, ఆ బ్యారియర్ చాలా ఎక్కువ మంది క్రాస్ చేయలేదు. కానీ రామభూమి అట్లా కాదు, ఏం కావాలో స్వామి ముందరనే అన్ని అట్లా, ఎందుకంటే అన్ని స్వామియే నాకు, ఆయన ముందరనే అన్ని చేసుకోవాలి అని. రామబ్రహ్మం గారు అప్పుడు ఫీల్డ్ లో ఉన్నారు, స్వామి సడన్ గా వచ్చేశారు. స్వామి కొన్ని పిల్లల్ని బయట పైన పడుకోటానికి అనుగ్రహించారు. స్వామి నైట్ వాళ్ళు అక్కడనే పడుకుంటారు. ఆ రోజు ఒక సండే అని అనుకుంటాను, ఒక 5 బాయ్స్ అక్కడ మధ్యాహ్నం బృందావనం కొంచెం హాట్ ఉంది సమ్మర్ లో, వాళ్ళు హాయిగా పండుకున్నారు. సడన్ గా స్వామి వచ్చేశారు. లక్కీ నా దగ్గర తాళం ఉంది, ఓపెన్ చేసి అది బృందావన డోర్ ఎట్లా కావాలంటే ఓపెన్ చేయవచ్చు, కీ లేదంటే కూడా పైన రెడ్ ఇది అది పాత బిల్డింగ్ కదా, ఓపెన్ చేశాను. సడన్ ఎవరు లేదు, స్వామి సడన్ వచ్చారు. ఎప్పుడు ఆర్తి ఇష్టం, ఆర్తి కూడా లేదు ఆ రోజు, ఎందుకంటే సో సడన్ స్వామి అప్పుడు వస్తారని ఒక ఎక్స్పెక్టేషన్ లేదు. సడన్ గా వచ్చేసారు. స్వామి పైపోతే వీళ్ళు 5 మంది హాయిగా పడుకున్నారు అక్కడ సమ్మర్, అందుకోసం బనియన్లు వేసుకుని. సో స్వామి చాలా ప్రేమతో రండిరా పా నమస్కారం చేసుకోండి అని చేసి ఇమీడియట్ లో బనియన్తోనే వాళ్ళని నమస్కారం చేసి ఒక షర్ట్ వేసుకుని పోయారు. రామబ్రహ్మ గారు అప్పుడు ఫీల్డ్స్ లో ఉన్నారు, స్వామి ఫీల్డ్స్ అని చూసుకుంటానికి. ఆయన పరిగెత్తు వస్తున్నాడు, స్వామి మాట పంపించేశారు కింద, రామబ్రహ్మని పైకి రావద్దు అని చెప్పు. రామబ్రహ్మం రొటీన్, స్వామితో బ్రేక్ఫాస్ట్, స్వామితో లంచ్, స్వామితో టీ, స్వామితో డిన్నర్, తర్వాత వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ, వేరే ఎవరికి లేకున్న ప్రాపర్టీ ఇది, ఛాన్స్. ఆయనకేమంటే స్వామి బెడ్రూమ్ వెళ్లిన తర్వాత నైట్ ఈయన స్వామి బెడ్రూమ్ వెళ్తారు, పా సేవ చేస్తారు, ఒక 30-45 మినిట్స్
3: లోపల ఉండి
2: మాట్లాడతారు. తర్వాత ఆయన బయట వచ్చిన తర్వాత స్వామి నిద్రపోయారని మాకు ఒక లెక్క, లేదు అది ఇండికేషన్ అంతే, అది సో దట్ క్లోజ్ స్వామి. ఆయన క్వార్టర్స్ కిందనే బృందావనంలోనే, స్వామి సేమ్ ఓల్డ్ బంగ్లోలో, ఆయన భార్య వాళ్ళిద్దరికి ఒక రూమ్ ఉంది అక్కడ అట్లా. సో ఎక్కడ ఇక్కడ కొంతమందికి ఏమంటే బృందావనంలో ఛాన్స్ ఉన్న వాళ్ళకి పుట్టపత్తిలో ఛాన్స్ దొరకదు, పుట్టపత్తిలో ఛాన్స్ ఉన్న వాళ్ళకి బృందావనంలో వాళ్ళు పైకి రావడానికి వీల్లేదు, అదన్నీ ఆ రూల్స్ అన్ని ఉంటుంది. కానీ రామబ్రహ్మంకి ఎక్కడ ఏం లేదు, ఆయన ఇక్కడ ఆయన మామూలుగా రారు, వస్తే డైరెక్ట్ గా పైకి పోవచ్చు. అక్కడ బృందావనంలో ఏమేమి షెడ్యూల్ ఆయన ఫాలో
3: చేశారు,
2: సేమ్ షెడ్యూల్, ఇంకొకటి నో టెన్షన్. అక్కడంటే ఈ పని ఆ పని ఈ పని ఉంటుంది, ఇక్కడ ఓన్లీ పుట్టపర్తిలో స్వామితో పోవటం, నమస్కారం చేసుకోవడం, స్వామి వెనక రావటం, ఆల్ దట్ అన్ని అలౌడ్ ఆయనకి. రాముడు సడన్ గా స్వామి పైకి రాకూడదు అని చెప్పేశారు. ఈయనకేం అర్థం కాలేదు, కానీ ఆయన కాన్ఫిడెంట్, ఏమో ఒక రోజు నన్ను పిలవాలి కదా, అన్ని పని నేనే చూసుకుంటాను కదా అని. ఎందుకు అంటే స్వామి తర్వాత మాట పంపించాడు, ఇది మందిరం అనుకున్నారా లేంటే మీ ఇల్లు అనుకున్నారా, ఒక రెవరెన్స్ లేదు, మధ్యాహ్నం పిల్లలు హాయిగా బనియన్లో పడుకుంటున్నారు, నీవది చెప్పాలా కదా, నీ డ్యూటీ కదా, నీవెందుకు చెప్పలేదు అని కోపం స్వామికి. యాక్షన్, ఆయనకి ఎక్కడ కోపం వస్తుంది, యాక్షన్. ఈ కోపం ఉన్నప్పుడు ఇంకొకటి పిక్కిల్ నాకు గుర్తుపెట్టండి ఆ ఇన్సిడెంట్.
3: తప్పకుండా.
2: అట్లా సో ఒక్కరోజు అయింది, ఆయన ఈ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, ఒక రెండు రోజుల తర్వాత స్వామి పిలుస్తారు. అది ఈగో, అది ఎప్పుడు లైట్ గా అందరూ ఎంత గ్రేట్ గా ఉంటే కూడా ఈ మదమాచర్యాలు ఈ ఈగో ఇదన్నీ తప్ప కొంచెం కొంచెం ఉంటుంది. హీ వాంటెడ్ టు టీచ్ ఎ లెసన్ స్వామి టు ఎనీబడి. ఒకరోజు అయింది, రెండు రోజు అయింది, మూడు రోజులు అయింది, స్వామి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు చాలా ఘోరంగా ఉంటుంది. మిమ్మల్ని చూసినప్పుడు కూడా ఆయన ఒక ఏదో
3: ఇన్సిగ్నిఫికెంట్,
2: ఇన్సిగ్నిఫికెంట్ కూడా పర్వాలేదు, మనం చాలా నాకు ఎగ్జాక్ట్ గా తెలుగులో మన పైన మనం పురుగులు ఎట్లా ఇది ఉంటుందో అట్లా చూస్తారు, మనం ఏదో ఒకటి ఇష్టం లేకుండా చూస్తుంది. అట్లా చూసినప్పుడు గ్రేట్ యాక్టర్ ఏ సమయం కావాలంటే ఏ మొహం కావాలంటే చూపించవచ్చు, ఇట్లా ఇట్లా చూపించి ఇట్లా హీ అంటారు, అదే మనకు తెలుసు స్వామిని బట్టి. అట్లా నీవా నిన్న చూడటానికి ఆ అవతారం చేశాను అని చూస్తారు స్వామి. అట్లా ఒక్క రోజు అయిపోయింది, రెండు రోజు అయిపోయింది, మూడు రోజులు అయిపోయింది, ఈయనకి బాధ చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మామూలుగా ఎవరది మా అవుట్ ఆఫ్ ఫామ్ గా కాసంటే హేట్ చేస్తాము, కానీ రామబ్రహ్మం అట్లా కాదు, ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్, నేను చెప్పాను కదా. సో ఈ పిల్లలందరూ సారీ సార్ మా వల్లనే ఎట్లా అయిందంటే, అదన్నీ మీ ఇది లేదప్పా, మీరందరూ బాగుండండి అట్లనే తాతగారు, మేము వీస్తూ కాలేం
3: తాతగారు
2: తాత, అదని ఏం లేదులే స్వామి చూసుకుంటారులే, మీ తప్పు ఏమి, స్వామి మీకు పర్మిషన్ ఇచ్చారు పడుకున్నారు. 1, 2, 3, 4 స్వామి అప్పుడు దడ్డే పుట్టపర్తికి మళ్ళీ వెళ్తారు. ఈయనకి చాలా కోపం వచ్చేసింది దేవుడు పైన,
3: రామబ్రహ్మం గారికి.
2: ఏం చెప్పకుండా పోతే ఏమంటే ఏమవుతుంది, అన్ని ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నాడు, స్వామి దగ్గర పోవట్లేదు. 10 డేస్ దగ్గర వస్తే అట్లా అట్లా అంత ఘోరంగా ట్రీట్మెంట్. అదే అంత ప్రేమమైన దేవుడు సమ్ టైమ్స్ ఈ మిస్బిహేవ్స్, నిజంగా చెప్తాను. ఆ వేదన అది నేను ఆ మాట తప్పు, మిస్బిహేవ్ అనలేదు, మన ఈ ట్యూనింగ్స్, బట్ ఆ పీరియడ్ అందరూ వెళ్ళింటాం, ఎవ్రీ వన్ కూడా వండర్గా ఉంది ఆ సమయం. నిజంగా టార్చర్, ఎంత టార్చర్ అంటే దానికి ఈ లోకంలో ఏ కంపారిజన్ లేదు, వర్స్ట్ టార్చర్. నీకు ఒళ్ళన్నీ బర్న్ అవ్వచ్చు, యు మే బికమ్ ఇన్సిగ్నిఫికెంట్ ఇన్ ఆల్ ద వేస్, బట్ స్వామి ఆర్ నెగ్లెక్ట్ టు మై గాడ్ పా, అంత అంత బాధ ఇస్తారు. సో ఇది పొద్దు నుంచి రాత్రి వరకు దేవుడు ఉన్నవారికి, ఎప్పుడు దేవుడిని తలుచుకుని ఉన్నవాడికి ఇట్లా చాలా కోపం వచ్చేసింది స్వామి పైన. లక్ష్మీసింహం గారు ఎప్పుడు కూడా మేమందరూ విట్నెస్, నేను చెప్పాను కదా 2 glorious days ఇన్ మై లైఫ్,
3: దిస్ ఈస్ సెకండ్ వన్.
2: సెకండ్ వన్ అది ఇది ఏం లెసన్ మాకు నేర్పించిందంటే, టిల్ మై డెత్ ఈ నేను ఈ దేహం వదిలినప్పుడు ఈ ఇది అనుకుంటే అదే చాలు, మోక్షం కానీ ఇంకేదాది ఉంటుందో, మర్జింగ్ కానీ ఇంకేంటుందో, ఆ స్థితి మనకి దొరుకుతుంది. అటువంటి సీన్, ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దిస్ సీన్. లక్ష్మీసింహ గారిని కింద పిలిచి నేను వెళ్ళిపోతాను చెప్పు స్వామి దగ్గర, నాకు ఇదని భరించు ఏడుస్తున్నారు. 76 years old man ఆ తాపం కంటిదారి ఏడుస్తున్నాడు, నాకు ఇదని భరించడానికి శక్తి లేదప్పా, నువ్వు చెప్పేసి నేను వెళ్ళిపోతాను. ఆయన పైకి వచ్చి స్వామి ఇట్లా రామబ్రహ్మం చెప్తారంటే ఒక ట్వింకిల్ బ్యూటిఫుల్ స్మైల్, పైకి రమ్మని చెప్పు. నేను కింద నేను చెప్పాను కదా సీక్రెట్ అంత బాగా చెప్పారు అని, ఫుల్ బల్జింగ్ వాటర్ నీళ్లు, ఎప్పుడు కావాలంటే ఈ బ్రేక్ అట్లా, అది వాజ్ కంట్రోలింగ్ అంటే. కింద వచ్చి స్వామి పిలుస్తున్నారు, డైలీ పైకి రావచ్చా అని కనుకో. స్వామి కూడా హర్ట్ కింద చేయని చెప్పింది, స్వామి డైలీ పైకి రావచ్చా అని కనుక్కుంటున్నారంటే ఇంకొక వండర్ఫుల్ స్మైల్, రావచ్చు అని చెప్పు. డైలీ ఆయనతో భోజనం చేయవచ్చా అని కనుకో, లేదంటే నేను రాను అని చెప్పేసి స్వామి భోజనం చేయొచ్చు. డైలీ పాసేవ చేయవచ్చా అని కనుకో. లక్ష్మీసింహ గారు అప్ అండ్ డౌన్ ఈ షట్లింగ్,
3: దట్ ఇస్ వై ఇస్ సో థిన్ సార్.
2: నైట్ డైలీ స్వామి రూమ్ కు వచ్చి పాత సేవ చేయవచ్చా లాస్ట్ కనుక్కో లేదంటే నేను రాను వెళ్ళిపోతాను చెప్పు. ఫుల్ ఇట్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ ఈగో. యు కెన్ సీ దట్ డివోషన్ హార్ట్ దట్ ప్యాంగ్ అది చూసిన వాళ్ళకి అది అవుతుంది. అన్ని చేయవచ్చు, ఏమేమి కావాలో అన్ని చేసుకుని చెప్పు. బ్యూటిఫుల్ స్మైల్, హార్డ్లీ 5 ఫెలోస్ పెడతారు పైకి ఎక్కుతున్నాడు. స్వామి చూసి ఓ ఆయన అదే మాట్లాడితేనే ఫుల్ బ్లాస్ట్, మీరు ఎందుకు ఇట్లా చేశారు స్వామి? ఆ భూమి భూమం నో కంట్రోల్ వాళ్ళకి, మా ఆ పిల్లలకి మీరు పర్మిషన్ ఇచ్చారా? నేను పర్మిషన్ ఇచ్చాను ఆ పడుకోటానికి. మీరు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని నేను పడుకోకూడదని చెప్పడానికి నాకు వీలు అవుతుందా? వెయ్యి తల్లి వెయ్యి తల్లి అని చెప్తారే, ఇదే వెయ్యి తల్లియా? బ్లాస్టెడ్ స్వామి లెఫ్ట్ రైట్ సెంటర్ అంటే ఏమి ఆవేశం, ఏడుపుతో ఆల్ దిస్ ఫీలింగ్. స్వామి ఓకేదే, అట్లా కాదు రామ్ రూమం, అట్లా కాదు రామ్ రూమం, అట్లా కాదు రామ్ రూమం. ఆయన చాలా లూజ్ షర్ట్, మీరు స్వామి ఇట్లా ఎట్లా సృష్టించి చూసింటారు? ఆయన అట్లా పుల్ చేసి కాళ్ళు పెట్టి షర్ట్ బనియన్ రెండు అట్లా తీసి ఇట్లా క్రియేట్ చేశారు విభూతి. ఇంత విభూతి ప్యాక్ అన్ని అప్లై చేసి అట్లా కాదు రామ్ రూమం. అన్ని స్వామి ఏం చేస్తే ఏదో ఒక మీనింగ్ ఉంటుంది, నీకు తెలీదు స్వామికి తెలుసు, స్వామి ఇది చేస్తే మంచిది అది తెలుసు స్వామి, దట్స్ ఆల్ నౌ ఐస్ ఇస్ బ్రోకర్. క్రైట్ క్రైట్ క్రైట్ క్రైట్ అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్క స్వామి ఒక్కరే నవ్వుతారు. ఎవరు స్వామి తట్టలు మాట్లాడటానికి వచ్చు పైకి డైలీ రావచ్చా లేంటే నేను మిమ్మల్ని చూడటానికి రాను అని మీరు మేము చెప్పడానికి వీలవుతుందా? పరమ భక్తుడే అట్లా చెప్పడానికి వీలవుతుంది. అంత పరమభక్తి, అంత పరమభక్తి రామబ్రహ్మం గారు.
0: అసలు గౌరీ గారు రామబ్రహ్మం గారి నుంచి వింటూ ఉంటే మనం అందరం భగవంతుడు అంటే భయం పెట్టుకుంటాం తప్ప భగవంతుడు అంటే ఇంత ప్రేమ ఇంత ప్రీతి పెంచుకోవాలి అని స్వామి ఎప్పుడు చెప్పింది రామబ్రహ్మం గారి ఇన్సిడెంట్ వింటుంటే తెలుస్తున్నది. ఇది ఎలా సాధ్యమైందంటే భగవంతుడితో మనం అలా మాట్లాడగలిగారు చేయగలిగారు అంత ఆర్తి ఎలా వచ్చిందంటే ఆయన సత్కర్మల ద్వారానే ఆ ప్యూరిటీ ద్వారానే సాధించారని మనం చెప్పుకోవచ్చు.
1: అంత అనుబంధం పెంచుకున్నారు స్వామితో.
0: అది మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆ నిమిషాలములో ప్యూరిటీ రావాలంటే సత్కర్మలు ఉండాలి, అప్పుడే ఆ భగవంతుడితోటి ఆ బంధం కూడా ఏర్పడుతుంది. మరి ఇవన్నీ చూస్తే వీళ్ళందరూ స్వామి దగ్గరగా ఉండి ఆశ్రమ జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ పాటిస్తున్నారు, అవి చాలా ఈజీ అవుతుంది. అదే మనం సొసైటీలో మనలాంటి వాళ్ళకి ఎంత కష్టమో అందులోని ప్రజెంట్ టైమ్స్ లోని ఇవన్నీ సింపుల్ లివింగ్ హై థింకింగ్ ఎక్కడ పనికొస్తాయి అని మనకు అనిపించవచ్చు. కానీ ఇప్పటికీ కూడా ఎంతో మంది స్వామి భక్తులు స్వామి విద్యార్థులు స్వామి చెప్పిన మార్గంలో స్వామి నడిచి చూపించిన మార్గంలో నడుస్తున్నారనడానికి ఒక్క ఉదాహరణ మనం చెప్పుకోవచ్చండి.
1: చెప్పండి.
0: స్వామి స్టూడెంట్ అయిన గుణరంజన్ గురించి చెప్పుకోవాలండి. ఈయన స్వామి దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకుని బయటకు వెళ్లి మనం బతుకుతున్న ప్రపంచంలోనే బతుకుతున్నారు. కానీ ఎంత సింపుల్ గా బతుకుతున్నారంటే ఆయనకి రెండే జత బట్టలు. ఆయన ఎన్నో రకాల విధి నిర్వహణ చేసుకుని ఇప్పుడు ఒక 5 కోట్ల టర్న్ ఓవర్ చేసే బిజినెస్ ని తను రన్ చేసుకుంటున్నారు. తను ఎక్కడికి వెళ్ళినా విదేశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒంటి మీద వేసుకున్న బట్ట తప్ప బ్యాగ్లు ఇంకో జత ఉంటుంది.
1: ఎంతో ఆశ్చర్యంగా ఉంది,
0: ఎంతో ఆశ్చర్యంగా ఉంది. అంటే మనకు అసాధ్యం దుసాధ్యం అనుకుంటున్నవి ఆయన జీవితం వింటే మనకు తెలుస్తుంది. తర్వాత మా ఆయన అకౌంట్స్ అన్నింటిలో కూడా ట్యాక్సెస్ వీటన్నింటిలో కూడా ఎంతో పారదర్శకత, స్వామి చెప్పిన నీతి నియమాలని పాటించడం. అంతేకాకుండా ఆయన చెప్పుకోవడానికి రెసిడెన్స్ అడ్రస్ ఏమీ లేదుట, ఆఫీస్ లోనే ఉంటూ. అంటే మనం కొంచెం సంపాదిస్తే క్రెడిట్ కార్డు మీద లోన్ తీసుకుని 2 ఇళ్ళు 4 సైట్లు కొనేస్తున్నాం, తర్వాత ఏంటవుతుందని. ఇంత సంపాదించుకున్నా ఆయన పేరు మీద ఆస్తిపాస్తులు ఏమీ లేకుండా అంత నిస్వార్థంగా తను చేయాల్సిన పని అలా సింపుల్ లివింగ్ గా బతుకుతున్నారు. ఇంకా హై థింకింగ్ అంటే ఒకసారి ఆయన వాళ్ళ క్లయింట్స్ తో పాటు ఒక హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చిందనమాట. అక్కడికి ఆయన నడుస్తూ వెళ్తున్నారు, ఇద్దరును వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న అతను తుమ్మడం జరిగిందనమాట. ఆ తుమ్ముతున్నప్పుడు ఆ ఫ్లమ్ అంతా ఈ షర్ట్ మీద పడింది. అయితే ఈ పక్కన అయ్యో ఏమనుకుంటారు అంటే పడిపోయి ఎలా రియాక్ట్ అయ్యో ఈయనకి తెలియలేదు. ఈ గుణరంజన్ గారి ఫేస్ లో ఏ మార్పు లేట, అంటే నీళ్లు తుళ్ళిన మనం కొంచెం కళ్ళు ఇలా అవుతుంది మొహం ఇలా అవుతుంది అలా కూడా లేదు. ఆయన జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి ఆయన్ని తిరిగి ఇచ్చేసి వాష్రూమ్ కు వెళ్లి ఆయన అది క్లీన్ చేసుకుని ఆ వెళ్లిన పని చూసుకుని వెనక్కి వచ్చేసారు. డే ఎంత గడిచిపోయింది, పక్కనున్న అబ్బాయి అనుకుంటున్నారు ఏంటి ఈయన ఎలా రియాక్ట్ అవుతారు ఏం చెప్తారు, అసలు దాని గురించి ఆలోచనే లేదు. అంటే ఎంత సమభావం చూడండి. ఇందాక మనం కస్తూరి గారు చూసాము, వీళ్ళందరూ ఈ సమత్వం ఎలా వచ్చింది అంటే ఆ సింపుల్ లివింగ్ ఈ ఉన్నతంగా ఆలోచించడం వల్లే అని. సమత్వం యోగం ఉచ్యతే అన్నట్టు అదే యోగంగా అయిపోతుంది. ఈ సమభావంతో చేసిన ప్రతి కర్మ కర్మయోగం అయిపోతుంది. ఈ యోగం ద్వారానే మనం ఈ జీవితంలోని జ్ఞాన ప్రాప్తి గాని మన సార్థకత లభిస్తుంది అని అనిపిస్తుంది.
1: బాగుంది స్వప్న. మనం సింపుల్ లివింగ్ గురించి, హై థింకింగ్ గురించి, చాలా రకాలైనటువంటి వ్యక్తుల గురించి, సంఘటనల గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఇంకా రెండో విషయానికి వద్దాము. గాడ్ ఫస్ట్, సొసైటీ నెక్స్ట్, ఐ లాస్ట్, దీని గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం.
0: అదే సేవ అని స్వామి ఈజీగా చెప్పేశారు కదా, భగవంతుణ్ణి జయంగా పెట్టుకుని అందరినీ సేవిస్తూ నిన్ను నువ్వు లాస్ట్ చేసుకో, అంటే మన గురించి కాకుండా స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేసినప్పుడు అదే సేవ అయిపోతుంది అని స్వామి చెప్పారు.
1: మనం దానికి రివర్స్ లో పనిచేస్తాం కదా స్వప్న, మన గురించి, మన కుటుంబం గురించి, తర్వాత సొసైటీ గురించి, సొసైటీలో కూడా మన ఫ్రెండ్స్, మనకు సంబంధించిన వాళ్ళు ఎవరు, వాళ్ళ గురించి ఆలోచించి, ఎప్పుడన్నా మనకు తీరుబడిగా ఉన్నది, వాళ్ళ భజనకు ఏం చేయడానికి ఏం లేదు, భజనకు పోదామా లేకపోతే నారాయణ సేవకు పోదామా, ఇవాళ సండే ఏం పని,
0: ప్రయారిటీస్
1: అట్లా లాస్ట్ కి భగవత్ కార్యాలకి మనం పెడతాము. సో అట్లా కాకుండా మనం ఒక స్వామి చేసి చూపించినటువంటి ఒక సంఘటన చెప్తాను స్వప్న. ఇప్పుడు మీకు స్వామి గోదావరి జిల్లాలకి వాటర్ ఇవ్వటం జరుగుతుంది, అందరికి తెలుసు కదా, 2005 జరిగింది. అయితే ఆ గోదావరి జిల్లాల వాళ్ళందరూ కూడాను స్వామికి కృతజ్ఞతలు చెప్పుకుంటానికి కులవంత హాల్కి వస్తారు. అందరూ దర్శనానికి కూర్చుంటారు, స్వామి దర్శనం ఇవ్వటానికి వస్తారు. వాళ్ళు కృతజ్ఞతలు చెప్పుకునే ముందరే స్వామి, నాకు ఈ అవకాశం మీరు కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అని చెప్తారు. అసలు వాళ్ళందరూ అవాక్ అయిపోతారు, విన్న చదివిన మనం కూడా అట్లాగే అయిపోతుంది
0: కదా.
1: అట్లా స్వామి తను చేసి చూపిస్తారన్నమాట ఎంత కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఒక అవకాశం మనకి దొరికింది సేవ చేయటానికి అన్నప్పుడు నేను చేస్తున్నాను అని కాకుండా ఈ అవకాశం భగవంతుడు మనకు కల్పించాడు, మనం ఇది చేసి కృతకృత్యులం కావాలి, భగవంతుడికి ప్రీతి చెయ్యాలి అని మనం అనుకోవాలి.
0: అంటే సేవ పక్క వాళ్ళ కోసం చేయట్లేదు, మన కోసం మనం చేసుకోవాలని స్వామి చెప్పినట్టు స్వామి అది ఆచరించి చూపించారండి. ఇవన్నీ కూడా బాగా ఇంకా అంటే మన ఒంట్లో ఓపుకుంది, మన చేతిలో డబ్బులున్నాయి, అప్పుడు చేయడానికి అవకాశం చాలా ఉంటుంది. కాకపోతే ఆరోగ్యం మనకు బాగాలేనప్పుడు ఏంటనిపిస్తుంది, మన ఇళ్ళ నుంచి ఎలా బయటికి రావాలి, మన గురించి మనకు ఆలోచన ఉంటుంది తప్ప పక్క వాళ్ళ గురించి ఆలోచన వెళ్ళదు. అదే మనం ఏదైనా ఫైనాన్షియల్ గా లేని పరిస్థితిలో కూడా నేను ఇందులోంచి ఎలా నిలదొక్కుని నిలబడాలని అనుకుంటాను తప్ప ఆ పరిస్థితిలో కూడా పక్కవాడికి నేను ఎలా సర్వీస్ చేయాలని థాట్ రావడం చాలా కష్టం. కానీ అది కూడా స్వామి మనకి మై లైఫ్ ఇస్ మై మెసేజ్ ఊరికినే స్వామి చెప్పలేదు. ఒక ఇన్సిడెంట్ చూస్తే అసలు మన కళ్ళలో నీళ్లు వస్తుందండి. స్వామి అప్పుడు పడిపోయి హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ కి సర్జరీకి ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తున్నారనమాట. ఎంత పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్ లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ స్వామి దగ్గర పనిచేసిన రుచిర్ సార్ ఉన్నారనమాట. స్వామి లోపలికి వెళ్తూ ఉంటే ఆయన నుంచుంటే అమ్మకి చెప్పు నేను హాస్పిటల్ నుంచి రాగానే ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పి నేను అన్ని చూసుకుంటాను ఏం కాబట్టి, అంటే పాపం ఆవిడకి ఏదో స్వామి చెప్పారు వాళ్ళ కష్టం తీరుస్తానన్నారు. కానీ ఈలోపు ఈయన హాస్పిటలైజ్ అవ్వడం వెళ్తున్నారు సర్జరీకి, ఆ పెయిన్ లో కూడా ఆవిడకి ఇచ్చిన మాట ఆవిడ్ని ఓదార్చి నేను చూసుకుంటాను ఏం పర్వాలేదని చెప్పు అంటే, అంటే భగవంతుడు అయినప్పటికీ మానవ శరీరంలో ఉన్నారు, ఆ నొప్పి అన్నది ఉంటుంది, ఆ బాధలోనే ఉన్నారు స్వామి కూడా. మరి ఇంతకన్నా మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటాము, నేర్పించడానికి ఇంకెవరు వస్తారు, ఇంతటి చక్కటి భగవంతుడు ఏ కాలంలో కూడా దొరుకుంటారండి,
1: ప్రతి క్షణం పరుల కోసం
0: అంతే. మరి ఇందాక చెప్పుకున్న అన్ని కూడా ఇంత కష్టమైన జ్ఞానం అన్నాం, కర్మ అన్నాం, భక్తి అన్నాం, వీటన్నింటినీ ఈజీగా చెప్పేశారు నిస్వార్థంగా. భగవంతుని సెంటర్ చెప్పుకున్నాం కదా, దాని భగవంతుడు ఆధారంగా నువ్వు సేవ చేసుకుంటూ వెళ్ళు అని. దీనికి ఒక్క ఉదాహరణ చెప్పుకుని మనం ఈనాటి కాలాయ నమః ముగించుకుందామండి. ఒకసారి స్వామి పుట్టినరోజు సంబరాలు జరుగుతున్నాయి, అప్పట్లో పుట్టినరోజు సంబరాలంటే ఎన్ని లక్షల్లో మంది వస్తారు, అన్ని సేవలు జరుగుతున్నాయి. ఒకరోజు స్వామి దర్శనానికి వస్తుంటే కూడా ఈ సెప్టిక్ ట్యాంక్ అన్నది బాగా నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోతూ స్వామికి కూడా ఆ స్మెల్ వచ్చినంత పరిస్థితి ఏర్పడింది. పాపం అందరూ ఇన్ఛార్జెస్ చూస్తున్నారు, ఏం చేయాలో తెలియటం లేదు, చాలా గాబరా అవుతున్నారు, స్వామి వరకు విషయం వెళ్ళిందని వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. కానీ ఈలోపు ఏం చేయాలి ఏం చేయాలంటే నెక్స్ట్ డే వచ్చారు, మళ్ళా ట్యాంక్ దగ్గరికి అందరూ చేరుతున్నారు, ఏం చేయాలో తెలియటం లేదు, ఆలోచిస్తున్నారు. ఈలోపు సడన్ గా ఎవరో బ్లూ స్కార్ఫ్ వేసుకున్న ఒక సేవదల్ ఆ సెప్టిక్ ట్యాంక్ లో దూకేశారు. వీళ్ళకి అసలు అర్థం అవ్వలేదు ఏంటి అవుతున్నదని. వెళ్ళి ఎక్కడైతే అదంతా మూసుకుపోయిందో వాటిలోంచి అవన్నీ ఆ చెత్తంతా తీసి ఆ ఫ్లో బాగున్నట్టు చేసి ఈయన మళ్ళా పైకి తీయడం జరిగిందనమాట. అసలు అక్కడ ఉన్న వాళ్ళు ఏం జరుగుతున్నా తెలియదు, చాలా ఆశ్చర్యపోయారు. అసలు మనం వాసనే పీల్చలేకపోతున్నారు, ఎక్కడ ఎంతో దూరంగా ఉన్నవాళ్లే. అలాంటిది అందులోకి దూకి ఆయన అది క్లియర్ చేసి బయటకు వచ్చారనమాట. ఈ విషయం స్వామికి చెప్తే స్వామి చాలా చాలా ఆనందించారు. ఆ తర్వాత సేవ అయిన తర్వాత అందరూ ఎదురు చూసేది పాద నమస్కారం ఇచ్చేవారు. సేవే మహద్భాగ్యం, సేవ తర్వాత స్వామి ఇచ్చే పాద నమస్కారం అనుగ్రహ భాగ్యాలు ఇంకా బాగుంటాయి. మరి పాద నమస్కారం ఇవ్వడానికి కూర్చోండి, స్వామి ఎంతో ఆనందంగా ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి ఒక ఉంగరం సృష్టించి ఇచ్చి ఆయన వేలికి పెడుతూ నీకు ఇంకో జన్మ లేదురా అని చెప్పారట. ఎంత ఆనందం స్వామి కళ్ళల్లోని. అంటే చూడండి, మనం ఇంత కొట్టుకుంటున్నాం ఈ జ్ఞానం రావాలంటే, శుద్ధి అవ్వాలి అంటే, కర్మ చెయ్యాలంటే, ఇంత దాన్ని సింపుల్ గా అక్కడ ఏం చేయాలంటే మనం అంటూ లేకుండా భగవంతుడి కోసం అదే ఒక ఆలోచనతో నువ్వు సేవ చేసుకుంటూ వెళ్ళిపో, నువ్వు తరించిపోతావు. ఇంతకు మించిన నిదర్శనం ఉదాహరణలు ఉండవు.
1: పరులు పరులు కాదయ్యా, పరమాత్మను తెలుసుకో అని. పరుల కోసం చేస్తున్నామని అనుకోవద్దు, పరమాత్మ కోసం చేస్తున్నామని ప్రతి పని అనుకోవాలి అని.
0: మరి ఇలా మనం కర్మలు చేసుకుంటే కాలాన్ని ఎంత సద్వినియోగం చేసుకున్న వాళ్ళు అవుతాం.
1: అసలు ఈ సేవలో పాల్గొంటే మనం కూడా ఎంత మంచి ఉన్నత స్థితిలో ఉండొచ్చంటే మనలో ఉన్న అహంకారం అంతా పోతుంది ఫస్ట్. అంతేకాకుండా ప్రతి వారిలో కూడాను మన భగవంతుణ్ణి చూడగలుగుతాం, మళ్ళీ వాళ్లతో మధురంగా ప్రేమగా మాట్లాడగలుగుతాం. అంతేకాకుండాను భగవంతుణ్ణి చాలా తేలిగ్గా భగవంతుణ్ణి చేరటానికి ఇది ఒక మంచి అవకాశం ఇది.
0: అంతేనండి.
1: కాబట్టి ఈ సేవనే జీవిత పరమావధిగా చేసుకుని మనం అందరం కూడాను ఈ 2019 నుంచి, అంటే ఇప్పటి వరకు చేయలేదని కాదు, ఇప్పటి నుంచి ఇంకా పునరంకితమయ్యి మనము ఇంకా బాగా సేవలు చేసుకుంటూ తరించాలి, భగవంతుణ్ణి పొందాలి, భగవంతుడికి ప్రీతి కలిగే పనులు చేయాలి, భద్రంగా మాట్లాడాలి అని.
0: ఇవి మన శంకర్ల వారు చెప్పినట్టు ముక్తి అంటే ఇప్పుడు చచ్చిపోయి వచ్చేది కాదు, జీవన్ముక్తి అన్నారు. అంటే బతికుండగా మనం దాన్ని అనుభవించాలి. ఇవి ఇవి సేవా కార్యక్రమాలు ఇవన్నీ చూస్తుంటే ఇంత ఆనందం ఎక్కడ లభిస్తుందండి? ముక్తిలో తర్వాత ఏంటవుతుందో మనకు తెలియదు, కానీ ఈ సేవ చేసుకుంటూ మనం ఎంతో చక్కగా తరించచ్చని స్వామి చెప్పారు. కాబట్టి కాలాయ నమః, ఆ భగవత్ స్వరూపమైన కాలాన్ని మనం ఈ రోజు ఎలా సద్వినియోగపరచుకోవాలో స్వామి మనకి ఎంతో చక్కగా ఇన్ని విషయాల ద్వారా చెప్పారు. కాబట్టి ఒక్కటి గుర్తుంచుకుందాం గౌరీ గారు, న్యూ ఇయర్ రోజు స్వామి మనకిచ్చిన 2019 గిఫ్ట్ ఏంటి అంటే గడియారం. సో ఆ గడియారాన్ని గుర్తుంచుకుని సెంటర్ గాడ్ సెంట్రిక్ గా సెకండ్ ముళ్ళు, నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు సత్ప్రవర్తన ద్వారా చిత్తశుద్ధి చేసుకుని దాని ద్వారా జ్ఞానసిద్ధి పొందుదాము, ఎంతో ఆనందాన్ని అనుభవిద్దాం. దీనికి స్వామి మనందరికీ అనుగ్రహ ఆశీస్సులను కురిపించి మన నడిపించమని కోరుకుందాం.
1: అట్లాగే ఈ గడియారాన్ని ఒక పంచాక్షరి లాగా
0: గుర్తు చేసుకుంటూ
1: జపించుకుంటూ ఈ 2019 ని మనం చక్కగా ఈజీగా గడిపేద్దాం. సాయిరాం.
0: ఈ అవకాశం ఇచ్చిన స్వామికి వేల వేల
1: వేల వేల
0: కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాయిరాం.
1: సాయిరాం.

ఇంతవరకు మీరు జనవరి 1వ తేదీ 2019 నూతన సంవత్సర శుభ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాల్లో ఒక అంశమైన కాలాయ నమః పునః ప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు, సలహాలు listener@radiosai.org కి రాసి పంపమని కోరుతున్నాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణ తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని సాయి భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన

0: ఈ భజనలో కేవలం 3 పంక్తులు మాత్రమే ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ఒక్కొక్క పంక్తిలోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో తెలుసుకుందాం.
1: హరే కృష్ణ మధుసూదన, హరే కృష్ణ గుణరంజన, హరే కృష్ణ యదునందన.
0: ఈ భజన కొంతవరకు కర్ణాటక సంగీతంలోని ద్విజావంతి రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉందని చెప్పవచ్చు. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుర్శుతి రిషభం, శుద్ధ మధ్యమం, అంతర గాంధారం, పంచమం, చతుర్శుతి దైవతం, కైశికి నిషాదం, సాధారణ గాంధారం. ఈ భజనను పోలిన మరికొన్ని సాయి భజనలు

ఈ భజన మనందరికీ తెలిసినటువంటి 8 క్రియలు గల ఆది తాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనని ఎలా పాడాలో ఇప్పుడు విందాం.

ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్నాక ఇప్పుడు దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. అందుకై మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా వింటూ రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకోవచ్చు.

శ్రోతలందరూ చక్కగా అనుసరించారు కదూ. ఇక ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధుసూదన, మధు అనే రాక్షసుని సంహరించినవాడు అని అర్థం. శ్రీ కస్తూరి గారు రచించినటువంటి లవింగ్ గాడ్ పుస్తకంలో ఒక అనుభవాన్ని ఇలా రాశారు. శ్రీ కస్తూరి గారు మైసూర్లో ఉన్న రోజులలో ఆయన దగ్గర పనిచేసే ఒక వ్యక్తి గురించి ఈ విధంగా రాశారు. ఆయన కుమార్తెను ఒక చిన్న రైల్వే ఉద్యోగికి ఇచ్చి వివాహం చేశారు. అతడు భార్యని ఎప్పుడూ కించపరుస్తూ, అవమానిస్తూ, అనుమానిస్తూ, అగౌరవపరుస్తూ చాలా కష్టాలు పెట్టేవాడు. ఆ అమ్మాయి తండ్రి కస్తూరి గారి ఇంట్లో భజనకు తప్పనిసరిగా హాజరయ్యేవాడు. అతనికి స్వామిపై ఎంతో భక్తి ప్రపత్తులున్నాయి. ఒకసారి స్వామి కస్తూరి గారితో ఆ తండ్రిని, కూతురిని, అల్లుడిని పుట్టపర్తికి తీసుకురమ్మని చెప్పారు. కస్తూరి గారు వారిని తీసుకుని ప్రశాంతి నిలయం చేరుకున్నారు. స్వామి వారికి ఇంటర్వ్యూ ఇచ్చి, అల్లుడితో, నీ భార్య చాలా మంచి అమ్మాయి, నీవు అనవసరంగా ఆమెను అనుమానిస్తున్నావు, ఎన్నో విధాలుగా ఆమెను బాధ పెడుతున్నావు, అలా చేయవద్దు అని స్వామి ఆ అల్లుడికి నచ్చ చెప్పారు. కాని అతడు స్వామి మాటలను పెడచెవిన పెట్టి పెద్ద పెద్దగా అరుస్తూ ఇంటర్వ్యూ రూము నుండి బయటకు వచ్చాడు. తరువాత వారు తిరిగి ప్రయాణం కొనసాగించారు. అల్లుడు రైల్వే ఉద్యోగి కనుక ఫస్ట్ క్లాస్ బోగీలో ఎక్కాడు. తండ్రి, కూతురు జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కి ప్రయాణం చేస్తున్నారు. ఆ రైలు తొండేబావి దగ్గరకు వచ్చిన తరువాత విచిత్ర సంఘటన జరిగింది. అల్లుడు ఒక్కడే ఆ ఫస్ట్ క్లాస్ బోగీలో ఉన్నాడు. ఉన్నట్టుండి బోగి అంతా ఎర్రని రంగుతో నిండిపోయింది. ఎటు చూసినా స్వామియే కనిపిస్తున్నారు. నీ భార్య మంచి అమ్మాయి, ఆమెను బాధ పెట్టవద్దు అని నేను చెప్తే వినవా అని స్వామి ఎడాపెడా అతని లెంపలు వాయించారు. ఆ దెబ్బలు తట్టుకోలేక రైలు తొండేబావి దగ్గర ఆగగానే అతడు బోగీ నుండి దిగి పరుగెత్తుకుని వచ్చి జరిగినదంతా ఆ స్టేషన్ మాస్టర్కు చెప్పాడు. ఆ తరువాత అతడు భార్యను బాగా చూసుకున్నాడు. ఆ విషయాన్ని ఒకసారి స్వామి కస్తూరి గారితో ప్రస్తావిస్తూ, షిరిడి అవతారంలో నేను వంట చేసే తల్లిగా ఉన్నాను, ఆ సమయంలో పిల్లలు వచ్చి విసిగిస్తే తల్లి వారిని కసరుకొని తరిమివేస్తుంది, అలాగే షిరిడీ బాబా కోపంతో భక్తులను కోపర్గావ్ దాకా తరిమివేసేవాడు, కాని ఈ అవతారంలో నేను ప్రేమగా పిల్లలకు వడ్డించి తినిపిస్తున్న తల్లిగా ఉన్నాను, కాబట్టి నేను ఎప్పుడూ ఎవరినీ కొట్టను, ఇప్పుడు అంతా ప్రేమతత్వమే అన్నారు. అందుకు కస్తూరి గారు, ఆ రైల్వే ఉద్యోగిని బాగా కొట్టారు కదా అంటే, అది కూడా అతని మీద ప్రేమతోనే అన్నారు స్వామి. మధుసూదన అన్న పదంలో రాక్షస సంహారం ఇమిడి ఉన్నా అది చాలా మృదువుగా ధ్వనిస్తుంది. షిరిడీ బాబా శివ అవతారం, సత్యసాయి శివశక్తి అవతారం కనుక తల్లిగా లాలిస్తారు. తండ్రిగా క్రమశిక్షణ గడిపే సమయంలో కఠినంగా వ్యవహరిస్తారు. టీజీ కృష్ణమూర్తి గారు ఒక సందర్భంలో స్వామి సన్నిధిలో ప్రసంగిస్తూ భాగవతం నుండి ఒక ఘట్టాన్ని వివరిస్తున్నారు. పూతన బాలకృష్ణుణ్ణి అంతమొందించడానికి కంసునిచే పంపబడిన రాక్షసి. ఆమె నందుని గృహంలో ప్రవేశించేటప్పటికీ బాలకృష్ణుడు ఊయలలో నిద్రిస్తున్నాడు, కన్నులు మూసుకొని ఉన్నాడు. స్వామివారు పూతన పూర్వజన్మను ఒక సందర్భంలో తెలిపారు. పూతన బలిచక్రవర్తి కుమార్తె రత్నమాల. వామనుడు యజ్ఞవాటికలో ప్రవేశించినప్పుడు రత్నమాల ఆ బాల బ్రహ్మచారిని చూసింది. ఆమెలో అతనిపై మాతృప్రేమ పెల్లుబిక్కింది. అతడు నా కుమారుడైతే చక్కగా పాలనా పోషణ జరుపుకునే అవకాశం ఉండేది అనుకుంది. ఎప్పుడైతే వామనుడు బలిని పాతాళానికి అణగదొరుక్కాడో వెంటనే మాతృవాత్సల్యం ద్వేషంగా క్రోధంగా మారిపోయింది. అతడిని చంపాలనుకుంది. మరుజన్మలో పూతన బాలకృష్ణునికి పాలిచ్చింది. అక్కడ మాతృవాత్సల్యం చూపింది. ఆయనను చంపాలనుకుంది, కాని కృష్ణుని చేతిలో మరణించింది అని స్వామి తెలిపారు. పూతన వచ్చినప్పుడు కృష్ణుడు కన్నులు మూసుకొని ఉన్నాడు. ఈమెలో నాపై వాత్సల్యం ఉంది, ద్వేషం కూడా ఉంది, ఈమెకు నేను ఏ విధంగా మోక్షాన్ని ప్రసాదించాలి అని కృష్ణుడు ఆలోచిస్తున్నాడు. కన్నులు మూసుకొని ఆలోచిస్తున్నాడు అని వ్యాస భాగవతంలో ఉంది.

ఆ విషయమే కృష్ణమూర్తి గారు చెప్పారు. ఆయన ప్రసంగం అయిన తరువాత స్వామి కన్నులు మూసుకుని కృష్ణుడు ఈమెకు ఏ విధమైన మోక్షం ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు అని అన్నావు, నీకెవరు చెప్పారు అని స్వామి అడిగారట. అప్పుడు కృష్ణమూర్తి గారు, స్వామి అలా వ్యాసభాగవతంలో ఉందని చెప్పారు. వ్యాసుడికి కృష్ణుని మనసులో ఉన్నది ఏం తెలుసు అంటూ స్వామి ఇలా అన్నారు. అది కాదు, అప్పుడు నేను ఎందుకు కన్నులు మూసుకున్నానో తెలుసా? నేనామెను చూస్తే ఆమె పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి, ఇక అంతం చేసేది ఎక్కడా, అందుకే కన్నులు మూసుకున్నాను అన్నారు. స్వామి కృష్ణుడు అనుకుండా నేను అన్న పదం వాడారు, అంటే నేనే అలనాటి కృష్ణుడనని అర్థం కదా. శ్రీకృష్ణావతారంలో బాల్యం నుండి రాక్షస సంహారమే, కాని ఆ ఘోర కృత్యాలను మనం లీలలుగా భావించి ఆనందిస్తున్నాము. కర్షతీతి కృష్ణః, అందరినీ ఆకర్షించేవాడు కృష్ణుడు, లీలామానుష విగ్రహుడు కనుకనే రాక్షస సంహారం కూడా ఒక లీలగా సాగించాడు. ఆ కృష్ణుడు ఏది చేసినా అందులో అంతా మాధుర్యమే. కస్తూరి గారు స్వామివారి దివ్యోపన్యాసాన్ని అనువదించే సమయంలో మధ్య మధ్య స్వామి ఆయనను తికమక పెడుతూ ఉంటారు. మధుసూదన అన్న పదానికి మధువనే రాక్షసుని సంహరించిన వాడని కస్తూరి గారు చెబితే స్వామి మరో అర్థం చెప్పారు. మధువు అంటే తేనె అనే అర్థం కూడా ఉంది. మానవునికి లౌకిక సుఖభోగాలపై ఆసక్తి అధికంగా ఉంటుంది, ఆ లౌకిక భోగాలు మధువుతో సమానం. కృష్ణుడు ఆ భోగాసక్తిని నిర్మూలిస్తాడు, కనుక కృష్ణుణ్ణి మధుసూదనుడు అన్నారని స్వామి చెప్పారు. గుణములు మూడు, సత్వరజస్తమో గుణములు. గుణాలను ఇచ్చువాడు, గుణరహితులుగా చేయువాడు కృష్ణుడే. రజస్సు తమస్సుల కంటే సత్వగుణం వాంఛనీయమైనది. ఆ సత్వగుణానికి కూడా అతీతమైన దశ ఒకటి ఉంది. ఈ మూడు గుణాలను సమానంగా చేయడం అంటే ఏ ఒక్కటి ప్రకోపించకుండా బ్యాలెన్స్ చేయడం. త్యాగరాజస్వామి శ్రీరామచంద్రునిపై ఎన్నో కృతులను రచించారు. కృష్ణునిపై రచించిన కృతి ఒకటి ఉంది, ఏలరా కృష్ణ ఏలరా అనే కృతిలో రాగరసిక రాగరహిత అనే పదాలు కనిపిస్తాయి. సంగీత రాగాలను ఆలకించి లేక గానం చేయువాడు ఆనందించేవాడు రాగరసికుడు. రాగరహితుడనగా రాగద్వేషాలు లేనివాడు. మరొక పంక్తిలో నాగశయన నాగరిపుని అని ఉంటుంది. నాగముపై శయనించువాడు నాగరిపుడు అంటే కాళీయుని అణచివేయువాడని అర్థం. సృష్టిలో ప్రకృతిలో ఎన్నో ద్వంద్వాలు ఉన్నాయి, ఎండవాన కష్టం సుఖం సుఖం దుఃఖం చలి వేడి ఇలా. ఎప్పుడూ ఏసీలో కూర్చుంటే దాని విలువ తెలియదు, కొంతసేపు ఎండలో తిరిగి వస్తే ఏసీ విలువ తెలుస్తుంది. గుణరంజన అంటే తన కళ్యాణ గుణములచే జనులను రంజింపజేయువాడని అర్థం. రమయతీతి రామః, శ్రీరాముడు ఆదర్శ మానవునిగా జీవితం గడిపాడు, శ్రీకృష్ణుడు ఎన్నో లీలలను ప్రదర్శించాడు, దుష్ట సంహారానికి ఎన్నో మార్గాలు అనుసరించాడు. మర్ఫెట్ రాసిన బుక్లో బెనర్జీ అనే సైంటిస్ట్ గురించి రాయబడి ఉంది. ఈ బెనర్జీ గారికి శ్రీకృష్ణునిపై భక్తిభావం అస్సలు లేదు. విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లు తిరిగేవారిని అతడు మోడర్న్ కృష్ణ అంటుండేవాడు. ఒకనాడు అతడు ఉదయం తోటలో పచార్లు చేస్తుండగా అతని ఎదురుగా ఒక నల్లని అందమైన రూపం వచ్చి అతనిలో లీనమైపోయింది. ఆ క్షణంలో అతనికి అంతులేని ఆనందం కలిగింది. తన దేహం ఎంతో పవిత్రంగా అయినట్లు అనుభూతి కలిగింది. అతడు స్వామి భక్తుడు. స్వామి దర్శనానికి వెళ్లినప్పుడు స్వామి అతనికి ఇంటర్వ్యూ ఇచ్చి అతని శిరస్సుపై తమ హస్తం ఉంచేటప్పటికీ అంతవరకు అనుభవించిన ఆనందం మాయమైపోయింది. స్వామి చెప్పారట, ఇంతవరకు నీవు అనుభూతి చెందిన ఆనందమే కృష్ణతత్వం అని. అప్పటి నుండి అతనికి కృష్ణతత్వం అర్థమైంది. విచ్చల విడిగా తిరిగేవారిని మోడర్న్ కృష్ణ అని అనడం మానుకున్నాడు. కృష్ణుడు ఒక గోపిక నీటికుండను తలపైకి ఎత్తుకోవడానికి సాయం చేయమంటే నేను చెయ్యను అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. అయితే
ఆ గోపిక ఎలాగో కుండ ఎత్తుకుని ఇంటికి చేరుకునేటప్పటికే అక్కడ కుండ దించడానికి కృష్ణుడు సిద్ధంగా ఉంటాడు. ఆమె అడగకుండానే తానే కుండ దించడానికి సాయం చేస్తాడు. ఒకసారి ఒక గోపిక, "కృష్ణ, నీ ప్రవర్తన విచిత్రంగా ఉంది. కుండను మీద ఎత్తుకోవడం కష్టమై నిన్ను సాయం అడిగితే నీవు సాయపడవు. దించడానికి మాత్రం ముందుగా సిద్ధమై ఉంటావు. దీని అంతరార్థం ఏమిటి అంటే, కృష్ణుడు, నేను నా భక్తులపై భారాన్ని మోపను, భారాన్ని తొలగిస్తాను అన్నాడట. రాముని తత్వం అర్థం చేసుకోవడం కొంత సులువు, కాని కృష్ణుని ఆ గోపిక ఎలాగో కుండ ఎత్తుకుని ఇంటికి చేరుకునేటప్పటికే అక్కడ కుండ దించడానికి కృష్ణుడు సిద్ధంగా ఉంటాడు. ఆమె అడగకుండానే

అన్నాడట. రాముని తత్వం అర్థం చేసుకోవడం కొంత సులువు, కాని కృష్ణుని ప్రతి చర్యలోనూ ఎంతో నిగూఢ అర్థం ఉంటుంది. స్వామి విషయంలోనూ అంతే. స్వామి ఎందుకు ఇలా చేశారు, ఎందుకిలా చేయమన్నారు అని తర్కించుకునే కంటే స్వామి ఆజ్ఞ శిరసా వహించడమే మంచిది. పూర్వపు భక్తులంతా అలాగే స్వామి మాటలను పాటించేవారు, కాని ఈ తరం వారికి ప్రశ్నలు జాస్తి. పైగా స్వామివారిని కూడా ప్రశ్నిస్తారు, స్వామి మీరు ఈ విధంగా చెప్పారు, అది మరో విధంగా జరిగింది అని. స్వామి ఏమి చెప్పినా మనకు అప్పుడు అర్థం కాకపోయినా కొంతకాలానికి అర్థమవుతుంది. ఇది నా మేలుకే అని తెలుసుకుంటాము. హరే కృష్ణ యదునందన. కృష్ణుడు ఎప్పుడూ ఆనంద స్వరూపుడే. గణేశుడు కూడా బాలకృష్ణుడులాగే ఆడుతూ పాడుతూ ఉన్నట్లు తోస్తుంది, కాని గణపతి గంభీరంగా సీరియస్గా ఉన్న దాఖలాలు లేవు. కాళీయుని పడగలపై కృష్ణుడు నాట్యం చేస్తున్నప్పుడు కాళీయుడు విషాన్ని వెళ్లగ్రక్కుతుంటాడు. మధ్యలో కృష్ణుడు ప్రశ్నిస్తాడు, నీవు విషాన్ని వెలిగ్రక్కుతున్నావు ఎందుకు అని. అందుకు కాళీయుడు, కృష్ణ నీవు నాలో అంతా విషాన్నే నింపావు, ఆ విషంతోనే నిన్ను ఆరాధిస్తున్నాను, ఆ విషమే నీకు అర్పిస్తున్నాను అన్నాడట. స్వామి నీలోని కామక్రోధాది దుర్గుణాలను దైవం వైపుకు మరల్చు, అప్పుడవి కూడా పవిత్రమవుతాయి అంటారు. ఇంత చక్కని భావాన్ని తెలుసుకున్నాక ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయికుల్వన్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ చక్కగా ఈనాటి మన భజనను నేర్చుకున్నారు కదూ. ఇంతటితో మానస భజరే భజన శిక్షణా తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2018 సెప్టెంబర్ 3వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన సందర్భంగా రేడియో సాయి బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 2వ అంశం సూరదాస్ అందించిన వాత్సల్య భక్తి పునఃప్రసారాన్ని మీరిప్పుడు వింటారు.

ఓం శ్రీ సాయిరాం. విశ్వవ్యాప్తంగా ఉన్న రేడియో సాయి శ్రోతలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రేమపూర్వక సాయిరాం. అసలు శ్రీకృష్ణుడంటేనే మనస్సు పరవశిస్తుంది. దయామయుడైన శ్రీకృష్ణుడు మన నిరంతరం ఇంట వెంట జంట ఉండి కాపాడుతాడు అనే ఆలోచన కానీ ఉంటే, శ్రీకృష్ణుని కథలు మన మనస్సులోని తరంగాలను ఆపి స్థిరబుద్ధిని కలుగజేస్తాయి. నిరంతరము భగవన్నామ స్మరణలో మన జీవితాన్ని గడపాలి అనేటువంటి సదభిప్రాయాన్ని మనలో కలిగిస్తాయి. శ్రీకృష్ణుడిది వాత్సల్య భక్తి. ఈ వాత్సల్య భక్తిని పోతనమాచ్యుడు తెలుగులో ఎంత మృదు మధురంగా వ్రాశాడు, హిందీలో అంతే మృదుమధురంగా పరమాద్భుతంగా హృదయానికి హత్తుకునేటువంటి రీతిలో వ్రాసినటువంటి మహాకవి సూరదాస్. హిందీ సాహిత్య వినీలాకాశపు భానుడైనటువంటి సూరదాసు మన అన్నమయ్య, క్షేత్రయ్య, త్యాగయ్య వీరి కోవకు చెందినటువంటి వాగ్గేయకారుడు. వల్లభాచార్యుడైనటువంటి సద్గురువు యొక్క ఉపదేశంతో శ్రీకృష్ణ నామాన్ని నిరంతరము ధ్యానిస్తూ, భాగవతంలో దశమస్కంధం ఆధారంగా కృష్ణలీలల్ని, చిలిపితనాన్ని, యశోదలేని మాతృ వాత్సల్యాన్ని తన ధ్యేయంగా పెట్టుకుని సుమారు 5000 కీర్తనలు రచించాడు. ఇన్ని రచించినటువంటి సూరదాసు అంధుడు. మరి ఈ రచనకి స్వరసాగరం అని పేరు పెట్టాడు. ఎందుచేతంటే ఈ స్వరసాగరం శ్రీకృష్ణుని దివ్యానుగ్రహం వల్ల లభించినటువంటి వరం తప్ప మానవ మాత్రుడు చేయదగినటువంటి రచన కాదు. శ్రీకృష్ణుడు యశోదల అపూర్వమైనటువంటి తల్లి తనయుల అనుబంధాన్ని ఎంత పరమాద్భుతంగా చిత్రీకరించారంటే, ఎంత అమాయకంగా యశోద అంటుంది శ్రీకృష్ణుడితో, కన్నయ్య, ఈ నెమలి ఈకల కిరీటం ఈ తల్లి గుర్తుగా నీ జీవితాంతం ధరించాలరా మోహన అంటుంది. అలా చేస్తే నీకు శుభం కలుగుతుందిరా అంటుంది. భగవంతుడికి ఆదేశిస్తుంది చూడండి తల్లి, ఎంతటి ప్రేమ, ఆ ప్రేమలో ఎంతటి అమాయకత్వం. సూరదాసు వాత్సల్య శృంగార రసాల ఖనిగా పేరు పొందాడు. ఈనాడు భగవంతుణ్ణి మరిచిపోయి అత్యాధునిక జీవితంలో మానవతా విలువలని కూడా మరిచిపోతున్నటువంటి ప్రజానీకానికి భక్తి భావనలు తట్టి లేపగలిగినటువంటి ప్రభావాన్ని కలిగించినటువంటి శక్తి సూరదాసు భక్తికి భక్తి రచనకుంది. అసలు యశోద కృష్ణ అనేటటువంటి అనుబంధమే అపురూపమైనటువంటి మధురమైనటువంటి ప్రేమానుబంధం. భారతదేశంలో ముఖ్యంగా అమ్మలందరూ యశోదమ్మలే. ఎందుచేతనంటే కడుపు పండిన ప్రతి తల్లి తాను బాలకృష్ణుడినే కన్నానని అనుకుంటుంది. ఉగ్గుపడుతూ తాలిపడుతూ తన బిడ్డ ముద్దుముచ్చట్టని బాలకృష్ణ శేషవ కళారూపాలే అనుకుంటుంది. తారంగం తారంగం, తాండవ కృష్ణ తారంగం, వేణునాద తారంగం, వెంకటరమణ తారంగం అంటూ బిడ్డకు ఆటపాటల్లోనే తొలిగా కృష్ణ శబ్దాన్ని పరిచయం చేస్తుంది తల్లి. ఇదంతా పశివానిలో పరమాత్మను దర్శించే మాతృత్వపు కళ.
పశువాని భావన చేసి భయించే భక్తి వాత్సల్యపు కళ. ఈ కళను పరమాద్భుతంగా చిత్రీకరించినటువంటి వాడు సూరదాస్. సూరదాస్ రచనల్లోని సౌందర్యం, కవితా వైభవం పాఠకుల్ని ఉర్రూ తొలగిస్తాయి. మన కళ్ల ముందు యశోదాకృష్ణులు బృందావనంలో ఆ వ్రేపల్లలో ఎంత ఆ వాత్సల్యపు అనుబంధాన్ని పెంచుకున్నారో కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. అంటే సూరదాసు కవి అత్యంత వాత్సల్య రక్తిముతో చిత్రీకరించినటువంటి కృష్ణుని తాలూకు బాల్య లీలలు. ఇందులో సూరదాసు రచనలో ఉన్నటువంటి ఒక అపురూపమైనటువంటి విషయం ఏమిటంటే, దాస్యానికి భక్తికి గోపాలకులు ఉదాహరణ అయితే, మాతృప్రేమకు వాత్సల్యానికి ఉదాహరణ యశోద. పూర్ణ పురుషుడు, సర్వకారణ కారణుడు, జగన్మంగళకరుడు శ్రీకృష్ణుడు యశోదకు బిడ్డడై తన అద్భుత బాల్యలీలతో బృందావన ధామాన్ని ఆనందాతిశయ పారవశ్యంలో ముంచేశాడు. ఆయన తన బిడ్డ శ్రీకృష్ణుడు తను మన్ను తినలేదంటూ నోరు తెరిస్తే, ఆ నోటిలో సమస్త లోకాల్ని చూసిన యశోద తన కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడని గ్రహించినా, వెంటనే ఆమెను ఆవరించిన వైష్ణవ మాయ వల్ల ముద్దుబాలుడు ముకుందుడు కేవలం తన కొడుకైన లౌకిక బంధంతో ఆయన్ని మందలించింది, ఊరడించింది, తన్మయత్వంతో ముద్దాడింది, గర్వంతో పొంగిపోయింది, ఎన్నో రకాల దిష్టి తీసి కృష్ణ కవచం చదివించి జగద్రక్షకుడేకే రక్షకట్టించింది ఆవిడ. అది ఆ తల్లి ప్రేమ. పూర్వపుణ్య భాగ్య విశేషం చేత పరమయోగేశ్వరులు కూడా అందని శ్రీకృష్ణ భగవానుడు కిశోర రూప సాధ్నిధ్యంలో ఆనంద పరమావతిని పొందింది. అలాంటి యశోదాకృష్ణుల చరితం పరమాద్భుతం, అత్యంత రమణీయం. అది ఎంత రమణీయమో సూరదాసు రచన కూడా అంతే రమణీయంగా చేశాడని. ముఖ్యంగా సూరదాస్ నిరంతరము శ్రీకృష్ణ నామాన్ని జపించటం వల్లే ఆయన రచనలో అంతటి మాధుర్యం తొంగి చూస్తుందని అంటారు. సూరదాసు రచనలో భక్త్యావేశం, భావ సౌందర్యం ఈ రెండూ సమ్మిళితమై ఉంటాయి. ఆయన శైలి మధుర మంజులమైనటువంటిది. ఎంచేతంటే అది వ్రజభాష. అందులో కొన్ని వాక్యాలు చదువుతుంటే శరీరం పులకిస్తుంది, కంటి వెంట ఆనంద భాష్పాలు నిండి హృదయం స్పందిస్తుంది. అలౌకికమైన బాలకృష్ణానుభవం పరిపూర్ణంగా పొందిన ఆనందం గుండెలు నిండా నిండిపోతుంది. శ్రీకృష్ణుణ్ణి తన పొత్తిళ్లలో మొట్టమొదటిసారిగా చూసినటువంటి యశోద నల్ల చిక్కుడు పూలగొత్తు వంటి శరీర ఛాయతో మనోహరమైన నిన్ను నా పొత్తిళ్లలో చూసి ఎంత సంతోషిస్తున్నానో చూశావా కృష్ణ అంటుంది. అసలు నీ రూప సౌందర్యమనే అమృతాన్ని నేను ముందు తాగుతున్నానయ్యా, ఆ తర్వాతే నా పాలను నీకిస్తున్నానంది. అలాంటి అందమైనటువంటి నీ శరీరాన్ని స్పృశించే మహాభాగ్యం ఇచ్చావు తండ్రి, నాకు ఇంకేం కావాలంటుంది. అది సూరదాసు రచనలో ఉన్నటువంటి మాధుర్యం. అంటే ఆయన యశోదాకృష్ణ హృదయాల్లోకి తొంగి చూసి వారి మనస్సుల్లో ఏ విధమైనటువంటి అపురూపమైనటువంటి ప్రేమ బంధం ఏర్పడిందో ఆ ప్రేమ బంధాన్ని ఏమాత్రమో కూడా పొల్లుపోకుండా మనకి అందించినటువంటి వాడు సూరదాస్. ఈనాడు ఈ కార్యక్రమంలో మనం సూరదాస్ రచించినటువంటి కొన్ని అపురూపమైనటువంటి భక్తి గీతాల భావాన్ని తెలుసుకుందాం. ఆ భావాలతో పాటు మృదుమధురమైనటువంటి కంఠంతో నిహాల్ గారు పాడినటువంటి ఆ సూరదాసు భజనలు కూడా విందాం.

నిరంతరం కృష్ణనామాన్ని జపించినటువంటి సూరదాస్ తాను జపించటమే కాకుండా ఈ ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి శ్రీకృష్ణనామాన్ని జపించాలని తపించినటువంటి వాడు. అందుకనే ఆయన అంటాడు, హరి హరి హరి హరి సుమిరణకరు, హరి హరి హరి అని స్మరించండి అన్నాడు. హరి చరణారవింద ఉరుధరు అంటే శ్రీహరిక పాద పద్మాల్ని నీ హృదయంలో నింపుకో, నీ హృదయంలో ఉంచుకో అని చెప్తూ ఆయన అంటాడు, ఒకవేళ నిజంగా నీవు హరినామమే స్మరించినట్టయితే, మనస్ఫూర్తిగా స్మరించినట్టయితే ఏం జరుగుతుంది? సాధారణంగా ఏ ఆధ్యాత్మిక సాధనని మనం సాధన చేసినా దాని ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుంటే తప్ప సామాన్య మానవుల్లో అది ఆ సాధనని చెయ్యాలనే సంకల్పం కలగదు. ఎంచేతంటే ఫలితం కావాలి, సత్ఫలితం కావాలి. అది కూడా అట్లాంటి సత్ఫలితాన్ని పొందాలి అంటే మనం ఎవరైనా ఇంతకుముందు ఇటువంటి సాధన చేసి లాభం పొందారా, శ్రీహరి స్మరణ చేసి ఎవరైనా సరే ముక్తి అనుభవించారా, శ్రీహరి యొక్క రక్షణని పొందారా, ఎటువంటి ఫలితం లభిస్తుంది అనేటటువంటి తెలుసుకుని మాత్రమే మనం చేస్తాం ఈనాడు. అయితే చాలా స్పష్టంగా సూరదాసు అర్థం చేసుకున్నటువంటి ఒక మాట ఏంటంటే, మన మహనీయులు ఎంతోమంది చెప్పారు, హరేర్ నామం హరేర్ నామం హరేర్ నామైవ కేవలం కలవు నాశ్చేవ నాశ్చేవ నాశ్చేవ గతిరన్యథాని. ఆ మాటని అందంగా చెప్తాడిన, హరి నామస్మరణను చెయ్యండి నిరంతరము. ఆ హరినామస్మరణ చేసినట్టయితే మీకు ఎటువంటి ఫలితం లభిస్తుందో నేను చెప్తున్నాను అంటాడు. ఎటువంటి ఫలితం లభిస్తుందట అంటే, విష్ణు పాదము నుండి ఉద్భవించినటువంటి గంగ, శివుని యొక్క జటాజుటం నుంచి వెలువడినటువంటి గంగ, మహర్షుల తపస్సు చేత పరమ పావనమైనటువంటి హిమాలయ పర్వత సానువుల్లోంచి ప్రవహించినటువంటి గంగ, కలుషహారిణి గంగాభవని ఎటువంటి పాపాలనైనా సరే హరించి మానవుణ్ణి మానవునికి ముక్తి అందించగలిగినటువంటి ఆ గంగ, ఎక్కడ హరినామం జరుగుతుందో అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. ఒక్క గంగానదే కాదు, పరమ పవిత్రమైనటువంటి అనేకమైనటువంటి తీర్థాలు భారతదేశంలో ఉన్నాయి. యమున, సింధు, సరస్వతి, గోదావరి లాంటి ఇటువంటి పరమ పవిత్ర తీర్థాలన్నీ కూడా ఎక్కడ హరినామ సంకీర్తన జరుగుతూ ఉంటుందో అక్కడ ప్రవహిస్తూ ఉంటాయి. ఆ తీర్థాలలో స్నానం చేసినటువంటి ఫలితము సత్ఫలితము మీకు అందుతుంది అంటాడు. అందుచేత హరినామస్మరణని ఏనాడు కూడా మరిచిపోకండి అంటాడు. ఇదే కాదు, ఒక్క హరినామాన్ని స్మరించటమే కాదు, హరి యొక్క కథలను కూడా వినండి అన్నాడు. హరి కథలను వినటం వల్ల ఏమి లాభము అంటే, శ్రీహరి కథలు వినటం వల్ల మీరు శ్రవణం అనేటువంటి భక్తి మార్గాన్ని మీరు అవలంబిస్తున్నారు. భగవంతుణ్ణి చేరుకోవటానికి అతి సులభమైన మార్గము. మానవుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, తాను విద్యావిహీనుడైనప్పటికీ కూడా, ఏ జ్ఞానము లేకపోయినా, భారత భాగవత రామాయణాలు చదవకపోయినా, వేద వేదాంగాలు తెలియకపోయినా సరే, కేవలము హరికథలను విన్నంత మాత్రం చేత చాలు, నీవు తరించగలవు అంటాడు సూరదాస్. దీనికి పరమాద్భుతమైనటువంటి ఉదాహరణ మనకి ప్రహ్లాదుడు, రాక్షసుడి కొడుకు ఆయన. అయినప్పటికీ కూడా తల్లి గర్భంలో ఉన్నటువంటి సమయంలో నారదుడు చెప్పినటువంటి హరికథ విశేషాలను వినటం వల్ల రాక్షస పుత్రుడైనా సరే మహాభక్తుడైనాడు. ఆ విషయాన్ని సూరదాసు ఈ భజనలో చాలా చక్కగా మనవి చేస్తాడు.
ఈ శ్రీహరి నామం నీ జీవితంలో ఒకవేళ లేదే అని అనుకుందాం, మనం స్మరించలేదనుకుందాం, అలాంటి జీవితం ఎట్లా ఉంటుందిట? పంచి పంఖ బిన, హస్తు దంత బిన, నారీ పురుష బిన, జైసే తరువరు ఫలబీనాహిన తైసీజన్ హరినామ బిన. అంటే రెక్కల పక్షి, రెక్కల్లేని పక్షిలా ఉంటుంది మన జీవితం. దంతాల్లేని ఏనుగులా శోభావిహీనంగా ఉంటుంది, ఫలపుష్పాలు లేని పుష్పంలా ఉంటుంది నీ జీవితం, చంద్రుల్లేని రాత్రిలా ఉంటుంది, దీపం లేని మందిరంలా ఉంటుంది, పాలివ్వనటువంటి ఆవులా ఉంటుంది అని జీవితం అంటాడు. అందుచేత అటువంటి హరినామాన్ని మీరు కీర్తించక తప్పదు. మానవుడు జీవితంలో తరించాలంటే ఇదొక్కటే శరణ్యము అంటాడు సూరదాస్. ఆ విధంగా హరినామస్మరణ చేయబట్టే అంధుడైనప్పటికీ కూడా శ్రీకృష్ణుని దివ్యానుగ్రహాన్ని పొందగలిగాడు సూరదాస్. తన జీవితమే ఒక ఉదాహరణ అంటాడు సూరదాస్. ఎందుచేతనంటే విద్యా విజ్ఞానాలు ఉండి కూడా ఎవరూ రచించలేనటువంటి అపురూపమైనటువంటి భజనను ఆయన రచించాడంటే కేవలము శ్రీకృష్ణుని దివ్యానుగ్రహమే అంటాడు. అన్నిటిని మించి ఒక చాలా మంచి మాట అంటాడు. సూరదాసుని ఎవరో అడిగారు ఆయన, అయ్యా మీ కులం ఏమిటండి అని అడిగారు. అంటే హరినామ స్మరణే నా కులం అన్నాడు, భజనే నా కులం అన్నాడు. ఎంత గొప్ప భావన! అంటే అంతగా నిరంతరము హృదయంలో హరినామస్మరణని చేస్తూ నిరంతరము హరినామస్మరణే ఊపిరిగా జీవించినటువంటి వాడు సూరదాస్. సూరదాస్ చెప్పినటువంటి మరొక అద్భుతమైనటువంటి విశేషం ఏంటంటే, కేవలము హరినామస్మరణ చేయటమే కాదు, ఈ శరీరంలో ప్రతి అంగము కూడా శ్రీకృష్ణ భగవానుడికి అంకితమై ఉండాలి అంటాడు. ఏ విధంగా అంటే, సోయి రసన జో హరిగుణగావి అంటాడు. అంటే నాలిక, దేని నాలికని పిలవగలుగుతాం అంటే హరినామస్మరణం చేసినటువంటి నాలికను మాత్రమే నాలికని పిలవగలుగుతాము అంటాడు. నైనని చెబి ఎహి చతురత జో మకరందు ముకుందకి ద్యావి. నిరంతరము కూడా ముకుందుని యొక్క దివ్యనామాన్ని స్మరిస్తూ ఆయన ప్రతిబింబాన్ని తన కళ్ళల్లో చూడగలిగినటువంటి ఎవడు చూడగలుగుతాడో ఆయన కరుడే కరుడయ్యా. నిర్మల చిత్తుకో సోయి సాంచో కృష్ణ బినాజ ఔరణ భావే. నిర్మలమైనటువంటి హృదయం అని దేన్ని అనగలం అంటే, నిరంతరము కృష్ణుని తప్ప ఇతరాన్ని దేన్ని తలచనటువంటి చిత్తాన్ని నిజమైనటువంటి చిత్తము అంటారు. శ్రవణన్ జూ ఎహి అధికాయి సును హరికథ సుధారసు పావే. హరికథ సుధారసాన్ని గ్రోలనటి చెవుడు చెవులే కాదంటాడు. నిరంతరము ఏ అంగాన్ని మనకి భగవంతుడిచ్చినా భగవంతుని నామస్మరణలోనూ భగవంతుని ధ్యానించటంలోని హరికథలను వినటంలోనే మన యొక్క సమయాన్ని వెచ్చించాలి అని సూరదాసు యొక్క అభిప్రాయం. కరతే జీ శ్యామిహి జైసే చరణను చెలి బృందావన జావి. నిరంతరము శ్రీకృష్ణుణ్ణి పూజించినటువంటి చేతులే చేతులు, శ్రీకృష్ణుడు సంచరించినటువంటి ప్రతి అణువుని తన యొక్క పాదస్పర్శతో పవిత్రం చేసినటువంటి బృందావనంలో, బృందావనానికి ఏ పాదాలైతే నడిచి వెళతాయో ఆ పాదాలే నిజమైన పాదాలు. సూరదాస హే హే బలితాక్ జో హరిజీ సుప్రీతి బధావే అంటాడు. అంటే సూరదాసు ఎవరిని గురించి తన బంధువులను తెలుస్తాడు అంటే, నిరంతరము హరినామం ఎవరైతే తలుస్తుంటే వారే నా ఆత్మబంధువులు అంటాడు. అందుచేత భగవంతుడు ఏ అవయవం మనకిచ్చినా వారి యొక్క సేవలో మనం గడపటానికే తప్ప ఇతరానికి కాదు. మానవ జీవిత పరమార్థం ఏమిటంటే మరుజన్మ లేకుండా చేసుకోవటమే అని భగవాన్ శ్రీ సత్యసాయి అంటారు.
స్వామి చాలా సూరదాస్ చెప్పినటువంటి మాటలనే భగవాన్ శ్రీ సత్యసాయి పరమాద్భుతంగా చెప్పారు. ఏమంటే, భవసాగరాన్ని దాటించగలిగిన భద్రమైన నామస్మరణ అంటాడు. దుఃఖ నివృత్తికి ఆనంద ప్రాప్తికి స్మరణే శరణ్యము అంటారు. అందుచేత ఈ భగవన్నామ స్మరణని సూరదాస్ వంటి మహాకవులు అనూచానంగా భారతదేశంలో ఒక అపురూపమైనటువంటి సాంప్రదాయంగా పెంచి పోషించినటువంటి ఆ సత్సాంప్రదాయాన్ని విశ్వవ్యాప్తంగా ఈనాడు వ్యాప్తి చేసినటువంటి వారు భగవాన్ శ్రీ సత్యసాయి. హరినామ స్మరణేంటి సాయి భక్తుని ఇల్లు ఎక్కడ ఉండదు. అందుకే భగవాన్ శ్రీ సత్యసాయి అంటారు, భారతీయ సంస్కృతి సంప్రదాయంలోన మహనీయుల యొక్క మాటలు వినండి, భక్తుల తారుకు చరిత్రలు చదవండి, చదివితే మీ హృదయంలో భక్తి భావన వీచకులు వెలివిరుస్తాయి బంగారు అంటారు స్వామి. ఇప్పుడు సోయి రసన అనేటువంటి సూరదాస్ భక్తి గీతాన్ని విందాం.

లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మ తన బాల్య లీలలతో కేవలము నంద యశోదలకే కాకుండా వ్రేపల్లెలను బృందావనంలోనూ ఉన్నటువంటి గోపికలకు గోపాలకి అందరికీ ఆనందాన్ని పంచాడు. చిలిపి కృష్ణుడు ఏం చేస్తాడంటే నవనీత సూర్యుడిగా గోపికల ఇళ్లలో గోపాలలో వెన్న పాలు పెరుగు మేగడలను దొంగిలించుతాడు. దీని యొక్క అపురూపమైనటువంటి అంతరార్థాన్ని సూరదాస్ వివరిస్తాడు. ఏమంటే ఈ సూరదాస్ రచనకి నేను కూడా చిన్న అనువాదం చేశాను. దానికి గోపికలు, అమ్మా నీ కుమారుడు మా ఇంట్లో మా ఇళ్లలో నవనీతాన్ని దొంగిలించాడమ్మా, పాలు మేగడలను దొంగిలించాడమ్మా అని చెప్తారు. సాధారణంగా అందరూ అనుకునేటువంటి రీతిలో గోపిక ఆ గోపికల సమక్షంలోనే యశోద కృష్ణుని మందలిస్తుందని అనుకుంటారు. కానీ వంశీమోహనుడు శ్రీకృష్ణ పరమాత్మ, ఆయనకు పంచప్రాణాలు, యశోద అంత సులువుగా మందలిస్తుందా? తన బిడ్డ యొక్క హృదయాన్ని కష్టపెట్టడం ఆ తల్లికి ఇష్టం లేదు. అడగాలి, అయినా అడగాలి కదా. ఆమె గోపికలతో అంటుంది, పాలు పెరుగు మేగడలకు కరువా మా ఇంటిలోన, కన్న తల్లి ఆదరణకు కొదువా మా ఇంటిలోన, మీ ఇంటి పాలు పెరుగు కావాలనా కన్నయ్యకు ఉంటుంది. అంటే ఎంత గొప్ప తల్లివమ్మా, మందలించాలి కదా పిల్లవాడిని, నువ్వు వెనకేసుకొస్తావేంటి అని అడుగుతారు. సరే పిల్లవాడిని అడగాలి కదా, ఎలా అడగాలి? మనస్సు బాధ పెట్టకుండా అడగాలి, చక్కగా చేరపిరిచి కృష్ణ అని లాలిస్తూ ఒళ్ళో కూర్చోబెట్టుకుని యశోద అడుగుతుంది, వెన్న దొంగిలించేటప్పుడు నిజమేనా, పాలు పెరుగు తాగేటప్పుడు నిజమేనా, అల్లరింత చేసేటప్పుడు నిజమేనా, ఈ గోపెమ్మల మాటలన్నీ నిజమేనా అని అడుగుతుంది. అందుకే నువ్వు దొంగతనం చేసావా అని అడగదు. అంటే శ్రీకృష్ణుడు లీలామహర్షి విగ్రహుడు కదా, ఆయన మాట్లాడకుండా ఊరుకుంటాడు. ఉలుకు పలుకు లేక ఏలో ఊరుకున్నావు, తగవులెన్న తెచ్చావు, తలవంపులు చేశావు, నిన్ను బంధించక తప్పదయ్య అల్లరి కృష్ణ, నిన్ను దండించక తప్పదయ్య అల్లరి కృష్ణ అంటుంది. బంధిస్తాను అందరూ, బంధించక తప్పదంటుంది. అంతే, అట్లాంటి సమయంలో ఆయన పరమాద్భుతంగా తన యొక్క లీలను ప్రదర్శిస్తాడు. ఆయన అంటాడు, గోపెమ్మలు చెప్పినట్టి కళ్ళలన్నీ నమ్మావు, చిన్నవాడిని ఎంచక ఎన్ని మాటలన్నావు, నీ కన్న కొడుకునైనా ఇన్ని మాటలెందువ, ఎవరో చెప్పిన మాటలు ఈ తీరును అందువ, అమ్మా యశోదమ్మ పెంచిన మమకారమైన చూపించవేమమ్మా అంటాడు. ఆ మాట తట్టుకోలేకపోతుంది పాపం యశోద, తట్టుకోలేక అంత మాట అనకయ్యా అమ్మ మనసు తాళలేదు, నా రతనాల రాశి నీవు కన్నయ్య, నా ముత్యాల మూట నీవు కన్నయ్య, నా ప్రాణం నా సర్వం నీవేనయ్యా, ఇంకెవ్వరేమి చెప్పినా వినబోనయ్యా అంటుంది అని పాపం కన్నీళ్లు గారుస్తుంది. అంటే ఇంతవరకు ఏమన్నాడండి ఆయన, నీ కన్న కొడుకునైనా ఎన్ని మాటలు అందువా అన్నటువంటి ఆ మహానుభావుడు ఏమంటాడంటే, కన్నీరు నించకమ్మ నా కన్న తల్లి అంటాడు. నీ కన్నీరు చూడలేని చల్లని తల్లి, పసివాడనమ్మ తెలియక నేనంటినమ్మ, పసివాడనమ్మ తెలియక నేనంటినమ్మ, వెన్నేదో మన్నేదో తెలియని వాడను తల్లి అంటాడు. ఈ అద్భుతమైనటువంటి భావనండి సూరదాస్ రచనలో.
ఆ అద్భుతమైనటువంటి భావనంటే శ్రీకృష్ణుడికి యశోదకి ఉన్నటువంటి అనుబంధం. తల్లి మనస్సుని బిడ్డ కష్టపెట్టలేడు, బిడ్డ మనసుని తల్లి కష్టపెట్టలేదు. ఒకరి పట్ల ఒక ప్రేమని వ్యక్తపరచుకోవాలి అపురూపం. అప్పుడు ఆవిడకి అంటుంది, నాయన నందకుమారుడు నీవు, వ్రేపల్లెకు రారాజు, నవనీత చోరుడు ఎందుకైనావయ్యా అంటుంది. అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పరమాద్భుతంగా ఎందుకు తన నవనీత చోరుడయ్యాడో ఒక అద్భుతమైన రీతిలో చెప్తాడు. ఏం చెప్తాడంటే, కాళీయుని మర్దించి కాపాడలేదా, గోవర్ధనమెత్తి వీరికి అవగలేదా, రాక్షసులను మట్టిపెట్టి రక్షించలేదా, ఈ బృందావన గోపికలు నావారమ్మా, ఈ నందగోకులమంతా నాదేనమ్మా అంటాడు. వెన్న దొంగిలించలేదు వెన్న మనసు దోచినాను, పాలు తాగపోలేదు విడపాలనందుకుంటి, ప్రేమమూర్తినమ్మా నా ప్రేమను ప్రేమ పంచి ఇచ్చినాను, దొంగను నే కానమ్మా దొరనేనమ్మా అంటాడు. ఈ అద్భుతమైన భావన సూరదాస్ కవిత్వంలో రాసినటువంటి పరమాద్భుతమైనటువంటి భావన. ఈ భావనని మనకి వినిపించినటువంటి అద్భుతమైనటువంటి కీర్తనని మనం విన్నాం ఇప్పుడు.

వంశీమోహనుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అమ్మా అమ్మా అని పిలుస్తాడు పాపం యశోదని. నందుణ్ణి బాబా బాబా అని పిలుస్తాడు. బలరాముణ్ణి అన్నా అన్నా అని పిలుస్తాడు పాపం. వీళ్ళంతా ఆ బంధుత్వాన్నే గుర్తుపెట్టుకుంటాడు. ఈ బంధుత్వాలన్నింటినీ కూడా ఆఖరికి గోర్ధరగరివెత్తి కాళీయమర్దనం చేసి మీ అందరికీ అందనంత ఎత్తునున్నాడండి అని రుజువు చేస్తాడు పాపం. వెన్న దొంగిలించడానికి ఆ వెంద దొంగిలించినటువంటి సూచనలు తనలో కనిపించడానికి రకరకాల కారణాలు చెప్తాడు. అమ్మా, బృందావనంలో ఉదయాన్నే నువ్వు ఇచ్చినటువంటి కంబళి కప్పుకుని కర్ర పట్టుకుని గోవుల్ని తోలుకు బృందావనానికి వెళ్ళాను. అక్కడ సాయంకాలం వరకు అడవులంతా తిరిగి తిరిగి ఆవుల్ని మేపుకుని వచ్చాను. ఇంటికి వచ్చేటప్పుడు సాయంకాలం అయింది. నేనెప్పుడు దొంగతనం చేశానమ్మా అని అడిగాడు. సరే మూతికి మరకంటున్నావు నువ్వు. ఆవు కోపంతో పరిగెత్తుకుని వచ్చి పొదల దూరిందమ్మా. ఆ పొదల దూరితే పాపం ఆ దూడ పొదుగులో మూత పెట్టి పాలు తాగుతున్నది కానీ నేను కూడా మూత పెట్టి తాగానమ్మా, నా మూతికి అంటుకుంది అన్నాడు. కానీ నమ్మటం లేదా, తల్లి నమ్మినట్టు కనిపించలేదు పాపం ఆయనకి. నమ్మినట్టు కనిపించకపోతే అని అంటాడు, అమ్మా అతి కాక గోపికలు ఎంతో ఎత్తున కట్టుకుని ఉంటారమ్మా, ఆవిత చిన్న పిల్లవాడిని కదా నేను, ఎట్లా అందుతుని చెప్పు నాకన్నాడు అని తల్లిని మరపెంపు చేస్తూ ఓ మాట అంటాడు ఆఖరిని. అన్నీ చేసి యశోద బాధపడుతున్నటువంటి సమయంలో ఎందుకయ్యా నాకు ఈ షడ్డ పేరు తెస్తున్నావు అంటే ఆయన అంటాడు, అమ్మ మరి అనుకోకు, వెన్న దొంగిలించినాను నిజమేనమ్మా అంటాడు. పాలు పెరుగు తాగినాను నిజమేనమ్మా, అల్లరింత చేసినాను నిజమేనమ్మా, ఈ గోపెమ్మల మాటలన్నీ నిజమేనమ్మా అంటాడు. చూడండి, అంతవరకు తల్లిని తన యొక్క రకరకాల వాదనలతో కాస్త మైమరిపించి ఆఖరికి నిజం చెప్తాడు. ఆ నిజం ఎంత అందంగా చెప్తాడంటే, నాకన్నయ్య చెప్పింది నిజమైన ఆయన కౌగులించుకుంటుంది పాపం ఆయన అమాయకురైనటువంటి ఈశ్వర. ఇది సూరదాస్ రచించినటువంటి భజనలో గోపిక యశోదా కృష్ణుల మధ్య ఉన్నటువంటి ఆత్మీయత అనుబంధం ఎవ్వరూ మర్చిపోలేనటువంటిది, ప్రతి తల్లి గుర్తుంచుకోవలసినటువంటిది. ఆ అద్భుతమైనటువంటి ప్రేమ చైతన్యాన్ని గుండెల్లో నింపుకుని తన బిడ్డలకు పంచగలగాలి ప్రతి తల్లి. ఆనాడే ప్రతి పిల్లవాడు ఒక బాలకృష్ణుడు అవుతాడు. ఎప్పుడైతే ప్రతి తల్లి తన బాలకృష్ణుడిగా తన బిడ్డని బాలకృష్ణుడిగా పెంచగలుగుతుందో ఆ భావాన్ని అందరికీ కూడా పంచగలుగుతుంది. భగవాన్ శ్రీ సత్యసాయి బోధించినటువంటి ప్రేమ చైతన్యాన్ని అందరికీ ఆనాడే పంచగలుగుతాం మనం. అట్లాంటి ప్రేమని పంచగలిగేటటువంటి లక్షణం ప్రతి సత్యసాయి భక్తుడికి అలవడి తీరాలి, అందులో సందేహం లేదు. అంచేత కేవలం తల్లులే కాకుండా ప్రతి సాయి భక్తుడు కూడా ప్రతి పిల్లవాడిని బాలకృష్ణుల్లా భావించి గౌరవిద్దాం, ప్రేమిద్దాం. స్వామి యొక్క అమృత ప్రేమని అందరికీ పంచుదాం. ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపిద్దాం. జై సాయిరాం.

ఇంతవరకు మీరు 2018 సెప్టెంబర్ 3వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన సందర్భంగా రేడియో సాయి బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 2వ అంశం శ్రీ ఎంఎస్ ప్రకాశరావు గారు అందించిన సూరదాస్ అందించిన వాత్సల్య భక్తి పునఃప్రసారాన్ని విన్నారు. సాయిరాం. శ్రీ సత్య సాయి దివ్య సందేశచరి సాయీశుని దివ్య ప్రబోధాధారంగా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం. భగవాన్ శ్రీ సత్యసాయి దిన సందర్భంగా రేడియో సాయి బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 2వ అంశం శ్రీ ఎంఎస్ ప్రకాశరావు గారు అందించిన సూరదాస్ అందించిన వాత్సల్య

0: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. దివ్య బాలుడైన సత్యం ఉరవకొండలో అన్నగారి ఇంటి దగ్గర ఉండి చదువుకునే రోజుల్లో ఇంటికి చాలా దూరంగా ఉన్న మంచినీటి బావి నుంచి ప్రతిరోజు కావడితో నీళ్లు మోసుకుని వచ్చేవాడు. ఇలా కష్టమైన పనులతో సతమతమవుతున్నప్పటికీ సత్యం ఎప్పుడూ తాజాగా ఉల్లాసంగా ఉండేవాడు. స్కూలుకు సెలవులు ఇచ్చినప్పుడు, పుట్టపర్తి గ్రామం వచ్చినప్పుడు మాతృశ్రీ ఈశ్వరమ్మ తన కుమారునికి ప్రేమాతిశయంతో తలంటిపోద్దామని చూస్తే సత్యం భుజం మీద నల్లని మచ్చ ఉండటం ఆమె గమనించింది. భుజం మీద ఈ మచ్చ ఎలా వచ్చింది అని ఆమె అడిగినప్పుడు సత్యం సమాధానం చెప్పలేదు. అయితే ఈశ్వరమ్మ నిలదీసి గట్టిగా అడిగేటప్పటికీ, బహుశా కావడితో నీళ్లకుండలు మోయటం వల్ల చర్మం కమిలిపోయి ఉంటుంది అని అన్నాడు. ఉరవకొండలో మంచినీళ్ల బావి ఒక్కటే ఉంది, మిగిలినవన్నీ ఉప్పునీళ్ల బావులు. కాని ఆ ఒక్క బావి ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్నయ్య కుటుంబం కోసం సత్యం ఉదయం 2 సార్లు, సాయంత్రం 2 సార్లు కావడితో నీళ్లు తెచ్చేవాడు. పైగా పొరుగున ఉన్న 2 కుటుంబాల వాళ్లు బాలుడైన బాబాను తమకు కూడా కాస్త నీళ్లు తెచ్చిపెట్టమని అడిగేవారు. బాల సత్యసాయి తప్పకుండా తప్పకుండా అని వారికి కూడా నీళ్లు తెచ్చిపెట్టేవాడు. సత్యం చెప్పిన సమాధానం విని ఈశ్వరమ్మ బాధతో కోపంతో, ఇక అక్కడి నుంచి నువ్వు వచ్చే, నీ మంచితనాన్ని నీ సేవాభావాన్ని వాళ్లు బలహీనతగా వాడుకుంటున్నారు, వారికి నువ్వు ఎందుకు నీళ్లు తెచ్చిపెట్టాలి అన్నది. అప్పుడు బాబా, అమ్మా, ఇది నా విధిగా నేను భావించాను, అందుకని జీవనాధారమైన నీళ్లను దూరం నుంచైనా సరే తేవటం నాకు సంతోషంగా ఉండేది. అమ్మా, నేను వచ్చింది సేవ చేయటానికే కదమ్మా అన్నాడు. చిన్ననాటనే బాబా బ్రహ్మజ్ఞాని వలె ఇలా మాట్లాడటం చూసి ఆ తల్లి ఉద్విగ్నురాలైంది. బాబా ఆ విధంగా 14వ ఏట ఆనాడు నీళ్లు తెచ్చారు. ఈనాడు శ్రీ సత్యసాయి త్రాగునీటి పథకం కింద రాయలసీమలో 700కు పైగా గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించి రాయలసీమను రతనాలసీమగా మార్చివేశారు మన సాయినాథుడు. గగన వీధుల విహరించు గడుసు గంగ హరుని ఆజ్ఞను తలదాల్చి అవని చేరే పర్తివాసుడు చేసిన ప్రతిన జూచి పయనమయ్యను పైపులో పల్లెలకను నా జీవితమే నా సందేశం అన్న సాయి స్ఫూర్తిని తమ మదినందు నింపుకుని ఏ ప్రభుత్వం పట్టించుకొని పల్లెలకు మంచినీటి సౌకర్యం కల్పించాలనే సదుద్దేశంతో రంగంలోకి దిగి విశాఖపట్నం సాయి యువత. పెదవులపై సాయినామంతో హృదయంలో సాయి రూపాన్ని ప్రతిష్ఠించుకుని ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు నీటిని అందించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ఈ సాయి యువత. నేటి వరకు సుమారు 50 గ్రామాలకు విజయవంతంగా మంచినీటి నిరంతరాయంగా సరఫరా చేయగలుగుతున్నారు ఈ యువత. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం జిల్లా అనంతగిరి కొండ ప్రాంతాల్లో హుకుంపేట మండలంలోని గ్రామాలైన రంగరాజపల్లి, చిన్న నందిపొట్టు, పెద్ద నందిపొట్టు, బొడ్డుపాడు, చీకుల మద్ది గ్రామాలకు ఏ విధంగా వీరు నీటిని అందించారో కొండకు నీరెత్తిన ఘనులు ప్రత్యేక డాక్యుమెంటరీ ద్వారా తెలుసుకుందాం.
1: ఓం శ్రీ సాయిరాం. కొండకు నీరెత్తిన ఘనులు. అరకులోయ ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా పాడేరు మండలంలో ప్రకృతి

ప్రకృతి సౌందర్యాన్ని ప్రేమించే పర్యాటకులకు స్వర్గధామం. ఎత్తైన కొండలు, గలగల పారే సెలయేళ్లు, హోరెత్తించే జలపాతాలు, పచ్చని పచ్చిక వయళ్ళు,

రంగురంగుల పూలతో విడబూసిన చెట్లు కరులకు విందు చేస్తూ ఉంటాయి. టీబీకే రైలు మార్గంపై రైళ్ల రాకపోకలు

రహదారులపై బస్సు ప్రయాణాల సౌకర్యం వల్ల అరకులోయ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడి బుర్రా గుహలు ప్రత్యేక ఆకర్షణ. ఇటీవలనే ఈ ప్రాంతంలో ప్రభుత్వం కాఫీ తోటల పెంపకం చేపట్టింది. ఆ కొండ కూరల్లో నివసించే గిరిజనులు తమవైన సంస్కృతి సాంప్రదాయాలు నృత్యాలతో

0: కష్టాలు కన్నీళ్లతో కూడినదే జీవితం. అరకులోయలో గిరిజనుల కన్నీరుకు నీరే కారణం అంటే ఆశ్చర్యం కలగవచ్చు, కాని అదే కఠోర వాస్తవం.
1: నా పేరు గెమ్మెల్లి పార్వతి అండి. మా ఊరు రంగరాజపల్లి అండి. మాకు వాటర్ వేరేగా దొరకదు కాబట్టి అదే నీళ్ళు తాగాల్సి వచ్చింది. ఆ బురద నీళ్ళు తెచ్చుకుంటూ దాన్ని వడగట్టి కాఫీ తాగినా సరే మాకు ఆరోగ్యంగా ఉండలేకపోయేవాళ్ళం. మేము స్కూల్లో వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. వెళ్లాలంటే ప్రతిరోజు అలా జ్వరంతో టైఫాయిడ్ ఇలాంటివి వచ్చాయి కాబట్టి పెద్దగా స్కూల్ కూడా వెళ్లడానికి చాలా ఇబ్బందిగా ఉండేది.
2: నీ పేరేం చెప్పు?
3: జమ్మెల్లి కన్నయ్య, రంగారాజపల్లి. శేఖ్ బద్రు పంచాయత్, రంగారాజపల్లి గ్రామం. మాది
2: మీ గ్రామంలోనే ఏమేమి ఇబ్బందులు ఉండేవి?
3: అప్పుడు ఇబ్బందులు అంటే మాకు బాగా, మాకు అప్పుడు ఆడిలో వెళ్ళినట్టు ఆడిలోనే ఉంది. అప్పుడు ఏ గంగ శివాలి కూడా దశల టైం అది. అప్పుడు కూడా బెదిరించినట్టు వెళ్ళి ఆడవాళ్ళు నీళ్ళు తోడుకు వస్తారు. నువ్వు ఈ మాపులు ఏమి లేవు. చాలా దూరం ఒక కిలోమీటర్ దూరానికి వెళ్ళి ఆ నీళ్ళు మరి వర్షం కలిసినప్పుడు నరకలు లేని చెత్త కథ కలిసిపోయి కొద్ది బుడ్డ కలిసిపోయి వస్తాయి. వాళ్ళ నీళ్ళు కూడా చిచ్చి ఏదో గుడ్డ వేసి వడగట్టి అది చేసి కొద్ది అనుమతి చేసేవాళ్ళం.
2: నీ పేరేంటమ్మా?
4: గెమ్మెల్లింగమ్మ, చిన్న నందిపుట్టు.
2: మీకు నీళ్లు మంచి నీళ్ళు వచ్చాయా?
4: వచ్చాయి.
2: నీళ్లు రాకముందు మీరు తాగడానికి వాటికి మీరేం చేసేవారు?
4: మాకు రాకముందు చాలా ఇబ్బంది, ఘోరంగా పడి మేము ఇలా పొల్లల గట్ల మీదకి ఒడ్డు మీదకి కుండలు తీసుకెళ్లి మేము ఇలాంటి వర్షాకాలం అయితే పడిపో జరగడం కూడా అయింది. అలాగే తీసుకొచ్చి మేము తింటాం. అప్పుడు చేసుకుంటుంటాం మేము నీళ్ళు. ఇలాగే మీలాంటి తెలిసిన వాళ్ళు వచ్చారు. వచ్చి ఇల్లు కారు వచ్చి గడ్డలో పొట్టలాగాడు. గడ్డలో పొట్టలాగితే ఇలాగే నీటి క్రిములు ఉన్నదని అందుకే మీకు జబ్బులు పడుతున్నదని.
2: నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో మీకు తెలుసునా?
4: పడిసలబై నుండి. 4 కిలోమీటర్లు ఉంటది మా ఊరు నుండి పడిసలబైలకి. 4 కిలోమీటర్లు ఉంటది.
2: ఎప్పుడు పడిసలబైకి వెళ్ళి మీరు నీళ్లు తెచ్చుకునేవారు?
4: ఊరు పక్కన నీళ్ళు తెచ్చుకోవాలి. అప్పుడు సింబళ్ళు ఉన్నాయి కదా, వెళ్ళలేము. ఆ తోలు ఒక్క ఇద్దరు తిరగలేము. సింబాలు ఎలుగుబెంట్లు గాని సింబాలు గాని అన్ని ఉండేవి. అక్కడ వెళ్ళలేము. ఇలా 4-5 కూడితేనే ఆ ఊటలో వెళ్తాం. ఇలా కష్టాలు పడేవాళ్ళు కూడా ఆ ఊటలో నీళ్ళకి చాలా మంది కూడా కోరుకొని చాలా మంది వాసిపోయినారు కూడా ఆ నీళ్లు తాగడం కోసం.
5: నా పేరు కే అప్పారం. నాది విశాఖ జిల్లా ఉగ్గంపేట మండలం పెద్దనందిపుట్టు గ్రామం నుంచి వచ్చిన సాయిరాం. సాయిరాం రాక ముందు మునుపుగా ఉండే వాటర్ని 1 కిలోమీటర్ వెళ్ళాలి సాయిరాం. అయితే అందులో వచ్చే వాటరు దుమ్ము, ధూళి, కీటుకాలు, క్రిములన్నీ ఉండేవి. అటువంటి వాటర్ తెచ్చుకొని ఆడవాళ్లు పట్టుకుని వచ్చి దీన్ని వడబోత చేసుకుంటూ మరిగిచ్చి తాగేవాళ్ళం. అలాంటిది కూడాను పిల్లల్ని కాని పెద్దవాళ్ళని కాని ఒక మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి వ్యాధులు అనేది వచ్చేవి. అటువంటి వ్యాధులు కూడాను చాలా బాధపడేవాళ్ళు.
0: ఇది కేవలం తాగునీటి సమస్య మాత్రమే కాదు, కలుషితమైన నీరు ఎన్నో రోగాలను కలిగిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో అటువంటి నీరు తాగడం వల్ల వైద్య సదుపాయాలు తగినంతగా లేని ఆ ప్రాంతాల్లో డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలడం సామాన్యం.
1: ఆ రోజుల్లో ఇంతకు ముందు యూజ్ చేసే వాటర్ అయితే చాలా కలుషితంగా ఉండేది. ప్రస్తుతానికైతే ఈ వాటర్ చాలా ఫ్రెష్ గా ఉంది కాబట్టి మేము ఆరోగ్యంగా ఉంటున్నాం. ప్రస్తుతానికి మేము ఇప్పటికీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం, కానీ మాకు ఈ ఊళ్ళో దగ్గర వెహికల్స్ లేవు. ఇంకా నడుచుకుంటే వెళ్ళాలండి. ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా నడుచుకుంటే వెళ్ళాలి. అంటే మేము ఉక్కంపేట నుంచి బాకురని ఒక ఊరు ఉంది, అక్కడ దాకా వెహికల్స్ వస్తాయండి. అక్కడ నుంచి మళ్ళీ మా ఊరు రావాలంటే 1.5 గంటల పట్టుద్ది అండి నడవాలంటే. ప్రస్తుతానికి నీరు వల్ల సమస్య లేదు. హ్యాపీగా మంచి వాటర్ వచ్చింది ఆ సత్యసాయిబాబా దయవల్ల మాకు. దానివల్ల మేము ఆరోగ్యంగా ఉంటున్నామండి.
0: నారు పోసిన వాడే నీరు పోస్తాడు, కానీ మానవ ప్రయత్నం కావాలి. స్వయంగా ఆ భగవంతుడే తన బిడ్డల కన్నీటికి కరిగిపోయాడు. వారికి నీరు అందించాలని సంకల్పించాడు.
6: ఈనాడు పవిత్రమైనటువంటి మహాపర్వదినము. ఈనాడు అట్టి పదవి అభివృద్ధిని కోరి దీనికి విలేజ్ వర్క్స్ అనేటువంటి దీంట్లో ఒక పేరు పెట్టి దీన్ని ప్రారంభింపబోతున్నాం. ప్రతి ఒక్క విలేజ్ లోపల కూడాను ప్రతి ఇంటిని కూడాను మనం పరీక్షించి ఆ హౌస్ను పరిశుద్ధం గావించి లోపల వెలుపల సర్వత్రా కూడాను పరిశుద్ధంగా ఉండాలి. వారి పిల్లలు కూడాను మంచి పరిశుద్ధమైనటువంటి పిల్లలుగా తయారు చేయాలి. ఈ విధంగా గ్రామ గ్రామం కూడాను తిరిగి ఇదంతా చేయాలని ఆశిస్తున్నాము. దీనికి కొన్ని కోట్లు అవుతుంది, కానీ దానికి మేము భయపడము. డబ్బులు వస్తాయి పోతాయి, కానీ మనం చేసినటువంటి హెల్ప్ ఏనాటికి పోదు. కనుక వీటికి మనం అనేక రకములుగా ప్రయత్నించాలి. దానికి ఈనాడే ఉగాది పండుగ దినము పునాది వేస్తున్నాం.
0: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉద్బోధతో ప్రేరితులైన విశాఖ జిల్లా సాయి యువత అపర భగీరథులై కదిలారు. కొండ ప్రాంతాల్లోని ప్రజలకు తాగునీరు అందించేందుకు కంకణం కట్టుకున్నారు. జిల్లా సాయి యువత ప్రతినిధి శ్రీ గణేష్ ఆ విషయాన్ని ఇలా వివరించారు.
7: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో పాడేరు దగ్గర ఉన్న హుక్కుంపేట మండలం దగ్గర చాలా గిరిజన గ్రామాలు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నాయి సారాం. అందులో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, చిన్న నందుపట్టు పెద్ద నందుపట్టు గిరిజన గ్రామాల్లో వారం రోజుల్లో 10 మంది చనిపోయారండి. ఏంటి సారాం, ఏంటి 10 రోజుల్లో 10 మంది చనిపోవడం ఏంటి, అక్కడ ఏంటి సమస్య ఉందని చెప్పేసి మేము సర్వే చేయడానికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళి చూస్తే రోడ్డు కూడా బాగలేదండి వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే వెహికల్ పెట్టి ఒక 15 కిలోమీటర్ నడుచుకుని వెళ్ళాలి ఆ ఊరికి, అన్ని లోయల్లో నుంచి వెళ్ళాలన్నమాట అండి ఆ ఊరికి. తిరగ నడుచుకుని వెళ్ళి ఆ విలేజెస్ లో చూడగా వాళ్ళకి తినడానికి తిండి కూడా సరిగ్గా లేదండి. మెయిన్ కారణం ఏంటంటే అందరికి జబ్బులు వచ్చి ఇంట్లో కూర్చున్నారు. ఎందుకంటే ఆ వాటర్ గడ్డలోంచి ఆ వాటర్ పట్టుకుని వెళ్తున్నారు. ఆ వాటర్ చూస్తాం ఏంటి ఇలాగున్నాయి వాటర్ చూస్తే అందులో నలకలు డస్ట్ మొత్తం క్రిములు నల్లని వాటర్ తాగుతున్నారన్నమాట. అయితే చూసాం ఏంటి ఇలా వచ్చి ఇలా ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నారు అని చూస్తే వాళ్ళందరికీ టెస్ట్ చేస్తే అందరికీ మలేరియా కలరా వచ్చి ఆ జబ్బులు వచ్చి చనిపోయారు చాలా మంది. వీళ్ళని నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వాలి ఎలాగైనా స్వామి ప్రేర్ చేసి అని చెప్పి అయితే ఫస్ట్ స్వామి నారాయణ సేవ చేయమన్నారు కదండి. ఫస్ట్ వాళ్ళందరికీ కూడా చుట్టుపక్కల రంగరాజపల్లి చిన్న నందుపట్టు పెద్ద నందుపట్టు బొడ్డేపాడు చీకి మధ్యల ఒక 25 విలేజెస్ కి ముందు నారాయణ సేవ చేసామండి. ఒక 5000 నారాయణ సేవ ప్యాకెట్స్ తయారు చేసి ప్రతి డోర్ టు డోర్ విత్ బైక్స్ తో ఆ కొండల్లో కూడా బైక్స్ తో వెళ్లి వాళ్ళందరికీ ప్రతి ఇంటికి ఫుడ్ ప్యాకెట్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అందజేయడం స్వామి చేశారండి. అంతా
0: గిరిజనుల దాహార్తిని తీర్చడానికి సంకల్పించుకున్న సాయి యువత అందుకో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. అందుకోసం గ్రామాలను సర్వే చేసి నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న గ్రామాలను ఎంపిక చేసింది.
7: దాని తర్వాత ఏంటంటే మన సత్యసాయి ప్రేమామృత ద్వారా మంచినీటి పథకంలో స్వామి మహాసమాధికి 108 విలేజెస్ కి వాటర్ ఇవ్వాలని సంకల్పం పెట్టుకున్నారు స్టేట్ మొత్తం యూత్ అంతా కూడా. ఆ అవకాశం భగవంతుడు రంగరాజపల్లి హుక్కుంపేట మండలంలో ఉన్న గిరిజన గ్రామాలకి స్వామి అవకాశం క్రియేట్ చేశారండి. అక్కడ ఒక పరుసుల బయలున్న ఓటు ఉందండి. ఆ ఓటు ఏంటంటే అండి, హుక్కుంపేట డాక్టర్స్ అవి వీళ్ళ దగ్గర డబ్బులకిచ్చి కొనుక్కుంటారండి ఆ వాటర్. ఎందుకంటే అది ఒక మెడిసిన్ వాటర్, అది డిస్టిల్ వాటర్ కంటే సూపర్ అన్నమాట. ఎటువంటి ఇది లేకుండా చాలా ప్యూర్ వాటర్ అనమాట అండి. వీళ్ళు ప్రతి శనివారం సంతకి వెళ్తారండి. డాక్టర్స్ ముందుగా నెక్స్ట్ శనివారానికి డబ్బులు ఇస్తారన్నమాట, 25 రూపాయలు బాటిల్ డబ్బులు ఇస్తారు. సరే ఈ వాటర్ మీరు తీసిరండి అని వీళ్ళు చిన్న చిన్న లీటర్స్ 2 లీటర్స్ బాటిల్తో పట్టుకుని డాక్టర్స్ కి ఇస్తారన్నమాట. అవి డాక్టర్స్ వాళ్ళు టెస్ట్ చేశారు. మేము అతనితో డాక్టర్స్ తో కూడా మాట్లాడడం జరిగిందండి. వాళ్ళు చెప్పారన్నమాట ఈ వాటర్ కానీ వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఓకే అయితే మనం ఇంజనీర్స్ వాళ్ళని తీసుకుని వెళ్ళామండి, సివిల్ ఇంజనీర్స్ వాళ్ళని. వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళు చెప్పారన్నమాట ఈ కొండల్లో మనం తవ్వి చేయడం చాలా కష్టం అండి, మహాసమాధికి అందించలేము అన్నారన్నమాట. ఓకే సివిల్ ఇంజనీర్ బయట నుంచి తీసుకెళ్ళాం అన్నమాట. ఆ తర్వాత మన తెలిసిన సివిల్ ఇంజనీర్ పట్టుకెళ్ళాం. పట్టుకెళ్తే స్వామి అనుగ్రహంతో ఈజీగా చేయొచ్చు, స్వామి అనుగ్రహం దండిగా ఉంది అని చెప్పి ఆ వాటర్ టెస్టింగ్ పట్టుకెళ్ళాం. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ వాళ్ళకి ఇచ్చాం, అట్లీస్ట్ వాళ్ళు చెప్పడం కన్నా మనం చేస్తే బాగుంటుందని. స్టీల్ ప్లాంట్ వాళ్ళు ప్యూరిఫికేషన్ అవ్వగానే వాళ్ళు అన్నారు చాలా వాటర్, ఈ వాటర్ ఎక్కడుంటే చెప్పండి మేము వచ్చి చూస్తామన్నారన్నమాట.
0: నీటి సరఫరాకు ఎంపికైన గ్రామాలు అంత తేలికగా చేరగలిగేవి కావు. వాటిలో చాలా వరకు కొండలలో అడవి మధ్యన ఉన్నవే. నీటి సరఫరాకు అవసరమైన నిర్మాణాలు చేపట్టాలంటే అందుకు అవసరమైన సామగ్రిని చేరవేయడం మరో సమస్య.
7: చాలా ప్యూర్ వాటర్, పరుసులు బయలున్న ఓట్ అనమాట అండి. ఆ ఓట్ నుంచి కిందకి వాటర్ రావాలంటే మినిమం 3 km పైప్ లైన్ వేయాలి. అది కొండల్లో చెట్లు అయి నరికి అవన్నీ వేయాలన్నమాట. అయితే సైరామ్ వీళ్ళతో చెప్పాం, సైరామ్ రోడ్డు బాగోలేదు, మేము వాటర్ నడుచుకొని వెళ్ళి చూసాము, మరి సిమెంట్ బస్తాలు పైప్ లైన్స్ ఇవన్నీ రావాలంటే రోడ్డు బాగుండాలి, రోడ్డు బాగున్నాక మాకు ఫోన్ చేయండి అని చెప్పాం అనమాట. సరే మేము ఫోన్ చేయాలంటే 15 km రావాలి సైరామ్, సంతకు వచ్చిన రోజు మీకు ఫోన్ చేస్తామంటే చెప్పారన్నమాట. ఓకే సైరామ్ మీరు సంతకు వచ్చినట్టు ఫోన్ చేయండి, రోడ్డు అయిపోయాక ఫోన్ చేయండి.
8: ఏ గ్రామాల వాళ్ళు వచ్చారు?
7: రంగరాజపల్లి, చిన్నందిపట్టు, పెద్ద నందిపట్టు, బొడ్డేపాడు, చీకు మధ్యల, ఈ 5 villages వాళ్ళు వచ్చారన్నమాట. అయితే మేము చెప్పాం, అయితే మీరు రోడ్డు తయారు చేయండి, తయారు చేశాక మేము వాటర్ ఇస్తాం అని చెప్పామండి. చెప్పిన 15 days కండి విత్ ఆల్ విలేజెస్ 300 people వాళ్ళు రోడ్డు తయారు చేశారండి. కొండల్లో రాళ్ళు కొట్టి డే నైట్ పనిచేసి వాళ్ళు రోడ్డు తయారు చేశారండి. ఆ రోడ్ మాకు ఫోన్ చేశారు, సైరామ్ ఇలాగ రోడ్డు తయారైపోయింది ఎలా ఇలా రండి అంటే మేము వెళ్ళాం. వెళ్ళి చూస్తే అంతా రోడ్డు చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా తయారు చేశారు, వెహికల్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి, అన్ని వెళ్ళిపోతున్నాయి అనమాట. ఓకే వీళ్ళు రోడ్డు బాగా చేశారు, వీళ్ళు చేసినందుకైనా స్వామి నీళ్ళు ఇవ్వాలి, మీరు స్వామి ప్రేయర్ చేయండి మీకు నీళ్ళు వస్తాయి, ఇది మీరు భగవంతుడు బాబా గారు మీతో చేయించుకున్నారు, మీరు భగవంతుని ప్రేయర్ చేయండి, స్వామి ఇస్తారు మీకు నీళ్లు అని చెప్తే రోజు సాయిగాత్రి చేశారండి. ఓం శ్రీ సారం మాకు నీళ్లు కావాలని ప్రేయర్ చేశారు. అప్పుడే మన స్టేట్ అంతా సత్యసాయి ప్రేమాంత దారి మంచినీటి పథకం అనుకోవడం, స్వామి అవకాశం వీళ్ళకి ఇవ్వడం, అన్ని స్వామి కరెక్ట్గా అంతే అదని చేశారు. అక్కడ ఉన్న వాటర్ ఒక 25 villages కు వచ్చండి వాటర్. ఇప్పుడు ఒక 5 villages కి ఇచ్చామండి, దట్ ఈస్ ద చాలా ప్యూర్ వాటర్. దీని వల్ల అట్లీస్ట్ 2200 members పిల్లలతో 2800 మంది లబ్ధి పొందారండి. ఆ పరుసుల బయలు ఓట దేరాలి, ఒక చలివెంద్రం లాగా ఒక ట్యాప్ వేయడం జరిగిందండి. ఆ ఇల్లినప్పుడు అలా దాహత్వం తీర్చుకొని వాళ్ళు వెళ్తున్నారు అక్కడి నుంచే, అదే లైన్ లో చాలా మంది అదే లైన్ నడుచుకుని వెళ్ళాలి అనమాట. అదే లైన్ లో నడుచుకుంటూ వెళ్ళి దాహత్వం తీర్చుకుంటున్నారు.
0: నీటి పథకానికి సామగ్రి చేరవేయడంలో స్థానికులు ఎంతగానో సహకరించారు. ముఖ్యంగా ఆ కొండదారులలో సిమెంటు బస్తాలు, పైపులు మొదలైనవి తీసుకుపోవడానికి వారు చేసిన సహాయం చాలా అమూల్యమైనది. ఏ పథకాన్నైనా ఎవరికోసం అమలు చేస్తున్నామో వారి భాగస్వామ్యంతో చేపట్టినప్పుడు వారిలో ఇది మాది అనే భావన కలుగుతుంది. గిరిజనుల సహకారంతో ఈ పథకాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగింది సాయి యువత.
7: సరే అసలు భగవంతుడి అనుగ్రహం ఎలా ఉంటుందంటే అండి, వీళ్ళు రోడ్డు వేసుకున్నాక సిమెంట్ బస్తాల ట్యాంక్ కట్టడానికి ఒక 300 bags అవసరం వచ్చిందండి. అయితే 150 bags ముందు స్వరాజ్ మార్దాలు వేసుకొచ్చామండి. వీళ్ళు వెళ్లే ముందు తార్ రోడ్ ఉంటది కదండి, ఆ ఘాటి ఎక్కట్లేదు. మేము ఒక 10 యూత్ వెళ్ళాం, ప్రతి చోట ఒక 50 bastals దింపుకోవడం వెళ్ళాం, ఆ బస్తాల కోసం మళ్ళీ వెనక్కి రావడం. అయితే మిల్లికి తీసుకుని బస్తాలని పట్టుకుని అక్కడ రోడ్డు వరకు వెళ్ళామండి. జస్ట్ ఊరు చివరికి వచ్చేసరికి లోతులో దీపిందండి బండి, స్వరాజ్ మార్దా వెహికల్ లోతులో దీపింది. అంటే అప్పుడు స్టార్టింగ్, ఇంకా వీళ్ళ గురించి స్వామి గురించి ఏమీ తెలియదు, కానీ ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు ఒక 200 members అంటే 3 days కష్టపడి ఆ రోడ్ అంతా బాగు చేసి మళ్ళీ ఆ ముక్కంతా బాగు చేసి ఓం శ్రీ సాయి అనమాట ప్రతి ఒక్కరు నేర్చుకున్నారండి. 3 days స్వామి ఆ నామాన్ని అనిపించడానికి ఆ టెస్టింగ్ పెట్టారు. ఆ వ్యాన్ వీళ్ళే తోసి తీసి వెంటనే మళ్ళీ బయటకు తీసుకొస్తారు. కొండల్లో కూడా లోయి తవ్వుకుంటూ అంటే చాలా కష్టం అండి. ఆ లోతుల్లో పైపులు తవ్వాలంటే అండి భగవంతుని అనుగ్రహం ఉండాలి. ఎలుగు బంట్లు, దట్టమైన అడవులు, వాళ్ళంతా చెట్లే కొట్టి గొయ్యి తవ్వుకుంటూ అంతా చేసుకుంటూ వచ్చి పైప్ లైన్ అంతా. సైరామ్ ఇంకో విషయం ఏంటంటే ఎవరు కూడా ప్లంబర్స్ కానీ మేస్త్రులు కానీ అక్కడ రావడానికి ఇష్టపడరండి, ఎందుకంటే చాలా కష్టం. అక్కడ ఒక నైట్ పడుకున్నా అంటే మలేరియా కన్ఫర్మ్ అలాంటి వాళ్ళకి, అంత దోమలు. మెయిన్ వాటర్ ఉండదు, వీళ్ళకి స్నానాలు చేయడానికి నీళ్ళు లేవు, సామాన్లు కడుక్కోవడానికి కూడా ఏం ఉండవు. ఇల్లు చూస్తే అంత అసలు చాలా దారుణం అనమాట. చిన్న చిన్న పింకిటీలు నీళ్లు కారిపోతూ ఉంటాయి ఇంట్లోని. వాళ్ళ జీవనోపాధి కూడా చాలా కష్టం అనమాట. పరుసుల బావిలో ఊట స్టోరేజ్ ట్యాంక్ కట్టామండి. దాని నుంచి ఒక 3 KM పైప్ లైన్ వేసాం, 2 ఇంచ్ పైప్ లైన్ 3 KM. రంగరాజపల్లిని విలేజ్ ఫస్ట్ విలేజ్ అండి. అక్కడ ఒక 30,000 లీటర్ కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ కట్టామండి, స్టోరేజ్ ట్యాంక్ రంగరాజపల్లి విలేజ్ లో కట్టాము. అక్కడ విలేజ్ వాళ్ళ 400 పీపుల్ స్ట్రెంత్ అండి. వాళ్ళు 400 మందికి ఒక 6 ట్యాప్స్ పెట్టాము ట్యాంక్ దగ్గరే. అంటే సగం వచ్చేసరికి వీలు పట్టుకుంటారు. దానిపై వాటర్ అంతా కింద విలేజెస్ కి పైప్ లైన్ వేసామండి. అదొక 2 KM పైప్ లైన్, బొడ్డేపాడు, చిన్నందుపట్టు, పెద్ద నందుపట్టు అండి. ఆ విలేజెస్ కి ప్రతి ఊరికి కొలాయిల టైప్ లో ఒక్కొక్క విలేజ్ కి 3 ట్యాప్స్ పెట్టామండి, 3 విలేజెస్ కి. అట్లాగే పెద్ద నందుపట్టుకు 2 కొలాయిల్స్ పెట్టామండి. అంటే పెద్ద ఊరు అనమాట, పైన ఒకటి కింద ఒకటి పెట్టాము. అలా ప్రతి ఊర్లో పైప్ లైన్స్, పల్లె పల్లెల్లో ప్రతిరోజు ట్యాప్ కంటిన్యూ వాటర్ అండి. ఇది కంటిన్యూ పైప్ లైన్. వాళ్ళు ఇప్పుకొని ఏ రోజు రాత్రి అయినా వాళ్ళు ఇప్పుకొని పట్టుకుంటున్నారండి. అయితే వాళ్ళు ఎంత నీట్ గా వాడుకుంటున్నారంటే సార్, ఆ నీళ్ళని సామాన్లు దోముకోవడానికి సపరేట్ దిమ్మ కట్టుకున్నారండి వాళ్ళకి వాళ్ళే. బట్టలు ఉతుక్కోవడానికి ఇప్పుడు ప్రతిరోజు 2 పూట్ల స్నానం చేస్తున్నారు. ఒకప్పుడు 1 పూట చేయడానికి చాలా కష్టం, 2 రోజులకి ఒకసారి చేసేవాళ్ళు. పిల్లలకి స్నానాలు చేయిస్తున్నారు, వంట కూడా ఒక పూట ఉండుకున్న వాళ్ళు. ఏంటంటే పొద్దున్న తింటే మళ్ళీ సాయంత్రమే తింటారు. వాళ్ళు హ్యాపీగా ఆనందంగా నీళ్లు తాగుతున్నారు, మంచినీళ్ళు పట్టుకుంటున్నారు. ఒకప్పుడు వర్షాకాలంలో 1 కిలోమీటర్ నీళ్లు మోసుకునేవారండి, జారిపోతే కింద పడిపోయినట్టే ఇంకా. అలాంటి వాళ్ళు ఇవాళ హ్యాపీగా ఊర్లో ఉండి బాబా గారి అనుగ్రహంతో ప్రేమామృత ద్వారా మంచినీటి పథకం స్వామి అనుగ్రహంతో వాళ్ళందరూ కూడా నీళ్లు పట్టుకుంటున్నారండి. సాయిరాం.
0: పదిహేడు గిరిజన మండలాలలో 41 గ్రామాలలో సాయి యువత చేపట్టిన పథకం గిరిజనులకు తాగునీటిని అందుబాటులోకి తెచ్చింది.

0: నీటి కోసం మహిళలు ఎంతో దూరం నడిచిపోయే దుస్థితి తప్పింది.
1: అదే ఇప్పుడు మా పసుపల్లి ఊటన్నీ ఉంది. మన ఇప్పుడు బాబాగారి సాయం పెట్టే పైపులు అక్కడికి కుండీలను కట్టి పైపులు అక్కడ వేసి మరి ఆ నీళ్లు తెచ్చి మాకు 5 గ్రామాలకి సప్లై ఇవ్వడం జరిగింది. అన్ని పనుల నీరు మనం సమాధానంగా మేము అంత సరదాగా ఇంత నీరు వస్తున్నది కదా సరదాగా ఏపిక చేసుకుందామని మన భగవంతుడు మనకి ఇంత సాయం పెట్టాడు ఆమతం ఇంత ఇస్తే చాలు అని లెక్క పెట్టిన సరదాగా మనందరికి కుమాకు అయ్యి ఆ పనులన్నీ సహకరించాం. మా ఊరు అందరు కుమాకు తగ్గినప్పుడు అందరూ తీసుకొచ్చి తెచ్చాం. పిల్లల తలతో మొత్తం వెళ్ళిపోయి మనకి ఇంత ఇదిగా సహకరిస్తున్నారు కాబట్టి అది సరదాగా చేసుకుని మన కష్టపడి చేసుకుంటే మన కోసం ఇంత అభివృద్ధి పొందుతున్నారు కాబట్టి ఎరి చేసుకున్నాం. మంచి వాటర్ తాగడం పెట్టి ఇప్పుడు అందరికీ ఆరోగ్యం బాగుంది.
2: నీళ్ళు తాగడానికి ఎలా ఉంటుంది?
3: తీయగా ఉంటుంది ఆ నీళ్లు. మా ఆరోగ్యం కూడా బాగున్నది. తేటగా ఉంటది కాబట్టి ఏటు లేదు కాబట్టి మా ఆరోగ్యం కూడా బాగుంటున్నది.
2: నీటి సమంగా వాడుకుంటున్నారు?
3: అందరు చూసుకుంటున్నారు. సాయిరాము చెప్పి వర్ణించుకుంటున్నాము. కాకపోతే లచ్చివరము శనివారము సోమవారం నాడు ధూపదాపంతో గంగాకి ధూపదాపంతో మేము తెచ్చుకున్నవారు.
4: అయితే మాకు శ్రీ సత్యసాయిబాబా భగవన్ ద్వారా మా ప్రేమామృతం ద్వారా వాటర్ సదుపాయం రాగా మాకు ఇటువంటి వ్యాధులనేది తగ్గింది. గడ్డకు వెళ్లాలంటే పూర్వకాలము 1 కిలోమీటర్ గాని 1.5 కిలోమీటర్ గాని వెళ్లేవాళ్ళు. అయితే సత్యసాయిబాబా ప్రేమామృతం ద్వారా మాకు మంచినీటి ద్వారా రాగా ఇప్పుడు అంత అవస్థ వెళ్లవసరం లేదు. మా యొక్క ఊరి పక్కన కొలై కట్టడమైంది. మా 5 గ్రామాలకు 4 కిలోమీటర్ల ద్వారా పడుసులబాయిలో ఊట అనే ఊట నుండి ఒక ట్యాంక్ నిర్మించడమైంది. మాకు రంగారాజుపల్లి అనే గ్రామంలో ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ ఒక ట్యాంకు 5 గ్రామాలకు వెళ్లే సరిపడా ట్యాంకు కట్టడమైనది. అక్కడ నుండి ఒక 2 కిలోమీటర్లు పెద్దనందుపుట్టు అనే గ్రామాలకు చిన్ననందుపుట్టు పెద్దనందుపుట్టు బొడ్డపాడు అనే గ్రామాలకు ఒక పైపు వేయడమైనది. అక్కడ నుంచి మా పెద్దనందుపుట్టుకు 1 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ 3 టేపులు ఇవ్వడం వల్ల మా 50 కుటుంబాలకు సరిపడ నీళ్లు వస్తున్నది. ఇప్పుడు ఆ నీళ్ల వల్ల త్రాగడం వల్ల నా జబ్బులు అనేది కొంచెం దూరంగా ఉండడం అయినది. ఆ కొలైను మా యొక్క గ్రామస్తులందరూ కూడాను చుట్టుప్రక్కల ప్రదేశంలో శుభ్రంగా ఉంచుటకు మా యొక్క యూత్ పెద్దనందుపుట్ట యూత్ ఒక సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులు వాళ్ళు ఉదయం సాయంత్రము చుట్టుప్రక్కలను శుభ్రపరుస్తూ ఆ కొలాయి దగ్గర ఉంచడమైనది.
5: నా పేరు ఎం సుబ్బారావు, బొడ్డపాడు గ్రామం.
1: సాయిరాం దేవాల మన వాళ్ళు వచ్చి ఎంత చక్కగా చేసి ఊట నీరు అందరికి అందించి చేసింది భగవాన్ సత్యసాయిబాబు గారు. మా గ్రామంలో ఇంచుమించు 150 మంది ఉంటారు. చాలా ఆరోగ్యంగా ఉన్నాము. ఇంతకు ముందు అయితే మాకు ఇప్పుడు జూలై నుండి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో చాలా జబ్బులతో బాధపడుతూ మాకు ఒక పక్కన పొలాలు ఉనుపులు ఉండేవి, ఒక పక్కన జబ్బులు ఉండేవి. బాబా సత్యసాయిబాబు ఇంత చక్కగా మాకు మంచినీళ్ళు పెట్టడం వల్ల అందరు సుఖంగా ఉన్నాము. ఈ సంవత్సరం హ్యాపీగా ఉనుపులు కూడా జరిగింది.
0: సదుపాయాలు కల్పించాక వాటి నిర్వహణ సక్రమంగా లేకపోతే పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. నీటి సరఫరా వ్యవస్థ చక్కగా పనిచేసేలా పర్యవేక్షణ కోసం కూడా సాయి యువత తగిన చర్యలు తీసుకుంది. మనిషి తోటి మనిషికి తోడ్పడాలని భగవాన్ శ్రీ సత్యసాయి ఇచ్చిన స్ఫూర్తి, నవ నాగరికతకు దూరంగా నీటి కోసం కటకటలాడుతున్న గిరిజనులకు నీరు అందించింది. తాగునీటి పథకం అమలుతో పాటు సాయి యువత చేపట్టిన అనేక ఇతర కార్యక్రమాలు గిరిజనుల జీవన విధానంలో అనూహ్యమైన మార్పు తీసుకొచ్చాయి. చదువుపై ఆసక్తి లేని గిరిజనులు తమ పిల్లలను గిరిజన పాఠశాలకు పంపుతున్నారు. చర్మ వ్యాధులు, ఉదరకోస వ్యాధులు తదితర ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యే గిరిజనులు ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకుంటున్నారు. తమ గ్రామాలకు తాగునీరు అందేందుకు ప్రేరణనిచ్చిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని గిరిజనులు ఎలా మర్చిపోగలరు? ఆ గ్రామాల నుంచి వారు వందల సంఖ్యలో పట్టయాత్రలో పాల్గొన్నారు.

చూశారా? నిరాడంబరంగా అతి సామాన్యంగా తమ జీవితాలను గడిపే ఈ గ్రామస్థులు భగవంతునికి అతి ప్రీతిపాత్రులు. అందుకే వారి ప్రార్థనను మన్నించి వారు పడే ఇబ్బందులను చూడలేక తన సైన్యాన్ని పంపి తరతరాల నుంచి కొండలెక్కి ఎంతో కష్టంతో నీరు తెచ్చుకుంటున్న వారి దాహార్తిని తీర్చి ఒక నవ్య భవ్య జీవనాన్ని వారికందించారు సాయి యువత రూపంలో మన స్వామి.

ప్రచారార్భాటాలు లేకుండా ఇలాంటి సేవలెన్నో ఎన్నెన్నో చేస్తున్న మన సాయి యువత ఈ తరం యువతకు ఒక చక్కని ఆదర్శం. సమాజ సేవే లక్ష్యంగా పెట్టుకున్న ఈ సేనకు సదా స్వామివారి దివ్యాశీస్సులు లభించాలని ప్రార్థిద్దాం. ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.

జీవితమే నాటకరంగం. ప్రబోధాత్మక నాటికలు. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి జీవితమే నాటకరంగంలో మీరు వినబోయే నాటిక భక్తి ప్రవాహం. ఈ నాటకాన్ని ఆదిలాబాద్ జిల్లా సాయి భక్తులు భగవాన్ బాబావారి దివ్య సమక్షంలో 2013 ప్రదర్శించున్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ చక్కని నాటకాన్ని విందామా?

0: పాట మంచిగచ్చింది, బాగా కష్టపడి ప్రాక్టీస్ చేసిండ్రు
1: అంతా స్వామిదయ సాయిరాం. ఈ 7వ పత్తియాత్ర కూడా లోగడ పత్తియాత్రల వలె స్వామి దివ్యాశీస్సులతో దిగ్విజయంగా జరగాలని ప్రార్థిద్దాం.
2: తప్పకుండా బాగా జరుగుతుంది సాయిరాం.
3: నారాయణ నారాయణ నారద మహర్షులకు నమో నమః. శుభం భూయాత్.
0: మాదెంత లక్ సామి, కరెక్ట్ గా టైం కచ్చిండ్రు.
4: అవును మహర్షి, క్రిందటి తడవ పర్తియాత్రకొచ్చి మాకు చాలా సూచనలు ఇచ్చారు.
1: ఇంకా గుర్తుందా నాయనలారా?
0: మీ మేలు మర్చిపోతామా సామి?
1: మీ బోధనలను తూచా తప్పకుండా పాటిస్తూ స్వామిని దర్శించుకున్నాం. మొత్తం పర్తియాత్రకు వెళ్లిన 3000 మందికి పాద నమస్కారం ఇచ్చి మమ్మల్ని పునీతుల్ని చేశారు.
0: కాని సామి,
1: ఏమిటినైనా సందేహం?
0: పోయినసారి మీ మాట పాటించినాం, స్వామి పాద నమస్కారం ఇచ్చిండ్రు, మీరు కుష్ మేము కుష్, కాని ఈసారి పాద నమస్కారం ఇవ్వటానికి ఆడెవరున్నరే?
1: అవును మహాత్మా, మా వాళ్ల ప్రతినిధిగా నన్ను పిలిచి, మీ జిల్లాలో ఎన్ని నదులున్నాయి, ఎంతమంది వచ్చారు, ఎన్నాళ్లుంటారు, చాలా సంతోషం అలా అనటానికి ఇప్పుడెవరున్నారు స్వామి?
5: సాయి కుల్వంత్ హాల్లో స్వామి రాకకై ఆతృతతో ఎదురుచూపులు లేవు. డ్రామా చూసి స్వామి మెచ్చుకోవాలన్న ప్రార్థనలు లేవు. మా చేతులతో చేసిన ప్రసాదాలను స్వామి స్వీకరిస్తారో లేదో అన్న ఆందోళన లేదు.
3: నారాయణ నారాయణ, మీ మనస్సులలోని బాధ నాకు తెలుసు నాయన. ఆ బాధ ఎంత చేదు, ఆ జ్ఞాపకాలు ఎంత భారము, ఆ కన్నీరు ఎంత ఆవేదనతో కూడినదో నాకు తెలుసు. బాధపడకండి, మీ మనస్సులకు ఊరట కలగడానికి స్వర్గంలో జరిగిన ఓ సన్నివేశాన్ని వివరిస్తాను. మానవుల కాలమానం ప్రకారం 80-85 సంవత్సరాల క్రితం స్వర్గంలో ఓ సభ జరుగుతోంది. ఆ సభలో

0: మహామంత్రి, మన పరిపాలన తీరుతెన్నుల గురించి స్వర్గవాసులు ఏమనుకునుచున్నారు? మారువేషంలో వెళ్లి గమనించమంటిని గదా.
1: మారువేషంలో వెళ్లాను దేవేంద్ర. అందరూ ఆనందంగా ఉన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఇంతటి సుదీర్ఘ శాంతి లభించిందని, ఏ రాక్షస భయం లేక, ఏ మహర్షి కోపాగ్నికి గురికాక, ఎటువంటి అపనిందలకు పాల్పడకుండా సుఖశాంతులతో ఉన్నామని తృప్తిగా ఉన్నారు.
0: అంతా ఈశ్వరేచ్ఛ.
1: అవును దేవేంద్ర, కొన్ని దినముల క్రితం కైలాసంలో జరిగిన మహాసభలు, శ్రీమన్నారాయణుడు, పరమేశ్వరుడు మీ పరిపాలన దక్షతను మెచ్చుకున్నారని నందీశ్వరుడు బృహస్పతుల వారికి తెలియజేశారట.
0: చాలా సంతోషం.
2: దేవేంద్రుల వారికి జయము జయము. తమను కలవటానికి బ్రహ్మదేవులు వారు అరుదించుతున్నారు.
1: మహదానందము మహదానందము. పరమ పూజ్య కమల నాభోద్భవ బ్రహ్మదేవ, ప్రణామములు.
3: ప్రణామములు కేమి కాని దేవేంద్ర, అనూహ్య విపత్తు బ్రహ్మలోకాన్ని అతలాకుతలం చేస్తుంది.
1: సకల సృష్టిని సంకల్ప మాత్రాన సృష్టించిన మీకు విపత్త.
3: అవును దేవేంద్ర, సరస్వతీదేవి కనబడటలేదు.
1: సరస్వతీదేవి కనబడటలేదా?
3: అవును దేవేంద్ర. అంతేకాదు, సరస్వతి మేము ఆశీనులమయ్యే కమలాలు, మా క్రీడాస్థలి అయిన మేరుపర్వతం కూడా కనిపించట్లేదు. ఎవరు ఎందుకు దొంగిలించారో అర్థం కాకున్నది.
2: దేవేంద్రుల వారికి జయము జయము.
0: ఏమి?
2: వైకుంఠ ద్వార పాలకుడైన విజయుడు లక్ష్మీమాత నుండి రాజపుత్రాన్ని అందించడానికి అరుదించినారు ప్రభు.
0: వైకుంఠం నుండా? తక్షణమే పంపించు.
2: చిత్తం ప్రభు.
4: దేవేంద్రులకు జయము జయము. బ్రహ్మదేవులకు నమస్సులు. లక్ష్మీదేవి తమ్ముడు, అందలానికి అలంకారుడగు చంద్రుడు కనపడుటలేదు. చంద్రుణ్ణి మాయం చేసిన ఆ మాయావిని వెంటనే పట్టుకోవాలని లక్ష్మీదేవి వారి ఆజ్ఞ.
1: చంద్రుడు మాయమయ్యాడా? ఏమి ఈ వైపరీత్యం?
3: దేవేంద్ర, అటు బ్రహ్మలోకంలో దొంగతనం, ఇటు ఆకాశంలో దొంగతనం. నా అంచనా ప్రకారం ఇది ఇంతటితో ఆగే విధంగా లేదు.
0: పంచభూతాల నేస్తం నెలరాజు, వారిని అడిగితే కొంత లాభం ఉండవచ్చు. మంత్రివర్య,
5: ప్రభు,
0: తక్షణమే పంచభూతాలను పిలిపించండి.
5: చిత్తం ప్రభు.
0: అదిగో వారే అరుదించారు.
4: బ్రహ్మదేవులకు ప్రణామాలు. దేవేంద్రులకు జయము జయము.
0: ఇదేమి, నలుగురే వచ్చారు. అగ్నిదేవుడేడి?
4: ఆ విషయాన్నే మీకు తెలియజేద్దామని వచ్చాము దేవేంద్ర. ఈరోజు ఉదయం నుండి అగ్నిదేవుడు కనపడుటలేదు. ఎంత గాలించినా ఫలితం లేదు. అకస్మాత్తుగా ఈ విధంగా ఏనాడు అగ్నిదేవుడు మాయమవలేదు. మాకెందుకో దీని వెనక రాక్షస మాయ ఉందన్న భయంతో మీకు తెలియజేద్దామని వచ్చాము.
0: హరహరా, అగ్నిదేవుణ్ణి కూడా ఆ మాయావి వదలలేదా?
4: మాయావి ఎవరు దేవేంద్ర?
5: నారాయణ నారాయణ, ఏమి నా అదృష్టము. చివరిసారి స్వర్గాన్ని చూసిపోదామని వస్తే పితృవరేణ్యులు, బ్రహ్మదేవుల దర్శనం, పరమ పవిత్రులు, పంచభూతాల దర్శనం కలిగింది. నారాయణ నారాయణ.
0: చివరిసారి ఏమిటి మహర్షి?
5: ఏం చెప్పమంటావు దేవేంద్ర? ఓ మహామాయావి బ్రహ్మచారులందరినీ అపహరిస్తున్నాడు. ఇప్పటికే భూలోకంలో హనుమంతుడు, కైలాసంలో వినాయకుడు కనపడటం లేదు. ఇక చివరిగా మిగిలిన ఆజన్మ బ్రహ్మచారిని నేనొక్కడనే రేపో మాపో, నన్ను వాడు అపహరించక మానడు.
3: ఏమిటేమిటి, హనుమంతుడు వినాయకుడు కూడా మాయమయ్యారా? దేవేంద్ర, అనుమానం లేదు, ఏదో మహారాక్షస మాయ.
5: హనుమంతుడు విఘ్నేశ్వరుడు కూడా అంటే నారాయణ నారాయణ, ఇంకా ఎవరైనా మాయమయ్యారా?
3: వీరిద్దరేమిటి కుమారా బ్రహ్మలోకంలో?
6: అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల పరిపాలకుండ ధర్మాధర్మ విశ్లేషితుండ ధర్మరక్షణ దురంధరుండ సకల పాపకోటి భయంకరుండ దేవగణ పూజిత దిక్పాలకుండ చతుర్ముఖ ప్రసాదిత
0: నమో నమః. చతుర్ముఖ ప్రసాదిత సమస్త లోక పర్యంత సామ్రాజ్యాధినాథుండ ఏముండ.
5: నారాయణ నారాయణ, చివరిసారిగా నీ దర్శనం కూడా అయింది.
0: చివరిసారిగా దర్శనమేమిటి నారద మునివర్య?
5: నా మాటలకేవి గాని, మహిషం లేకుండా ముందుకు సాగని నీవు కాలినడకన స్వర్గానికి రావడం విడ్డూరంగా ఉంది.
0: అవును మహర్షి, యమలోకంలో ఎన్నడూ లేని విధంగా ఓ దొంగతనం జరిగింది. మా మహిషశాలలోని మహిషాలన్నీ మాయమయ్యాయి. ఆ పశుపతి మా పశువులను తోడ్కొనిపోయాడని తలంచి కైలాసానికి వెళ్లాను. అయితే విచిత్రమేమిటంటే కైలాసంలో ఎవ్వరూ లేరు, మరే సంచారమూ లేదు. బహుశా స్వర్గానికి వెడలి ఉంటారని ఊహించి మహేశ్వరుడిని వెతుక్కుంటూ ఇటువైపుగా వచ్చాను.
7: నారాయణ నారాయణ, ఆఖరికి పరమేశ్వరుని కూడా ఏం చేశాడా ఆ మాయావి?
0: పరమేశ్వరుణ్ణి మాయ చేయడమేమిటి మహర్షి?
8: యమధర్మరాజా, ఒక మహామాయావి ఊహకందని రీతిగా దొంగతనాలు చేస్తున్నాడు. బ్రహ్మలోకములో సరస్వతీదేవిని, బ్రహ్మ సరస్వతీదేవిల ఆసనాలైన కమలాలను, మేరు పర్వతాన్ని అపహరించాడు. లక్ష్మీదేవి తమ్ముడుగు చంద్రుణ్ణి మాయం చేశాడు. పంచభూతాలలోని అగ్నిని మాయం చేశాడు. నిస్సందేహంగా నీ మహిషశాలలోని పశువులను, మనలను కరుణించు ఆ పరమేశ్వరుణ్ణి కూడా వాడే అపహరించి ఉంటాడు.
0: నిరయం పైన, నిబద్ధమైన ధరణి నిర్మూలనం పైన, దుర్మరణం పైన నిజమం రాణిమ్ము ఓలిమ్ము పో. మాయావిని 14 భువన భాండాల్ని గాలించి పొట్టుకొనిన మా ప్రభువకు పరమేశ్వరుణ్ణి మాయం చేసిన వాని దుశ్చర్యకు ప్రతీకారముగా ముల్లోకములు వాని ఆహాకారములతో కంపించు విధముగా శిక్షించడము.
8: అవును యమధర్మరాజా, ఇక జాప్యము వలదు. ఘోర వీర భయంకర భీభత్సములకు నా మేఘ సమూహాలను ఇప్పుడే సిద్ధపరుస్తాను. మంత్రివర్య,
9: ప్రభు
8: సైన్యాన్ని సిద్ధపరచండి.
9: చిత్తం ప్రభు.
0: హేష్ దేవేంద్ర, నీ సైన్యపు గర్జనలే ఆ మాయావి హృదయాంతరాలను కంపింపజేయును.
8: ఎలాంటి సందేహము గాని భయంగాని మీ మనసులో ఉండనవసరం లేదు. ఇప్పుడే మా సైన్యంతో వెళ్ళి విజయలక్ష్మిని వరించి తీసుకొస్తాము.
7: దేవేంద్ర, దేవేంద్ర, ఘోరం, మహాఘోరం.
10: ఏమైంది మంత్రివర్య?
7: మన సైన్యముకు మేఘ సమూహములు కనిపించటలేదు.
11: గోవింద, గోవింద.
10: మునివర్య, ఇది హాస్యానికి సమయం కాదు.
9: లేకపోతే ఏమిటినాయనా, పరమేశ్వరుణ్ణే మాయం చేసిన వానికి మీరొక లెక్క, మీ సైన్యం ఒక లెక్క.
0: మరి మీ ఉద్దేశంలో మమ్మల్ని ఏం చేయమంటారు?
8: యమధర్మరాజా,
9: దేవలోకానికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా రక్షించేది ఆ శ్రీమన్నారాయణుడు. ఆ ఆపద్బాంధవుణ్ణే ప్రార్థిద్దాం, నారాయణుడే మనకు దారి చూపుతాడు.

తారకాధీశులే చాటలేరన్న మేమింతవారం ప్రభో. దాటగారానట్టి మాయా ప్రవాహంబులో తాపమందుతున్నట్టి మము బ్రోవరావేల ప్రభో. వేగరారం దయాసాగరా.

0: ఏమిది, అందరూ ఇక్కడ సమావేశమయ్యారు, నన్ను అంత ఆర్తితో పిలిచారు, ఎందులకో?
1: ఓ దేవదేవ, చరాచర సృష్టిలోని ప్రతి విషయం ఎరిగిన మీకు మా మనసులలో దాగిన భయం తెలియనిది కాదు.
0: ఓ, ఏమి భయమా? బహువిచిత్రమైన భయమది.
2: ప్రభు, భయకంపితులమైన మాకు మీ దరహాసం వెనుక దాగిన రహస్యమేమిటో అవగతమగుటలేదు.
0: బ్రహ్మదేవ, మీది అనవసరమైన భయం, చింతించాల్సిన అవసరమేమీ లేదు. మీరు ఊహించినట్టు ఏ దొంగతనాలు లేవు. ఇది నూతనవతారుని లీలావిలాసమే.
3: నూతనవతారమా?
0: అవును, కలియుగాన ధర్మ సంస్థాపనార్థమై సర్వదేవతాతీత స్వరూపుడైన భగవంతుని అవతరణ జరిగింది. పవిత్ర భారతావరిలో తెలుగునాట పుట్టపర్తి పుణ్యగ్రామం ఈ అవతరణకు కేంద్రస్థానమైంది. బ్రహ్మ సరస్వతుల కమలాలను తన కళ్ళుగా, చంద్రుణ్ణి తన మోముగా, మేరుపర్వతాన్ని తన చెక్కిళ్లపై చుక్కగా, మేఘాలను తన శిరకేశములుగా, అగ్నిని తన అంగరకగా మార్చుకుని సత్యసాయి నామధేయంతో నిరుపమాన సౌందర్య స్వరూపంతో అవతరించినాడు. హనుమంతుడిని తన పట్టణ రక్షణ పరిశీలకునిగా కొండపై ప్రతిష్ఠిస్తే, విఘ్నేశ్వరుణ్ణి, సరస్వతిని తను సర్వదేవతాతీత స్వరూపుడైన భగవంతుని అవతరణ జరిగింది. పవిత్ర భారతావరిలో తెలుగునాట పుట్టపర్తి పుణ్యగ్రామం ఈ అవతరణ

పట్టణ రక్షణ పరిశీలకునిగా కొండపై ప్రతిష్ఠిస్తే విఘ్నేశ్వరుణ్ణి సరస్వతిని తను స్థాపించిన విశ్వవిద్యాలయంపై ఆశీనులగావించారు. ఇక యమధర్మరాజు దున్నపోతులు ఆ భగవానుని భక్తులుగా విద్యార్థులుగా జన్మించారు. అందుకే వారిని సత్యసాయిసులు పలుమార్లు ప్రేమతో దున్నపోత అని సంబోధిస్తూ ఉంటారు.

0: ఆ విధంగా సర్వదేవతాతీత స్వరూపుడైన శ్రీ సత్యసాయి భగవానుల అవతార విశేషాలను, ప్రత్యేకతలను ఆనాడు శ్రీమన్నారాయణమూర్తి నుంచి తెలుసుకోవడం జరిగింది.
1: ఈ కలియుగంలో మనం ఎంత అదృష్టం చేసుకున్నామో గటువంటి మహాతారుణ్య పొందినం.
2: మునీంద్ర, ఈనాడు తమ ద్వారా ఆ విశిష్ట అవతారుడు గురించి తెలుసుకోగలగడం మహద్భాగ్యం. మా పూర్వజన్మల సుకృతం స్వామి.
0: నిజమైనా భగవంతుడు భక్తుల పక్షపాతి అయినా స్వామి దయ ఉంటేనే వారి గురించి ఎవరైనా తెలుసుకోగలుగుతారు. భగవంతుని సమకాలీనుడుగా పుట్టి కూడా వారి గురించి తెలియలేదంటే వారి దయచేత ధన్యులు కాలేదని అనుకోవాలి.

0: మహర్షి, స్వామి భక్తులమై ఉండి కూడా స్వామి దయకు మేము ఎందుకు నోచుకోలేదు, అర్థం కావడం లేదు. మమ్మల్ని వదిలి వెళ్లవద్దని స్వామిని ఎంతగానో ప్రార్థించాం, ఎంతో అర్థించాం.
1: అవును మహర్షి, గ్రామ గ్రామాలు ఒక్కటే రాత్రనక పగలనక ఎండనక వాననక ప్రార్థనలు చేశాయి. పసిపిల్లలు మొదలుకుని ముసలివాళ్ల వరకు రాత్రింబవళ్ళు ప్రదక్షిణలు చేశారు. ఒకరా ఇద్దరా లక్షల మంది బోరున విలపించారు, ప్రాధేయపడ్డారు, ఉపవాసాలున్నారు. అయినా ఈ ప్రార్థనలు వినబడినట్టు స్వామి వెళ్లిపోయారు.
2: ఏమో మహర్షి, మా మనస్సులు చెదిరినే. ప్రార్థనంటే విలువలేదనిపిస్తుంది. ప్రార్థన మీద భజనల మీద నమ్మకం సడలుతోంది.
3: నారాయణ నారాయణ నాయనలారా, ఒక్క విషయం గుర్తుంచుకోండి, భక్తుని ప్రార్థన కన్నా భగవంతుని సంకల్పం గొప్పదైనది. బాలరాముడు అరణ్యాలకు వెళుతున్నప్పుడు అయోధ్యవాసులు రామచంద్రుని బ్రతిమాలలేదా? రాజ్యానికి తిరిగి రమ్మని భరతుడు ప్రార్థించలేదా? మధురకు వెళ్లవద్దని గోపికలు కృష్ణుని రథానికి అడ్డంగా పడుకోలేదా? భగవంతుని ప్రతి కార్యం వెనుక ఒక అర్థం పరమార్థం ఉంటున్నదన్నది నిజం. నువ్వు కోరుకున్నట్లు జరగాలనుకోవడం అహంకారం. భగవంతుడా, నీ సంకల్పం ప్రకారం జరగని దాన్ని స్వీకరించే సామర్థ్యాన్ని నాకివ్వు అని తలవంచడం భక్తి నాయనా.
4: ఇదేతి ఏంటి మహర్షి, మా బంగారు స్వామి మాకు కనబడటం లేదు.

0: నాయన, ఆ దివ్యమంగళ స్వరూపం ఇప్పుడు కనబడటం లేదన్నది మాత్రమే నిజం.
1: అంటే స్వామి తిరిగి వస్తారని మీరు చెబుతున్నారా మహర్షి?
0: భక్తులు ఎంతమాత్రము తలిచినా అంతమాత్రమే నేను అని స్వామి పలుమార్లు చెబుతుండేవారు. రావే ఈశ్వర, కావవే వరద అని కరి ప్రార్థించితే భగవంతుడు పరుగు పరుగున వెడలలేదా? ఇందుగలడు అందులేడని సందేహము వలదని ప్రహ్లాదుడు నమ్మాడు. అంతే, భగవంతుడు స్తంభంలో ప్రత్యక్షమయ్యాడు. భక్తుని మనసెంతో, భగవంతుని మహిమ అంతనాయన.
2: మహర్షి, ఈ వార్తాపత్రికలు, ప్రసార మాధ్యమాలు రాత్రింబవళ్ళు ఎన్నో చెబుతూ వచ్చాయి. పుట్టపర్తికి 100 మైళ్ల దూరంలో ఉన్న సామాన్యులం మేము. ఇక్కడ నిజానిజాలేమిటో మాకు తెలియదు. అవి విని చదివి స్వామిపైన మా విశ్వాసం సన్నగిల్లింది మహర్షి.
0: స్వామికి కావలసింది నీ విశ్వాసం కాదు, నీ ప్రేమనాయన. ఒకనొక సమయాన ఓ విద్యార్థి ఏడుస్తూ, స్వామి మీపై నాకు విశ్వాసం పోతోందని అంటే, స్వామి ఏమన్నారో తెలుసా? ప్రేమతో అతని కళ్ళలోకి చూస్తూ, స్వామిపై నీకు ప్రేమ ఉందా అని అడిగాను. దండిగా ఉంది స్వామి అని ఆ విద్యార్థి బదులిచ్చాడు. స్వామి అధ్యాయంగా, అది ఉంటే అన్నీ ఉన్నట్టే అని బదులిచ్చాడు.
1: మరి నేను చదివిన చెడంతా ఏమిటంటారు మహర్షి?
0: నాయన, ఒక సమయాన హస్తినాపురంలో శ్రీకృష్ణుడు ధర్మజుణ్ణి దుర్యోధనుణ్ణి పిలిచి, నగరంలో కనీసం ఒక మంచివాణ్ణి తెమ్మని దుర్యోధనుడిని పంపిస్తే ఒక చెడ్డవాణి కొరకు వెతకమని ధర్మజుణ్ణి పంపించాడు. రాత్రి వరకు గడప గడపా వెతికి అలసి తిరిగొచ్చిన దుర్యోధనుడు కృష్ణునితో, కృష్ణ, ప్రతివాణిలో ఏదో ఒక చెడు ఉంది. ఈ పట్టణంలో బహుశా అందరికన్నా మంచివాడిని నేనేనేమో అని బదులిచ్చాడట. అప్పుడే తిరిగొచ్చిన ధర్మజుడు, కృష్ణ, ఈ నగరంలో ప్రతివాణిలో ఏదో ఒక మంచి ఉంది, బహుశా నేనే అందరికన్నా చెడ్డవాడినేమో అని చెప్పాడు. దుర్యోధనుని కళతో చూస్తే కనిపించేదంతా చెడే, ధర్మధుని కళతో చూస్తే కనిపించేదంతా మంచే.
3: ఇగో ఆగు సాములు, ఆగురు. ఏం నేర్చుకున్నట్లు మనం? ఇదేనా మన భక్తి? ఓ ఏడేళ్ళు ఎగవాడుకుంటా పర్తయాత్రకచ్చినాం. స్వామి దేవుడో దేవుడో అని దండలు పెట్టినాం. బస్సుల ముందు సీటు దొరికితే స్వామి దయన్నాం. సినిమా థియేటర్ల వెనక సీటు దొరికితే స్వామి దయన్నాం. ఎంసెట్ల కొడుకులకు బిడ్డలకు సీటు రాకుంటే స్వామి దయన్నాం. ఇప్పుడేమో ఎవడో ఏదో అన్నాడని, ఏందో ఎవడో చెప్పిండని ఏమేమో మాట్లాడుతున్నాం. అరే, మన ఒక్కొక్కరికి బొచ్చడి అనుభవాలున్నాయి, అన్ని మర్చిపోయినామా? ఇంటి ముందు పాసిపోయిన అన్నం పడేస్తే అది తిన్న కుక్కలకి మనం ఉంటది. గింతిచ్చిన సామంటే ఇమానం లేకపాయే. ఇగో ఈ పిసపిస ఆలోచనలు పక్క పెట్టుండ్రి. స్వామి ఏం చేసినా నీ పనే చేయాలి, ఏం మాట్లాడినా నీ మాటలే మాట్లాడాలి, ఎక్కడికి పోయినా నీతో నడవాలని మొక్కుదాం. రాండి రాండ్రీ.

0: మహర్షి, స్వామి మా అందరికీ ఇచ్చిన బాధ్యతను ముందుకు తీసుకువెళ్లాలని కంకణం కట్టుకున్నాం. సాయి సంస్థల్ని ముందుకు నడిపించాలని, సాయి వదిలిపెట్టిన ఈ ఉద్యమాన్ని మునుముందుకు సాగించాలని కృతనిశ్చయులమై ఉన్నాం స్వామి.
1: నాయనా, ఓసారి కర్పూరం హారతి పళ్ళని తీసుకొస్తావా?
0: కర్పూరం హారతి పళ్ళం ఎందుకు స్వామి?
1: సూర్యునికి వెలుగు సరిపోవట్లేదట, నా హారతితో దారి చూపిద్దామని.
0: అంటే మీ ఉద్దేశం ఏంది స్వామి?
1: లేకపోతే ఏమిటినైనా, సకల చరాచర సృష్టిని సృష్టించి నడిపించి అంతం చేసే ఆ పరమ విభుడు తాను స్వయంగా స్థాపించిన సంస్థల గురించి ఆలోచించకుండా ఉంటాడా? సాయి సంస్థల ప్రతి మలుపు ఆ విభుడు ఎప్పుడో సంకల్పించాడు. సాయి సంస్థల్లో నువ్వు చేరేది సంఘ సంస్కరణ కోసమో లోక కళ్యాణం కోసమో కాదు, నీ సంస్కరణ కోసం. స్వామి బోధనలతో నిన్ను నీవు ఉద్ధరించుకో, నిన్ను నీవు సంస్కరించుకో. లోకం దానికదే సంస్కరించుకుంటుంది.
0: అంటే మరిప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు మహర్షి?
1: నాయన,
0: సెలవివ్వండి మహర్షి.
1: సంవత్సరాల పాటు స్వామి మీకు దివ్య సాన్నిధ్యాన్ని ప్రసాదించారు. మహామహులు సైతం తహతహలాడే అపూర్వ అవకాశాలను మీకు అందించారు. ఎన్నడూ లేని విధంగా తన మాటను కాదని 11 సంవత్సరాల తరువాత 3,300 మంది ఆదిలాబాదు భక్తులకు పాదనమస్కారాన్ని ప్రసాదించారు. మీరు నావారు, నేను మీవాడను అని అక్కున చేర్చుకున్నారు. ప్రతి ఒక్కరూ స్వామి తనవారేనని, తమ ఇంట వెంట కంట జంటగా ఉన్నారన్న దృఢ విశ్వాసాన్ని కలిగించారు. ప్రతి ఒక్కరూ ఆ మధుర స్మృతులను హృదయస్థం చేసుకుని 10 మందికి పంచుతూ జీవితాలను ధన్యం చేసుకోవాలి. స్వామి బాల్యంలోనే తమ అవతారోద్యమాన్ని గురించి వెల్లడించిన అమృత వర్కులను తనివి తీరా స్మరించుకుందాం.
0: అఖిల మానవులకు ఆనందమనగూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు.
1: తోటివారి మనసులో మిదిలే ఆనందమే స్వామి.
0: సన్మార్గమును వీడి చెరయించువారుల పట్టి కాపాడుటే వ్రతము నాకు.
1: గుణవంతుని చేతలలో ఉట్టిపడే శీలమే స్వామి.
0: బీద సాధలకైన పెనుబాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు.
1: బీదవాని దండాలలో అగిపించే కృతజ్ఞతే స్వామి.
0: మంచి చెడ్డలను కూడా మనసులో సమముగా భావించుచుండుటే భక్తి నాకు.
1: ప్రతి విషయాన్ని స్వామి ప్రసాదమని స్వీకరించే ఔన్నత్యమే స్వామి. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, రామచంద్రుడు వస్తాడని 96 సంవత్సరాల పాటు అటవీక జాతికి చెందిన ఓ శబరి ఎదురుచూసింది. జటాయువు అనే ఒక గ్రద్ద కొనవీపురితో ఎదురుచూసింది. 10 సంవత్సరాల పాటు అహల్యగా మారటానికి ఓ రాయి రామధుడి కోసం ఎదురుచూసింది. 14 సంవత్సరాల పాటు భరతుడు ఎదురుచూశాడు. 40 సంవత్సరాల పాటు రాధ కృష్ణుడు కోసం ఎదురుచూసింది. రాయే కాని, జంతువే కాని, అటవీక మానవుడే కాని, మహారాజే కాని, చివరకు తన ప్రాణసఖిని కాని ఎంతమంది ఎదురుచూసినా ఏ ఒక్కరూ నిరాశపడలేదు. భక్తుని ప్రార్థన భగవంతుని బాధ్యత. ఈనాడు కాకపోయినా రేపు మరునాడు భక్తుల కొరకు రాకమానడు, రాకమానడు.

0: ஒரு வண்டி.
1: ఇంతవరకు మీరు జీవితమే నాటకరంగంలో భాగంగా ఆదిలాబాద్ సాయి భక్తులు భగవాన్ బాబా వారి దివ్య సమక్షంలో 2013 ప్రదర్శించిన నాటకం భక్తి ప్రవాహం విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. సాయిరాం.
2: రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను